శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 30వ రోజు క్రీస్తు శకం 2000

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ వింటారు. సమర్పణ శ్రీ నాగలింగం హరిహర పంత్.
1: పురుషార్థాలు. మానవ జీవితం సుగమంగా శోభాయమానంగా సాగాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనే చతుర్విధ పురుషార్థాలలో అత్యంత కీలకమైనది ధర్మమే. కర్తవ్య పాలనం, సమతుల్య జీవనం, సామాజిక సేవ అనేవి కూడా ధర్మాచరణలో భాగాలే. ధర్మం చర అని తైత్తిరీయోపనిషత్తు ప్రబోధిస్తుంది. ధార్మిక వర్తనులైన వారే ఇహలోకంలో కీర్తిని, పరలోకంలో ముక్తిని పొందగలరని పురాణాలు తెలియజేస్తున్నాయి. ధర్మవర్తనం అనేది తనకు, పొరుగువారికి, సకల చరాచర సృష్టికి మేలు చేస్తుంది. కురుక్షేత్ర యుద్ధానంతరం ఇంద్రుడు ధర్మరాజును స్వర్గలోకానికి రమ్మని ఆహ్వానిస్తాడు. ధర్మరాజు తనతో పాటు సారమేయము అనే ఒక కుక్కను కూడా వెంట తీసుకుని బయలుదేరుతాడు. కుక్కను వదిలి రమ్మని ధర్మరాజును మాత్రమే రమ్మంటాడు ఇంద్రుడు. అప్పుడు ధర్మరాజు తన వాళ్లందరూ తనకు దూరమైనా అది నన్ను విడిచిపెట్టలేదు, నా సుఖం కోసం దానిని విడిచిపెట్టడం ధర్మం కాదు అన్నాడు. అప్పుడు శునక రూపంలోనున్న ధర్మదేవత ప్రత్యక్షమై ధర్మరాజును ప్రశంసించింది. అలాగే వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను దానంగా కోరినప్పుడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు ప్రభుక్షేమాన్ని కోరి రానున్న అనర్థాన్ని గ్రహించి అభ్యంతరం చెప్పాడు. దానం ఇవ్వవద్దు అని హితవు పలికాడు. ధర్మవిరుద్ధమైన పనికి బలిచక్రవర్తి అంగీకరించలేదు. పురుషార్థాలలో ద్వితీయ స్థానంలో ఉన్నది అర్థం. అర్ధాది దేవత లక్ష్మీదేవి. ఆమె నీటిమీద పద్మాసనంలో ఆసీనురాలై ఉంది. ప్రవహించడం నీటి సహజ లక్షణం. ప్రవహించకపోతే నీటికి పాకుడు పడుతుంది. అలాగే ధనం కూడా ఒకరి నుంచి మరొకరికి చేరుతూ ఉండాలి. దానికి భిన్నంగా కూడబెట్టటమే పరమావధిగా భావిస్తే అనర్థాలు కోరి తెచ్చుకున్నట్లే. 3వ పురుషార్థం కామం, అంటే కోరిక. ఈ కోరికలనేవి నరికిన కొద్దీ పొట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటాయి. నియంత్రణ లేని కామం వల్ల కాలగర్భంలో కలిసిపోయిన పౌరాణిక గాథలెన్నో. కామం వల్ల ఇంద్రుడు సహస్రయోనుడయ్యాడు. విశ్వామిత్రుడు ఈ కామం వల్లనే తప ఫలాన్ని పోగొట్టుకున్నాడు. రావణాసురుడు ఈ కామం వల్లనే సర్వక్షయాన్ని చవిచూచాడు. బొందితో స్వర్గానికి చేరాలనే త్రిశంకుడి కామం అతన్ని శూన్యంలో నిలిపి తలక్రిందులుగా వేలాడేలా చేసింది. అంతిమ పురుషార్థముగా మోక్షము నిలిచినా జన్మాంతంలో ఉన్నతునిగా, ఉత్తమునిగా పునర్జన్మ చక్కెర నుంచి తప్పించి విముక్తి కలిగించి జన్మరాహిత్యం కలిగించి శాశ్వతమైన పరబ్రహ్మస్థానాన్ని లభింపచేసేది ఆ మోక్షమే. మమేతి బధ్యతే జంతుః న మమేతి విముచ్యతే. మమా అనుకుంటే బంధము, నమమా అనుకుంటే విముక్తి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో ధర్మం ఈశ్వరుడు, అర్థం

0: జగత్తు, కామం జీవుడు. జీవ జగత్తులను కలుపుకుపోలేని ఈశ్వరుడు బ్రహ్మం కాలేడు. అలాగే అర్ధకామాలను కలుపుకుపోలేని ధర్మం మోక్షానికి దారితీయదు. బ్రహ్మంలో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ముగ్గురు ఉన్నట్లు మోక్షంలో ధర్మార్ధకామాలు మూడు ఉన్నాయి. కానీ ఆ మూడింటిలో ఒక్కదానిలో కూడా మోక్షం లేదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీరి జీవితాల్లో ధర్మార్ధకామాలు మూడు ఉన్నాయి. కానీ వాటిల్లో వారు లేరు. వారు మోక్షస్థితిలో ఉండి ధర్మ అర్ధ కామాలను మూడింటిని కలుపుకునేపోయారు.
1: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ నాగలింగం హరిహర పంత్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: This is Akashvani, the news read by Shagun Chopra. Prime Minister Narendra Modi arrived in Rome last night on an official visit to Italy. Mr. Modi was received at the airport by Italy's Deputy Prime Minister and Minister of Foreign Affairs and International Cooperation, Antonio Tajani. Mr. Modi will hold talks with his Italian counterpart Giorgia Meloni and President Sergio Mattarella and discuss with them ways to boost India-Italy cooperation. PM Modi's visit will focus on how to boost India-Italy cooperation, especially focusing on the India-Middle East-Europe economic corridor. The Joint Strategic Action Plan 2025-29 will also be reviewed. Mr. Modi will also be visiting the headquarters of the Food and Agriculture Organization and strengthening India's commitment to multilateralism and as well as global food security. The External Affairs Ministry said India and Italy share a long-standing and multifaceted partnership. The visit is set to add new momentum to the India-Italy partnership. PM Modi had previously visited Italy in June 2024 to attend the G7 summit. Before arriving in Rome, the Prime Minister was in Oslo, Norway, where he participated in the third Indian-Nordic summit. This is the final leg of his five-nation tour. Earlier yesterday, India and Nordic nations comprising Norway, Sweden, Denmark, Finland and Iceland elevated their bilateral ties to a green technology and innovation strategic partnership. Mr. Modi made the announcement while addressing a joint press meet with leaders of Nordic nations after attending the third India-Nordic summit in Norwegian capital Oslo.
3: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
2: Prime Minister Modi said investments from Nordic countries in India rose by 200% in past decade.
3: 10 वर्षों में हमारा बायलेटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है. नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले एक दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है, साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
2: U.S. Secretary of State Marco Rubio will undertake a four-day visit to India beginning May 23rd. This will be his first visit to India. U.S. State Department has announced the visit that will take Rubio to Kolkata, Agra, Jaipur and New Delhi. State Department spokesman Tommy Pigott said Secretary Rubio will discuss energy, security, trade and defense cooperation during meetings with senior Indian officials. U.S. Embassy in New Delhi said that India will host a meeting of the Quad group, which includes Australia, Japan and United States, and Secretary Rubio will attend the meeting. India is set to host a meeting of Quad foreign ministers next week that is expected to deliberate on pressing global challenges, including the fallout of the West Asia crisis. New Delhi meeting is planned for May.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

దానిమ్మ సాగు గురించి తెలుసుకుందాం. దానిమ్మను మనం అన్ని రకాల నేలలో పండించుకోవచ్చు. చెట్టు చిన్నగా ఉండటం వల్ల ఎక్కువ మొక్కలు నాటుకోవడానికి అనువైన పంటగా ఉంటుంది. ఇతర పండ్ల తోటల్లాగా కాకుండా దానిమ్మ తోటలో తక్కువ యాజమాన్య శ్రమ, ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ వ్యవధిలో పంట చేతికి వస్తుంది. పంటకు ధర కూడా ఎక్కువగా లభించడమే కాకుండా ధరలు స్థిరంగా ఉంటాయి. దేశీయ విదేశీయ మార్కెట్లలో చాలా గిరాకీ ఉంది. అధిక ధరనిచ్చే అవకాశం కూడా ఉంది. వ్యవసాయ సంబంధిత పారిశ్రామిక రంగాల్లో ఉపయోగపడే అతి విలువైన పంటగా ఈ పంటను చెప్పుకోవచ్చు. మానవ ఆహార విలువల్లో కూడా అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభించడం వల్ల ఈ పండు నుంచి మంచి పోషకాలు కూడా సంపాదించుకోవచ్చు. మన శరీరానికి కీడు చేసే అధిక సూర్యరశ్మి, చర్మ వ్యాధుల నివారణకు ఇది మంచి ఔషధం కూడా. ఇన్ని రకాల ఉపయోగాలున్న దానిమ్మ సాగు గురించి తెలుసుకుందాం. ముందుగా ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి అంటే, ఉష్ణ పొడి వాతావరణం మొక్క పెరుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. దానిమ్మ గరిష్టంగా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి ఉష్ణోగ్రతను 0 డిగ్రీల సెంటీగ్రేడ్ చల్లదనాన్ని కూడా తట్టుకుంటుంది. 1000 మిల్లీమీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ తేమ 90% వరుసగా 4-5 నెలలు ఉంటే దానిమ్మ పంటకు నష్టం కలుగుతుంది. మధ్యరకపు నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల భూములు, ఉదజని సూచిక 6 నుంచి 8 వరకు ఉన్న నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. వేరే పండ్ల తోటలు రాని భూముల్లో కూడా దీనిని పండించవచ్చు. దీనిని తేలికపాటి ఆమ్ల క్షార భూముల్లో కూడా పండించవచ్చు. ఇక రకాలు ఎలా ఎంపిక చేసుకోవాలంటే, పక్వానికి వచ్చు కాలం, చీడపేడలు లేని రకాలు, నిల్వ ఉండే గుణం బట్టి ఎన్నుకోవాలి. ఇంకా మార్కెట్లో అధిక డిమాండ్, అధిక ధర వచ్చే రకాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి. ఇక నేల తయారీ ఎలా చేయాలంటే, లోతుగా అంటే 3-4 పర్యాయాలు దుక్కిని దున్ని భూమిని తయారు చేసుకోవాలి. భూమిని భౌతిక రసాయన చర్యలు పూర్తి చేయడానికి పంట నాటడానికి ముందుగా రోటోవేటర్ నడిపి భూమిని చక్కగా తయారు చేసుకోవాలి. 30 నుంచి 90 రోజుల వరకు ఖాళీగా ఉంచాలి. ఇక నాటే విధానానికొస్తే, ఉత్తర దక్షిణాలుగా నాటాలి. నేల రకం, వాతావరణ పరిస్థితులను గమనించి నాటే దూరాన్ని నిర్ణయించాలి. ఇక నాటే దూరాన్ని నిర్ణయించడానికి సాలుకి సాలుకి మధ్య 15x10 అడుగులు, 12x12 అడుగులు లేదా చెట్టుకు చెట్టుకు 10x10 అడుగులు, 7x10 అడుగుల దూరం, ఈ రెండిట్లో మన సౌకర్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి. టిష్యూ కల్చర్ దానిమ్మ మొక్కలు వర్షాకాలం ముగిసిన తర్వాత నాటుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. అక్టోబర్ ఫిబ్రవరి వరకు నాటడం మంచిది. గుంతలు ఎటు చూసినా 1 అడుగు లేదా 2 అడుగులు లేదా 3 అడుగులు ఉండేలాగా తవ్వి నాటాలి. మురుగునీరు సరిగా పోని భూముల్లో 2x2x5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు మడుల్లో నాటుకోవచ్చు. ఏ రకపు భూముల్లో అయినా గుంతల్లో మొక్కలు నాటాలి. గుంతల్లో 1 నుంచి 3 గంపల పెంట, అంటే 1 వంతు పెంట, 2 వంతులు తవ్విన మట్టి, 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 5 గ్రాముల కార్బోఫ్యూరాన్ అను శిలీంద్రనాశిని, 1 కిలో వేపపిండి వేసుకోవాలి. నాటే మొక్కలను కనీసం 1 వారం రోజుల ముందే పొలానికి చేర్చుకోవాలి. చీకటిగా ఉంచే ప్రదేశంలో కిక్కిరిసినట్టుగా ఉంచుకోకూడదు. పొలంలో దింపగానే వెంటనే నీటిని చెట్లపై పిచికారీ చేయాలి. మొక్కలను కాపర్ ఆక్సిక్లోరైడ్ మందు 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి

0: ఏదైనా పురుగు మందు ఒక మిల్లీలీటర్ ఒక లీటర్ నీటితో కలిపి రెండింటి మిశ్రమం చెట్లపై పిచికారీ చేయాలి. ప్లాస్టిక్ సంచిని కోసి మెల్లగా మట్టి విడిపోకుండా గుంతలో నాటాలి. మొక్క నాటిన తర్వాత మొక్క చుట్టూ గాలి చొరబడకుండా మట్టిని కప్పాలి. దానిమ్మలో అంతర పంటలు వేయకూడదు. 7 నుంచి 10 అడుగుల దూరాన్ని ఆచరించుకోవాలి. ఇక చెట్ల కత్తిరింపు శిక్షణ విషయానికొస్తే ప్రూనింగ్ ట్రైనింగ్ చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. దీనివల్ల నాణ్యతతో పాటు అధిక దిగుబడికి అవకాశం ఉంటుంది. వివిధ దశల్లో చేయాల్సిన పనులకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. అనవసర పిలకలను తీసివేయటానికి, ఎక్కువ మొత్తంలో వచ్చు కోతను నియంత్రించడానికి, కాయలకు అవసరమగు రీతిగా ట్రీట్మెంట్ ఇవ్వటానికి, అధిక దిగుబడికి మొక్కలోని అన్ని ఆకులపై కొమ్మలపై సూర్యరశ్మి ప్రసరించడానికి, దీనివల్ల కాయ రంగు రావటానికి, చక్కెర శాతం ఎక్కువగా ఉండటానికి, చీడపీడల నివారణకు, తోట జీవితకాలం ఎక్కువగా పెంచడానికి చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇక ఎరువుల యాజమాన్యం విషయానికొస్తే సాధారణంగా దానిమ్మ పంటకు భూసార పరీక్ష ప్రకారం ఎరువులు వేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంటే మొక్క వయస్సు మొదటి సంవత్సరంలో నాటిన 4 నెలల తర్వాత 125 గ్రాముల వేపపిండి, 5 కిలోల చివికిన పశువుల ఎరువు వేయాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరంలో నాటిన 7 నెలల తర్వాత 250 గ్రాముల వేపపిండి, 10 కిలోల చివికిన పశువుల ఎరువు వేయాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరంలో నాటిన 11 నెలల తర్వాత 750 గ్రాముల వేపపిండి, 10 కిలోల చివికిన పశువుల ఎరువు వేయాల్సి ఉంటుంది. తరువాత సంవత్సరంలో మొదటి తడి ముందు తర్వాత కాయ ఎదిగే దశలో 30 కిలోల పశువుల ఎరువు, 625 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 250 గ్రాముల పొటాష్ వేయాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికొస్తే కాయ తొలచే పురుగు దానిమ్మ పండ్లకు చాలా నష్టం కలుగజేస్తుంది. దీని నివారణకు చెట్టు పూత మొగ్గ దశలో ఉన్నప్పుడు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ ను లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత 15 రోజులకు కార్పొరిల్ 3 గ్రాములు లేదా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తామర పురుగులు కూడా ఆశించినట్లయితే ఆకులు చివర్లు వంకర తిరిగి ఎండిపోతూ ఉంటాయి. వీటి నివారణకు ఏం చేయాలంటే మొగ్గలు తొడిగే దశలోనే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు, విప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇక పేనుబంక ఆశించినట్టయితే లేత కొమ్మలపైన, లేత ఆకులపైన, పూలపైన చేరి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. ఈ పేనుబంక ఆశించిన ఆకుల చివర్లు వంకర్లు తిరిగి ఎండిపోతాయి. ఇక పేనుబంక నివారణకు ఏం చేయాలంటే డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇక పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు వస్తే వీటి నివారణకు కుళ్ళి రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేసుకోవాలి. హెక్టార్కు 1 ఫ్లోరోసెంట్ పల్పుని కాయలు పక్వానికి రాకముందు, అంటే 1 నెల ముందు, ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పెట్టాలి. ఫ్లోరోసెంట్ లైట్ల కింద మలాథియాన్ 1 మిల్లీలీటర్ల మందు, 1% పంచదారను పండ్ల రసంతో కలిపి ఉంచిన మిశ్రమాన్ని ఉంచి పురుగును అరికట్టాలి. దానిమ్మ తోట చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తిప్పతీగలను తీసివేసి సాయంకాలం సమయంలో తోటలో పాగపెట్టుట ద్వారా పురుగులను అరికట్టవచ్చు. బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారించడానికి రోగరహిత అంటు మొక్కలను నాటుకోవాలి. తెగులు ఆశించిన కొమ్మల భాగాలను అంగుళం కింద వరకు కత్తిరించి కాల్చివేయాలి. కత్తిరింపుకు వాడే కత్తెరలను 1% సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి శుద్ది చేసి ఉపయోగించాలి. కత్తిరింపులు అయిన వెంటనే 1% బోటో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. తెగులు సోకిన కాయలను ఎప్పటికప్పుడు పెరికి నాశనం చేయాలి. ఈ తెగులు లక్షణాలను ఆశించిన చెట్టుపై లీటర్ నీటికి 3 గ్రాముల కాపరాక్సీక్లోరైడ్ ను కలిపి పిచికారీ చేయాలి. శిలీంద్ర వచ్చ తెగులు గనక ఉన్నట్లయితే దీని నివారణ కోసం ఈ తెగులను గమనించిన వెంటనే పూత పిందె దశ నుంచి 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ను లీటర్ నీటి కలిపి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చు. ఇక ఎండు తెగుల విషయానికొస్తే ఇది ఎక్కువగా బరువైన నేలల్లో గమనిస్తూ ఉంటాం. నేల ద్వారా వ్యాపించే 2-3 రకాల శిలీంద్రాల వల్ల ఇది ఆశిస్తుంది. ఈ తెగులు నివారణకు చెట్ల పాదుల్లో ప్రొపికోనజోల్ 2 మిల్లీలీటర్లు, క్లోరిఫైరిఫాస్ 4 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి చదరపు మీటర్కు 1 లీటర్ వంతున పాదుల్లో పోయాలి. ముందు జాగ్రత్తగా పశువుల ఎరువుతో వృద్ది చేసిన ట్రైకోడెర్మా విరిడిని చెట్ల పాదుల్లో తేమగా ఉన్నప్పుడు వేయాలి. ఇక కాయ పగుళ్ల విషయానికొస్తే ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు, నేలలోని తేమ తేడాలు, బోరాన్ ధాతు లోపం, నత్రజని ఎరువుల వాడకం ఎక్కువైన కాయల్లో పగుళ్లు కనిపిస్తుంటాయి. క్రమ పద్దతిలో నీటి తడులు ఇవ్వటం, కాయ ఎదిగే దశలో బోరాన్ 1 నుంచి 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా ఇంకా సమతుల్య ఎరువుల వాడకం ద్వారా ఈ సమస్యను మనం అధిగమించుకోవచ్చు.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు, ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతో పాటు పంచాయతీ భూములు, పౌరంబోక స్థలాలు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1-2 కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై చర్చించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చునని పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో మినీ మార్ట్స్ అంటే 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయడానికి ఎన్సీసీఎఫ్ ముందుకు వచ్చింది. మీ అందరు తెలుసు, ఎన్సీసీఎఫ్ భారతదేశ వ్యాప్తంగా భారత్ బ్రాండ్ అనే ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా కందిపప్పు, మినపప్పు కూడా వాళ్లే సరఫరా చేసేటట్టు, అంటే మార్కెట్ కన్నా తక్కువగా ఉండే విధంగా ఈ మినీ మార్ట్స్ లో ప్రయోజనాత్మకంగా ముందుకు 1000 మినీ షాప్స్ ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మిల్లెట్స్ కూడా, ఆర్గానిక్ గా గ్రో అయిన మిల్లెట్స్ ని కూడా ఈ మినీ మార్ట్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ
0: వెనుకబడిన వర్గాల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. ఆదరణ 3 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి నిన్న ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆదరణ 3.0 పథకం అమలులో భాగంగా కులవృత్తుల వారికి ఎటువంటి ఆధునిక పరికరాలు ఇవ్వనున్నారో వివరించారు. యువతకు కూడా ఉపాధి లభించేలా యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు 919 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్యారోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 785 ప్రైవేటు ఆసుపత్రులు బకాయిల విడుదల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రాష్టంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆసుపత్రులకు మొత్తం 5,556 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. అదనంగా మరో 919.13 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య సేవల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆయన నిన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ,
2: ఏదైతే కేంద్ర ప్రభుత్వం

0: ప్రధానమంత్రి మత్స్య సముద్ర యోజన కింద 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్ ని 40% సబ్సిడీ ఉంటే ఎన్ని బోట్లు కావాలన్నా అన్ని బోట్లు అదనంగా 20% కూడా కలిపి 60% సబ్సిడీ మీద మిగతాది కూడా తక్కువ వడ్డీతోనే రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుని బోట్లని స్పీడ్ బోట్స్ ని ఏదైతే లోపల ఫిషింగ్ చేసి ఆ బోట్లను ఏర్పాటు చేయడానికి కూడా అనౌన్స్ చేసింది. మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ కృష్ణా జిల్లాలో దగ్గర 18,000 మందికి 36 కోట్ల రూపాయలు చెక్ ని పిలిచడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ దశల్లో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పార్కులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయంలో ఆయన ఎంఎస్ఎంఈ పార్కులపై సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న పార్కుల పురోగతి, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జోనల్ అధికారులు నిర్మాణంలో ఉన్న పార్కులను సందర్శించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు డాష్బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, శాసనసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసమున్న గరిష్ట వయోపరిమితిని రాష్ట ప్రభుత్వం 10 ఏళ్లు పెంచింది. గతంలో పెంచిన వయోపరిమితి గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన నేపథ్యంలో తాజాగా మళ్లీ పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ప్రభుత్వం చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరుగుతుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన నిన్న హైదరాబాద్ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట ఆవిర్భావ దినాన్ని ఈసారి సికింద్రాబాద్లోని పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని, ఈరోజు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కర్ణాటక రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గకున్న జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తగ్గకున్న మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి

రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారి జయంతి సందర్భంగా రేడియో సాహిత్యంలో ఇంద్రగంటి, మాడుగుల రామకృష్ణగారి ప్రసంగం, ఇంకా ఫ్లాట్ బుకింగ్ విషయంలో తీసుకోవలసిన న్యాయ సలహాలు, న్యాయవాది నండూరి పద్మాంజలి గారి ప్రసంగం, లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ డికే పట్టమ్మాల్ గారి గాత్రం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. అనంతరం రావోయేతిది వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు కొండ నుంచి కడలిదాకా గోదావరి నదిపై రూపకం వింటారు. రచన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 1:10 చిత్రగీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో భారత భారతి సాహిత్య రూపకం వింటారు. వ్యాఖ్యానం డాక్టర్ వి నాగరాజ్యలక్ష్మి. దమయంతి సాహితిశ్రీ డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి. అనంతరం లలిత గీతం, అరటి చెట్టు వలన కలిగే ఉపయోగాలు విశేషాలు ప్రసారమవుతాయి. 2:30 లలిత గీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:30 సంస్కృత పాఠం కార్యక్రమంలో మృశ్చకటికం నాటకం గురించి వివరణ వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ. 4:45 శ్రీమతి బడుగు నిర్మలా బృందం పాడిన జానపద గీతాలు. 5:00 చిత్రతరంగిణి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహికలో అనారోగ్య గుండె లక్షణాలు, జీవన శైలిలో మార్పులు గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో జీవాల సంరక్షణ గురించి డాక్టర్ ఎస్ శ్రీధర్ గారితో పరిచయం, జానపద గీతం, బొప్పాయి సాగు గురించి విశేషాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో పీఎం ధనధాన్య కృషి యోజన, పీఎండీడీకేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో విట్ అండ్ హ్యూమరిన్ మొక్కపాటి నరసింహ శాస్త్రి బారిస్టర్ పార్వతీశం డాక్టర్ ఎన్ ఉషగారి ప్రసంగం వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుభవాలు, ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారితో సంభాషణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం. 9:30 చివరి పిచ్చుక నాటిక, రచన డాక్టర్ పాపినేని శివశంకర్, నిర్వహణ డాక్టర్ విజయ. 10:00 రాగంతానం పల్లవి కార్యక్రమం శ్రీ పి దయాకర్ బృందం వారి

0: నాదస్వరం వింటారు. సహకార నాదస్వరం శ్రీ కె కృష్ణారావు. శ్రీ కె గోవిందరావు గారు ప్రత్యేక డోలు సహకారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన, సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో 180,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు ద్వారా కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జెనీవాలో చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జయంట్స్ను 7 తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి అంటోనియో తజాని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అధ్యక్షుడు సెర్గియో మటరెల్లాలతో చర్చలు జరపనున్నారు. భారత్ ఇటలీ దేశాల మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-29 సంవత్సరాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. దీని ద్వారా బహుళపక్ష ప్రపంచ ఆహార భద్రత పట్ల భారత్కున్న నిబద్దతను ఆయన చాటి చెప్తారు. భారత్ ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్నిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జూన్లో G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. రోమ్కి చేరుకోవడానికి ముందు ప్రధానమంత్రి నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించారు. అక్కడ ఆయన 3వ భారత్ నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన 5 పర్యటనలో ఇటలీది చివరి విడత. నిన్న అంతకుముందు జరిగిన సమావేశంలో భారత్ నార్డిక్ దేశాలు అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి,
2: ఆజ్ హమ్నే భారత్ ఔర్ నార్డిక్ సంబంధో కో గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా స్వరూప్ దేనే కా నిర్ణయ లియా హై. ఇస్ గ్రీన్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ సే హమ్ ఐస్లాండ్ కి జియో థర్మల్ ఔర్ ఫిషరీస్, నార్వే కి బ్లూ ఇకానమీ ఔర్ ఆర్కటిక్ ఔర్ సభీ నార్డిక్ దేశో కి మెరిటైమ్ ఔర్ సెన్సిటివిటీ మే ఎక్స్పర్టీస్ కో సస్టైనబిలిటీ కి ఎక్స్పర్టీస్ భారత్ కే స్కేల్ కే సాథ్ జోడ్ కర్ పూరే విశ్వ కే లియే ఏక్ బెహతర్ భవిష్య సునిశ్చిత్ కరెంగే.
1: ఓస్లోలో సదస్సు ముగిసిన అనంతరం నార్డిక్ దేశాల నేతలతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మాటలు చెప్పారు. గత దశాబ్ద కాలంలో నార్డిక్ దేశాల నుండి భారతదేశంలో పెట్టుబడులు 200% పెరిగాయని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
2: 10 మే హమారా బయోలేటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కి రాపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే 1 దశక్ నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కి బఢోత్రి హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మే భారత్ కి గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కి అర్థవ్యవస్థాఓ మే భీ బహుత్ సకారాత్మక భూమిక నిభాయి హై ఔర్ హజారో నయే జాబ్స్ క్రియేట్ కియే హై.
1: ప్రపంచంలో వివిధ అంశాల గురించి స్పందిస్తూ నార్డిక్ నేతలు నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థ, సంస్కరించిన సమర్థవంతమైన బహుళపక్ష వ్యవస్థలు ఉండాలని ఏకగళంతో వివరించారు. ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించవలసింది ఒక ప్రాధాన్యతగా చేపట్టాలని కూడా వారు చెప్పారు. పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడితో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని నార్డిక్ దేశాల ప్రధానమంత్రులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. భారత్ నార్డిక్ సహకారాన్ని

0: మరింత బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా వారు పునరుద్ఘాటించారు. తదుపరి భారత నార్డిక్ సదస్సు ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరుగుతుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. భారత్లో పర్యటించడం ఇది తొలిసారి కాగా రూబియో కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మార్కో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ పిగో తెలియజేశారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అందించిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి మన దేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి హాజరవుతారని తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన ప్రపంచ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ నిర్వహిస్తోంది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అల్పసంఖ్యాక వర్గాలకు భారత్ అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషన్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలన్నారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పువాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటూ మన దేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను తరచూ చూస్తుంటామని రిజిజు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారతదేశాన్ని తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూశారని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధాన మంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేసే విషయంలో రాష్ట మైనారిటీ కమిషన్లకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ఈ సదస్సులో మాట్లాడుతూ మైనారిటీ వర్గాల అభివృద్ది, ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రస్తావించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల మన దేశానికున్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం మొత్తం, సమాజం మొత్తం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల దిశగా భారత్ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించారు. దేశవ్యాప్తంగా 185,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నామని ఆయన ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు. దీంతోపాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 840 మిలియన్లకు పైగా విశిష్ట డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులను సృష్టించడం ద్వారా దేశంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశామని నడ్డా చెప్పారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: టెలిమెడిసిన్తో సహా డిజిటల్ హెల్త్లో భారత్ సాధించిన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2026పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ సుధీర్ గుప్తా నియమితులయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్పై విజయం సాధించి తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అర్హత సాధించగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్స్ ఈ రేసు నుంచి తప్పుకున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో రాత్రి 7:30కి తలపడుతుంది. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సంన్యాస యోగము, 16వ శ్లోకం.

తత్ర ఆ కర్మహేతువుల విషయంలో ఏవం యథార్థస్థితి ఈ విధంగా సతి తు ఉండగా దీనికి భిన్నంగా యహ ఎవడైతే అకృతబుద్ధిత్వాత్ సంస్కారాన్ని పొందని తెలివిగలవాడు కావడం వల్ల ఆత్మానం తనను కేవలం ఒక్కడినే కర్తారం కర్తగా అనగా కర్మహేతువుగా పశ్యతి దర్శిస్తున్నాడో సహ అట్టి దుర్మతిహి తల్లగిందులుగా చూసే బుద్ధిగల వ్యక్తి న పశ్యతి ఉన్నది ఉన్నట్లు చూడడం లేదు.

అర్జున, కర్మహేతువుల విషయంలో ఉన్న యథార్థ స్థితి ఇది. అయితే ఈ విషయం అర్థం కావాలంటే జడమేదో చేతనమేదో తెలుసుకునే బుద్ధి సంస్కారం ఉండాలి. అది లేనివాడు ఈ ఐదింటినీ వదిలేసి నేనొక్కడినే కర్తను అని భావిస్తూ ఉంటాడు. ఇలా భావించి

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి జయంతి సందర్భంగా రేడియో సాహిత్యంలో ఇంద్రగంటి అనే అంశం గురించి శ్రీ మాడుగుల రామకృష్ణ గారి ప్రసంగం వింటారు.
1: బహుజన హితాయ బహుజన సుఖాయ ధ్యేయంతో ప్రారంభమైన ఆకాశవాణి ప్రసారాలు విజయవాడలో 1948 సంవత్సరంలో ప్రారంభమై కొనసాగుతూ నేటికీ శ్రోతలను ఆకట్టుకున్నాయంటే అది అధికారుల కార్యదీక్ష, ఉద్యోగుల అంకితభావం, సాంకేతిక నిపుణుల చాతుర్యం పైన ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. సంగీత సాహిత్య నాటక జానపద కార్యక్రమాలు వాటిని శ్రోతలకు చేరువ చేసే కళాకారుల ప్రతిభ మాటల్లో చెప్పలేంది. ఎందరో ఉద్యోగులు రేడియో ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేశారు. తేనెల తేటల మాటలతో తిరునాళ్లకు తరలొచ్చే కన్నెపిల్లల వంటి లలిత గీతాలు విని ఆనందించే శ్రోతలకు వాటిని రచించిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కలం బలం గురించి తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఇవాళ మనం శర్మగారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. 1975 సంవత్సరంలో ఉత్తరార్ధంలో విజయవాడ కేంద్రంలో నిలయ రచయిత ఉద్యోగ ఖాళీ ఏర్పడింది. ఒక పేరెన్నిక గన పత్రికలో పనిచేసిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఆ ఉద్యోగానికి ఎంపికయ్యారు. శ్రీకాంత శర్మది పండిత కుటుంబం. తండ్రి ఇంద్రగంటి హనుమశాస్త్రి సుప్రసిద్ధ కవి, రచయిత, సాహితీవేత్త. సోదరులు భానుమూర్తి, సుబ్బరాయ శాస్త్రి గారు కూడా సాహితీవేత్తలే. బాల్యం నుంచి శర్మ ప్రాచీన ఆధునిక సాహిత్యాలను క్షుణ్ణంగా చదవడం నేర్చుకున్నారు. వాటిలో మెలకువలను ఆపోసన పట్టారు. రామచంద్రపురం, రాజమండ్రి, కాకినాడలో పెద్దల మిత్రుల సాహచర్యంలో మెరుగులు దిద్దుకున్నారు. కొవ్వూరు సంస్కృత కళాశాల ఆంధ్ర గీర్వాణపీఠం సభ్యుడిగా వ్యాకరణ కావ్య పాఠాలు, నైతిక విలువలను వంటబట్టించుకున్నారు. హనుమశాస్త్రి గారి రచనలు ఆ రోజుల్లో రేడియోలో విస్తృతంగా ప్రసారమయ్యేవి. శర్మగారికి నాటక రచనన్నా, పాటల రచనన్నా, సంగీతమన్నా మక్కువ ఎక్కువ. రేడియో ఉద్యోగంగా ప్రవేశించాక తెలుగు శాఖ ప్రయోక్త ఉషశ్రీకి సహాయకుడిగా తెలుగు సంస్కృత కార్యక్రమాల ప్రసార వ్యవహారాలు చూసేవారు. ఆ రోజుల్లో వివిధ కార్యక్రమాలకు సంభాషణలు, ప్రసంగాలు, నాటకాలు, పాటలు, సంగీత రూపకాలు అధికారుల ఆజ్ఞ మేరకు ఎక్కువగా రాయాల్సి వచ్చేది. శర్మగారు రాసినవన్నీ కూడా వాసిగల రచనలే. 1976 శర్మగారు రేడియోకి రాసిన తొలినాటిక సిరి శాంతి, తొలి సంగీత రూపకం చైతన్య లహరి. ఆ రోజుల్లో యువవాణి యువజనుల కార్యక్రమంలో 40 వారాల పాటు సాహిత్య పరిచయం శీర్షికన 1975 నుంచి 1975 వరకు నడిచిన 100 ఏళ్ల సాహిత్య చరిత్ర ఆధారంగా రేడియోకి రచనలు ఆయన అందించారు. ఆ సమయంలో ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎస్ శ్రీరామ్ రేడియోలో సంగీత శాఖను చేపట్టారు. లలిత సంగీత కార్యక్రమాలకు కొత్త జీవం పోశారు. ఆయన సారథ్యంలో బాణీ కూర్చి ఇవ్వగా శర్మగారు అందమైన సాహిత్యంతో తేనెల తేటల మాటలతో అనే దేశభక్తి గీతాన్ని రాశారు. అది ఆయన రచనలో మొగుటాయమానమై ఎన్నోసార్లు రేడియోలో ప్రసారమైంది. ఎంఎల్ నరసింహం బృందం ఆ గీతాన్ని పాడారు. తెలుగు సంస్కృత విభాగాల్లో సాహితీ స్రవంతి అమరవాణి పేరిట ప్రతివారం 15 నిమిషాల చొప్పున రసమయి తెలుగు పత్రికా కార్యక్రమం, అమరవాణి

భారతి పేరిట 30 నిమిషాల సంస్కృత కార్యక్రమం ప్రసారమయ్యేవి. వీటితో పాటు సంస్కృత పాఠాలు కూడా ప్రసారమై శ్రోతలను విపరీతంగా ఆకట్టుకునేవి. వీటి నిర్వహణలో శ్రీ శర్మ పాత్ర గణనీయం. పీజీ ఓడ్హౌస్ నవలలు, జెరోమ్ రాసిన త్రీ మెన్ ఇన్ ఎ బోట్ వంటి నవలలు శ్రద్దగా చదివారు శర్మ. తర్వాత రోజుల్లో ఇరుగు పొరుగు పేరిట 40 వారాల పాటు హాస్య నాటికలు ప్రసారం అవడానికి అవి ప్రేరణ అయ్యాయని చెప్పేవారు ఆయన. 1970 దివిసీమ ఉప్పెన సందర్భంగా రేడియో చేసిన సేవ మాటల్లో చెప్పలేంది. ఒక బృందం 4 రోజుల పాటు ఆ ప్రాంతాల్లో పర్యటించి వారి బాధలు గాథలను రికార్డు చేసి ఎన్నో విషాదభర్త కార్యక్రమాలను శ్రోతలకు అందించింది. అందులో శర్మగారి పాత్ర కూడా చెప్పదగింది. శ్రీకాంత శర్మ రచించిన శిలామురళి, ఆకుపచ్చని కోరికలు, కెరటాల పల్లకి వంటి నాటకాలు, అమరారామం, తాంబూలం వంటి డాక్యుమెంటరీలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రముఖ రచయిత, ఆకాశవాణి ఉద్యోగి అయిన సత్యం శంకరమంచి సూచనలతో రేడియో నాటక రచనలో మెలకువలు అధ్యయనం చేశారు శర్మ. రేడియో నాటక రచనకు సంబంధించి ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో తర్ఫీదు పొంది అనేక విషయాలను అవగాహన చేసుకున్నారు. రేడియో నాటకాల్లో కనిపించే దృశ్యాలే కాకుండా వినిపించే సన్నివేశాలు రాయడం అక్కడే అధ్యయనం చేశారు. నేపథ్యం, స్పష్టత, సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా సన్నివేశంలో డ్రామాటిక్ ఇంటెన్సిటీని, సంగీతం ద్వారా పాత్రల పోలికలను కంఠధ్వనుల నుంచి వైవిధ్యభరితంగా ఎలా సాధించవచ్చో తెలుసుకున్నారు. అప్పుడే అమ్మ కావాలి అనే నాటికను వాటిని ఉపయోగించి రాసి ప్రసారం చేశారు. 1979 గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన రాసిన తళుకుటలల కలలూరే గోదావరి అనే గీతం ఆ రోజుల్లో అందరి అభిమానాన్ని చూరగొంది. తర్వాత వచ్చిన కృష్ణా పుష్కరాల్లో కృష్ణా తరంగిణి అనే సంగీత రూపకంలోని గీతం స్వరముల తూగే ఘనరాగమవో అప్పటికి ఇప్పటికీ తరచుగా రేడియోలో మనం వింటూనే ఉంటాం. పి శ్రీనివాసన్ గారు స్టేషన్ డైరెక్టర్గా ఉన్న కాలం 18 నెలలు మాత్రమే అయినప్పటికీ కూడా ఆ కాలంలో వారు స్వయంగా రూపొందించిన కార్యక్రమాల సంఖ్యను మనం లెక్కపెట్టలేం. ప్రతివారం ఒక్కో చోట ఓబీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవారు. అందులో కర్ణాటక సంగీత కచేరీలు, జానపద సంగీత మేళాలు, కవి సమ్మేళనాలు, నాటక ప్రదర్శనలు, వ్యవసాయ కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ఆహుతుల సమక్షంలో ప్రదర్శించి అందరి మన్ననలు పొందేవి. చాలా వరకు శర్మ వాటిని నిర్వహించేవారు. ధరణికోట శాతవాహన పాలకుల గురించి, అమరావతి స్థూపం గురించి తెలియజేసే అమరారామం రూపకం శర్మకు మంచి పేరు తెచ్చిన కార్యక్రమం. డాక్యుమెంటరీ రూపకాల స్థానంలో డాక్యూ డ్రామా పద్దతిలో ఆ రోజుల్లో ఎన్నో డాక్యుమెంటరీలు కళాత్మకంగా రూపొందించారు శర్మ. అమరారామం కూడా డాక్యూ డ్రామానే. 1982 ఆకాశవాణి వార్షిక పోటీలో అమరారామానికి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. తెలుగు కథా సాహిత్యంలో ప్రశస్తమైన కథలను ఎంచి రూపొందించిన కార్యక్రమం కథామందారం. శర్మ హయాంలో 40 వారాల పాటు అవిచ్ఛిన్నంగా విజయవంతంగా సాగింది ఆ కార్యక్రమం. 1999 ఆతంత సాంఖ్యాయన శర్మ రాసిన కథ లలితతో ప్రారంభమై నిన్న మనటి రాతకొండ విశ్వనాథ శాస్త్రి గారి మామిడి చెట్టు కథ వరకు వినిపించడం జరిగింది. అధికారుల ఆదేశం మేరకు తంజావూరు వెళ్లి అక్కడ సరస్వతీ మహల్ గ్రంథాలయాన్ని పరిశీలించి తంజావూరు సరస్వతి అనే డాక్యుమెంటరీని ప్రసారం చేశారు శ్రీ ఇంద్రగంటి. ప్రముఖ హిందుస్థానీ వేణుగాన విద్వాంసులు, ఫిల్మ్స్ డివిజన్ సంగీత దర్శకులు ఏల్చూరి విజయరాఘవరావు గారు విజయవాడకొచ్చిన సందర్భంగా వర్ష ఋతువును పల్లెటూరు అమ్మాయి సందడితో పోల్చి ఒక లలిత గీతం రాశారు శర్మ. ఆ గీతమే తిరునాళ్లకు తరలొచ్చే కన్నెపిల్లల మెరుపులతో మెరిసింది వానకారు అనే గీతం. ప్రముఖ రేడియో గాయని శ్రీరంగం గోపాలతన్ గారు దాన్ని పాడారు. ఎక్కువగా రేడియో రచనలు చేసిన సంవత్సరం 1983 అని చెప్పేవారు శర్మ. లేపాక్షి ఆలయ చిత్రశిల్పాల గురించి, ఆ ఆలయ చారిత్రకత గురించిన డాక్యుమెంటరీ ప్రసారం కోసం శర్మ బృందం లేపాక్షికి వెళ్లి రికార్డు చేసి ప్రసారం చేశారు. ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ కవిత్వం గురించి ఒక డాక్యుమెంటరీ తయారు చేశారు శర్మ. తిలక పద్యరచన, వచన కవిత్వం, కథారచన అనే అంశాలపై ప్రముఖుల ప్రసంగాలు ఆ కార్యక్రమంలో పొందుపరిచారు. అంటిల్ ఫరెవర్ అనే నవల్లోని కొన్ని అంశాలను జోడించి ఇంద్రకండి కల్పించి రాసిన నాటకం కెరటాల పల్లకి 1985 ప్రసారమైంది. 1986 నుంచి శర్మగారి రేడియో రచన వ్యాసంగం కొత్త మలుపు తిరిగింది. జీవన వసంతం సంగీత రూపకం వచనం, సంభాషణలు లేకుండా పూర్తిగా రిథంపైనే ఆధారపడిన రచన. వర్ష ఋతువులో ఉదయ సంధ్య వెలుగులు, రాత్రివేళ మబ్బులు తొలగిన చంద్రుడు, చలిచలిగా కళ్లబడిన వైనం వరకు వర్ష దృశ్యాలను అంతఃసూత్రంగా సూచించేలాగా పాట, పద్యం, ద్విపద ఆధారంగా రూపొందించిన సంగీత రూపకం వర్షానందిని ఆకాశవాణి వార్షిక పోటీల్లో మొదటి బహుమతి పొందింది. ఆధునిక సమాజంలో తనను తాను కోల్పోతున్న మనిషి గమ్యం ఎక్కడికి అనే సృజనాత్మక రూపకం

0: నేను కాని నేను జాతీయ వార్షిక పోటీల్లో మొదటి బహుమతి లభించింది ఆ రూపకానికి. అణుయుద్ధ భయం నుంచి ప్రపంచానికి రక్షణ వ్యవస్థ సాధన ఎలా అనే నేపథ్యంలో విశ్వవేణు పేరిట ఒక రూపకం, మెదడు తీరుతెన్నెల్లో విశ్లేషించే పరికరం ఉంటే ఎలా ఉంటుంది అన్న థీమ్తో స్మృతి నాటకాన్ని రచించారు శర్మ. వీటికి ఆ సంవత్సరం ఆకాశవాణి యోగ్యతా పత్రాలు లభించాయి. యువవాణి కార్యక్రమంలో ధ్వని ప్రతిధ్వని పేరిట రేడియోకి వివిధ ప్రక్రియల్లో రచనలు చేయడంలో మెళకువల గురించి ఒక ధారావాహికను ప్రారంభించారు ఇంద్రగంటి. 7 వారాల పాటు ఆ ప్రసంగాలు కొనసాగాయి. రేడియోకి రచనలు చేయాలి అనే యువతకు ఆ ప్రసంగాలు మార్గదర్శకాలు. ఆయన రచించిన గంగావతరణం సంగీత రూపకం ప్రిక్స్ ఇటాలియా అంతర్జాతీయ ప్రసారాల పోటీ కోసం పంపగా ఇండియా నుంచి వెళ్లిన ఎంట్రీగా అది గుర్తించబడింది. ఇంద్రగంటి 1988 ఆకాశవాణి వార్షిక పోటీల కోసం మాటా మౌనం సంగీత రూపకాన్ని, నిశ్శబ్దం గమ్యం సృజనాత్మక రూపకాన్ని రచించారు. ఆ సంవత్సరం మాటా మౌనంకి ప్రథమ బహుమతి, నిశ్శబ్దం గమ్యానికి ద్వితీయ బహుమతి లభించాయి. ఇక 1989 ఆకాశవాణి జాతీయ పురస్కారాల కోసం ఆయన రచించిన సృజనాత్మక విభాగంలోని ఈ చీకటి అవతల నాటికకు, మహాస్తూపం కార్యక్రమానికి యోగ్యతా పత్రాలొచ్చాయి. ఈ పరంపరలో ఆకాశవాణి వార్షిక పోటీలు వస్తున్నాయంటే కార్యక్రమాలు రూపొందించే ఉద్యోగులు శర్మగారి చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. ఆయన ఓపిగ్గా ఎవరికేం కావాలో ఆ రచనలు రాసిచ్చేవారు. 1990 వెన్నెల సంగీత రూపకాన్ని పద్మరాజు గారి గాలివాన కథను నాటకీకరణ చేసి అందించారు. ఆ సంవత్సరం గాలివానకు జాతీయ పురస్కారం లభించింది. 1981-90 మధ్యకాలంలో రేడియో పోటీలకు శర్మగారు మొత్తం 17 రచనలు చేశారు. అందులో 4 మొదటి బహుమతులు, 2 రెండో బహుమతులు, 5 యోగ్యతాపత్రాలు సంపాదించుకున్నాయి. 1992 తలుపు సంగీత రూపకాన్ని, మహావిశ్వ నాటకాన్ని రచించగా ఆకాశవాణి వార్షిక పోటీల్లో మహావిశ్వ సైన్స్ ఫిక్షన్ నాటకానికి ద్వితీయ బహుమతి లభించింది. అలా అవిచ్ఛిన్నంగా రేడియో రచనలు చేస్తున్న సమయంలో 1994 పదోన్నతి పైన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు నిజామాబాద్ కేంద్రానికి బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తూ ఉండగానే ఒక దినపత్రిక ఎడిటర్ బాధ్యతల కోసం శర్మగారికి ఆహ్వానం వచ్చింది. కొత్త ఉద్యోగం కోసం రేడియోకు పదవి విరమణ చేసి వెళ్లిపోయారు ఇంద్రగంటి. విచిత్రం, పత్రిక నుంచి రేడియోకొచ్చి మళ్లీ పత్రికలో ఉద్యోగం కోసం వెళ్లటం. ఆకాశవాణికి బయటికి వెళ్లినా 1996 రేడియో జాతీయ పురస్కారాల కోసం భూమిగీత సంగీత రూపం రాసిస్తే దానికి మొదటి బహుమతి వచ్చింది. 1997 యాత్ర సృజనాత్మక సంగీత రూపకానికి మొదటి బహుమతి లభించింది. విజయవాడ రేడియోకి తెన్నేటి సూర్య రాసిన చెంగిస్ ఖాన్ నవలను నాటకంగా 90 నిమిషాల వ్యవధికి ఆయన ఇవ్వగా అది ప్రసారమైంది. రేడియో చరిత్రలో 60 నిమిషాల నాటకాన్ని ప్రసారం చేయడం సహజం, కానీ 90 నిమిషాల పాటు ఆ నాటకం ఏకబిగిన ప్రసారం అవడం విచిత్రమే. ఆకాశవాణి మార్కాపురం కేంద్రానికి పానుగంటి లక్ష్మీనరసింహరావు గారి సాక్ష్య వ్యాసాల్లో 13 నాటికలుగా కాదగిన అంశాలను తీసుకుని ధారావాహిక నాటకాలు రచించారు ఇంద్రగంటి వారు. ఇవాళ శర్మగారు మన మధ్య లేకపోయినా ఆకాశవాణి కోసం వారు రాసిన నాటకాలు, లలితగీతాలు, సంగీత రూపకాలు, డాక్యుమెంటరీలు, సృజనాత్మక కార్యక్రమాలు వాసి కలిగి ఇప్పటికే ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఆకాశవాణిలో ఉద్యోగం తనకు జీవితంలో ఎన్నో కొత్త విషయాలను నేర్పిందని, ఎందరో ప్రముఖులను, కళాకారులను, మిత్రులను, ఆత్మీయులను అందించిందని కృతజ్ఞతలు చెప్పుకునేవారు ఇంద్రగంటి వారు.
1: ఇంతవరకు మీరు రేడియో సాహిత్యంలో ఇంద్రగంటి అనే అంశం గురించి శ్రీ మాడుగుల రామకృష్ణ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఫ్లాట్ బుకింగ్ విషయంలో తీసుకోవలసిన న్యాయ సలహాలు గురించి న్యాయవాది నండూరి పద్మాంజలి గారి ప్రసంగం వింటారు.
2: జనాభా పెరుగుదల అనునిత్యం జరుగుతూనే ఉంటుంది. ఇది గత కాలాలతో పోల్చుకుంటే ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందిన కాలంలో, దానితో పాటుగానే పెరిగిన టెక్నాలజీ కాలంలో మానవ జీవితం స్పీడుగా సుఖవంతంగా కొనసాగబడుతున్నది. వారి సంతతి కూడా అదేవిధంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నది. ఆ విధంగా పెరిగే జనాభాకు ఆవాసాలు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి వ్యక్తిగతంగా భూమి మీద నియమించుకోవడానికి స్థలం సరిపోదు. పైగా భూమి ధరలు పెరిగిన ఈ రోజుల్లో ఆర్థికంగా కూడా చాలా కష్టం అవుతుంది. ఈ క్రమంలోనే మనకు అపార్ట్మెంటుల నిర్మాణ సంస్కృతి మొదలైంది. నేల మీద కట్టుకునే స్థాయి అవకాశం లేని వారికి అపార్ట్మెంటు వలన సొంత ఇంటి కల నెరవేరుతుంది. సౌకర్యాలు అన్నీ అందిపుచ్చుకున్నట్టు ఉంటాయి. గుమ్మం బయటకు వచ్చినా, భవనం దిగి కిందకు వచ్చినా ఒంటరివారము అనే భావన లేకుండా అందరూ కంటికి కనిపిస్తూ సాంఘిక భద్రత కలిగి ఉంటారు. ఆ క్రమంలో వాటి నిర్మాణాలు, వాటిని పొందేవారికి విధి విధానాలు నిర్ణయించడానికి ఆంధ్రప్రదేశ్లో 1987లో అపార్ట్మెంట్ల నిర్మాణాలకై చట్టం వచ్చింది. దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి ప్రాంతాలలో వారి రెవెన్యూ చట్టాల ప్రకారం అపార్ట్మెంట్ల నిర్మాణాలకు సంబంధించి ఇలా చట్టాలు చేసుకున్నారు. మన ఈ రాష్ట్ర చట్టంకు 35 సెక్షన్లు ఉన్నాయి. ఈ చట్టంలోని సెక్షన్ 3లో ఇచ్చిన నిర్వచనాల ప్రకారం ఎవరైతే అపార్ట్మెంట్స్ భవంతులు ఇతరులకు అమ్మకంకై నిర్మించారో లేదా నిర్మిస్తున్నారో వారిని ప్రమోటర్ అంటారు. సెక్షన్ 4 ప్రకారం సదరు ప్రమోటర్ తాను అమ్మకానికి పెట్టిన అపార్ట్మెంట్ల యొక్క భూమికి సంబంధించిన పత్రాలు, వాటికి సంబంధించిన ఈసీలు, సదరు భూమిలో మరెవరికైనా హక్కులు సంక్రమించి ఉన్నాయో పరిశీలన చేసుకోవటానికి వాటి వివరాలు, సంబంధిత అధికారుల నుండి తీసుకున్న ప్లానులు, వాటి వివరాలు, భవన నిర్మాణానికి ఉపయోగించే వస్తువులు, సౌకర్యాలు, వాటి డిజైన్లు మరియు వాటన్నిటినీ సదరు భవంతులకు అమర్చేందుకు ఎవరితో వారు ఏ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారో ఆ అగ్రిమెంట్లు, ఆ భూమిపై స్థానిక ప్రభుత్వాలకు కడుతున్న పన్నులు, వాటి వివరాలు, ఇంకా ఏమైనా ఆ భూమిపై తనఖాలు ఉంటే అవి, ఇంకా అవసరమైన అన్ని కాగితాలు, వివరాలు అపార్ట్మెంటు కొనడానికి వచ్చిన వినియోగదారుడికి ప్రమోటర్ వివరించాలి. అలాగే ఏ రోజుకు ఏ తేదీకి సదరు అపార్ట్మెంటు కొనుగోలుదారునికి అందిస్తారు అనేది వివరిస్తూ వ్రాతపూర్వక అగ్రిమెంట్లు చేయాలి. అలాగే ఆ అపార్ట్మెంట్లో మిగిలినవి ఎవరెవరు తీసుకున్నారో వారి పేర్లు, వివరాలతో కూడిన లిస్టు కూడా అందచేయాలి. సదరు పత్రాలు అన్నీ ట్రూ కాపీలు కొనుగోలుదారునకు అందచేయాలి. ఈ చట్టం యొక్క సెక్షన్ 5 ప్రకారం అపార్ట్మెంట్ అమ్మకందారు కొనుగోలుదారు నుండి అపార్ట్మెంట్ యొక్క ధరలో 20% మించకుండా ముందస్తు సొమ్ము తీసుకోగల హక్కు ఉన్నది. సెక్షన్ 6 ప్రకారం సదరు అగ్రిమెంటు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 17 ప్రకారం రిజిస్టర్ చేయించాలి. అపార్ట్మెంట్స్ అమ్మడానికి ఈ విధమైన అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సదరు అపార్ట్మెంటు నిర్మాణంలో గాని లోపల అమరికలలో గాని ఎటువంటి మార్పులు చేయకూడదు. ఒకవేళ ప్రమోటర్ అలా చేయాల్సి వస్తే సదరు కొనుగోలుదారుల ముందస్తు అనుమతితో మాత్రమే చేయాలి. సెక్షన్ 7 ప్రకారం అపార్ట్మెంటును కొనుగోలుదారునకు రావలసిన ఉన్న సొమ్ము, వగైరాలన్నీ అందుకున్న తరువాత సదరు అపార్ట్మెంట్ అందజేస్తారు. మిగిలిన సెక్షన్ అపార్ట్మెంట్లో ప్రవేశించాక కొనుగోలుదారులకు ఉండే విధి విధానాలు, హక్కులు, బాధ్యతలు వగైరాల గురించి ఆ సెక్షన్లు ఉంటాయి. ఈ విధంగా ఆ చట్టం ఉన్నప్పటికీ అనుకున్న సమయంలో భవన నిర్మాణాలు పూర్తి కాకపోవటం, నిర్మాణదారుడు తీసుకున్న సొమ్ము తిరిగి కొనుగోలుదారునకు ఇవ్వకపోవటం, సంవత్సరాల తరబడి జాగు చేయడం వలన కొనుగోలుదారులలో ఆర్థిక ఒత్తిడి, మానసిక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. వీటి బాధితులు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చట్టం క్రింద, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చట్టం ప్రకారం న్యాయస్థానాల్లో దావాలు జరుపుకుంటూ ఉంటారు. వారంతా దీర్ఘకాలం ఇబ్బంది పడవలసి వచ్చేది. ఈ లోపాలను సవరిస్తూ అపార్ట్మెంటుల కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం ది రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ చట్టం చేసింది. ఇందులో 92 సెక్షన్లు ఉంటాయి. ఇందులో సెక్షన్ 18 ప్రకారం భవన నిర్మాణ ప్రమోటర్ ఏ కారణం చేతనైనా అనుకున్న సమయానికి అపార్ట్మెంటు, ప్లాటు లేదా భవనాన్ని అందించలేకపోతే వారి మధ్య ఉన్న అగ్రిమెంటు ప్రకారం ప్రమోటర్స్ తీసుకున్న సొమ్ము మరియు దానితోపాటు నష్టపరిహారంతో కొనుగోలుదారునకు తిరిగి ఇవ్వాలి. సెక్షన్ 19 ప్రకారం సదరు అపార్ట్మెంటు, ప్లాట్ లేదా భవంతులు తీసుకునేవారు ఎంతవరకు భవన నిర్మాణం జరిగింది లేదా జరుగుతున్నదో తెలుసుకునే హక్కు ఉన్నది. అలాగే అనుకున్న సమయంలో అపార్ట్మెంటు అందించకపోతే వడ్డీతో సహా తమ సొమ్ము వాపసు ఇమ్మని డిమాండ్ చేసే హక్కు ఈ చట్టం చేత వినియోగదారులకు కల్పించబడింది. అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాగానే 2 నెలలలోపు సదరు అపార్ట్మెంటును వినియోగదారులు స్వాధీనం చేసుకునే హక్కు ఉన్నది. ఈ చట్టంలోని మిగిలిన సెక్షన్లు ఈ చట్టాన్ని నిర్వహించే అధికారుల నియామకం, అమలు చేయగల అధికారుల నియామకం, వారి విధి విధానాలు, వగైరా నిబంధనలు, నియమాలు పొందుపరచి ఉంటాయి. అలాగే సెక్షన్ 31 ప్రకారం సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదులు సంబంధిత అధికారుల వద్ద దాఖలు చేయవచ్చు. కొంతమంది స్థలదారులు వారి ఆస్తి అయిన స్థలాలను బిల్డర్నకు, డెవలప్మెంట్నకు ఇస్తారు. సదరు డెవలపర్ ఆయా సందర్భ

0: కాలలో సదరు భూమిదారులతో వ్రాతపూర్వక అగ్రిమెంటు చేసుకుంటారు. కానీ వారు వారి అగ్రిమెంటు ప్రకారం సొమ్ము చెల్లించకపోయినా లేదా నిర్మాణం పూర్తి చేయకుండా ఉన్నట్లయితే తిరిగి భూమిని పొందటానికి లేదా నష్టపరిహారం పొందటానికి రెరా 2016 చట్టం ప్రకారం రెరా ట్రిబ్యునల్లో దావా దాఖలు చేసి చీటింగ్ కింద పోలీసు కంప్లైంటు కూడా దాఖలు చేయవచ్చు. వారి అగ్రిమెంటు రెరా చట్ట ప్రకారం రిజిస్టర్ చేయబడినప్పుడు మాత్రమే బాధితులకు ఈ చట్ట ప్రకారం హక్కులు సంక్రమిస్తాయి. ఈ చట్టాలు సివిల్ నేచర్ గల చట్టాలు. ఆర్థిక పరిహారాలు ఉంటాయి గాని జైలు శిక్షలు ఉండవు. ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నా అవి అన్నీ కాంపౌండబుల్ నేరాలు, అనగా వ్యక్తుల మధ్య జరిగే ఆర్థిక వ్యవహారాల వరకు సెటిల్మెంట్లు చేసుకోగల అధికారం ఈ చట్టం చేత కల్పించబడింది. ఈ రెరా చట్టం 2016 ప్రకారం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద కేసులు దాఖలు చేసుకోవాలి. వాటిపై అప్పీలుకు వెళ్లాలి అంటే ఆ రాష్ట్ర హైకోర్టుకు సదరు చట్టం యొక్క సెక్షన్ 17 ప్రకారం వెళతారు. ఈ కేసులు విచారించడానికి సివిల్ కోర్టులు నిషేధించబడినాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం యొక్క సెక్షన్ 43 ప్రకారం 2019 రియల్ ఎస్టేట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. దానికి చైర్పర్సన్గా మాజీ హైకోర్టు న్యాయమూర్తి రాజా ఎలంగో ఉన్నారు. మన రాష్ట్ర ట్రిబ్యునల్ ఆర్టీసీ హౌస్ విజయవాడ నందు కార్యాలయం కలిగి ఉన్నది. ఈ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన ప్రముఖమైన కేసుల తీర్పులలో 2021 న్యూటెక్ ప్రమోటర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో ఈ చట్టం అమలులోకి రాకముందు మొదలై ఇప్పటికీ భవనం పూర్తి కాకపోయినా కూడా ఈ చట్టం వర్తిస్తుంది అన్నారు. మరో కేసు 2018 ఎంఆర్ ఎంజీఎఫ్ ల్యాండ్కో మరియు ఇతరులు వర్సెస్ ఆఫ్తాబ్ సింగ్ కేసులో ఈ రెరా చట్టంతో పాటు వినియోగదారులు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చట్టం కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పారు. 2020 ఇంపీరియా స్ట్రక్చర్స్ లిమిటెడ్ వర్సెస్ అనిల్ పత్ని కేసులో భవనం అందించడం ఆలస్యం అయితే ప్రమోటర్ వినియోగదారులను ఖచ్చితంగా భవనం తీసుకోవాల్సిందే అని ఒత్తిడి చేయలేరు. వినియోగదారులు వద్దు అనుకుంటే సదరు భవనం సొమ్ము వినియోగదారునికి ప్రమోటర్ తిరిగి ఇచ్చివేయవలసిందే అన్నారు. మరో కేసు 2019 భీమ్జిత్ వర్సెస్ ఎంఎస్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో రేరా చట్టం క్రింద వచ్చే తీర్పులు కింది సివిల్ కోర్టులు మరియు లోకల్ అథారిటీ వారు అవసరాన్ని బట్టి భవన సంబంధిత వివాదాలలో వాటిని ఉపయుక్తంగా పరిగణలోనికి తీసుకోవచ్చు అని అన్నారు. అలాగే ప్రాపర్టీ డెవలపర్ కంప్లీషన్ సర్టిఫికేటు మరియు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేనిది సొసైటీకి ప్రాపర్టీని అందించలేరు అని రెరా అథారిటీ మరో సందర్భంలో తెలియజేశారు. అలాగే మన రాష్ట్ర చట్టం ది ఆంధ్రప్రదేశ్ అపార్ట్మెంట్స్ ప్రమోషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఓనర్షిప్ యాక్ట్ 1987 కానీ కేంద్ర చట్టం రేరా 2016 కానీ ప్రభుత్వ గృహ సముదాయాలకు మరియు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు గృహ సముదాయాలకు మాత్రం వర్తించవు. అలాగే ఈ రెరా చట్టం ప్రకారం సదరు రియల్ ఎస్టేట్ ప్రమోటర్ అయినటువంటి వారు వారి యొక్క నిర్మాణాన్ని వారి యొక్క ప్రాజెక్టుని రెరా చట్టం కింద సదరు అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోబడింది. వారు మాత్రం ఎటువంటి విధంగా వారి యొక్క ప్లాట్లు వారి యొక్క వేసే వెంచర్లని మొదలైన వాటిని ప్రచారం చేయకూడదు. అదేవిధంగా ఈ రెరా చట్టం ప్రకారం అగ్రిమెంట్ ఫర్ సేల్ అనగా ప్రమోటర్కు ఎలాటీకి మధ్య జరిగే వ్రాతపూర్వక అగ్రిమెంట్. ఈ చట్ట ప్రకారం ఎలాటి అనగా ఒక ప్లాటు అపార్ట్మెంటు లేదా బిల్డింగ్ తమ కేటాయించబడి అది అమ్మబడినదై ఉండాలి. అదే అద్దెకు ఇవ్వబడడం అనే వారిని సదరు అపార్ట్మెంటులో ఉన్నవారిని ఎలాటి అనబడరు. అలాగే ఈ చట్ట ప్రకారం అపార్ట్మెంట్ అనగా బ్లాక్, ఛాంబర్, నివాస గృహం, ప్లాటు, ఆఫీసు, షోరూం, షాపు, గౌడోను, ఆవరణలు, సూట్లు ఏదైనా సదరు అర్థం కలిగి ఉండి ఎవరికి వారికి ప్రత్యేకంగా ఉండేట్లు నిర్మించబడేవి. నేడు పెరుగుతున్న ఈ అపార్ట్మెంటు యొక్క నిర్మాణాల ప్రభావం వల్ల కొంతమంది ఆస్తులు కోల్పోయామని, కొంతమంది మన డబ్బు ప్రమోటర్ల దగ్గర ఉండిపోయింది అని బాధపడేటువంటి వాళ్ళు ఈ చట్టాలు ఉన్నందువల్ల వారు ఎటువంటి సందేహాలకు గురి కావలసిన అవసరం లేదు. వారు తక్షణమే వారి యొక్క సమస్యను సదరు రెరా ట్రిబ్యునల్ వద్దకు తీసుకువెళ్లినట్లయితే వారికి తప్పకుండా పరిహారం దొరుకుతుంది. ప్రతి చట్టం కూడా ప్రజలకు అనుకూలంగా ఉండేటట్లుగానే చేయబడింది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి రెరా చట్టం ప్రకారం ఎలాటీ చేయబడినటువంటి ఎలాటీస్కి తప్పకుండా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ రెరా చట్టం కింద ఉన్నటువంటి ప్రమోటర్స్ కూడా ఈ చట్టం వారికి కొన్ని రక్షణ అవకాశాలను కల్పించబడింది. వారు కూడా ఈ చట్ట ప్రకారం నిర్దేశించబడిన ప్రకారమే వారి యొక్క వెంచర్లని వారి యొక్క వ్యాపారాలను కొనసాగించాలి. కాబట్టి ప్రతివారు ఈ పట్టణ వాతావరణంలో పెరుగుతున్న అపార్ట్మెంట్ సంస్కృతులలో ఈ విధంగా ప్రమోటర్స్కి ఎలాటీస్కి మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించటానికి మనకి చట్టాలు అనుకూలంగా ఉన్నందున ఏ ఒక్కరూ కూడా అటువంటి సమస్యలతో బాధపడాల్సిన అవసరం లేదు. తక్షణమే మీరు దగ్గర ఉన్నటువంటి మీ యొక్క స్థానిక ట్రిబ్యునల్ నందు సంప్రదించి మీ యొక్క జరిగిన నష్టానికి పరిహారం పొందాలి. అదేవిధంగా తిరిగి సదరు భూములను పొందవలసి వస్తే భూములు నష్టపరిహారంతో సహా పొందేటట్టుగా ఈ చట్టం కల్పించబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రెరా చట్టాన్ని ఉపయోగించుకుని వారి యొక్క సమస్యలు పరిష్కరించుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
1: మీరింతవరకు ఫ్లాట్ బుకింగ్ విషయంలో తీసుకోవలసిన న్యాయ సలహాలు గురించి న్యాయవాది నండూరి పద్మాంజలి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పెమ్మరాజు సూర్యారావు, సిహెచ్ కుసుమకుమారి గారు గానం చేసిన లలిత గీతం. గీతరచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం ఓలేటి వెంకటేశ్వర్లు.

కార్యక్రమంలో ఇప్పుడు ఆర్ ఛాయాదేవి గారు గానం చేసిన లలిత గీతం. గీత రచన అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి. సంగీతం విఎస్ నారాయణమూర్తి.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ సూచించారు. ఎంఈఓల ఆధ్వర్యంలో కేదవల గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు లభించే ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, బూట్లు, బెల్టులు, మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. భూగర్భ జలాలు పెంచడమే జలధార జలహారతి పనుల లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. ఓరవకల్ మండలంలోని సోమయాజుల పల్లె చెరువులో ఆమె భూమి పూజ చేసి పూడిక తీత పనులను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4100 పనులను గుర్తించగా 2100 పనులు మంజూరైనట్లు వెల్లడించారు. 1100 పనులకు గ్రౌండింగ్ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. సర్వజన వైద్యశాలలో వివిధ వార్డుల్లో నర్సులు రోగులకు అందిస్తున్న వైద్య సేవలు వెలకట్టలేవని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక సర్వజన వైద్యశాలలో స్టాఫ్ నర్సుల ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు, నర్సింగ్ పర్యవేక్షకులు సావిత్రబాయి స్టాఫ్ నర్సులతో కలిసి ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సింగ్ పర్యవేక్షకులు సిబ్బంది వృత్తిపరమైన సేవా ప్రతిజ్ఞ చేయించారు. కర్నూలు జిల్లా చారిత్రక రాత పత్రాలను సేకరించి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఏసిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాచీన రాత పత్రాల సేకరణ, సంరక్షణ, డిజిటలైజేషన్ అంశానికి సంబంధించి స్థానిక కలెక్టరేట్ లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్ఞాన భారతం కార్యక్రమంలో భాగంగా పురాతన గ్రంథాలు, తాళ్లపత్ర గ్రంథాలపై విస్తృత సర్వే చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి సంతృప్తి వ్యక్తమవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 8వ వార్డులో నిర్వహించిన మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వార్డులో తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. వార్డులోని సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కర్నూలు నగరంలో 10.87 కోట్లతో కాలుష్య నియంత్రణకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ డాక్టర్ ఏసిరి చెప్పారు. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కు సంబంధించి కర్నూలు జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. 2026-27 సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలుకు కమిటీ ఆమోదం తెలిపింది. నగరంలోని 10 ప్రధాన జంక్షన్ లో వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. నగర రోడ్లపై మొత్తం 450 గుంతలను గుర్తించగా ఇప్పటికీ 300 పూర్చాలని, మరో 150 గుంతలకు మరమ్మతులు చేయించాలన్నారు. పచ్చదనం పెంచాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డిజిటల్ డోర్ నెంబర్ల ద్వారా ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ కేటాయించినట్లు కర్నూలు నగర పాలక కమిషనర్ చల్లా ఓబ్లేస్ తెలిపారు. దీని ద్వారా ఆస్తి వివరాలు, పన్ను చెల్లింపులు, నీటి సరఫరా, ట్రేడ్ లైసెన్స్, పౌర సేవలకు సంబంధించి అన్ని వివరాలు ఒకే వ్యవస్థలోకి వస్తాయని వెల్లడించారు. స్థానిక ఎస్బీఐ కాలేజీలో నగరపాలక సమావేశ భవనంలో నోడల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, అడ్మిన్లు, ప్లానింగ్ అమ్యూనిటీస్ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నెంబర్ల ద్వారా పౌర సేవల్లో విప్లవాత్మక మార్పు వస్తుందన్నారు. ఓరవకలను పారిశ్రామ హబ్బుగా తీర్చిదిద్దడమే కూడా ప్రభుత్వ లక్షణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరిచర్దారెడ్డి పేర్కొన్నారు. గుట్టపాడు సమీపంలో ఏర్పాటు చేసిన మాత్రే గ్రీన్ యూడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5.96 ఎకరాల్లో 10 కోట్లతో పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురు స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. అలాంటి జామ, ఫ్రూట్స్, పల్పీ తయారీ, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఓర్వకల్లో 50,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా కర్నూలు జిల్లా మే సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఇట్లు కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి మీ రామాంజనేయులు.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్. 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్. అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
6: రారా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
5: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
6: ఏంటో విషయం?
5: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
6: అవునా?
5: అవును చిన్నమ్మాయి.
6: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
5: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
6: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
5: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
6: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
5: అవునవును.
0: చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా అయ్యప్ప స్వామి జన్మ రహస్యం. ఈ చిత్రానికి కేజే యేసుదాస్ బృందం పాడిన పాట. గీతరచన పిబి శ్రీనివాస్. సంగీతం కెవి మహదేవన్.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఈ చిత్రానికి అభయ్ జోధ్పూర్కర్, అంజనా సౌమ్య, సాయి శివాని పాడిన పాట. గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జెమేయర్.

0: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐతో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
3: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
4: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
3: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
4: సూక్తులతో సుధలు పంచుతూ,
3: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
4: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
3: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
4: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
3: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
4: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
3: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
4: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
5: చిత్రతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు చంద్రముఖి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన సుద్దాల అశోక్ తేజ. సంగీతం విద్యాసాగర్.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి
1: కార్యక్రమంలో ఇప్పుడు జోడి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరింతవరకు చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డికే పట్టమ్మాల్ గారి గాత్రం వింటారు. కార్యక్రమంలో ముందుగా కాలహరణ మేలరా శుద్ధ సావేరి రాగం, రూపకతాళం త్యాగరాజస్వామి వారి కీర్తన.

శరణ పద పద పద పదరి మరి పదకాల శరణ సరి సరి సరి దద పద సద పద పద మరి పదకాల శరణ పద పద పద పదరి పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద

గరిగే సగరి సని సగరి రి సని రి ని ద బ మ ప ద ని స రి గ మ గ రి సగరి సని ద బ మ ప ద ని స తం నితయ ప్రియ నిద వద్ద బ బ బ బ బ మ గ రి గ మ ప ద మ ప ప

0: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో డీకే పట్టమ్మాల్ గారి గాత్రం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, నమస్తే అమరావతి. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఊసరవెల్లి ఈ చిత్రానికి ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: నీకు 100 మంది కనబడుతున్నారేమో, నాకు మాత్రం ఒక్కడే కనబడుతున్నాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే.

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ చిత్రానికి హరిహరన్ కౌసల్య పాడిన పాట. గీతరచన కందికొండ, సంగీతం చక్రి.

0: ఏమండో ఈ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా అవును నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆహ్వానం, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, Voice of the Nation.
1: నిన్నే ప్రేమిస్తా ఈ చిత్రానికి రాజేష్ చిత్ర పాడిన పాట. గీతరచన గంటాడి కృష్ణ. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: సితారా ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం పాడిన పాట. గీత రచన వేటూరి.

0: మీరింతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించడం, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎంఈజీపీ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పీఎంఈజీపీ ఒకటి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది కొత్తగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు మరియు పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకం. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో అమలు

అవుతున్న ఈ పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు నిరుద్యోగ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకునే దిశగా యువతను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. చిన్నస్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, వస్తు ఉత్పత్తులు, టైలరింగ్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ సెంటర్లు వంటి అనేక రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP పథకం ప్రత్యేకత ఏమిటంటే బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ కూడా కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్దిదారులకు 35% వరకు, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలు స్థాపించే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, వికలాంగులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి వారికి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం ఒక వ్యక్తికే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి విస్తరిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గడంతో పాటు స్థానిక వనరులను వినియోగించుకుని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. PMEGP పథకం ద్వారా వేలాది మంది మహిళలు, యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. PMEGP కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో లబ్దిదారులకు కీలకంగా సహాయపడుతోంది. గత 5 సంవత్సరాలలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 2024-25 వరకు 10 లక్షల వరకు ప్రాజెక్టు ఖర్చులు ఉన్న తయారీ రంగ సంస్థలలో సుమారు 63%, సేవారంగ సంస్థలలో 93% వరకు సంస్థలకు మద్దతు అందిందని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ తెలిపింది. చిన్న పరిశ్రమలకు రుణాలు, రాయితీలు మరింత సులభంగా అందేలా చర్యలు చేపట్టామని పేర్కొంది. ముఖ్యంగా 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న లబ్దిదారుల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని MSME మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI మార్గదర్శకాల ప్రకారం 10 లక్షల వరకు రుణాలపై బ్యాంకులు ఎటువంటి అదనపు పూచికత్తు కోరకుండా నిబంధనను అన్ని ప్రధాన బ్యాంకులు ఖచ్చితంగా పాటించేలా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అలాగే తయారీ రంగంలో 10 లక్షల వరకు, సేవారంగంలో 5 లక్షల వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల MSME మంత్రిత్వ శాఖ చాంపియన్స్ అనే ఏకీకృత పోర్టల్ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా PMEGP సహా వివిధ పథకాలపై ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం అందించడంతో పాటు పథకాలపై అవగాహన, మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇది లబ్దిదారులను ప్రభుత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, బ్యాంకులు మరియు ఇతర సంబంధిత సంస్థలతో అనుసంధానిస్తుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP పథకం రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PMEGP పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 40 యూనిట్లను ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా శిక్షణ అందించి వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ గ్రామీణ మహిళలకు శిక్షణ, బ్యాంకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన సహకారం అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 యూనిట్ల PMEGP పథకం కింద ఏర్పాటయ్యాయి. నరసాపురం, చామకూరిపాలెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మహిళలు బ్యూటీ పార్లర్లు, కొబ్బరిపీచు పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూనిట్లు వారికి మాత్రమే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి.
జిల్లాలోని పెనుమంట్ర మండలానికి చెందిన శ్వేత కథ అనేక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. డిగ్రీ వరకు చదివిన ఆమె స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా ఉండటంతో గ్రామీణాభివృద్ది సిబ్బంది గుర్తించి ప్రోత్సహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన ఆమెకు PMEGP పథకం కింద 10 లక్షల రూపాయల రుణం మంజూరైంది.

0: ంది ఈ రుణంతో నర్సాపురంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసిన శ్వేత ఇప్పుడు సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూ వివాహాలు వేడుకలకు సేవలు అందిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తోంది. దీనిపై శ్వేత స్పందిస్తూ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం PMEGP కింద శిక్షణ ఇచ్చి రుణం మంజూరు చేశారని, ఇప్పుడు సొంతంగా సంపాదించుకుంటూ ఆర్థికంగా కుటుంబానికి చేతుగా నిలుస్తున్నానని తెలిపారు.
1: డోక్రా చెప్పినప్పుడు మేము ఇలా ట్రైనింగ్ వెళ్ళినప్పుడు పీడి సార్ మాకు హామీ ఇచ్చారు సార్, ఇలా కలెక్టర్ మేడం ద్వారా మీకు షాప్ ఓపెన్ చేస్తాము, మేము 10 లాక్స్ ఇప్పిస్తాం మీకు సబ్సిడీ 3-5 అంటే ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్కలా అని చెప్పారు సార్. అలాగే నేను పెట్టుకున్నాను సార్. మా ఓపెనింగ్ కి కలెక్టర్ మేడం కూడా వచ్చారండి, ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇలా ఇప్పుడు మేకప్ చేయాలని వచ్చినా కూడా నేను వెళ్తున్నాను, ఒక్కొక్క మేకప్ కి నేను 5,000 and 10,000 అలా నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను సార్ ఈ రోజుని. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన DRDS స్టాఫ్ కి, అలాగే కలెక్టర్ మేడం గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ సార్ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను.
0: ఇక నర్సాపురం మండలం చామకూరిపాలెం గ్రామానికి చెందిన చామకూర విజయలక్ష్మి ఆర్థిక స్వావలంబన పయనం మరింత ఆసక్తికరంగా ఉంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన ఆమె గ్రూపుకు బ్యాంకు నుంచి 20 లక్షల రుణం మంజూరైంది. తన వంతుగా వచ్చిన 2 లక్షల రూపాయలతో కొబ్బరి డొక్కలను పీచుగా మార్చి తాడు తయారు చేసే చిన్న పరిశ్రమ ప్రారంభించారు. తరువాత PMEGP పథకం కింద 10 లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేశారు. అయితే చదువు లేకపోవడంతో బ్యాంకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విజయలక్ష్మి చదువు నేర్చుకోవడంతో పాటు తన కోడలి పేరుతో పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం వారు తయారు చేస్తున్న కొబ్బరి తాడును హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 10 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, PMEGP పథకం ద్వారా చిన్న పరిశ్రమగా ప్రారంభించాం, ఇప్పుడు పెద్ద స్థాయిలో తాడు తయారు చేస్తున్నామని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.
2: అందరూ లేడీసే చేస్తారండి, 10 మంది అలా ఉంటారు ఇంటికి అండి. తర్వాత అదే గేదెలు దోళ్లకి తోళ్ళకు అలా ఉపయోగించుకుంటారండి.
0: పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారులు చెబుతున్న దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక పురోగతికి ఈ పథకం కీలకంగా మారింది. మహిళలకు శిక్షణతో పాటు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, వ్యక్తిగత మహిళలకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి PMEGP పథకం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పథక సంచాలకులు కె వేణుగోపాల్ తెలిపారు.
3: గ్యారంటీ స్కీమ్స్ లో మనం ఎస్ఎచ్జి ఉమెన్ గానీ, ఇండివిజువల్ ఉమెన్ గానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్ ద్వారా గానీ, సో PMEGP స్కీమ్స్ ని ఉపయోగించుకునేలా చేసి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళ నిలబడేట్టు చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా డైరీ ఫార్మ్స్ గానీ, పౌల్ట్రీ గాని, ఎంబ్రాయిడరింగ్ మిషన్ గాని, ఈ యాక్టివిటీస్ లో ఉండేటువంటి ఎస్ఎచ్జి ఉమెన్ ఎవరైతే ఉంటే వాళ్ళని PMEGP లోన్ కి మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మండలాల్లో సుమారుగా 40 యూనిట్స్ ని ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే LDM లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది 35% సబ్సిడీ ఉమెన్ కి రావడం జరుగుతుంది. అలాగే అర్బన్ లో అయితే ఇది 25% సబ్సిడీ జరుగుతుంది. ఇది మాకు ఎక్కువగా DRDA రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాబట్టి రూరల్ లో యూనిట్స్ ని మనం చేయడం జరుగుతుంది. ఎస్ఎచ్జి ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి, అలాగే లోన్స్ అవైల్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎచ్జి ఉమెన్ కి ఎవరైతే వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ద్వారా లోన్స్ ప్రొవైడ్ చేయించడం, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడానికి కాల్ సెంటర్ కూడా జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.
0: ఒకప్పుడు కుటుంబ పోషణకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. PMEGP వంటి పథకాలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఈ పథకం మహిళలను కుటుంబ పరిమితుల నుంచి బయటకు తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. చిన్న స్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల సహకారం, శిక్షణా కార్యక్రమాలు సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం సాధారణ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తున్నారు.

సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థికాభివృద్దికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగటం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పథకం తీసుకొచ్చిన అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎం ఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి పశ్చిమ గోదావరి జిల్లా. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి వాట్సప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కుంకుమ తిలకం, ఈ చిత్రానికి కేజే యేసుదాస్, పి సుశీల పాడిన పాట, గీతరచన గోపి, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, నెహాన్, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్.

స్టేట్ రౌడీ. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన సి నారాయణ రెడ్డి. సంగీతం బప్పిలహరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు, దక్షిణ చిరువోలు లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి.

బొబ్బిలి పులి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన దాసరి నారాయణరావు. సంగీతం జేవి రాఘవులు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెడన వీరభద్రాపురం నుండి వీరా కనకారావు, పార్వతి.

గుండె మార్పిడి, స్వార్థానికి స్వార్థమే దోపిడి, అసత్యానికి నాలుక కోసే, అధర్మానికి చేతులు నరికే, అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు తీసే.

రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీవారు మావారు, ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం జీకే వెంకటేష్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

0: దాసుల పేరుల రవ్వల గాజుల కాంతమ్మ గారు అయ్యో రామ అంతలోనే అవుతైపోయారు.
1: దాసుల పేరుల రవ్వల గాజుల కాంతమ్మ గారు
0: అయ్యో రామ అంతలోనే అవు

వాడు ఇంతలోనే అవుట్ అయిపోయారు. బాటు హేరు బ్రౌన్ గౌన్ బాలన్న గారు, ఓ మై గాడ్, ఇంతలోనే అవుట్ అయిపోయారు. ముగ్గురు అమ్మలు ఉన్నారు, ముందుకు దూకుతూ ఉన్నారు, అందరు చూస్తూ ఉన్నారు, కొందరు పులుకుతూ ఉన్నారు. జీవితమే ఒక ఆట, అది వెలుగు నీడల సయ్యాట. పాట ఆగిందా.

అయ్యో పాపం ఆఖరి దశలో అవుట్ అయిపోయారు. నిల్లి నిల్లి పూల చీర చిన్నమ్మ గారు, అయ్యో పాపం ఆఖరి దశలో అవుట్ అయిపోయారు. ఇద్దరు అమ్మలే ఉన్నారు, ఒకరిని మించిన వారొకరు ఇద్దరిలో.

0: ఆట ఆగిందా ఒక సీట గోవింద.
1: బాలగోపాలుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం రాజ్కోటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి సాయికృప, బద్రి, లోకేష్, హరిణి, రేణుక, దోర్నాల బాలరాజు.

కథానాయకుడు. ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట. గీతరచన దాశరథి, సంగీతం టీవీ రాజు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి శ్రీనిధి, అఖిల్ కార్తికేయ, బాలకృష్ణ, శారదా.

మన్మధుడు ఈ చిత్రానికి వేణు సుమంగళి పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్నవారు ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి.

మన ఊరి కథ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన గోపి, సంగీతం జేవి రాఘవులు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తిరువూతుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కాజనుండి.

దొంగముగుడు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీత రచన వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కాకర రాజకుమార్, లావణ్య, సకినేటిపల్లి, రాజోలు నుంచి.

0: చెటులై
1: కుక్కల్ల సిగ్గులోనా చూడద్దు చేరిపారా
0: అల్లంచు తెల్ల చీర తల్లోన మల్లెమాల
2: కార్యక్రమంలో చివరిగా మంచి మనిషి ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన శ్రీశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, టి చలపతిరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశ్వేశ్వర అగ్రహారం, అమలాపురం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీతులసి.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన ఫిల్మ్ గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కొండ నుంచి కడలిదాకా గోదావరి నదిపై రూపకం రచన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు.

0: సాధారణంగా నదులన్నీ ఎత్తున ఉండే కొండపైన కొలంలోనూ పుట్టి అక్కడి నుంచి పల్లాన్ని వెతుక్కుంటూ పోయి పోయి చివరకు సముద్రాన్ని చేరుకుంటాయి. మానవుడు నదీ జలాలను త్రాగడానికి, వ్యవసాయానికి, రాకపోకలకి వినియోగించడం తెలుసుకున్నప్పటి నుంచి నదులు తాము ప్రవహించే దేశాల సిరి సంపదలు, నాగరికత, సంస్కృతి వర్ధిల్లడానికి ఎంతగానో తోడ్పడుతూ వచ్చాయి. ప్రపంచ చరిత్రలో సంస్కృతి వెల్లివిరిసిన సామ్రాజ్యాలు ఎన్నో నదీ తీరాల్లోనే విలిశాయి. దక్షిణ భారతంలోని జీవనదుల్లో పెద్దదైన గోదావరి ఏం చెప్తుందో తెలుసుకుందాం.
1: తళతళలాడే నీళ్లలోంచి తగదగ మెరిసే అందమైన దేవత పైకి లేచింది.
2: అబ్బా, కళ్ళు మిరుమిట్లు కొల్చున్నాయి ఈ తేజస్సు చూస్తే. అమ్మా, ఎవరు నువ్వు?
3: ఒక విధంగా నేను మీకు అమ్మని, గోదావరి నది దేవతామూర్తిని నేను.
2: ఎంత ఆశ్చర్యం, ఎంత అదృష్టం! అమ్మా, ఈ దేవతారూపం ఎందుకు ధరించావు?
3: చిరంజీవుడు, మీ పూర్వుల భక్తి విశ్వాసాలు నాకు ఈ రూపాన్ని ఇచ్చాయి. అంతేకాదు, ఈ మంత్రం వినండి.
4: గంగే చ యమునే చైవ గోదావరి.
0: ఓ యమున, ఓ గోదావరి, ఓ సరస్వతి, ఓ నర్మద, ఓ సింధు, ఓ కావేరి.

0: సన్నిధిని అనుగ్రహించి ఈ పాత్రలోని జలమును పవిత్రం చేయండి.
1: అవును తల్లి, నువ్వు భారతదేశంలోని పవిత్ర నదులు ఏడింటిలో ఒక దానివని తెలిసింది.
2: అవును, భారతదేశపు పవిత్ర నదులు ఏడు. ఈ ఉపఖండంలోని వేరువేరు భాషల ప్రజలందరినీ తరతరాలుగా ఏకం చేసిన ఒకే సంస్కృతి ప్రవాహంలో ఆ ఏడు నదులు శాశ్వత తరంగాలు. ఆ ఏడింటిలో ఒకదాన్ని నేను. మీకు తెలుసా, భారతదేశంలో మీ పూర్వీకులంతా భూదేవితో ఇతర దేవతామూర్తులతో పాటు మమ్మల్ని కూడా దేవీమూర్తులుగా పూజించారు. వారి సుఖదుఖాలకు శాంతి సంపదలకు కారణం మేము. మాలో ప్రతినిధికి చూసి తీరవలసిన పరీవాహ మార్గం, విని తీరవలసిన కథలు ఉన్నాయి.
1: నీ పరీవాహ మార్గంలో కూడా చూసి తీరవలసిన స్థలాలు ఎన్నో ఉండాలి. నిన్ను గురించి విని తీరవలసిన కథలు కూడా ఎన్నో ఉండి ఉంటాయి. మాకు చెప్పవు?
2: తప్పకుండా చెబుతాను. అయితే ముందు నన్ను గురించి వర్ణించిన ప్రసిద్ధమైన మంచి పాటొకటేదైనా వినిపించండి.
1: అలాగే దేవి, నిన్ను గురించి బాపిరాజు గారు రాసిన పాట వింటావా?
2: పాడండి చిరంజీవులు. మీ గొంతులు పలుగొంతుకులై మారు రోగేలాగా, పరువులెత్తే నా కెరటాలు మురిపించే ఈ ప్రకృతి వాద్యగోష్ఠిగా వంతపాడేలాగా పాడండి.

0: బాగుంది చిన్నారుడు, నీ పాట నాకెంతో ఆనందం కలిగించింది. నా సహజమైన ప్రవాహాన్ని ఉన్నదున్నట్లు వర్ణించిన పాట ఇది.
1: మరైతే దేవి, నీ కథ చెప్పవు మాకు.
0: వినండి. కొన్ని యుగాల క్రితం ఒకనొకప్పుడు దక్షిణాపథంలో 12 ఏళ్ల పాటు పెద్ద కరువు వచ్చింది. ఎక్కడా పంట లేదు, నీరు లేదు.
1: దక్కన్ పీఠభూమే దక్షిణాపథం కదా?
0: అవును, అదే దండకారణ్యం కూడాను. అక్కడి ఆశ్రమాలలోని మునులంతా గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆయన ఆశ్రమంలో తిండికి నీటికి కరువు లేదు.
1: గౌతముడు అంతటి పంట నీరు ఎలా పోగు చేసుకోగలిగాడు?
0: అతడు తపశ్శాలి, సజ్జనుడు, శ్రమజీవి, ఉపాయశాలి అయిన మహర్షి. మిగిలిన మునులంతా అంత మంచివారు కాదు. వారంతా సోమరులు, వాళ్లకి గౌతముడంటే అసూయ. అందుకని వాళ్లు గౌతముడికి ఒక పాపం అంటగడదామని ఆలోచించారు. ఆ పాపం నివృత్తి కావటానికి అతని చేత శివుని గురించి తపస్సు చేయించి నన్ను మళ్లీ భూమి మీదికి రప్పించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వాళ్ళు ఏం పన్నాగం పన్నారో తెలుసా?
1: చెప్పు దేవి.
0: జబ్బుతో చావుకు సిద్ధంగా ఉన్న ఆవునొకదానిని గౌతముని ఆశ్రమంలోకి పంపారు వాళ్ళు. అది గౌతముడు పండించిన పంటలను తినివేయటం మొదలుపెట్టింది. గౌతముడు శాంతస్వభావుడు, కరుణామయుడు. అందుచేత అతడు ఒక సన్నని దర్భకాడతో దానిని అదిలించబోయాడు. కాని వెంటనే ఆ మోసపు గోవు చచ్చినట్లు పడిపోయింది. మునులంతా గౌతముడు గోహత్య చేశాడని, ఆ పాపం పోగొట్టుకోవడానికి అతడు శివుణ్ణి గురించి తపస్సు చెయ్యాలని, భూమిపైకి గంగను అవతరింపచెయ్యాలని ఆజ్ఞాపించారు. గౌతముడు గొప్పగా తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. శివుడు ప్రత్యక్షమై గౌతముడికిచ్చిన వరాన్ని బట్టి నేను దక్షిణాపథంలో గోదావరిగా అవతరించాను. నేను దక్కను పీఠ భూమిపై అవతరించినప్పుడు అక్కడి ఋషులంతా ఎలా ఆహ్వానించారో వినండి.
2: విచ్చేయవమ్మ శ్రీ వృషభ వాహన ధర సామజ కట మదాసారథార పయనంబు కావమ్మ భర్గజటాటవీ పుటజ శాఖాశిఖా కోరకంబ రావమ్మ ఆదిమ బ్రహ్మదో పల్లవస్థిత కమండలు.

0: మేం చదువుకున్న విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. మహారాష్ట్రంలోని పుణ్యక్షేత్రం నాసికకు దగ్గరగా అవతరించావు నువ్వు.
1: అవును, అరేబియా సముద్రానికి 50 మైళ్ళ దూరంలో పడమటి కనుమరుదు.
2: అదే సహ్యాద్రి. అక్కడ త్ర్యంబకం అనే క్షేత్రంలో శివుడు త్ర్యంబకేశ్వరుడుగా వెలిశాడు. అక్కడ నేను కనుమలలోకి దిగి ముందు చిన్న వాహినిగా ప్రవహించాను. అక్కడున్న బ్రహ్మగిరి ఎక్కి 1000 కనులతో వెతుకుతారు యాత్రికులు. ఆ కొండ కనుమల్లో నేను ఎలా ప్రవహించానో చూడాలని. అక్కడకు దగ్గరగానే రామాయణ కాలంలో సీతారామ లక్ష్మణులు కాపురం ఉన్న పంచవటి ఉండేదని మహారాష్ట్రుల విశ్వాసం.
0: అయితే మా ఆంధ్రుల విశ్వాసం వేరు. అది భద్రాచలం దగ్గర ఉండే. నాసిక నుంచి మేము మహారాష్ట్రంలోని ఔరంగాబాద్, పద్మాని, నాందేడ్ జిల్లాల్లో ప్రవహించాం.
2: 2000 ఏళ్ల క్రితం ఆంధ్ర సామ్రాజ్యానికి రాజధానులలో ఒకటైన పైఠన్ లేక ప్రతిష్టానపురం ఆ ప్రాంతంలోదే. చిత్రకళ వెళ్లి విరిచిన అజంతా గుహలు, శిల్పాలలో అందం ఉట్టిపడే ఎల్లోరా గుహలు అక్కడివి.
0: ఆ తరువాత తూర్పుగా వెడుతూ ఆంధ్రప్రదేశ్ ఉత్తర జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ల మీదుగా పారి మహాదేవ్పూర్ దగ్గర ఆగ్నేయములుగా ఖమ్మం జిల్లా వైపు మళ్ళావు. ఈ లోపల నీతో 5-6 ఉపనదులు కలిశాయి.
2: అవును, నా చెలికెత్తలు మంజీర, పైనగంగ, వైనగంగ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని.
0: కిన్నెరసాని గురించి మంచి కథ ఉందిట.
1: మా రాష్ట్రపు ఆస్థాన కవి విశ్వనాథ వారు కిన్నెరసాని గురించి చక్కటి కథాపదం రచించారు.
2: కిన్నెరసాని తెలుగింటి కోడలు. పెరిమిటిపై ఆమెకు వల్లమాలిన ప్రేమ. అత్తాకోడళ్ల పోరు ఆ ఇంటిలోనూ వెలిసింది. కొడుకు మనసు ఎలాంటిదో ఊహించుకోలేని తల్లి కోడలైన కిన్నెరపై అపనిందలు వేసేది. కిన్నెరకు ఆ నిందలు మోయటం కష్టమైంది. ఆమె భర్త తల్లిని కాదననూ లేడు, భార్యను ఊరడించనూ లేడు. పగిలిన గుండెలతో, నిరాశతో కిన్నెర అడవుల వెంట పరిగెత్తింది. వెళ్లవద్దని భర్త ఆమెకు అడ్డుపడ్డాడు. ఆమె అతని కౌగిట్లు కరిగి నీరై వాగై ప్రవహించింది. అతడు ఏడ్చి ఏడ్చి

0: చిన్నెరసాని శబరి గిరిజనుల ఆడబిడ్డరు. నా చెలికిత్తలందరిలోనూ ఈ ఇద్దరంటే నాకెక్కువ ఇష్టం.
1: శబరి రామాయణ కథలో రాముల వారి భక్తురాలు. శబరి ఆశ్రమానికి కొంత దూరంలో భద్రాచలానికి దగ్గరగా శ్రీరాముడు అరణ్యవాసం చేసిన పర్ణశాల ఉండేది అని ఆంధ్రుల విశ్వాసం. పర్ణశాల అనే గ్రామం కూడా ఉంది అక్కడ ఇప్పటికీను. శ్రీరామ భక్తుడు వాగ్గేయకారుడు అయిన భద్రాచల రామదాసు రచించిన కీర్తనలో కూడా ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
0: అవును చిరంజీవులు, పాపం సీతాదేవిని రావణాసురుడు అపహరించింది కూడా ఆ పర్ణశాల నుంచే. మహాభక్తుడు రామదాసు రచించిన ఆ కీర్తన భద్రాచల యాత్రికులు ఎప్పుడూ పాడుతూ ఉంటారు.

లక్ష్మణులు మొదముద సీత ముదిత లక్ష్మణులు కదిసి కొల్లువగా రఘుపతియు.

0: హరి.
1: ఇక్కడ నుంచి పడవల రాకపోకలకి ఎంతో వీలుగా ఉంటుంది నా ప్రవాహం. రండి చిరంజీవులు, రండి ఈ నావలోకి.
2: అయితే భద్రాచలంలో నావెక్కితే రాజమండ్రి ధవళేశ్వరము దాటి సముద్రానికి దగ్గరలో ఉన్న కోటిపల్లి అంతర్వేది దాకా చడవ ప్రయాణం చేయాలి.

0: అమ్మా, అదిగో ఇరుప్రక్కల ఎత్తైన పాపి కొండలు. ఇక్కడ ప్రకృతి దృశ్యం ఎంతో అందంగా హాయిగా ఉంది. ఇక్కడే తూర్పు కనుమల్ని దాటుతావు కదూ. ఇక్కడ లోయ వెడల్పు 300-400 మీటర్లు మాత్రమే.
1: ఈ లోయలోకి వచ్చేసరికి పడవల వాళ్ళు, ప్రయాణికులు కొబ్బరికాయలు కొట్టి హారతులు కానుకలు ఇస్తారు నీకు.
0: ఇక్కడ వడి సుడి లోతు ఎక్కువగా ఉండి వరద వచ్చినప్పుడు యాత్రికులకు పడవల వాళ్లకు కూడా భయం వేస్తుంది.
2: ఈ పాపి కొండల ఇరుకులో నుంచి త్వరగా తప్పించుకుని బయటపడాలని నాలో ఆరాటం హెచ్చి నా పరుగులో వేగం హెచ్చుతుంది. ఆ వడిలో నా మనస్సు ఎన్నో లోతైన ఊహలతో సుడులు తిరిగిపోతుంది. అదిగో ఆ కొండ మీద కోయపడుచు పాటలాగి.

పాపికొండలు దాటి 25 మైళ్ళు ప్రయాణిస్తే ఇప్పటి ప్రపంచంలోకి వస్తాం. చిరంజీవులు, ఇంతవరకు మనం ప్రయాణం చేసింది అమాయక జనులుండే ప్రాంతం. అంతవరకు ఉండేది పూర్వాచారాలు పాటిస్తూ, పెద్దలు చెప్పిన పురాణాలు కథలు వింటూ, వాటిపై విశ్వాసంతో భూతకాలంలో బ్రతికే ప్రజలు. వారి విశ్వాసాన్ని అనుసరించి నేను మీకు ఇంతవరకు కనపడ్డాను.

0: పల్లె వాళ్ళు మీకు కనపడిందా అమ్మవారు చిత్రం? మాతో ఇంతసేపు మాట్లాడింది, ఎన్నో కథలు చెప్పింది.
1: నిత్యం మొక్కుకునే వాళ్ళకి గోదావరి తల్లి అవ్వటం చిత్రం కాదండి. బాబులు, మనకు పంటలు పండించుకోవడానికి నీరిచ్చి తెచ్చిస్తా ఉంది ఆ తల్లే కదా.
0: అవును, నాసిక దగ్గర పుట్టి భద్రాచలం దాకా 1120 కిలోమీటర్లు ప్రవహించి అక్కడ నుంచి 360 కిలోమీటర్లు పారి సముద్రం చేరుకుంటోంది గోదావరి.
2: భద్రాచలం దాటాక సముద్ర తీరం వరకు ఉన్న ఈ ప్రాంతం అంతా 2 జిల్లాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి.
0: భారతదేశపు ధాన్యపు గాది ఈ గోదావరి డెల్టా ప్రాంతం. తూర్పు కనుమలు దాటి కోస్తా మైదానంలో ప్రవేశించే ప్రాంతంలోని రాజమహేంద్రవరం మన దేశపు చారిత్రక పట్టణాల్లో ఒకటి. తెలుగులో మన మొదటి గొప్ప గ్రంథం మహాభారతం ఇక్కడే 900 ఏళ్ల క్రితం పుట్టింది. ఆనాటి ఆంధ్ర చాళుక్యుల రాజధాని రాజమహేంద్రవరం, ఈనాటి రాజమండ్రి.
2: రాజమహేంద్రవరానికి దిగువ ధవళేశ్వరం నుంచి డెల్టా ప్రారంభమవుతుంది.
0: ధవళేశ్వరం దగ్గర సర్ ఆర్థర్ కాటన్ తెలివితేటలతో 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన ఆనకట్ట వల్ల గోదావరి నీరు కాలువల ద్వారా డెల్టాలోని పంట భూములకు పుష్కలంగా ఉపయోగపడుతుంది.
2: డెల్టా అంటే త్రికోణాకారంగా ఉండే భూప్రాంతం. రాజమండ్రికి తర్వాత గోదావరి 2 ముఖ్యమైన పాయలుగా చీలుతుంది. వాటి పేర్లు గౌతమి, వశిష్ట.
3: రెండే ఏటండి, ఆ తర్వాత 6-7 పాయలుగా చీలిపోయిందండి.
2: సప్త గోదావరులు అంటారు. 7 గోదావరి పాయలను సప్తరుషుల పేర్లతో పిలుస్తారు.
1: బాబులు, ఆ పాయల మధ్యని లంకల్లో పచ్చని మొక్కలు, తోటలు, పంటశీలు, కన్నులు పండుగ ఉంటదండి.
3: బాబు, అందుకనే దాన్ని కోనసీమంటారండి.
0: 1,46,000 హెక్టార్ల నేల మీద పడే వర్షపు నీరు గోదావరిలో పారుతూ ఉంటుంది.
3: అయితే బాబు, ఈ నీటితో మనకి సాగుబాటు అయ్యే నేల ఎంత ఉంటుందండి?
0: 5,16,000 హెక్టార్లు. పంట విలువ 5 కోట్ల రూపాయలు. కాలువపైని పడవల్లో సాగే వ్యాపారం సాలుకి 7 కోట్ల రూపాయలు చేస్తుంది. వరి, గోధుమ, జొన్న, అపరదినుసులు, కాయధాన్యాలు మొదలైన ఆహార పంటలతోనూ, చెరకు, ప్రత్తి, పొగాకు, జనుము, కొబ్బరి తోటలు, తమలపాకులు మొదలైన వాణిజ్యపు పంటలతోనూ, అరటి, మామిడి, పనస మొదలైన ఫలవృక్షాలతోనూ డెల్టా ప్రాంతం అంతా సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది.
2: పంచదార, పొగాకు, పత్తి, కాగితం, ఇంజనీరింగ్ సామాగ్రి, మూస తయారీ, అల్యూమినియం మొదలైన పరిశ్రమల ద్వారా డెల్టా ప్రాంతం రాష్ట్ర సౌభాగ్యానికి తోడ్పడుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రజల సౌకర్యం కోసం గోదావరి ఒడ్డును కట్టిన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గవి ఏమిటంటే నీటిపారుదలకు సంబంధించినవేమో కడం, పోచంపాడు ప్రాజెక్టులు, విద్యుత్ శక్తి ఉత్పత్తి కేంద్రాలు రామగుండం దగ్గర కిన్నెరసాని ఒడ్డున ఉన్నాయి. గోదావరి తీరాన్ని భద్రాచలం దగ్గర సింగరేణి, కొత్తగూడెంలో గంగలోంచి త్రవ్వే నీలబొగ్గు, రూపానికి నల్లబొగ్గైన తనకి మారు రూపాయిన వజ్రంలాగే వ్యాపారంలో దేశానికి ఎంతో సంపదను చేర్చిబెడుతుంది. రైళ్లకు, యంత్ర పరిశ్రమలకు ఉపయోగిస్తుంది. పుణ్యాహవచన మంత్రంలో 7 నదుల పేర్లే ఉన్నాయి, కానీ మన దేశంలో పుష్కరం అనే మహోత్సవం జరిగే నదులు 12 దాకా ఉన్నాయి. అవును, మేషం, వృషభం మొదలైన 12 రాశులలోనూ ఒక రాశి నుంచి మరొక రాశికి చేరడానికి సూర్య కుటుంబంలోని గ్రహాలలో పెద్దదైన బృహస్పతి గ్రహానికి సరిగ్గా 1 సంవత్సరం పడుతుంది. అలాగా బృహస్పతి కొత్త రాశిలో ప్రవేశించినప్పుడల్లా మన దేశంలోని ఒక్కొక్క నదికి పుష్కరం మహామేళా జరుగుతుంది. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరం వస్తుంది.
0: అప్పుడు గోదావరి తీరాన ఉన్న నాసిక, భద్రాచలం, రాజమండ్రి, ద్రాక్షారం, కోటిపల్లి, అంతర్వేది మొదలైన పుణ్యక్షేత్రాలన్నిటికీ కోట్ల కొలది జనం తీర్థయాత్రలు చేసి భక్తితో స్నానాలు చేసి గోదావరమ్మను పూజించారు. ఆ క్షేత్రాల్లోని దేవతామూర్తులకు కూడా పూజలు చేశారు.
2: గంగ తర్వాత గంగంత గొప్పది, దక్షిణ గంగ అని పేరు పడ్డది గోదావరి. వరద వచ్చిందంటే పల్లెలు, పట్టణాలు, అడవులు తుడిచిపెట్టి బీభత్సం చేసేస్తుంది. వరాల తల్లి అయితే కోట్ల కొలది జనానికి జీవనాధారము, దేశ సౌభాగ్యానికి కామధేను.
4: డెల్టాలోని గౌతమి అనే గోదావరి పాయ రామచంద్రపురం, కాకినాడ తాలూకాలకు దక్షిణంగా పారుతూ యానాం దగ్గర ఎన్నో చీలికలే సముద్రంలో కలుస్తుంది. రాజోలు తాలూకాకు పడమలగా ప్రవహించి వశిష్టపాయ నరసాపురం పక్కని అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తోంది.
5: జంబకాచల శిఖాగ్రం నందు ముదయించి కొదలి ఆర్

మలగి దండకవని మధ్య భాగమున ఆ ప్రశ్రవణాచల ప్రస్థ మొరసి పట్టిస స్త్రీ వీరభద్రేషు సేవించి క్షేత్ర సోమేషు మందిరముడాసి అనంత భోగేశ్వర స్థానం రుద్రపాదములపై త్రోవగాగా కోటి పల్లీషు కోమలాంకులకు మ్రొక్కి కుండలాముఖక్షేత్రం విస్తరించి భీమ మనాటవి దాపల పెట్టుకొనుచు గౌతమే గంగ లవణాబ్ది కౌగిలించే గౌతమే.

0: మీరింతవరకు కొండ నుంచి కడలిదాకా గోదావరి నదిపై రూపకం విన్నారు. రచన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి వెలువడింది.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఇప్పుడు సిరివెన్నెల చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచన, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, బి వసంత.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి. కార్యక్రమంలో ఇప్పుడు అజ్ఞాతవాసి. ఈ చిత్రానికి అనిరుద్ధ రవిచందర్ సంగీతం అందించి పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట బొబ్బిలి రాజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు. రచన సిరివెన్నెల.

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి ఆంటోనియో తాజాని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, అధ్యకుడు సెర్గియో మత్తరెల్లతో చర్చలు జరుపుతారు. భారత్ ఇటలీ మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-2029 ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. భారత ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2024 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. ఈరోజు ఇటలీ ప్రధానమంత్రితో జరగబోయే సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలియజేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు భారత ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోమ్లో ల్యాండ్ అయిన తర్వాత తనకు ప్రధానమంత్రి మెలోనీని రాత్రి భోజనం సందర్భంగా కలిసే అవకాశం లభించిందని, ఆ తర్వాత తామిద్దరం కలిసి ప్రసిద్ధ కొలోసియంను సందర్శించామని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు మోదీ తెలియజేశారు. భారత్ ఇటలీ మైత్రిని మరింతగా పెంపొందించేందుకు ఈరోజు జరిపే చర్చలు మరింతగా దోహదపడతాయని చెప్పారు. నిన్న సాయంత్రం రోమ్లో తనకు ఘన స్వాగతం పలికినందుకు ఇటలీలోని భారతీయ సమాజానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశం పట్ల వారికున్న లోతైన అభిమానం, భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంలో వారి నిబద్దత నిజంగా ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు దేశం గర్వించేలా చేస్తూనే ఉన్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో కొనియాడారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. మార్కో రూబియో భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా, కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలియజేశారు. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి భారతదేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి రూబియో హాజరవుతారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించడానికి మన దేశం సిద్దమవుతోంది. ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ధర్మబద్దమైన ప్రవర్తన అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రం కాకుండా సమగ్ర సమాజాన్ని ప్రకాశింపచేసే దీపం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకుని ఈనాడు దేశ ప్రజలందరూ సంపూర్ణమైన నిగ్రహం, సామర్థ్యం, కర్తవ్య దీక్షతో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని అన్నారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే నిర్ణయం ఒకరి వ్యక్తిగత అభిప్రాయం లేదా తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడి ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. నడవడికకు సరైన దిశానిర్దేశాన్ని, క్రమశిక్షణను అందించే శాస్త్రాల్లో పొందుపరిచిన సుప్రసిద్ద ప్రమాణాల ఆధారంగానే వ్యక్తి నిర్ణయాలు ఉండాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయా ప్రమాణాల వ్యవస్థకు అనుగుణంగానే నడుచుకోవాలని, అప్పుడే వారి ప్రవర్తన సమతూకంతో కూడుకుని ప్రామాణికంగా అర్థవంతంగా మారుతుందని ప్రధానమంత్రి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మైనారిటీలకు భారతదేశం అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషనర్ సమాపేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పు వాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను మనం తరచుగా చూస్తుంటామని రిజిజు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారత్ను తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూస్తున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు రిజిజు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూ బాక్ తో సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సాంకేతిక సహకారం పట్ల ఉమ్మడి నిబద్దతతో భారత్ సౌత్ కొరియా రక్షణ, రక్షణ పరిశ్రమ, వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. రక్షణ సైబర్ సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం, సౌత్ కొరియా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, తమ మధ్య సమావేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవల విస్తరణ, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల గురించి మన దేశానికి ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా ప్రసంగిస్తూ, ప్రభుత్వం మొత్తం, సమాజం యావత్తు అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల కవరేజ్ దిశగా భారతదేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా వివరించారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: లక్షా 85,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నడ్డా తెలియజేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, నైరుతి బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలు, యానాం, మరఠ్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. చైనాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీని కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమ్మిళితంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో గర్భవతుల్లో మధుమేహం ఈ అంశంపై డాక్టర్ వేణు మాధవి గారితో శ్రీమతి కె ఇందిర గారి పరిచయం, పరివర్తన శ్రీ పివి సోమశేఖర్ గారి కథానిక ఉంటాయి. ముందుగా గర్భవతుల్లో మధుమేహం ఈ అంశంపై డాక్టర్ వేణు మాధవి గారితో శ్రీమతి కె ఇందిర గారి పరిచయాన్ని ఇప్పుడు విందాం.
1: ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ వేణు మాధవి వచ్చారు. వీరు ఎండోక్రైనాలజిస్ట్. వీరితోటి మధుమేహ వ్యాధి, ముఖ్యంగా గర్భవతుల్లో వచ్చే మధుమేహ వ్యాధి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ వేణు మాధవి గారు.
2: నమస్తే అండి
1: డాక్టర్ గారు. మధుమేహ వ్యాధి లేదా డయాబెటిక్ అంటే ఏమిటి ఒకసారి చెప్తారా? దానికి కారణాలు ఏమేమి ఉంటాయి?
2: మధుమేహ వ్యాధి అంటే మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే పెరుగుతాయో దాన్ని మనం మధుమేహ వ్యాధి అని అంటాం. యూజువల్గా మనకి ఏజ్ ఒక 45 ఇయర్స్ దాటిన తర్వాత టైప్ 2 డయాబెటీస్ అనేది సోకడం అనేది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా వెయిట్ ఎక్కువ ఉండటం, అంటే బిఎంఐ మోర్ దాన్ 23 ఉన్నా, లేకపోతే వాళ్ళకి పీసీఓడీ ప్రాబ్లం ఉన్నా, ఆర్ అసోసియేటెడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, వాళ్ళకి రిస్క్ అనేది నార్మల్ పాపులేషన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మన ఫ్యామిలీలో షుగర్స్ ఉన్నా కానీ మనకు వచ్చే అవకాశం కొంచెం పెరుగుతుంది. దాంతోపాటు మనం ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువ శాతం కూర్చోవడం, ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం, హెల్దీ ఫుడ్స్ తీసుకోకుండా జంక్ ఫుడ్స్ తీసుకోవటం అనేది చేస్తే త్వరగా మనకి మధుమేహం సోకడం అనేది జరుగుతుంది.
1: మేడం, ఇందులో మీరు టైప్ 2 అన్నారు కదా, మరి డయాబెటీస్ లో టైప్ 1 టైప్ 2 ఇటువంటివి ఉంటాయా?
2: చాలా రకాలు ఉంటాయండి డయాబెటీస్ లో. సో టైప్ 1 ఒకటి, టైప్ 2 ఒకటి, ఇంకా టైప్ 3 అండ్ టైప్ 4 కూడా ఉంటాయి. బట్ యూజువల్గా మనం కామన్గా చూసేది టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అనేది మనం యంగర్ ఏజ్ గ్రూప్లో చూస్తామండి. వాళ్ళలో ఏంటంటే మనకి ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటికి యాంటీబాడీస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఆ బీటా సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అవి డ్యామేజ్ అవటం మూలాన ఏమవుతుందంటే ఇన్సులిన్ సెక్రిషన్ అనేది తగ్గిపోతుంది. అందుకే మనకి టైప్ 1 డయాబెటీస్లో షుగర్కి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ఇన్సులినే ఉంటుంది, మెడిసిన్స్ వల్ల తగ్గదు. సో వాళ్ళకి ఇన్సులిన్ ఉండదు కాబట్టి ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో యూజువలీ ఇది మనం చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా చిన్న బేబీస్కి కౌస్ మిల్క్ ఇవ్వటం వలన కూడా కొన్నిసార్లు ఇది రావటం జరిగిందన్నట్టు అబ్జర్వ్ చేశారనమాట.
1: మరి టైప్ 2 అంటే?
2: టైప్ 2 డయాబెటీస్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి. బట్ ఇప్పట్లో మనం ఏంటంటే ఈవెన్ అడలసెంట్ ఏజ్ గ్రూప్, కొంచెం తక్కువ ఏజ్ గ్రూప్లో కూడా మనం టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాం. దీని యొక్క కారణం ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే చేంజ్ అయింది, అంటే మనము ఎక్సర్సైజ్కి ఎక్కువ వాల్యూ ఇవ్వటం లేదు, జంక్ ఫుడ్స్ ఎక్కువ వాడుతున్నాము. ఎక్కువగా ఏంటంటే ఎవ్రీబడి ఆల్ ఏజ్ గ్రూప్స్ మనం ఎక్కువ శాతం ఫోన్లోనే టైం స్పెండ్ చేయటం అనేది చూస్తున్నాము. సో ఇవన్నీ రీజన్స్ వల్ల షుగర్ అనేది వెయిట్ పెరగటం వలన, లివర్లో ఫ్యాట్ పెరగటం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే వీళ్ళలో ఇన్సులిన్ సెక్రెషన్ నార్మల్గానే ఉంది, కానీ ఆ ఇన్సులిన్ ఏదైతే రిసెప్టార్స్కి బైండ్ అయ్యి పనిచేస్తుందో దాని యొక్క పని అనేది అది చేయాలి. అంటే మన సెల్స్లో గ్లూకోజ్ అప్టేక్ కోసం ఈ ఇన్సులిన్ అనేది సిగ్నలింగ్ పాత్వే ఏదైతే ఉంటుందో దానికి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందన్నమాట. దానివల్ల గ్లూకోజ్ అప్టేక్ అనేవి సెల్స్లో జరగకపోవటం వలన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి.
1: కొంచెం లైఫ్ స్టైల్లో చిన్న మోడిఫికేషన్ చేసిన,
2: ఎస్ ఎస్, మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కనీసం 5 to 10 ఇయర్స్ మనం పోస్ట్ పోన్ చేయొచ్చు మనకు వచ్చే డయాబెటీస్ని. సో మన పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వీ షుడ్ బి మోర్ కీన్. మనం ముందరే జాగ్రత్త పడితే, మన డైట్ చేంజెస్ చేసుకుంటే కానీ డెఫినెట్గా మనకి కొంతవరకు డీలే అనేది డెఫినెట్గా చూస్తాము.
1: మరి ఇప్పుడు గర్భవతుల్లో చాలాసార్లు షుగర్ టెస్ట్ చేస్తే చిన్న వయసులోనే, అంతవరకు ఏమీ ఉండదు, కానీ ఒక్కసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత షుగర్ టెస్ట్లో డయాబెటిక్గా కనిపిస్తుంది, దీని కారణం ఏముండొచ్చు?
2: యూజువలీ ఏంటంటే అండి, మన ఏషియన్స్లో, మన ఏషియన్స్ ఎస్పెషలీ ఇండియన్స్లో ఏంటంటే లోవర్ ఫ్యాట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకి డయాబెటీస్ సోకడం అనేది ప్రపంచంలో వేరే ఏరియాస్తో కంపేర్ చేస్తే మనకి ఎక్కువగా ఉంటుంది.
1: ఈ లోవర్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం అంటే ఏంటండి?
2: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అండి, మన జెనెటిక్స్, మన పురాతనంగా మనకు మన ఆన్సెస్టర్స్ ద్వారా వచ్చిన జన్యపరంగా మన బాడీ కాన్స్టిట్యూషన్ అలా ఉంటుంది. సో ఆ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ వల్ల వీఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. అంటే ఇప్పుడు వేరే దేశాలతో కంపేర్ చేస్తే మన కన్సంప్షన్ ఆఫ్ రైస్ కానీ ఇవి కూడా కొంచెం ఎక్కువ శాతంలో ఉండటం మూలాన కూడా మనకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. దాంతో పాటు ఈ మధ్య కాలంలో ప్రీవియస్ గా మన వాళ్ళు ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు మనం ఏంటి ఎక్కువ శాతం మన వర్క్ అంతా కూడా సెడెంటరీగానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దాని వల్ల మనకి రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ స్ట్రెస్ కానీ, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ, పొల్యూషన్ కానీ, ఈవెన్ చిల్డ్రన్ యంగర్ ఏజ్ గ్రూప్స్ లో కూడా పీసీఓడి ప్రాబ్లం కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. సో పీసీఓడి ఉన్న అమ్మాయిలు ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో వాళ్ళకు కూడా రిస్క్ ఆఫ్ డయాబెటీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది.
1: మరి ఆల్రెడీ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తనకి సడన్ గా మధుమేహ వ్యాధి ఉంది అని తెలిస్తే దీనికి ట్రీట్మెంట్ ఎలాగిస్తారండి?
2: యూజువల్లీ ప్రెగ్నెన్సీలో మనకి 75 grams ఓజీటీటీ టెస్ట్ అని ఉంటుందండి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో మనం షుగర్ టెస్ట్ అనేది చేస్తాము. దానిలో నార్మల్ ఉన్నప్పుడు 24 to 28 weeks మధ్యలో 75 grams ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఉంటుంది. సో ఇట్ ఈస్ అ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. దానిలో వాల్యూస్ మనకి WHO నార్మ్స్ ప్రకారం ఒకవేళ ఎక్కువగా ఉంటే కానీ మనము వాళ్ళకి ఫస్ట్ లెవెల్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో జస్ట్ మైల్డ్ ఎలివేషన్సే ఉంటే కానీ మనం డైట్ అనేది చెప్తాం, డైట్ అండ్ ఎక్సర్సైజ్ చెప్తాం. 2 weeks కి ఒకసారి మానిటర్ చేస్తాం. అదే ఒకవేళ బాగా ఎక్కువగా ఉన్నట్టయితే మనకి ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఓన్లీ ఒక్క రకం టాబ్లెట్ మాత్రమే అలౌడ్, మెట్ఫార్మిన్ అని ఉంటుంది. మిగతా టాబ్లెట్స్ అన్నిటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అందువలన మనం ప్రెగ్నెన్సీలో వాటిని యూజ్ చేయడానికి లేదు ప్రెజెంట్ ఉన్న స్టడీస్ ప్రకారం. సో మనం ఏంటంటే ఓన్లీ ఇన్సులిన్కే వెళ్లాల్సి ఉంటుంది. సో వాళ్ళలో యూజువల్గా కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టుగా అయితే మనం బేసల్ బోలస్ అంటే ఇన్సులిన్ లాంగ్ యాక్టింగ్ షార్ట్ యాక్టింగ్ కంబైన్ చేసుకుని పెట్టుకోవటం అనేది జరుగుతుంది.
1: మరి మేడం, ఇప్పుడు మామూలుగా డయాబెటిక్ టైప్ 2 మీరు ఇప్పుడే చెప్పారు లైఫ్ స్టైల్లో మార్పు జరిగితే కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చని, అలాంటిది ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ బయటపడ్డాది అనుకోండి, అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ డైటరీ హ్యాబిట్స్లో కానీ కొంచెం వాకింగ్ అది చేస్తే తగ్గే ఛాన్సెస్ ఉంటాయంటారా?
2: సి, ఎనీ డయాబెటీస్కి ఫస్ట్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండి. దో ఇట్ ఇన్ ప్రెగ్నెన్సీ లేకపోతే బయట వేరే మామూలు టైప్ 2 డయాబెటీస్ కానీ టైప్ 1 డయాబెటీస్ కానీ, డైట్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. అయితే మనకి లెవెల్స్ని బట్టి, ఇప్పుడు మైల్డ్గానే పెరిగింది అనుకోండి డైట్ ఎక్సర్సైజ్తో తగ్గిపోతుంది, బట్ మనకి ఆ లెవెల్స్ని బట్టే మేము ట్రీట్ చేస్తాం. సో జస్ట్ ఎలివేట్ అయినప్పుడు మనం లైఫ్ స్టైలే చెప్తాం, 2 weeks కి మానిటర్ చేసుకుంటాం.

0: ప్రెగ్నెన్సీలో ఏంటంటే, ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ ప్లాసెంటల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో పెరుగుతూ ఉంటాయి. ఆ ప్లాసెంటల్ హార్మోన్స్ వల్లే మనకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది రావటం జరుగుతుంది. సో యాజ్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి, కాబట్టి వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతూ వస్తాయి. అందుకొరకు మనం 1 in 2 weeks కంపల్సరీ టెస్ట్ చేసుకుంటాం అన్నమాట.
1: మరి మేడం, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ అనేది తెలిసింది కాబట్టి బేబీకి ఏ ప్రమాదం ఉండదంటారా?
0: షుగర్స్ కంట్రోల్లో ఉన్నట్టయితే ఎటువంటి ప్రమాదం ఉండదండి. మనం దాన్ని వదిలేస్తే ప్రెగ్నెన్సీలో మదర్కి కాంప్లికేషన్స్ వస్తాయి, బేబీకి కూడా వస్తాయి. మదర్కి ఏంటంటే బీపీ పెరగటం కానీ, లేకపోతే లైక్ షుగర్స్ ఎక్కువగా ఉన్నందువల్ల కొంచెం కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడటము, ఐస్ మీద ఎఫెక్ట్ పడటము, ప్రీ ఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా అని ఉంటాయి. అవి వాళ్ళకు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే బేబీస్ వరకు వస్తే కానీ, బేబీస్కి లైక్ డెలివరీలో ఇబ్బందులు రావటం, షోల్డర్ డిస్టోషియస్ రావటం, బేబీ గర్భంలోనే లైక్ చనిపోవటం, లేకపోతే డెలివరీ తర్వాత రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడటం, కాల్షియం లెవెల్స్ తగ్గిపోవటం, షుగర్ లెవెల్స్ తగ్గిపోవటం, ఇలాంటివన్నీ మనం బేబీలో అబ్జర్వ్ చేస్తాం.
1: ఇవేమి రాకూడదంటే జాగ్రత్తగా టైం టు టైం
0: ఎస్,
1: డయాబెటిక్ టెస్ట్
0: అంటే షుగర్
1: చేయిస్తూ.
0: స్క్రీనింగ్ కంపల్సరీ చేసుకోవాలండి. అండ్ షుగర్ ఉంటే కంపల్సరీగా వాళ్ళు ఒక ఎండోక్రైనాలజిస్ట్ ని కన్సల్ట్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి.
1: బాగా చెప్పారు. ఇప్పుడు రెగ్యులర్ గా మెడిసిన్స్ వేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ టైంలో, మరి డెలివరీకి ఎటువంటి ప్రమాదం ఉండదంటారా? సేఫ్ డెలివరీ అవుతుందా?
0: షుగర్ తాలూకా మెడిసిన్స్ వాడి కంట్రోల్లో ఉంచుకుంటే, రెగ్యులర్ గా వాళ్ళ ఫిజిషియన్ కన్సల్ట్ చేసుకుని షుగర్స్ ని కంట్రోల్లో ఉంచుకుంటే ఇట్ ఇస్ సేమ్ లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీ అండి. ఏ కాంప్లికేషన్స్ కూడా ఉండవు.
1: మరి పోస్ట్ డెలివరీ వీళ్ళకి డైట్, మనం పథ్యమది అంటారు మన వాళ్ళు, అయితే మన పథ్యంలో ఎప్పుడు షుగర్ ఎక్కువ ఉన్నది ఏమి ఇవ్వరు, కానీ అటువంటిది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: సి, ఎనీ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యాక్చువల్గా అయితే షుగర్స్ అవాయిడ్ చేయడమే బెటర్ అండి. మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే జొన్నలు, గంటెలు, కొర్రలు, సాములు, ఊదలు, ఇలాంటివన్నీ. ఎస్, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. వీటి నుంచి ఏంటంటే షుగర్ అబ్జార్ప్షన్ అనేది కొంచెం సిస్టమాటిక్ గా జరుగుతుంది. ఒకేసారి ఎక్కువగా అబ్జార్ప్షన్ జరగదు, లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి అన్నమాట. దీన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలా వరకు షుగర్స్ నార్మల్ అయిపోతాయి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినా కానీ. కొన్నిసార్లు ఏదైతే కొందరికి షుగర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే 4 to 6 weeks మధ్యలో పోస్ట్ పార్టంలో షుగర్ స్క్రీనింగ్ మళ్ళీ ఇంకొకసారి చేసుకోవటం అనేది చేస్తామన్నమాట. దాని తర్వాత నార్మల్ ఉంటే కానీ ఇయర్లీ స్క్రీనింగ్ అనేది చేస్తాము. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్.
1: అయితే ఒక్కసారి ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ అని తెలిస్తే ఇయర్లీ వన్స్ కనీసం షుగర్ స్క్రీనింగ్ చేయించాలి అంటారు. అది కాకుండా లైఫ్ స్టైల్లో ఏదైనా మార్పులు చేయడం మంచిదంటారా?
0: ఎస్, డెఫినెట్గా. ఒక ఉమెన్కి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది అంటే వాళ్ళకి రిస్క్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, కాబట్టి వాళ్ళు షుగర్స్ అనేవి యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ అవాయిడ్ చేసుకుంటేనే మంచిది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని వాళ్ళ యొక్క డైలీ రొటీన్స్ లో యాడ్ చేసుకోవటం, ఎక్సర్సైజ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా. సో నైట్ రైస్ ని అవాయిడ్ చేసుకోవటం, అట్లీస్ట్ ఓన్లీ ఒక పుట్ట తీసుకోవటం. సో డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ ని కంటిన్యూ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్.
1: బట్ బేబీ పుట్టాక మోస్ట్లీ మదర్స్ కి చాలా స్ట్రెస్ఫుల్ టైం ఉంటుంది కదండి, అప్పుడు ఎటువంటి సలహా ఇస్తారు మీరు?
0: సి, డైటరీ రెస్ట్రిక్షన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే జస్ట్ వాకే చేసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం లేదండి. డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి జస్ట్ 20 minutes ఆఫ్ వాక్ ఇస్ సఫిషియంట్. 20 నిమిషాలు రోజుకి వాక్ చేసుకుంటే సరిపడుతుంది. ఓన్లీ మనం ఏంటంటే దానికి శ్రద్ధ, టైం రెండు ఇవ్వాల్సి ఉంటుంది.
1: బాగా చెప్పారండి. మరి అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి డయాబెటిక్ తెలిసి పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా అది కంటిన్యూ అవుతున్నది అనుకోండి, వాళ్ళు అప్పుడు ఎటువంటి లైఫ్ స్టైల్ మార్పు తెచ్చుకుంటే మంచిది?
0: సి, చాలా మందికి డౌట్ ఏముంటుందంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి కంటిన్యూ అయితే బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చా లేదా అనేది చాలా వరకు డౌట్స్ ఉంటాయి. ఫీడింగ్ అనేది ఇవ్వచ్చండి. జనరలీ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఇన్సులిన్ అనేదే ఎక్కువ శాతం కంటిన్యూ చేయడానికి ప్రిఫర్ చేస్తాము. ఎందుకు అంటే బేబీ వరకు కూడా అది బాగుంటుందనే ఉద్దేశంలో. మెడికేషన్స్ అనేవి మిల్క్లో సెక్రీట్ అవుతాయి కాబట్టి మనం వాటిని అవాయిడ్ చేసి ఫీడింగ్ ఇచ్చే వరకు ఇన్సులిన్ కంటిన్యూ చేయటం అనేది జరుగుతుంది. బట్ డెలివరీ తర్వాత ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది ఆల్మోస్ట్ 30% తగ్గిపోతుందండి. దాని ప్రకారంగా మనం డోసెస్ అడ్జస్ట్ చేసుకుని ఇస్తుంటాం.
1: మేడం, ఇంతవరకు మీరు అస్సలు డయాబెటిక్ కాని వాళ్ళు ప్రెగ్నెన్సీలో షుగర్ బయటపడితే ఏం చేయాలో చెప్పారు, మరి పుట్టుకతోటే షుగర్ ఉన్న వాళ్ళు లేదా చాలా అర్లీ స్టేజ్ లో డయాబెటిక్ గా మారిన వారు వాళ్ళు బేబీ ప్లాన్ చేయగలరా? దాని గురించి వివరిస్తారా?
0: ఎస్, డయాబెటీస్ ఎప్పుడు ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే వాళ్ళ యొక్క షుగర్స్ ని కంప్లీట్ గా కంట్రోల్లో ఉంచుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందర మనకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి బ్లడ్ షుగర్స్. లైక్ 3 మంత్స్ యావరేజ్ షుగర్ టెస్ట్ అనేది 6.5 అనేది మనకి టార్గెట్ అనమాట గైడ్ లైన్స్ ప్రకారం. సో ఆ టార్గెట్ లో మనం వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ 6 to 8 weeks లోనే బేబీ యొక్క హార్ట్ కానీ బ్రెయిన్ కానీ డెవలప్ అవుతుంది. అవన్నీ కూడా మదర్ యొక్క షుగర్ లెవెల్స్ అనేవి వాటిని ఎఫెక్ట్ చేస్తాయి. బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ కార్డియక్ డిఫెక్ట్స్ కానీ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంలో దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఈ షుగర్ లెవెల్ టార్గెట్స్ అనేవి పెట్టుకుంటాం. ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటామండి. ఎనీ పేషెంట్ ముందర నుంచి డయాబెటీస్ ఉంది, వాళ్ళు మ్యారిటల్ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత దే హ్యావ్ టు టేక్ అ ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్. వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది వాళ్ళు ఏం లైఫ్ స్టైల్స్ ఫాలో అవ్వాలి, షుగర్స్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎప్పుడు వాళ్ళ కన్సెప్షన్ కి వెళితే మంచిది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా షుగర్స్ ని మానిటర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది.
1: ఓకే అండి. మరి వీరికి డెలివరీ టైంలో ప్రమాదాలు ఏమి ఉండవు కదండి?
0: వాళ్ళు కరెక్ట్ గా షుగర్ ని కంట్రోల్ పెట్టుకుని రెగ్యులర్ గా ఫిజిషియన్ ని కన్సల్ట్ చేసుకుని వాళ్ళ యొక్క దీని మీద వాళ్ళు ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని బట్టి ఉంటుంది అది.
1: వాళ్ళకి బేబీలో షుగర్ ట్రేసెస్ ఉంటాయా లేదా అది ఎలా తెలుసు?
0: మదర్ కి షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో బేబీకి ఇమ్మీడియట్ గా ఏంటంటే షుగర్ లెవెల్స్ లో అయిపోతాయి. మదర్ యొక్క ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇందువరకు చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఏంటంటే అది పనిచేయటం లేదు, కాబట్టి బాడీ అనేది ఎక్కువ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ అనేది ప్లాసెంటా ద్వారా వెళ్లి బేబీలో ఎక్కువ హైపర్ ఇన్సులినిజం ఉన్నందువల్ల బేబీ యొక్క బాడీ సిస్టమ్ నార్మల్ గా ఉంటది, కాబట్టి వాళ్ళు షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో హైపోగ్లైసీమియా రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే మదర్స్ కి డయాబెటీస్ ఉన్నప్పుడు పుట్టిన వెంటనే షుగర్ లెవెల్స్ బేబీకి చెక్ చేస్తారనమాట. సో ఎనీథింగ్ బిలో 50-55 అనేది మనం బేబీలో లో షుగర్ అని కన్సిడర్ చేస్తాము. సో బేబీకి యూజువల్లీ లో షుగర్స్ వచ్చే అవకాశం ఇమీడియట్ గా ఉంటుంది. కానీ లేటర్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ ఈ బేబీ ఎవరైతే ఎక్కువ హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ కి ఎక్స్పోజ్ అయి ఉంటారో వాళ్ళ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే కొంచెం మారుతుంది. దానివల్ల దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ ఒబేసిటీ, అంటే ఎక్కువగా బాడీ ఫ్యాట్ పెరిగిపోవడం, తొందరగా వెయిట్ ఎక్కువ పెరగటం, కానీ ఎర్లీ ఏజ్ లో షుగర్స్ రావటం, బీపీ రావటం అనేది అంటే మెటబోలిక్ సిండ్రోమ్ అని అంటాం మనం వీటిలన్నింటిని. సో వాళ్ళు దానికి ఎక్కువగా ప్రోన్ ఉంటారనమాట. సో అందుకొరకు ఆ బేబీస్ ని మనం ఎక్కువగా డైట్ అనేది జాగ్రత్తగా చూసుకుని వాళ్ళు హెల్దీ ఫుడ్స్ ఏ తీసుకునేటట్టు మనం ముందర నుంచి ట్యూన్ చేసుకోవాలి.
1: ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న స్త్రీలు బేబీ ప్లాన్ చేసేటప్పటి నుంచి తీసుకొని డెలివరీ పోస్ట్ డెలివరీ ఎటువంటి కేర్, ఒక ఐడియల్ హెల్త్ స్టైల్ ఎలాగుంటే బాగుంటుందంటారు?
0: అదే లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, వాక్ అనేది చేసుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్ గా ఫిజిషియన్ ని కన్సల్ట్ చేయడం, ఇవే ఈ 3 వాళ్ళు లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుందండి.
1: అంటే తల్లులు వాళ్ళ ఆరోగ్యం చూసుకొని ముఖ్యంగా డయాబెటిక్ ఉన్నవారు లేదా ప్రెగ్నెన్సీలో షుగర్ బయటపడేవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటారు. వీళ్ళ డిసిప్లిన్ చూసి బేబీలో కూడా హెల్దీ ఈటింగ్ అన్న డిసిప్లిన్ వస్తుంది అంటారు. చాలా చాలా ధన్యవాదాలండి డాక్టర్ వేణు మాధవి గారు, మీరు మాకు మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి, నమస్తే.
2: ఇంతవరకు గర్భవతులు, మధుమేహం ఈ అంశంపై డాక్టర్ వేణు మాధవి గారితో శ్రీమతి కె ఇందిర గారు పరిచయం విన్నారు. తర్వాతి అంశం పరివర్తన. శ్రీ పివి సోమశేఖర్ గారి కథానికి వింటారు.
3: పూర్ణా మార్కెట్ చాలా సందడిగా ఉంది. పూజకు పూలు, పండ్లు, కాయగూరలు, సామాగ్రి కొనుక్కునే మహిళామణులతో హడావుడిగా ఉంది. ప్రతి వాళ్ల చేతుల్లో బ్యాగ్ నిండా సామాగ్రితో బరువుగా నడుస్తున్నారు. ఏమండి మీ పక్క సీటు ఉంచండి అంటూ ఓ మహిళ పిలుపుతో క్రిందికి తిరిగి చూసింది సిటీ బస్సులో కూర్చున్న వాణి. అలాగేనండి అంటూ తల ఊపింది వాణి. సిటీ బస్ ముందు డోర్లోంచి జనాలను దాటుకొని వాణి ప్రక్క సీట్లో కూర్చున్న ఆమెను సాలోచనగా చూసింది వాణి. నువ్వు హేమ కదూ అంటూ ఆశ్చర్యంతో పలకరిస్తున్న వాణికేసి చూసి గుర్తుపడుతూ, ఓ వాణి,

0: నువ్వా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి మనం కలిసాం, సంతోషంగా అంది హేమ. వైజాగ్లోనే ఉన్నావా? ఏ ఏరియా? మీ వారేం చేస్తున్నారు? పిల్లలున్నారా? నువ్వేమిటి ఇంత నీరసంగా ఉన్నావు? ప్రశ్నల వర్షం కురిపించింది వాణి. మావారు ఇక్కడే ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు వాణి, మేము ఉండేది ఆరిలోవలో, చెప్పింది హేమ. అరే, ఏమిటి విచిత్రం? మీ వారు పనిచేస్తున్న కంపెనీలోనే మావారు కూడా పనిచేస్తున్నారు, ఆశ్చర్యంగా అంది వాణి. స్నేహితురాళ్ళిద్దరూ పరస్పరం ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. మావారు, నేను ఈ ఆదివారం సాయంత్రం మీ ఇంటికి వస్తాం హేమ, ఆ తర్వాత మీ ఇద్దరు మా ఇంటికి రావచ్చు అంటూ మద్దిలపాలెం స్టేజ్లో బస్సు దిగుతూ చెప్పింది వాణి, ఎన్నాళ్లకో స్నేహితురాలని కలిసిన ఆనందంతో. అలాగే వాణి, తప్పకుండా రండి అంటూ చెయ్యి ఊపింది హేమ బస్సు కదులుతుండగా. కనుమరుగైన స్నేహితురాలను తలుచుకుని గతంలోకి జారిపోయింది హేమ. తను వాణి చిన్ననాటి ఫ్రెండ్స్. శ్రీకాకుళం జిల్లాలో రేగిడి ఆమదాలవలస మండలంలో ఖండ్యాం అనే ఒక మారుమూల పల్లెటూరులో ఇద్దరు 10వ తరగతి వరకు చదువుకున్నారు. హేమ అన్నింటా ఫస్ట్, అందరికీ ఆదర్శంగా ఉండేది, ఉత్తమ విద్యార్థిని. తల్లి అనారోగ్యం, తండ్రి ఆర్థిక పరిస్థితి వల్ల 10వ తరగతితోనే ఆపేసింది హేమ. స్కూల్ ఫస్ట్నా పాస్ అయినా సరే. వాణి యావరేజ్ స్టూడెంట్. వాణి తల్లిదండ్రులు ఓ మోస్తరుగా ఉన్నవాళ్ళు కాబట్టి టౌన్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివించి మంచి సంబంధం రాగానే పెళ్లి చేసి హైదరాబాద్ పంపించారు. ఆ పెళ్లి తర్వాత మరి కలవలేదు ఇద్దరు స్నేహితురాళ్లను. తన తల్లి మరణంతో వైజాగ్లో ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాజుతో పెళ్లి జరిపించి తన బాధ్యతను తీర్చుకున్నాడు తన తండ్రి. తనకన్నా 10 సంవత్సరాల వయసులో పెద్దయిన బాధ్యతలున్న రాజుతో పెళ్లికి అంగీకరించింది హేమ. అన్నట్లే ఆదివారం సాయంత్రం బండిపై వచ్చిన వాణి దంపతులను సాదరంగా ఆహ్వానించింది హేమ. వీరే మావారు హరి, మీవారు మావారు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. మేము హైదరాబాద్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి వైజాగ్ 7 అవుతోంది. ఎందుకు మీ వారేరి అంటున్న వాణికేసి బెరుకుగా చూసింది హేమ. ముందు కూర్చోవే వాణి, మా వారు వస్తారు, పని ఉండి బయటికి వెళ్ళారు, వీళ్ళే మా పిల్లలు తేజ దీప్తి అంటూ పిల్లల్ని చూపించింది హేమ. వాళ్ళేం చదువుతున్నారో అడిగి తెలుసుకుంటూ పలకరించింది వాణి. తాను తెచ్చిన స్వీట్స్ ప్యాకెట్ వారి చేతిలో పెడుతూ, వెల్డింగ్ సెక్షన్లో పనిచేసే రాజైన హేమగారు మీ వారు అంటున్న హరిగారి కేసు చూసి, అవునండి అంటూ తల ఊపింది హేమ. హరిముఖంలో రంగులు మారడం స్పష్టంగా గమనించింది హేమ. కాఫీ కలిపి తెస్తానుండండి అంటూ వంటింట్లోకి వెళ్ళింది హేమ. నేను వస్తానుండవే, కాఫీ కలుపుతూ ఇద్దరం మాట్లాడుకుందాం, మీరు ఈలోగా న్యూస్ పేపర్ తిరిగేస్తుండండి అంటూ భర్తకు చెబుతూ తాను కూడా వంటింట్లోకి దారితీసింది వాణి. ఇదేనే మా సామ్రాజ్యం అన్నది హేమ ఇరుకుగా ఉన్న వంటింట్లో ఓ స్టూలుపై కూర్చున్న వాణితో. దానికే ముందే ఇల్లు ఎంత పెద్దదా చిన్నదా అన్నది కాదు, ఎవరి పరిస్థితి వారిది, స్నేహంలో తారతమ్యాలు భేదభావాలు ఉంటాయా హేమ అన్నది వాణి ఆర్ద్రంగా. ఎన్నాళ్ళయింది ఓ ఆత్మీయురాయలైన స్నేహితురాలి పలకరింపుకు నోచుకొని ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు చిమ్మాయి హేమకు. వాణి, మీ వారికి కాఫీ ఇచ్చి వస్తాను, మనమిద్దరం కాఫీ తాగుతూ అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ హాల్లో ఉన్న హరిగారికి కాఫీ గ్లాస్ అందించింది హేమ. పక్క గదిల నుండి ఓ ముసలి వాళ్ళ మాటలు విని తాను కూడా హాల్లోకి వచ్చింది వాణి. వీళ్ళిద్దరూ మా అత్తమామలు, మామగారికి కీళ్ళవాతం, అత్తగారికి బీపీ షుగర్, మోకాలు నొప్పులు, ఎక్కడికి కదలలేరు వాణి అంటూ పరిచయం చేసింది హేమ వాళ్ళ అత్తమామల్ని వాణికి హరికి. హేమ పరిస్థితి అంతా అర్థమైంది వాణి దంపతులకు. పిల్లలు, మీ ఇద్దరూ కాసేపు బయట ఆడుకుని రండి, నాన్నగారు వస్తారు చూడండి అంటూ పిల్లల్ని ఆటలకు బయటకు పంపించింది హేమ. మీ స్నేహితురాళ్ళిద్దరూ మాట్లాడుకోండి, నేను ఈ పుస్తకాలు చదువుతూ మొబైల్తో కాలక్షేపం చేస్తాను అంటున్న హరిగారి కేసు చూసి కృతజ్ఞతగా అన్నది హేమ. తిరిగి వంటింట్లోకి వచ్చారు స్నేహితురాళ్ళిద్దరూ. ఏం చెప్పను వాణి, నా భర్త రాజుకు లేని అలవాటు లేదు, ఆడపిల్లలు పెళ్లి చేసి ఉన్నదంతా ఆర్పి కొడుక్కి ఈ చిన్న ఇల్లు మిగిల్చారు మా అత్తమామలు. కీళ్లవాతం వల్ల ఉద్యోగం మానేసి వాళ్ళ చేతులు వీళ్ళు కాళ్ళు పట్టుకుని మా వారికి తాను పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం వేయించారు మా మామగారు. కానీ మా వారు తాగుడుకు వ్యసనాలకు బానిసై ఇంటి పట్టున ఉండరు, పిల్లల కోసం అత్తమామల కోసం అన్నీ సహిస్తూ భరిస్తూ ఇలా భారంగా గడుపుతున్నాను వాణి అన్నది హేమ భారంగా. నాకన్నీ తెలిసాయి హేమ, నేను మొన్న మా వారికి నీ గురించి చెప్పగా ఆయన మీ వారు తాను అనుకున్న రాజు ఒకరేనని పసిగట్టారు, ఈరోజు స్వయంగా కలిసి మాట్లాడదామని వచ్చారు అంది వాణి. ఆ మాటలు విని తాను చెప్పవలసింది ఇంకేమీ లేదనుకున్నది హేమ. రాజుకన్నా పై కేడర్లో ఉన్నది హరియే అని, రాజుకు ప్రమోషన్ కావాలంటే హరి రికమెండేషన్ అవసరమని తెలుసుకుంది హేమ. బయట చప్పుడుకు మేలుకొని హాల్లోకి వచ్చారిద్దరు. జోగుతూ వచ్చాడు రాజు. హాల్లో హరిని చూసి కంగు తిన్నాడు. త్రాగి వచ్చాడని అర్థం చేసుకున్న హరి మరేమీ మాట్లాడలేదు. సిగ్గుపడిపోయింది హేమ. నమస్కారం చేసి లోనికి వెళ్ళిపోయాడు రాజు. మరోసారి వస్తాం హేమ, మీ వారితో పిల్లలతో ఒకసారి మా ఇంటికిరా అని చెప్పింది వాణి, భర్తను కూడా బయలుదేరమని సైగ చేస్తూ. వాళ్ళు వెళ్ళిపోయాక చాలాసేపు బొమ్మల అచేతనంగా నిశ్శబ్దంగా అయిపోయింది హేమ. రాజును మార్చాలని ఇన్నిసార్లు ప్రయత్నించినా, మంచిగా చెప్పినా, బెదిరించినా దేనికి లొంగక వ్యసనాల ఊబిలో తాను మునుగుతూ తనను నమ్ముకున్న వారికి కూడా సుఖశాంతులు లేకుండా చేస్తున్నాడు, నిట్టూర్చింది హేమ. కొన్నాళ్ళు గడిచాయి. ఓ రోజు రాత్రి ఫోన్ రింగ్ కాగానే అది తన భర్త హరి నుండి గ్రహించి, ఇంతవేళ నైట్ షిఫ్ట్లో ఫోన్ ఏమిటాయని కంగారు పడింది వాణి. నువ్వు అర్జెంటుగా కేజీహెచ్కి రావాలి వాణి, కంగారు పడకు, ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు చెబుతాను, నాకేమీ కాలేదు అన్న భర్త మాటలు విని పిల్లలు ఇల్లు చూసుకోమని చెప్పి తాళం పెట్టి కేజీహెచ్కి బయలుదేరింది వాణి. కన్నీళ్లతో ఎదురైన హేమను చూడగానే, ఏమైంది హేమ, ఆతృతగా అడిగింది వాణి కంగారుగా. ఏం చెప్పనే వాణి, మీ వారు లేకపోతే ఈరోజు మా ఆయన నాకు దక్కేవారు కారు. నైట్ షిఫ్ట్లో పనిచేస్తుండగా నీరసం వల్ల మెషిన్ మీద పడిపోతున్న మా వారిని అటువైపు చెకింగ్కు వస్తూ చూసిన హరిగారు గభారణ వచ్చి ప్రమాదం నుండి తప్పించారు. విసురుగా పక్క మిషన్ మీద పడ్డారిద్దరు. మా వారికి ప్రాణాపాయం తప్పింది, కానీ చాలా రక్తం పోయింది, ఐసీయూలో ఉన్నారు. హరిగారికి కూడా గాయమైందనే నా బాధవాణి. మీ ఇద్దరూ నా పారటి దేవతలు, కన్నీళ్లతో అంది హేమ వాణి చేతులు పట్టుకుంటూ. చిన్న చిన్న బ్యాండేజీలతో వస్తున్న హరిని చూసి కన్నీళ్ళాగలేదు వాణికి. నాకేమీ కాలేదు, ఐఎమ్ ఆల్ రైట్ వాణి అన్నాడు హరి. కంపెనీ వర్కర్స్, సిబ్బంది అందరూ వచ్చి పలకరించి వెళ్తున్నారు. అందరూ హరిని దేవుడు అంటూ పొగడుతుండగా హేమను ఓదార్చి అందరి వద్ద తెలవి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశారు వాణి దంపతులు. వారం రోజులు పోయాక కృతజ్ఞత తెలిపేందుకు వచ్చారు హేమ రాజులు వారి పిల్లలతో కలిసి వాణి హరి దంపతులింటికి. సాదరంగా ఆహ్వానించింది వాణి. సార్, నా తప్పును ఆలస్యంగా తెలుసుకున్నాను. కార్మికులు పనిచేసే చోట ఎంతో ఏకాగ్రతతో ఉండాలని, దురలవాట్లకు లోనైతే, ఆరోగ్యం పాడైతే ప్రమాదాలకు లోను కావలసి వస్తుందని, తమతో పాటు తమ కుటుంబానికి కూడా హాని జరుగుతుందని ఆలస్యంగా తెలుసుకున్నాను సార్. అమ్మా, ఆ రోజు సార్ నన్ను కాపాడకపోతే ఈ రోజున మీ ఎదుట ఉండేవాడిని కాదమ్మా. మీ మేలు జన్మజన్మలకే మర్చిపోలేను. నా వల్ల దేవుడు లాంటి సార్కి కూడా గాయాలయ్యే, నన్ను మన్నించండి అంటున్న రాజును చూసి వాణి హరి ఎంతో ఆనందించారు. రాజు, నీవు చాలా తెలివైనవాడివి, మంచి వర్కర్వి. నీ తెలివిని పనిలో చూపిస్తే వెంట వెంటనే ప్రమోషన్స్ పొంది పైకెళ్ళేవాడివి. చెడు వ్యసనాలు కార్మికుల బ్రతుకులు నాశనం చేస్తాయి. నీలోని ఈ మార్పు కోసమే హేమగారితో పాటు మేమంతా ఇన్నాళ్ళు ఎదురుచూసాం. చివరకు భగవంతుడు ఆ మార్పును ఈ విధంగా తెచ్చాడు. థ్యాంక్ గాడ్. నీ పనితీరు ఇకపై పరిశీలించి నీ ప్రమోషన్ కోసం రికమెండేషన్ చేస్తాను. బట్ వన్ కండిషన్, నీలో మార్పు స్థిరంగా ఉండి శాశ్వతం కావాలి అన్నాడు హరి. తప్పకుండా సార్, మీరు నాకు ఇచ్చిన ఈ పునర్జన్మ నన్ను కొత్త మనిషిని చేసింది అన్నాడు రాజు. వాణి, హేమ, పిల్లలందరూ ముఖముఖాలు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నారు. అంతేకాదు హేమ, ప్రభుత్వం వారు ముద్రా పథకం కింద ఇస్తున్న లోను సౌకర్యం నీకు వచ్చేటట్టు చేస్తాను. శిశు, కిషోర్, తరుణ్ అనే స్కీముల కింద తప్పకుండా నువ్వు ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ షాపులు పెట్టి ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడుతుంది. కాబట్టి తప్పకుండా నీకు ఆ లోన్ వచ్చేటట్లు నేను సహకరిస్తాను అంది వాణి హేమతో. హేమ ఎంతో సంతోషించింది. ప్రక్క ఇంటిలోని కార్మికుల కార్యక్రమంలో ఓ ప్రయోక్త అంటున్న మాటలు అందరికీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. సాటి స్నేహితుల ఆలంబన కార్మికుల అభివృద్ధి కోసం, మానసిక పరివర్తన కోసం ఎంతో అవసరం తెలియజేస్తున్న పాట వస్తోంది. మారాలి మారాలి మనుషులు మారాలి, అందరి మనసులు మారాలి. మారాలి మారాలి మనుషులు మారాలి, మనుషుల నడవడి మారాలి అన్న ప్రబోధాత్మక గీతం మృదు మధురంగా వినిపిస్తోంది.
1: పరివర్తన శ్రీ పివి సోమశేఖర్ గారి కథనికి విన్నారు. ఇంతటితో ఈనాటి కార్మికుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా లేడీస్ ట్రైలర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం పాడిన పాట, రచన సిరివెన్నెల.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో ఇప్పుడు చంద్రలేఖ చిత్రానికి సిరివెన్నెల రచన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: చిత్రగీతాలు విన్నారు.
1: గాలికెదురు లేదు, కడలి కంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాపు తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి. ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. వార్తల వివరాలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు సవాళ్లు ఎదురైనా ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. వరుసగా 2 ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని ఆయన తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతకు ఇది నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్దతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయులు ప్రకాశం పంతులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి ప్రకాశం పంతులని, ఆయన ధైర్య సాహసాలకు, ప్రజాసేవకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్దికి కృషి చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ,
1: మన జిల్లాలో పుట్టి స్వాతంత్రోద్యమంలో కీలకంగా పాల్గొని సైబర్ కమిషన్ కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి వారి సేవలు అనలేనివి. మన ప్రాంతంలో వినోదరాయన పాలనలో జన్మించడం, టంగుటూరు, ఒంగోలు ఈ ప్రాంతాలతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఈ రోజు మన ప్రకాశం జిల్లా పేరు పెట్టడం, వారిని ఆ మహనీయుని యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించుకోవడం మన బాధ్యత.
0: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టువస్త్రాలు

0: చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలిపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎరువుల డీలర్లు గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్ను ఆదేశించారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం జిల్లాల వారీగా ఎరువుల నిల్వలపై రోజువారీ సమీక్ష జరపాలని మంత్రి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారుల అభివృద్దికి 247 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న పాలకొల్లు నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలతో నిర్మించే పలు సీసీ రోడ్ల పనులకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ,
1: బాధ్యత పెరిగింది, ప్రజలు విశ్వాసం పెంచారు, ప్రతి పనిని అనుకునేటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని, సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరవేయాలి, అభివృద్ధి చేయాలి, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఏ విధంగా తీసుకొస్తున్నామో ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అట్లా దాదాపుగా 40-50 కోట్ల రూపాయలు కూడా, ఎందుకంటే ఈ రోజు పాలకొల్లును అన్ని శాఖల పరంగా పాలకొల్లు ప్రజలు ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీని కూటమిని అనేటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నాం.
0: హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. లేపాక్షి షోరూంలు, హస్తకళారూపాల విక్రయాలపై మంత్రి ఈరోజు అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. లేపాక్షి షోరూంలను ఆధునిక హంగులతో రూపొందించాలని సూచించారు. ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేసిన ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూంలను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో రాజమండ్రి విమానాశ్రయంలో నూతన లేపాక్షి షోరూంను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏ ఒక్క నిరుపేద అనారోగ్యంతో మృతి చెందకూడదన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి జిల్లాలో మొత్తం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా అతి తక్కువ ధరకే ప్రతి నెల 65,000 మంది నిరుపేద రోగులు నాణ్యమైన జనరిక్ మందులు 50% నుండి 80% వరకు రాయితీపై పొందుతున్నారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాల్లో లభించే మందులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని లబ్ధిదారుడు చెబుతూ,
2: నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది, వీటికి సంబంధించిన మందులు బయట కొంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 20 రూపాయలకు 25 రూపాయలకు వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. పేదలకి, మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానాన్ని రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు.
0: పత్తి ధర స్థిరత్వానికి 11% దిగుమతి సుంకం రద్దు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఆయన నిన్న ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, ఎగుమతులు, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు కీలక సమస్యలపై వారు చర్చించారు. అమెరికా సుంకాలతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, తద్వారా లక్షలాది మంది ఉపాధికి సమస్యగా మారిందని వారు పీయూష్ గోయల్కు వివరించారు. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన మానవరహిత వైమానిక వాహనం నుంచి ప్రయోగించే క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రం నుంచి దీనిని నిన్న ప్రయోగించారు. ఈ క్షిపణిని హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్తో కలిసి డిఆర్డీఓ సంయుక్తంగా అభివృద్ది చేసింది. ఈ క్షిపణి ఉత్పత్తిలో పెద్ద సంఖ్యలో దేశీయంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఈ విజయం రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత దిశగా సాధించిన వ్యూహాత్మక మైలురాయని అభివర్ణించారు.

0: జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు నిర్వహించే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వేటిసెల్వి అధికారులకు సూచించారు. ఆమె నిన్న ఏలూరు కలెక్టరేట్లో ఓటర్ల జాబితా సవరణ జనగణనపై అధికారులతో సమీక్షించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహించే ప్రత్యేక విస్తృత పునశ్చరణ సర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అత్యంత కీలకమైందని ఆమె అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: ఇదిగో కోడల్ పిల్ల,
3: ఏంటత్తయ్య?
2: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
3: మరి ఇచ్చి పుచ్చుకోడాలు?
2: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం. ఎలాగంటే UPI తో?
3: అలాగా.
2: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
3: అదేంటత్తయ్య?
2: నీకొచ్చే కానుకలు కూడా UPI నుండే వస్తాయి.
3: అబ్బా చాలా అండత్తయ్య.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
0: వనితామణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా భారత భారతి సాహిత్య రూపకం వింటారు.

0: భారత భారతి సాహిత్య రూపకం ధారావాహికలో దమయంతి పాత్రలు పాత్రధారిణులు కలభాషిణి సారస్వత కళానిధి ఆచార్య వెలివోలు నాగరాజలక్ష్మి దమయంతి సాహితీశ్రీ డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి భారత భారతి సాహిత్య రూపకం ధారావాహికలో దమయంతి వినండి.
1: వ్యాసమహర్షి తన జయేతిహాసంలో మహిళాశక్తికి పెద్దపీట వేశాడు. ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా వసంతి అని ధర్మశాస్త్రం బోధిస్తుంది కదా. వ్యాసభారతాన్ని తెలుగువారికి పెన్నిధిగా నిలిపిన కవిత్రయం వారు కూడా వేదవ్యాసుని అనుసరించియే మహిళాశక్తిని తమ కవిత్వంలో సాక్షాత్కరింపజేశారు. అన్నట్లు దమయంతి, వాగ్దేవి వలన నీ చరితను విన్ననాటి నుండి నిన్ను ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. నీ భర్త నలచక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించిన షట్చక్రవర్తులలో ఒకనిగా కీర్తినిగన్న పరాక్రమశాలి. అంతటి పరాక్రమోపేతుడు కట్టుకున్న ఇల్లాలిని కారడవులలో విడిచిపెట్టి ఆమెకు తీరని ద్రోహం చేశాడని స్త్రీవాదుల అభియోగం. పరమసాధ్విగా పేరుగాంచిన నీవు భర్త జీవించి ఉండగానే ద్వితీయ స్వయంవరం ప్రకటించుకుని భారత స్త్రీ సౌశీల్యానికి అగౌరవం కలిగించావనే భావన ఆనాటి సంప్రదాయవాదులలో లేకపోలేదు. ఈ సంఘటనల్లోని అంతరార్థం ఏమిటి? నీ వృత్తాంతాన్ని వినిపించి నీ నడవడికలోని నాణ్యతను పారిషదులకు నిరూపించు దమయంతి.

ఇది కలభాషిణి, నీకు నమస్సుమాంజలి. నన్ను ఆంధ్ర లోకానికి పరిచయం చేసి నాటి నుండి నేటి వరకు మహోన్నతమైన స్థానాన్ని నాకు కల్పించి నా చరితను లోకవిఖ్యాతి గావించిన ఆదికవి నన్నయ్య భట్టును ముందుగా స్తుతిస్తున్నాను. మహాభారత కథలలో నన్నయ్య నిరంకుశ ఉక్తి మిక్కిలి ప్రకాశవంతంగా భాసిస్తోంది. భార్యాభర్తల అనుబంధము శాశ్వతమైనదని తెలుపుతూ నన్ను చిత్రించిన వాగనుశాసనుని కావ్య సృష్టికి ప్రణమిల్లుతున్నాను. ఉన్నత గోత్ర సంభవము, ఊర్జిత సత్వము, భద్రజాతి సంపన్నము, బుద్ధతాన్య పరిభావి మదోత్కటమున్ నరేంద్ర పూజోన్నయనోచితంబునై ఒప్పెడు నన్నయ భట్ట కుంజరంబెన్న నిరంకుశోక్తి గతి ఎందును గ్రాలుట ప్రస్తుతించదన్. కలభాషిణి, సాహిత్య లోకంలో నన్ను చిరకీర్తితో నింపిన నన్నయ్య గారు శక్తి సంపన్నమైన, శుభప్రదమైన సద్వంశ సంజాతులు. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, ఇతరులను పరాభవించే బలగర్వం గల శత్రుసేనకు రాజరాజు మదగజం. అటువంటి మహారాజు చేత పూజింపబడిన మహాకవి నన్నయ్య భట్. ప్రఫుల్లమైన సంతోషాతిశయ నేత్రములు కలవాడు, నిరాటంకమైన వాక్కును వ్యాపింపచేసిన కుంజరం. అట్టి నన్నయ్య భట్టును త్రికరణ శుద్ధిగా ప్రస్తుతిస్తున్నానమ్మా. కలభాషిణి, నీవడిగిన ప్రశ్నకు ముందుగా నా జీవన వృత్తాంతాన్ని క్లుప్తంగా వినిపిస్తాను. నేను విదర్భ దేశపు రాజైన భీమరాజ పుత్రికను. నన్ను వైదర్భి అని పిలుస్తారు. దమనుడు అనే ముని వరం వల్ల జన్మించాను. అందువల్ల దమయంతి అని నామకరణం చేశారు. ఒక హంస ద్వారా నిషధరాజు అయిన నలమహారాజు తన యొక్క సౌందర్యం గురించి ఒక హంస చెప్పడం ద్వారా విన్నాను. మా ఇరువురి వినుకలి ప్రణయానికి హంస కారకురాలు. అన్యోన్య రూప గుణ శ్రవణమే మా అనురాగానికి బీజం. మా తండ్రిగారు నాకు స్వయంవరం ప్రకటించారు. దిక్పాలకులు కూడా విచ్చేశారు. వారిని తిరస్కరించాను. దైవానుగ్రహం వల్ల నలమహారాజును వరించాను. నా మీద మోహంతో కలిపురుషుడు ఆగ్రహించాడు. మా దాంపత్యానికి చిహ్నంగా ఇంద్రసేన అనే కుమార్తె, ఇంద్రసేనుడు అనే కుమారుడు ఉద్భవించారు. కలభాషిణి, నా జీవనయానంలో రెండు ప్రధానమైన అంశాలను ప్రస్తావించవలసి ఉంది. ఒకటి, కలిప్రభావం వల్ల నా భర్త పొందిన చిత్త విభ్రమం, వారు పడిన క్లేశం. మా అన్యోన్య దాంపత్యానికి కలిప్రభావం వల్ల కలిగిన విఘాతం రెండోది. మా పినమామగారి పుత్రుడు పుష్కరుడు. అతని ప్రేరణ వల్ల నా భర్త జోదమాడారు. కలిప్రభావం వల్ల పరాజయం పొందారు. రాజ్యలక్ష్మి దాయాదుల వశమయ్యింది. పిల్లలను రథసారథినిచ్చి విదర్భకు పంపించేశాను. ఇద్దరం అరణ్య సంచారం చేస్తున్నాం. ఒకనాటి రాత్రి ఇది విదర్భ దేశపు మార్గం అని చెప్పి వారు ఆ దారిని నాకు చూపించారు. ఆనాటి రాత్రి అక్కడే నిద్రపోయాం. నన్ను విడిచిపెట్టి వారు వెళ్లిపోయారు. కేవలం నా సుఖ సంతోషాల కోసమే వారాలోచించారు. ఒంటరినైన నేను విదర్భ చేరుకుంటానని వారి ఊహ. కాని నేనలా చేయలేదు. వారిని అన్వేషిస్తూ అరణ్యంలో సంచరించాను. ఒక మున్యాశ్రమాన్ని సందర్శించాను. భర్తృ సమాగమ ప్రాప్తిరస్తు అని వారు నన్ను దీవించారు. ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి అని కదా. అందువల్ల విశ్వాసంతో అరణ్యమంతా సంచరిస్తున్నాను. ఒక పెద్ద సర్పం బారి నుండి ఒక కిరాతుడు రక్షించాడు. ఆ కిరాతుని బారి నుండి ధైర్యంగా యుక్తితో తప్పించుకున్నాను. ఎదిరించి నిలబడ్డాను. కొందరు వ్యాపారుల వల్ల నలమహారాజు చేది దేశం చేరినట్లు తెలుసుకున్నాను. చేది ప్రభువైన సుబాహుని రాజధాని చేరుకున్నాను. అక్కడ రాజమాత ఆశ్రయం లభించింది. కొందరు నా ముఖం మీద ఉన్న పుట్టుమచ్చ వల్ల నన్ను గుర్తించారు. నా తండ్రి చేసే అన్వేషణలో భాగంగా నేను విదర్భకు వెళ్లక తప్పలేదు. ఆత్మాభిమాన దురంధరులైన నా భర్త హృదయాన్ని ద్వితీయ స్వయంవర వార్త మాత్రమే కదిలిస్తుంది. అందుకే నేను ద్వితీయ స్వయంవరం ప్రకటించాను. క్రూరుడైన తక్షకుడు నా భర్తను కాటువేశాడు. అందువల్ల వారి సుందరమైన శరీరం వికృతమైన ఆకారంగా మారిపోయింది. వారు విధివంచితులు. నాటి నిరుపమానమైన సౌందర్యాన్ని పోగొట్టుకున్న నేటి కురూపి.
అయోధ్యలో ఋతుపర్ణ మహారాజు అంతఃపురంలో బాహుకుడు అనే పేరుతో

0: పాఠశాలలో పనిచేస్తున్నారని విన్నాను. మా పునఃసమాగమానికి ద్వితీయ స్వయంవరం ప్రకటించటమే మార్గం. కాబట్టి ఋతుపర్ణ మహారాజుకు బహుస్వల్ప వ్యవధిలో స్వయంవర ఆహ్వానం పంపించాను. ఎందుకంటే నా భర్త అశ్వవిద్యలో నేర్పరులు. చాలా స్వల్ప వ్యవధిలో 100 ఆమడల దూరం రథం నడపగల ధీశాలి. వారి రథ వేగం, రథచక్ర ఘోష నాకు చిరపరిచితం. ఆ వస్తున్నది నిషధేశుడేనని నిశ్చయించుకున్నాను. ఋతుపర్ణుడి రథసారథిగా వారు విదర్భ చేరుకున్నారు. పరిచారికతో నా పిల్లలిద్దరినీ వారి వద్దకు పంపించాను. వాళ్లను ఎత్తుకుని వాత్సల్యంతో ముద్దాడారు. ఈ కురూపి, ఈ బాహుకుడు మా నిషధేశ్వరుడే అని నిర్ధారించుకున్నాను. నా అళీక ద్వితీయ స్వయంవర కల్పన ఫలించిందని ఆనందించాను. అంతేనేకాని భారత స్త్రీధర్మాన్ని కించపరచడం నా అభిమతం కాదు. నలమహారాజును గుర్తించి తిరిగి వారిని చేరుకునే సత్సంకల్పంతో నేను అళీక ద్వితీయ స్వయంవర కల్పన చేశాను. దేవతలు మమ్ము ఆశీర్వదించారు. భగవదనుగ్రహం వల్ల వారికి పూర్వపు సుందర రూపం లభించింది. కేవలం భర్తృ సమాగమమే నా ధ్యేయం. అందుకే ద్వితీయ స్వయంవర కల్పన. కలభాషిణి, కష్టసుఖాలలో భార్యాభర్తలు మిత్రులవలే ఉండాలి. అలసి నెడ డస్సి నెడ ఆకలి దప్పియునైన ఎడల కడుకొని ధరణీ తలనాథ పురుషునకు ఇమ్ముల భార్యయ పాచు చిత్తమున దుఃఖంబుల్ అని మా చరిత ద్వారా నన్నయ్య గారు లోకానికి తేటతెల్లం చేశారు. భార్యాభర్తలిద్దరిలోనూ గుణదోషాలు రెండూ ఉంటాయి. దోషాలను కూడా గుణాలుగా మలచుకునే ప్రయత్నం చేయడమే స్త్రీ ఔన్నత్యం. పురుషునందు దోషపుంజంబు గలిగిన ఎరిగి యద సహించునేని భార్య పురుషునందభీష్ట భోగంబు దేహాంతరంబునందు ధర్మరతియుబడయు. వ్యక్తిలోని గుణాలను గౌరవించినట్లుగానే దోషాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడు జీవితం సఫలీకృతమవుతుంది. పురుషులు కూడా భార్య పట్ల ఈ రీతిగానే ప్రవర్తించాలి. అధిక దుఃఖ రోగార్తునకు ఔషధంబు సురిచరంబుగా భార్యయచూవేయందు వనర భార్యాసమేతుడై ఉన్నవానికి ఎంతలయ్యును ఆపదలు ఎరుక పడవు. పురుషునికి సంభవించిన దుఃఖం అనే వ్యాధికి భార్య మాత్రమే ఔషధం. తన భర్తను దుఃఖం నుండి ఉపశమింపజేయడానికి, వారు నన్ను తిరిగి చేరుకోవడానికి ద్వితీయ స్వయంవర ప్రకటన ఉపకరించింది. లోకంలోని పురుషులందరూ భార్య ప్రాధాన్యాన్ని, మహిళ ఔన్నత్యాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి.
1: ఎంతటి సమయోచిత ప్రజ్ఞాధురీణవు దమయంతి! బాహుకుని వేషంలో ఉన్న నలుని చెంతకు బిడ్డలను పంపావు. కన్నతండ్రి బిడ్డలపై ప్రకటించే వాత్సల్యం వారి స్పర్శలో సుస్పష్టమవుతుంది. నలుడు బిడ్డలను ముద్దాడిన తీరును పరికించిన నీవు ఆతడే నీ భర్త అని నిర్ధారించుకున్న నైపుణ్యం బహుధా ప్రశంసనీయం. నీ భావన భారతీయ సాంస్కృతిక ధర్మానికి పరమ ప్రమాణం.
0: ధన్యవాదాలు కలభాషిణి.
1: సదస్యులారా, నలదమయంతులది ప్రణయ జీవితం. వీరి జీవితంలో సంయోగం కంటే వియోగమే అధికం. దమయంతిది వజ్రతుల్యమైన సంకల్పం. తనను తాను రక్షించుకుంటూ భర్తను ఉద్ధరించగలిగిన ఉదాత్త చరిత. ఆ ఉదాత్తమైన స్వభావాన్ని, ఆ వజ్ర సంకల్పాన్ని ఈనాటి స్త్రీలు అలవర్చుకోవాలని నన్నయ్య తన పాత్ర సృష్టి ద్వారా లోకానికి బోధించాడు. దమయంతి, నీకివే నా కృతజ్ఞతలు తల్లి. నా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు విచ్చేసి ఈ సభలో పాల్గొన్న నీకు నా హృదయపూర్వకమైన నమస్సులమ్మా.
0: ధన్యవాదములు కలభాషిణి.
2: మీరింతవరకు భారత భారతి సాహిత్య రూపకం ధారావాహికలో దమయంతి విన్నారు. పాత్రలు, పాత్రధారిణులు కలభాషిణి, సారస్వత కళానిధి ఆచార్య వెడివోలు నాగరాజలక్ష్మి, దమయంతి సాహితిశ్రీ డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి.
3: వనితావాణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: ఇదిగో కోడలి పిల్ల.
1: ఏంటత్తయ్య?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్ అయితే లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం. ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా?
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలా అండి అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు,
1: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
3: కార్యక్రమంలో ఇప్పుడు అరటి చెట్టు వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి కావలసినటువంటి పండ్లు కూరగాయలు ఇవి మనకు ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి. కొన్ని చెట్ల నుంచి వచ్చే పండ్లు, అలాగే మరికొన్ని చెట్ల నుంచి వచ్చే కాయలు, ఇంకా మరికొన్ని చెట్ల నుంచి వచ్చే ఆకులు ఇవి మాత్రమే మనకి ఉపయోగంగా ఉంటాయి. అంటే కొన్ని చెట్లలో ఒక్క భాగం మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. కానీ కొన్ని చెట్లు అలా కాదు. వాటిలో ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడే విధంగా, ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటాయి. అలాంటి చెట్టులో ముందుగా చెప్పుకోవలసింది అరటి మొక్క గురించి. దీనిలో ప్రతి భాగం కూడా ఉపయోగకరమే. ఆరోగ్య ప్రయోజనాలు ఇక అనేకం. అందుకే అరటి చెట్టును ఒక విధంగా కల్పవృక్షం లేదా కామధేనువు అని కూడా పిలుస్తారు. కొబ్బరి చెట్టులాగే ఈ అరటి చెట్టులోని ప్రతి భాగం కూడా ఉపయోగపడుతుంది. అరటి కాండం, అరటి ఆకులు, అరటి కాయలు, అరటి పండ్లు, అరటి పువ్వు, ఇలా ప్రతి భాగం కూడా ఉపయోగమే. అంటే ఏదీ కూడా వ్యర్థం కాదు. అరటి చెట్టు పెద్దదైనప్పుడు దాని కాయలు, పండ్లు, పువ్వు, ఆకులు ఇలా అన్నీ ఉపయోగపడతాయి. ఇక ఆ చెట్టును కొట్టివేసినప్పుడు తీసేటటువంటి ఈ అరటి కాండం కూడా ఉపయోగపడుతుంది. ఒక అరటి చెట్టు ఉంటే అది మనకు ఎన్ని రకాల ప్రయోజనాలు కలిగిస్తుందో, ఏ భాగం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అరటి గెలలు. అసలు అరటి చెట్టు పెంచడంలో ముఖ్య ఉద్దేశ్యం అరటి గెలలు. ఈ అరటి గెలలకు అరటి కాయలు కాస్తాయి. ఈ కాయలు కూరగా వండుకుంటాము, అదే పండుగా మారిపోతే కూరగా కాకుండా పళంగా తినేస్తాము. అరటికాయలలో పుష్కలంగా పొటాషియం ఉంటుంది. ఇది వాసోడైలేటర్గా పనిచేస్తుంది. అంటే రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకుపచ్చ అరటికాయలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. వీటిని తీసుకున్న తర్వాత ఇన్సులిన్ హార్మోన్ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. కాబట్టి అరటికాయలు డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచివనే చెప్పాలి. ఈ అరటికాయలను కూరగానే కాకుండా బజ్జీలుగా కూడా వేసుకుంటారు. అప్పుడప్పుడు ఈ బజ్జీల రూపంలో వేసి పిల్లలకు మనం ఇచ్చినట్లయితే వారు ఇష్టంగా వీటిని తినేస్తారు. ఇప్పుడు అరటి పువ్వు గురించి చూద్దాం. అరటి పువ్వులలో కరిగే, కరగని పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఎక్కువగా ఈ పువ్వును కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పేగుల్లో సూక్ష్మజీవులు చేరి హాని కలిగించకుండా ఈ అరటి పువ్వు నియంత్రిస్తుంది. పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. Type 2 diabetes ప్రమాదాన్ని నివారిస్తాయి. ఈ అరటి పువ్వుని పెరుగు పచ్చడి అలాగే పప్పులో కూడా వేసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఈ పువ్వు ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇక మెన్సస్ సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి కానివ్వండి, అలాగే మరి ఏ ఇతర ఇబ్బందులు కూడా లేకుండా ఈ పువ్వు కాపాడుతుంది. ఇప్పుడు అరటి కాండం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అరటి దూట, అరటి దవ్వ అని కూడా పిలుస్తారు. ఇది సన్నగా ట్యూబ్లైట్ మాదిరిగా తెల్లగా ఉంటుంది. దీనిలో కూడా పీచు పదార్థం ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగ

0: ఉపయోగకరంగా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా సరే ఈ అరటి దూటని కూరగా వండి తీసుకున్నట్లయితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది ఇన్సులిన్, హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడే పొటాషియం, విటమిన్ బి6 మొదలైన మూలకాలు కలిగిన ఆరోగ్యకరమైన గొప్ప ఆహార వనరు. ఈ దూటని సన్నగా తరిగి కూరగా చేసుకుంటారు లేదా పప్పులో కూడా వేసుకుంటారు. ఇక అరటి ఆకు. అరటి ఆకులను నేరుగా ఎవ్వరూ తినరు, కానీ వండిన ఆహారాన్ని అరటి ఆకుల్లో పెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు, కొన్ని రకాల ఆహార పదార్థాలను ఈ అరటి ఆకుల్లో పెట్టి ఆవిరిలో ఉడికిస్తారు. ఈ ఆకుల్లో ఈజీసీజి వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ పాలీఫెనాల్స్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి అన్ని ఫ్రీ రాడికల్స్తో కూడా పోరాడి వ్యాధులను నివారిస్తాయి. ఈ ఆకుల్లో పాలీఫెనాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో దోహదపడుతుంది. వీటితో తయారు చేసినటువంటి గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ అరటి ఆకుపై వేడివేడి ఆహార పదార్థాలను వడ్డించడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. అంతేకాదు, అద్భుతమైనటువంటి వాసన కూడా వస్తుంది. అందుకే ఈ ఆకుల్లో వేడివేడి అన్నం వడ్డించేటటువంటి సాంప్రదాయం ఉంది. తమిళనాడులో ఇప్పటికీ కూడా భోజనం అరటి ఆకుల్లోనే వడ్డించడం జరుగుతోంది. ఈ ఆకులు పర్యావరణ అనుకూలమైనవి. ఇక చివరిగా అరటిపండు. అరటిపండు గురించి ఎక్కువగా చెప్పనవసరమే లేదు. అందరికీ ఎల్లప్పుడూ అన్ని వేళలా అందుబాటులో, అలాగే తక్కువ ధరలో లభించే పండు. ఎక్కువగా పోషకాలు కలిగిన పండు కూడా ఇదే. అరటిపండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అందుకే ఉదయం వ్యాయామం చేశాక అల్పాహారంలో ఒక అరటిపండును చేర్చుకుంటే మంచిది. ఆటలు ఆడేవారు కూడా తక్షణ శక్తి కోసం అరటిపండును తింటారు. ఇతర పండ్ల కంటే కూడా అరటిపండులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. ఇందులోని పిండి పదార్థాలు తేలికగా జీర్ణం అయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక దీనిలో ఎక్కువగా ఉండేటటువంటి పీచు పదార్థం జీర్ణక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఈ పండులో పీచు పదార్థంతో పాటు విటమిన్ బి6, మ్యాంగనీస్, బయోటిన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇక ఈ అరటి చెట్టు అలంకరణ విషయంలో, అంటే ఆహారం నుండి అలంకరణ వరకు కూడా ఈ అరటి చెట్టు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అరటి నారను బట్టలు మరియు వివిధ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే అరటి కాండం నుండి తీసినటువంటి అరటి దొప్పలను కార్తీక మాసంలోని పుణ్యతిథులలో దీపాలను వెలిగించి ఈ అరటి దొప్పలపై పెట్టి పుణ్యనదులలో విడుస్తారు. కల్పతరువుల మనం అడగకపోయినా కూడా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడేటటువంటి అరటి చెట్టు గురించి తెలుసుకున్నారు కదా.
1: కార్యక్రమం చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: जॉर्जिया मेलोनी ने एक साझा लेख में भारत इटली महत्वपूर्ण रणनीतिक साझेदारी और आर्थिक पहलुओं का उल्लेख किया। डीआरडीओ ने मानव रहित ड्रोन मिसाइल ULPGM-V3 का सफल परीक्षण किया। रक्षा मंत्री ने इसे महत्वपूर्ण उपलब्धि बताया। सर्वोच्च न्यायालय ने जाति आधारित जनगणना करने के केंद्र के फैसले को चुनौती देने वाली याचिका खारिज की। उत्तर और मध्य भारत में लू का प्रकोप जारी। और आईपीएल क्रिकेट में आज शाम कोलकाता नाइट राइडर्स का मुकाबला मुंबई इंडियंस से। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమం వింటారు.
2: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
3: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
2: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
3: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
2: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
3: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
2: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
3: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
2: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
3: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
2: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
1: ఈనాటి లలిత గీతాల కార్యక్రమంలో ముందుగా పెమ్మరాజు సూర్యారావు, సిహెచ్ కుసుమకుమారి గారు ఆలపించిన ఆకాశ వీణపై లలిత గీతం వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ఇప్పుడు జి బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసిన చిగురంత తలపు లలితగీతం వింటారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్దతరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: ఇప్పుడు జొన్నవాడ రాఘవమ్మ గారు రచించి కేబీకే మోహన్ రాజు గారు ఆలపించిన లలిత గీతం వింటారు.

ఇప్పుడు రామాచారి మండపక శారదాగారులు ఆలపించిన లలితగీతం వింటారు. రచన శ్రీ సాయికృష్ణ యాచేంద్ర. సంగీతం శ్రీ మంత్రాల జయశ్రీ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఈ కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న లలితగీతంను ఆలపించిన వారు శ్రీ వివి సత్యప్రసాద్, శ్రీమతి వి విజయలక్ష్మి, రచన మైత్రేయ, సంగీతం కౌతా ప్రియంవద గారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా ఆప్కీ కసమ్ ఈ చిత్రానికి కిషోర్ కుమార్ ఆలపించిన గీతం వింటారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఆర్డి బర్మన్.

కార్యక్రమం తర్వాత మీరు వినబోయే పాట యాదోం కి బారాత్. ఈ చిత్రానికి ఆశా భోన్స్లే, మొహమ్మద్ రఫీ పాడారు. రచన మజ్రూ సుల్తాన్పురి, సంగీతం ఆడి బర్మన్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట అనామిక చిత్రానికి కిషోర్ కుమార్ పాడారు. రచన మజ్రూ సుల్తాన్పురి, సంగీతం ఆర్డి బర్మన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట సిల్సిలా చిత్రానికి కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడారు. రచన జావేద్ అఖ్తర్, సంగీతం శివహరి.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట మోహరా చిత్రానికి ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం విజూషా.

0: మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా పంపించాలి. మరి నంబర్ మీకు తెలిసిందే, 0866-24-888-12. ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమాధానాల్ని పంపించేయాలి. సో మొట్టమొదటి ప్రశ్న మీకోసం వచ్చేస్తుంది, ఆంధ్రకేసరి అని ఎవరిని అంటారు? ఆంధ్రకేసరి అని ఎవరిని అంటారు?
3: చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్నీ అంది మని మని.

ఎస్, మరి యువలయలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది, మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. ఆంధ్రకేసరి అని ఎవరిని అంటారు అన్నది ఫస్ట్ క్వశ్చన్. సో మరి ఆన్సర్స్ ఫస్ట్ ఎవరు పంపించారంటే హరినాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపూర్ నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం, శ్యామ్ నెల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, ధనోజ్, ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోళ్ళంక అవనిగడ్డ, ఇంకా మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్ ధర్మవరం నుంచి, దొంతి రమేష్, గగన్ పెరుమాళ్ అనంతపురం నుంచి, ఇంకా రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, బొమ్మిదేన్ లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి, పాలెం పోలయ్య ఇనమడుగు నుంచి, విజయ్ కైలా, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతినగర్ అనంతపురం నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, ఫణికుమార్ శర్మ, వివేకానంద శర్మ, వెంకట్రెడ్డి, సాయి పవన్ శర్మ, శ్రీరామదత్త, పల్నాడు జిల్లా బెల్లంకొండ నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, నేహాన్, రవి, నవీన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, డి వాణి, వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి, రాధా ఖమ్మం నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి భట్టిప్రోలు సత్యనారాయణ, తురకపల్లి విలేజ్ నుంచి వినయ్ ఆంటోనీ గంగాధర్, అనంతపురం జిల్లా యాడికి నుంచి అనంతపురం జిల్లా యాడికి కొండవీటి నుంచి రంగా వెంకటస్వామి, గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల నుంచి, డేవిడ్ దొనకొండ నుంచి, దైద నుంచి భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి, కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఎంసీ రెడ్డి అనంతపూర్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పాపిన్యపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి అచ్యుత, శశాంక్, శ్రీవత్స, సాయిరాం, తనూజ, పావని, చిరంజీవి, బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, గణేష్ నెల్లూరు నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్జిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి, గగన్ విహార్, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఎం రావ్ ఒంగోలు నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం నుంచి చౌదరి జనార్దన్, కుసుమ లలిత, మనోజ్ చౌదరి, చెన్నకేశ్వరరావు అత్తిల్ నుంచి, కాకర రాజ్కుమార్, లావణ్య, సఖినేటిపల్లి రాజోల్ నుంచి, గుంటూరు నుంచి మల్లాది చక్రవర్తి, యోజిత, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, గుండుగొలను

నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ. అనంతపూర్ నుంచి ఫక్రుద్దీన్, ఫైజా. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి. పివై విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి. వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి. చిలుకా నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. ఎఫ్ఎంఎస్ సర్దార్, నంద్యాల జిల్లా భానుముక్కల్ నుంచి. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి. ఇంకా తుమ్మ పద్మావతి, డాక్టర్ కేవీరావు, తణుకు నుంచి. బొడ్డు ఓంకార్ గౌరీ, రామానగర్, వేటపాలెం నుంచి. రాంభూపాల్ అండ్ భారతి, మార్కాపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. కైకలూరు నుంచి పృథ్వీ, నాగ అభినయ్, మనస్విని, సాయిశ్రీ, మోహన్, జ్యోతి, సత్యవతి, శివరంజని, శ్యామ్. యూపీ ఊర్వశి, రెండు చింతల, లక్ష్మీ, కామేశ్వరి, శ్రీనివాస్. సో ఎక్కడి నుంచి అనేది పంపించలేదండి. యా వారణాసి నుంచి. నెల్లూరు ఫతేఖాన్పేట నుంచి మక్బూల్ బాషా. రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి. వేముల పరశురాములు, పద్మ. అనంతపురం టౌన్షిప్ నుంచి నరేంద్ర, కృష్ణవేణి, ప్రకాశ్. సో మీరు పేర్లన్నీ చక్కగా కలిపేసి ఇచ్చేస్తున్నారు, ఆన్సర్ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి మీరు మీ పేర్లు ఇస్తే బాగుంటుందండి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, వీర, కనకారావు, వీరభద్రాపురం నుంచి. ధూళిపాల నుంచి చాంద్ బాషా, జానీ బేగం, షాహిద్. ఖమ్మం నుంచి హనుమంతరావు, కూర్నవల్లి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కడప నుంచి శ్రీదేవి, శైలజ, మహేష్, రవి. కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి. ఎం కొండారెడ్డి, సిద్ధవట మండలం, కడప జిల్లా నుంచి. వరగంటి బదరి, విశాల్, నెల్లూరు నుంచి. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, లక్ష్మి, రామకృష్ణయ్య, ఇంకా వారి మిత్రబృందం. సో ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు చాలామందే ఉన్నారు. సో దాసరిపాలెం నుంచి పోలీసు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు. శ్రీను, వావెళ్ల, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఏలూరు నుంచి బాలప్రసాద్, రాధ, వారి కుటుంబ సభ్యులు. పంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గ శివయ్య. సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. ఆంధ్రకేసరి, టంగుటూరి ప్రకాశం పంతులు గారిని అంటారు. సో ఇంకా ఇంకొక రైట్ ఆన్సర్ ఉంది. బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. ఎస్, మరి వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో సెకండ్ క్వశ్చన్ మీకోసం వచ్చేస్తూ ఉంది. కేజీ నూనె అంటే ఎన్ని గ్రాముల నూనె మనకి వస్తుంది? ఈరోజు ప్రపంచ తూనికలు కొలతల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా మీకు కేజీ నూనె అంటే ఎన్ని గ్రాముల నూనె మనకి వస్తుంది? సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ పంపించేసేయండి. ఈ లోపల మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది.

ఎస్, మరి చిన్నప్పుడు ఒక స్టోరీ వింటూ ఉంటాం. స్టోరీనే కాదు, టీచర్స్ కూడా స్కూల్లో క్వశ్చన్ అడుగుతారు, ఒక కేజీ దూది బరువు ఎక్కువ లేదు ఒక కేజీ ఇనుము బరువు ఎక్కువ అని అడుగుతారు. అడిగితే కంగారులో అందరూ చెప్పేసేది అబ్బో దూది చాలా ఉంటుంది అనేసి, దూది చాలా కనిపిస్తుందని అదే ఎక్కువ అంటారు. సో కానీ కేజీ అనేసరికి ఏదైనా ఒకటే కదా, దూదైనా ఇనుప రాయి అయినా లేదు వేరే రాయి అయినా ఏదైనా కానీ కేజీ అనేసరికి ఒకటే. నేను అడిగిన క్వశ్చన్ కరెక్ట్గా విన్నవాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేజీ నూనె అంటే ఎన్ని గ్రాముల నూనె వస్తుంది అని అడిగాను. ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఎందుకంటే మనకి లీటర్ ప్యాకెట్స్ ఆయిల్ వస్తుంది. సో లీటర్ ఆయిల్ వేరు, కేజీ ఆయిల్ వేరు. సో ఈ డిఫరెన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇదే కాదు, ప్రతి వస్తువు అలాగే డిఫరెన్స్ ఉంటుంది. సో ఈసారి మీరు ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా కొనేటప్పుడు, లిక్విడ్స్ కొనేటప్పుడు దాని మీద మీకు వెయిట్ ఎంత వస్తుంది అనేది ఒక్కసారి గమనించండి. సో ఇప్పుడైతే రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో కరెక్ట్గా పంపించారండి, కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే కైకలూరు నుంచి పృథ్వీనాగ అభినయ్, మనస్సుని, ఇంకా వారి కుటుంబ సభ్యులు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఇంకా నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ, రాంభూపాల్ భారతి మార్కాపురం నుంచి, ఇంకా దొంతి రమేష్, గగన్ పెరుమాళ్ళు అనంతపురం నుంచి, ఇంకా హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి. సారీ అండి, రాంగ్ ఆన్సర్ పంపించారు, నేను కేజీ అన్నాను లీటర్ అనలేదు. ఇంకా సో కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, మీరు కూడా రాంగ్ ఆన్సర్ అండి. 1000 ml అన్నారు, ఎంఎల్ వేరు గ్రామ్స్ వేరు, రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. అందుకే స్పెసిఫిక్గా ఆయిల్ అని అడిగాను. సో థిక్నెస్ని బట్టి అంటే లిక్విడ్కి ఉన్నటువంటి డెన్సిటీని బట్టి మారిపోతూ ఉంటుంది.

నీళ్ళు ఒకలాగా వెయిట్ వస్తుంది, నూనె ఒకలాగా వెయిట్ వస్తుంది అనమాట. సో నీళ్లు అంటే 1000 ml కరెక్ట్ అవ్వచ్చు, కానీ నూనె మాత్రం రాంగ్ ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్ నూనె, ఓకే, సో రాంగ్ ఆన్సర్ అనమాట. మల్లికార్జున్ అభినయ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. పల్నాడు జిల్లా బెల్లంకొండ నుంచి ఫణికుమార్ శర్మ, వివేకానంద్ శర్మ వారి కుటుంబ సభ్యులు, అశోక్ రమ్య, దినకర్ దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. సో ఏలూరు నుంచి బాలుప్రసాద్ రాధా ఫ్యామిలీ, మరి మీరు రాంగ్ ఆన్సర్ పంపించారండి, క్వశ్చన్ సరిగ్గా వినలేదు. 1 లీటర్ కాదు, నేను అడిగింది 1 kg. ఓకే, సో 1.1 లీటర్స్ అంటున్నారు. ఎగ్జాక్ట్గా అన్ని గ్రామ్స్ మాత్రం కాదు, కొంచెం డిఫరెన్స్ వస్తుంది, ఒకసారి గమనించండి. అలాగే ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి, కృష్ణ సాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంశ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాసర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. పాపనీయపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య రైట్ ఆన్సర్ పంపించారు. సర్దార్ ఎఫ్ఎంఎస్ సర్దార్ భానుముక్కుల నుంచి రైట్ ఆన్సర్. రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. చందలూరి విష్ణు, సాయి మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నమిట్ట నుంచి రైట్ ఆన్సర్. చిల్కా నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపన్యపాలెం నుంచి రైట్ ఆన్సర్. ఎం రావు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి తమోస్ వెంకటాచారి, వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. ఇంకా చెన్నకేశవరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబ్ల మస్తాన్ ఆళ్ళగడ్డ నుంచి, సో ఆళ్ళగడ్డ పాలెం నుంచి పాలెం గారు, మరి ఓకే. కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు. ఇంకా నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్, ఇంకా వారి మిత్రబృందం రైట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కాకర రాజ్ కుమార్, లావణ్య, సఖినేటిపల్లి, రాజోల్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం చౌదరి జనార్దన, కుసుమ, లలిత, మనోజ్ చౌదరి రైట్ ఆన్సర్. సో కేజీ నూనె అంటే 1000 గ్రాములు రావాలి, కానీ 916 గ్రాములు మాత్రమే వస్తుంది అని అంటున్నారు. అది 1 లీటర్ అయితేనండి. కేజీ అంటే 1000 గ్రామ్స్, 1000 గ్రాములు వచ్చేస్తుంది. లీటర్ నూనె అనేసరికి తేడా వస్తుంది. సో ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలని ఈ క్వశ్చన్ అనమాట. అలాగే యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్, మిడతల రామ్మూర్తి. ఉరవకొండ నుంచి, సారీ అండి, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. 1 లీటర్కి ఆన్సర్ పంపించారు, నేను అడిగింది 1 kg. ఓకే, బృందావన్ పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. వైష్ణవి వావిళ్ళ, భానుప్రకాష్ వావిళ్ళ రైట్ ఆన్సర్. ధూళిపాళ్ళ నుంచి చాంద్ బాషా, జానీ బేగం, షాహిద్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, సరోజ్. సో ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ అన్నిటి డీటెయిల్స్ కూడా పంపించారు. అంత డీటెయిల్స్ అవసరం లేదండి. సుమారుగా 916 గ్రాములు 1 లీటర్కి వస్తుంది. అదే 1 kg తూకంగా తీసుకుంటే 1000.

సో దాదాపుగా చాలా మంది ఒక లీటర్ అని అనుకున్నారు, స్పష్టంగా చెప్పాను 1 కేజీ అనేసి, 1 కేజీ అని. గోగులమూడి రాధాకృష్ణ, రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య రైట్ ఆన్సర్. పివై విజయశేఖర్, ప్రసాద్, సుబ్బారాయుడు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. నాగనాథ్ గుప్తా, నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి, ఆంటోనీ, గంగాధర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్.

చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్. ఆళ్లగడ్డ నంద్యాల నుంచి పాలెం పొల్లయ్య, నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్, అహోబిల వెంకటేశ్వర్లు వారి మిత్రబృందం రైట్ ఆన్సర్. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్. సో శ్రీను, వావెళ్ళ, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఒకసారి రైట్ ఆన్సర్ పంపించారు. సో రెండోసారి మళ్ళీ టైప్ చేశారు, టైప్ చేసినప్పుడు ఒక సున్నా మర్చిపోయారండి. ఓకే.

రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, ఇంకా పండు, అశోక్ బాబు వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ ఎస్. మరి ఇలా రైట్ ఆన్సర్స్ పంపించారండి. కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి, తిరుపతి, మరి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే లీటర్ వేరు, కేజీ వేరు. సో ఎస్పెషల్లీ లిక్విడ్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. లీటర్ నూనె అనేసరికి మాత్రం అది 910 నుంచి 920 గ్రాముల మధ్యలో వస్తూ ఉంటుంది. ఆయిల్ డెన్సిటీని బట్టి అది మారుతూ ఉంటుంది. అలాగే ప్రతి లిక్విడ్కి అలాగే తేడా ఉంటుంది. ఒక నీళ్లు మాత్రం లీటర్ అంటే ఒక కేజీ అన్న రెండు సమానంగా ఉంటాయి. సో డెన్సిటీని బట్టి ఇవి మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనం కొనేటప్పుడు లీటర్ తీసుకుంటున్నామా కేజీ తీసుకుంటున్నామా అనేది చూసుకోవాలన్నమాట. సో ఇది ప్రపంచ తూనికలు కొలతల దినోత్సవం సందర్భంగా అడిగిన ప్రశ్న. సో మరి ఈ క్వశ్చన్ తోటి మరి ఈరోజు యువలయకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.
1: నమస్కారం గురువుగారు.
2: ఆగచ్చతు, ఉపవిశతు.
1: ఇవాళ ఏం పాఠం చెప్పుకుందాం గురువుగారు?
2: మనం చెప్పుకున్నట్లే మృచ్ఛకటికం నాటకంలో మనం మొన్న ఎంతవరకు చెప్పుకున్నాం?
1: సంవాహకుడు ద్యూతకారుడి కాళ్ల మీద పడి లేచాడు, అంతవరకు చెప్పుకున్నాం గురువుగారు.
2: తర్వాత చెప్పుకుందాం చూడు. ఆ ద్యూతకరుడు అందరి చేత నన్ను కట్టుకోబడ్డారు, అందరూ నన్ను పట్టుకున్నారు, బంధించేస్తున్నారు అన్నావు కదా. అలా నన్ను బంధిస్తే నేను నీకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాను? నన్ను వదిలిపెడితే కదా నేను నీకు తెచ్చి డబ్బులు ఇవ్వడానికి అని అంటాడు. ఆ మాట విని మాధురకుడు అంటున్నాడు అనమాట, అరే గండం గురువు, వీడిని తప్పకుండా శిక్షించాల్సిందేరా, వీడిని పట్టుకోండి అన్నాడు. సంవాహకుడు ద్యూతకరుడి దగ్గరికి వెళ్ళి, నీకు సగం ఇస్తాను, మిగిలిన సగం నాకు వదిలిపెట్టేసి, అంటే సగం ఇస్తానులే మిగిలిన సగం వదిలేసేయి ఇవ్వకపోయినా అన్నాడు. ద్యూతకరుడు అంటున్నాడు, ఏం భౌతు సరే కానీలే అదే విధంగానే చేద్దానులే అన్నాడు. సంవాహకుడు దగ్గరికి వెళ్ళి, గండంకర సగం శిక్షణ అనుభవిస్తాను, సగం డబ్బులు ఇస్తాను అంటాడు. మాధురకుడు అంటున్నాడు, కో దోష, అందులో తప్పేముంది, సర్లే కానీ అలాగే చదువుగానులే అన్నాడు. సంవాహకుడు బయటకు అంటున్నాడు అనమాట, ఆర్య అర్థం త్వయా ముక్తం, నువ్వు సగం వదిలిపెట్టేశావు, నాకు సగం ఇచ్చేసావు, నువ్వు సగం వదిలిపెట్టేశావు, ఇంకా నేను ఇవ్వాల్సిందే ఉంటుంది నీకు. మాధురుడు అంటున్నాడు, ముక్తం విడిచిపెట్టాను అన్నాడు. సంవాహకుడు ద్యూతకరం ప్రతి ద్యూతకరుడితో అంటున్నాడు, అర్థం త్వయాపి ముక్తం, నువ్వు కూడా సగం వదిలిపెట్టావుగా అన్నాడు. ద్యూతకరుడు అంటున్నాడు, ముక్తం నిజంగానే విడిచిపెట్టబడింది, విడిచిపెట్టేశాను అన్నాడు. సంవాహకుడు సాంప్రతం గమ్యామి, అయితే నేను వెళ్ళొస్తాను, ఇద్దరు చెరో సగం వదిలిపెట్టేశారు కదా, ఇంకా నేను ఇవ్వాల్సిందే ఉంది, వెళ్ళొస్తానన్నాడు. మాధురకుడు అంటున్నాడు, ప్రయచ్చ ప్రయచ్చ తద్దస్సు సువర్ణకం, కస్మిన్ గచ్చతి, ఎక్కడికి వెళ్తావు, ఇయ్యాల్సిన 10 సువర్ణపు నాణాలు బంగారు నాణాలు ఇచ్చిన తర్వాత వెళ్ళు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, ప్రేక్షధ్వం ప్రేక్షధ్వం, చూడండి భట్టారకాహ, రాజసైనికులరా చూడండి చూడండి, సాంప్రతం ఏవ ఏకస్య అర్ధం గండం కృతం, ఒకటి దగ్గరేమో సగం శిక్షణ అనుభవిస్తాను, ఒకటికేమో సగం డబ్బులు ఇచ్చాను, అర్ధం ఉక్తం. భట్టారకాహ అధికారులరా వినండి వినండి, మీరు నా మాట విని చెప్పండి నాకు అంటున్నాడు అనమాట. నేను వాడు సగం వీడు సగం వదిలిపెట్టేస్తే నేను ఇంక ఇవ్వాల్సిందే ఉంది, పైగా నన్ను పట్టుకుంటున్నారు వీళ్ళు. మాధురుడు వాణ్ణి పట్టుకున్నాడు, సంవాహకుణ్ణి పట్టుకుని, ధూర్త మాధురోహం నిపుణ, నేను నైపుణ్యం కలిగినటువంటి వాణ్ణి పట్టుకోవడంలో, మాధురహ నేను మాధురుణ్ణి, అత్ర త్వయా నాహం ధూర్తయం, నువ్వు నన్ను మోసం చేయలేవు, తత్ప్రయచ్చ ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేయి, లుప్తదండక పడాల్సిన శిక్ష నుంచి జారిపోతున్నావు, తప్పించుకుంటున్నావు, నువ్వు నాణాలు ఇవ్వు ముందు అంటున్నాడు. ధూర్త దుర్మార్గుడ నా నైపుణ్యం నుంచి నువ్వు తప్పించుకోలేవురా అంటున్నాడు. సంవాహుడు కుతో దాస్యామి, ఎక్కడి నుంచి ఇస్తానయ్యా అన్నాడు. మాధురుడు పితరం విక్రియ ప్రయచ్చ, మీ తండ్రి నమ్మేసి ఇవ్వు డబ్బులు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, కుతోమే పిత, నాకెక్కడున్నాడు, తండ్రి లేడు అన్నాడు. తర్హి మాధురహ, మాధురుడు అంటున్నాడు, మాతరం విక్రియ ప్రయచ్చ, మీ అమ్మ నమ్మేసి ఇచ్చే డబ్బులు అన్నాడు. మాతాపి కుతురాస్తి నాకు, నాకు అమ్మ మాత్రం ఎక్కడుంది అన్నాడు వీడు. మాధురుడు అంటున్నాడు, అమ్మా నాన్న ఇద్దరు లేకపోతే ఆత్మానం విక్రియ ప్రయచ్చ, నిన్ను నువ్వే అమ్మేసుకో, ఇచ్చేసేయి నాకు ఇవ్వాల్సిన డబ్బులు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, కూర్త ప్రసాదం నన్ను అనుగ్రహించవయ్యా, క్షమించవయ్యా, నయతమాం రాజమార్గం, నన్ను రాజమార్గంలో తీసుకెళ్తూ ఉండు, నన్నే అమ్ముకోమంటున్నావు కదా, రాజమార్గంలో తీసుకెళ్తే నేను అరుస్తాను, ఎవరో ఒకళ్ళు నన్ను తీసుకోండి, నన్ను నాకు డబ్బులు ఇవ్వండి, నన్ను అమ్మేస్తున్నాడు వీడు, ఈయన కొనుక్కోండి, అతనికి ఆ డబ్బులు ఇవ్వండి అని నేనే చెప్పుకుంటాను, అందుకని రాజమార్గంలో తీసుకెళ్ళు నన్ను అంటున్నాడు. మాధుడు ప్రసరా అయితే జరుగు వెళ్దాం పద అన్నాడు. సంవాహకుడు చెబుతాడనమాట, రాజ వీధిలోకి తీసుకెళ్లిన తర్వాత, ఆర్య క్రీణిధ్వం మాం, నన్ను కొనుక్కోండి, అస్య సభికస్య హస్తాత్, ఈ జోదగాడి చేతిలో 10 సువర్ణ బంగారు నాణాలు ఇచ్చేసేసి మీరు నన్ను ఇతని దగ్గర నుంచి కొనుక్కోండి అని అంటున్నాడు. కిం భణత, కిం కరిష్యసి, ఏం చేయాలి నేను, ఏం మాట్లాడను అని అనుకుంటున్నాడు. దేహితే కర్మకరో భవిష్యామి, మీరు గనక డబ్బులు ఇచ్చి ఇతనికి నన్ను మీరు కొనుక్కున్నట్లయితే మీ ఇంటికి నేను వచ్చి పనిచేస్తాను అన్నాడు. కథం గత్వ అదత్వ ప్రతివచనం గత, ఎవరు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేంటి, ఎవరికి వాళ్ళు నేను చెప్పేది వినకుండా, భవత్వేమ సరే వీడు వినకపోతే

0: మా ఇంకోడికి చెబుతానులే, ఏమో మన్యం భణిష్యామి రెండోవాడికి చెబుతాను. కథం ఏషోపి మాం అవధీర్య మత. రెండోవాడు కూడా నేను చెప్పే మాట ఏమి వినిపించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను కొనుక్కోవట్లేదు. ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. హా ఆర్య, చారుదత్తస్య విభవే విగడితే ఏషోహం వర్తే మందభాగ్య. నేను చారుదత్తుడింట్లో సేవకుడుగా ఉండేటటువంటి వాడిని, చారుదత్తుడికి స్నేహితుడిని. అతని దగ్గర డబ్బులున్నంతకాలం నేను కూడా హాయిగానే బతికేశాను. పాపం చారుదత్తుడికేమో డబ్బులన్నీ నశించిపోయినాయి, అన్ని పోగొట్టుకున్నాడు. అందువల్ల నాకు కూడా ఈ దరిద్రం పట్టింది, ఈ దురదృష్టం నన్ను కూడా అంటుకుంది అన్నాడు. ఏం భవతు, సరే కానీ ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. ఆర్య పూజ్యులారా, అస్య సభికస్య జూదాధ్యక్షస్య హస్తాతీతం చేతికి దశభి సువర్ణై పది బంగారు నాణాలు ఇచ్చేసి మాం నన్ను క్రీణీధ్వం కొనుక్కోండి కొనుక్కోండి. కిం హణత, ఏమిటంటున్నారు మీరు? కిం గరిష్యసి, నేనేం చేయగలను? మీరేం చేస్తున్నారు చెబితే వినట్లేదు. తే మీ యొక్క గేహే కర్మకరహ, మీ ఇంట్లో పనిచేస్తానని చెబుతున్నాను కదా, అయినా కూడా వినకుండా నన్ను వదిలిపెట్టేసి నా మాట వినకుండా వెళ్ళిపోతున్నారేంటి మీరు అని అంటున్నాడు. చారుదత్తుడు సంపదలు పోవడంతో నాయన కూడా సంపదలు లేని వాడిని అయిపోయాను కదా అంటున్నాడు. అది విని మాధుడు అంటున్నాడు, నన్ను దేహి, చారుదత్తుడు ఇంట్లో ఉన్నవాడి అయితే ఇంకా ఏమిటి, నీ దగ్గర డబ్బులు బాగానే ఉండుంటాయిలే, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే నువ్వు డబ్బులు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, ఇది పతతి, మళ్లీ కాళ్ళ మీద పడ్డాడు, నేల మీద పడ్డాడు. కుతహా దాస్యామి, ఏ విధంగా ఇస్తానయ్యా నేను, అసలే ఏమీ లేకపోయినట్లు ఉన్నాను కదా, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను కదా. మాధుడు అంటున్నాడు, అది విని కర్షతి, లాగుతున్నాడు వాడిని గట్టిగా పట్టుకుని. సంవాహకుడు, ఆర్య పరిత్రాయధ్వం నన్ను రక్షించవయ్యా, పరిత్రాయధ్వం నన్ను రక్షించండి, ఆర్య పూజ్యులారా పరిత్రాయధ్వం నన్ను రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు. తథా ప్రవిశ్యతి దర్దురకహ, దర్దురకుడు అనేవాడు ప్రవేశించాడు. ఇంతలో వీడిలా అరుస్తూ ఉన్నాడు, వాళ్ళు లాగుతూ ఉన్నాడు, దర్దురకుడు వచ్చాడు. భో జూతో నామ పురుషస్య అపి అసింహాసనం రాజ్యం. జూతం అంటే ఏమిటయ్యా అంటే పురుషస్య మానవుడికి అసింహాసనం, సింహాసనం లేనటువంటి రాజ్యం. సంపదలు బాగా ఉంటాయి వచ్చినప్పుడు, పోతే మొత్తం పోతాయి. సింహాసనం లేనటువంటి రాజు ఏ విధంగా అయితే ఉంటాడో వీడు కూడా అట్లాగే ఉంటాడనమాట అని అంటున్నాడు. నా గణయతి పరాభవం కుతశ్చిత్ హరతి దదాతి చ నిత్యం అర్ధజాతం. ఆ జూదం ఆడేటటువంటి వాడు పరాభవం, వచ్చేటటువంటి అవమానాన్ని ఏం లెక్కించడు. డబ్బులు పోతాయి, అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు, అయినా కూడా పట్టించుకోడు. అయినా కూడా వాడికి ఏమనిపిస్తుంది, ఇంకా ఏదో చేస్తే మనం సంపాదించగలుగుతామనే ఆశలోనే ఉంటాడు వాడు. నగణయతి పరాభవం కుతశ్చిత్ హరతి దదాచిత నిత్యం అర్ధజాతం రూపతిరివ నికామం ఆయాతి విభవత సముపాస్య తేజసే. పదవిభాగం చూడు. భో ద్యూతం హి నామ పురుషస్య అసింహాసనం రాజ్యం నగణయతి పరాభవం కుతశ్చిత్ హరతి దదాతి చ నిత్యం అర్ధజాతం. ప్రతిపదార్థం రాసుకో. ద్యూతం హి నామ,
1: ద్యూతం హి నామ,
0: జూదం అనేది,
1: జూదం అనేది,
0: కుతశ్చిత్,
1: కుతశ్చిత్,
0: ఎప్పటికీ,
1: ఎప్పటికీ,
0: పరాభవం,
1: పరాభవం,
0: పరాజయమును,
1: పరాజయమును,
0: ఓడిపోవడం అనే దాన్ని,
1: ఓడిపోవడం అనే దాన్ని,
0: నా గణయతి,
1: నా గణయతి,
0: కోరుకోదు,
1: కోరుకోదు,
0: లెక్కించదు,
1: లెక్కించదు,
0: నిత్యం,
1: నిత్యం,
0: ఎల్లప్పుడు,
1: ఎల్లప్పుడు,
0: అర్ధజాతం,
1: అర్ధజాతం,
0: సంపదల సమూహమును,
1: సంపదల సమూహమును,
0: హరతి,
1: హరతి,
0: అపహరిస్తుంది,
1: అపహరిస్తుంది.
0: పణంగా పెడతాడు కదా వాడు పందెంలో, ఆ పెట్టినప్పుడు వాడి దగ్గర నుంచి తీసేసుకుంటుంది అనమాట. దదాతి,
1: దదాతి,
0: వాడి దగ్గర నుంచి తీసుకున్నది ఎవడికి ఇస్తుంది, జయించిన వాడికి ఇస్తుంది. దదాతి, జయించిన వాడికి,
1: జయించిన వాడికి ఇస్తుంది.
0: అసింహాసనం,
1: అసింహాసనం,
0: సింహాసనము లేని,
1: సింహాసనము లేని
0: రాజ్యం,
1: రాజ్యము,
0: రాజ్యం లేనటువంటి రాజు ఎటువంటి వాడో, జూదమాడేటటువంటి వాడు కూడా అటువంటి వాడే. సంపదలు పోతూ ఉంటాయి వాడికి, వాడు అయినా కానీ వాడు లెక్క పెట్టాడు. తర్వాత శ్లోకం చూడు. అపిచ ఇంకా అంటున్నాడు, ద్రవ్యం లబ్ధం ద్యూతేనైవ దారామిత్రం ద్యూతేనైవ దత్తం భుక్తం ద్యూతేనైవ సర్వం నష్టం ద్యూతేనైవ. జూదంతోనే అన్ని వస్తాయిట వాడికి. ద్రవ్యం లబ్ధం, జూదం ఆడితే ఏమొస్తుంది, ధనం వస్తుంది. ద్యూతేనైవ, జూదం ద్వారానే మిత్రం అంటే ఆ డబ్బుతోనే స్నేహితులు వస్తారు. డబ్బు ఉంటేనే కదా స్నేహితులందరూ చుట్టూ చేరేది. ద్యూతేనైవ దార, స్త్రీలు అలాగే వస్తారు. డబ్బులు ఉన్న చోటకే కదా వచ్చేది స్త్రీలు కూడా, డబ్బులు లేని వాడి దగ్గరికి ఎవడెళ్తాడు. అందుకని జూతం చేతనే అన్ని చేస్తాం. దత్తం, ఆ జూదం చేతనే వచ్చినటువంటి సంపదనే మళ్ళీ దానం చేసినా కూడా. దేంతో సంపాదిస్తాము, ఆధనాన్నే కదా మళ్ళీ తిరిగిస్తాము మన దగ్గర ఉన్నదంతో. భుక్తం ఆధనంతోనే అనుభవాలన్నీ అనుభవిస్తాం, కొత్త వస్తువులు కొనుక్కుంటాం, ఇంకోటి ఏదైనా చేస్తాం, అన్నీ చేస్తాం. సర్వం నష్టం జూతైనవ, అన్నీ వచ్చేది జూదంతోనే, అన్నీ పోయేది జూదంతోనే. అంటే ఆట గెలిచినప్పుడు వచ్చేటటువంటి ధనంతో వాడు సంపదలు అనుభవిస్తాడు, ఆట ఓడిపోయినప్పుడు మొత్తం పోగొట్టుకుంటాడు. కాబట్టి అన్నిటికీ జూదమే కారణం. మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అంటే ఎక్కడైనా కానీ ఒక లిమిటేషన్ అనేది ఉండాలి, కొంతవరకే ఉండాలి. అది దాటితే నష్టమే. ద్రవ్యం లబ్ధం జ్యూతైనవ, దారామిత్రం జ్యూతైనవ, దత్తం భుక్తం జ్యూతైనవ, సర్వం నష్టం జ్యూతైనవ. అంటే సంపదలన్నీ కూడా సంపాదించుకోవడము జూదం ద్వారా సంపాదించుకుంటాను, పోగొట్టుకున్న జూదం ద్వారానే పోగొట్టుకుంటాను. జూదమే అన్నిటికీ కారణమవుతుంది. మనుషులను దగ్గరికి చేర్చడానికి ఆ జూదం వల్ల వచ్చిన డబ్బు వల్లనే అందరూ మన దగ్గరికి చేరతారు అని చెబుతున్నాడు అనమాట. శ్లోకానికి ప్రతిపదార్థం రాసుకో.
1: ద్యూతేన
0: జూదమనే ఉపాయంతోనే,
1: జూదమనే ఉపాయంతోనే
0: ద్రవ్యం ధనము
1: లబ్ధం
0: లభించినది
1: ద్యూతేన ఏవ
0: ఆ విధంగా వచ్చిన ధనంతోనే దారాహ
1: స్త్రీలు లబ్ధాహ
0: లభిస్తారు
1: మిత్రం
0: స్నేహితుడు
1: ద్యూతేనైవ
0: జూదం వలననే
1: లభిస్తాడు
0: దత్తం
1: ఇతరులకు
0: ధనము
1: ఇవ్వబడుతుంది
0: బ్రాకెట్లో నష్టం వస్తుంటుంది
1: భుక్తం
0: సుఖము ఇతర అనుభవాలకు
1: తగిన భోగములు
0: లభిస్తాయి
1: అనుభవింపబడతాయి
0: ద్యూతేనైవ
1: ఆ జూదం వలననే
0: సర్వం
1: అప్పుడు
0: అంతకుముందు సంపాదించినదంతా కూడా
1: నష్టం
0: నశించిపోతుంది. ఈ శ్లోకంలో జూదం వల్ల వచ్చేటటువంటి లాభము చెప్తాడు, జూదం వల్ల వచ్చేటటువంటి నష్టము చెప్తాడు. ప్రతి దానిలోనూ నష్టము లాభము రెండూ ఉంటాయి. ఏది అతిగా చేయకూడదు కనుక ఏది ఎలా చేస్తే బాగుంటుంది, ఎంతవరకు మనం దీన్ని అలవాటు చేసుకోవచ్చు చేసుకోకూడదు అనే విషయాన్ని నిర్ణయించుకుని మనం ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఇప్పటివరకు చెప్పిందంతా రేపు ఇంటి దగ్గర చదువుకుంరా వచ్చే తరగతికి.
1: సాధయావః,
0: పునర్మిలామః,
1: ధన్యవాదః మాన్యే.
2: మీరు ఇంతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.

మీరింతవరకు సంస్కృత పాఠం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బడుగు నిర్మలా బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వర్షం చిత్రానికి ఎస్పి చరణ్, సుమంగళి పాడిన పాట వింటారు. రచన శ్రీవెన్నెల.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: కార్యక్రమం తర్వాత మీరు వినబోయే పాట వానా చిత్రానికి కార్తీక్ పాడారు, రచన సిరివెన్నెల.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే గీతం తమ్ముడు చిత్రం నుంచి రమణ గోగుల సునీత ఆలపించారు. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

మీరు విన్న ఆ పాట సిరివెన్నెల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను కార్యక్రమంలో చివరిగా విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

హాయ్ అండి, యువ శ్రోతలందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే సరికొత్త విశేషాలతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు ప్రోగ్రాం మాత్రం ఇంకొంచెం స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకు అంటారా, మీ అందరికీ తెలిసిన విషయమే, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వన్డే ఆర్జే కాంపిటీషన్ నిర్వహించింది.

0: ఇందులో ఎంతో మంది పిల్లల నుంచి పెద్దల వరకు ఏజ్తో సంబంధం లేకుండా ఎంతో చురుగ్గా పార్టిసిపేట్ చేశారు. ఎస్ఏ కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచి వన్ డే ఆర్జేగా తన టాలెంట్ చూపించడానికి మన ముందు ఉన్నారు మిస్టర్ వైభవ్. వైభవ్ గారు, ముందుగా కంగ్రాచులేషన్స్ అండి ఎస్ఏ రైటింగ్లో సెలెక్ట్ అయ్యి ఆర్జేగా ఇలా రేడియోలో మాట్లాడటానికి వచ్చినందుకు.
1: థ్యాంక్ యూ సార్.
0: ఆర్జేగా సెలెక్ట్ అవుతానని అనుకున్నారా?
1: చిన్న గెస్ ఉండేది, అవుతానేమో అన్న చిన్న హోప్.
0: ఈ కాంపిటీషన్లో మీరు సెలెక్ట్ అవడానికి ఏమేమి ప్రిపేర్ అయ్యారు?
1: ఫస్ట్గా నేను ఆకాశవాణి స్టార్టింగ్, అంటే అది ఎలా మొదలైంది దాని ప్రయాణం, అంటే 1936 నుంచి 2026 అంటే 90 ఏళ్ళు, అది ఎలా డెవలప్ అయింది, రేడియో లిజనర్స్కి మామూలు ప్రజలకి అది ఏమేం చెప్పింది, ముఖ్యంగా ఆకాశవాణి అనేది మామూలుగా ప్రజల జీవితానికి ఎలా దగ్గరైంది, ఆకాశవాణిలో వచ్చే కార్యక్రమాలు వన్ బై వన్ రాసుకుంటా ప్రతి రాష్ట్రానికి ఆకాశవాణి చేసిన మంచి, చివరిగా ఆకాశవాణి వల్ల నాకు కలిగిన ఫీలింగు, మామూలుగా బాండింగ్ లాంటిది, ఫైనల్లీ కన్క్లూజన్, అంటే ఫైనల్గా మనం ఏం చేయాలి, ఈ డిజిటల్ యుగంలో కూడా ఆకాశవాణి తన ప్రాముఖ్యతను ఎలా నిలుపుకుంది.
0: సరే, మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఈ రేడియో వింటారా? అసలు మీరు వింటారా రేడియో?
1: డైలీ పొద్దున్నే 6:30 నుంచి మా ఇంట్లో రేడియో కంటిన్యూస్గా మోగుతూనే ఉంటుంది, అలా నా జీవితంలో రేడియో అలవాటు అయిపోయింది.
0: ఓకే, అయితే మీ ఫ్యామిలీలో ప్రతిరోజు వింటూనే ఉంటారన్నమాట రేడియో?
1: నైట్ 10:30 దాకా మోగుతూనే ఉంటుంది.
0: అసలు ఫోన్కి రేడియోకి తేడా ఏమని చెప్పగలరా? ఇప్పుడు అందులో అయితే డిజిటల్గా చూపిస్తారు, ఇది ఓన్లీ మాటలే.
1: ఇప్పుడు ఫోన్స్ అంటే కాన్స్టెంట్గా చూడటం వల్ల కళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫోన్ని మనకి ఉపయోగపడడానికి వాడతాము, అనవసరమైన విషయానికి వాడతాము, సో దానివల్ల మనకి కొంచెం హార్మ్ఫుల్నెస్ అనేది ఉంటుంది. అదే ఇప్పుడు రేడియో అనుకోండి, వింటానే ఉంటాము, దానివల్ల కళ్ళకి డ్యామేజ్ అయి ఉండదు, ఎక్కడున్నా రేడియో వినొచ్చు, పైగా మంచి విషయాలే కదా చెప్పేది, అవి ఏదో ఒక రకంగా ఉపయోగపడతానే ఉంటాయి. ఇప్పుడు ఉంది ఆఫ్టర్నూన్ 2కి డైలీ క్వశ్చనేర్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం.
0: అట్లయితే మీకు ఆకాశవాణి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటారు?
1: మోస్ట్లీ ఆకాశవాణి వల్ల చాలానే నేర్చుకున్నాం.
0: మీరు ఆర్జేగా యువతకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: ఫోన్ వాడకాన్ని తగ్గించండి. ఈ డిజిటల్ యుగంలో ఫోన్ వాడకాన్ని తగ్గించడం అంటే అది అసాధ్యమైన పని, కానీ మీరు చేయగలిగినంత వరకు చేయండి. నేను ఫోన్ ఎక్కువనే వాడతాను అనుకోండి, దాన్ని తగ్గించండి, తగ్గించి రేడియోస్ ఇలాంటి వాటికి దగ్గరగా ఉండండి. సో నేర్చుకోండి, ఇప్పటి నుంచే రేడియో వినటం అలవాటు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. దాంట్లో వచ్చే సాంగ్స్ అని క్వశ్చనర్ అని అలా పెడితే వింటానే ఉండొచ్చు.
0: అసలు మీరేం చదువుకుంటున్నారు, ప్రజెంట్ ఏం చేస్తున్నారు?
1: నేను ప్రజెంట్ మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను.
0: సరే, ఆర్జేగా మీ శ్రోతల కొరకు ఏదైనా మంచి పాట వేద్దాం అనుకుంటున్నారా? సరే, నెక్స్ట్ సమాచారం తెలుసుకునే ముందు ఒక మంచి పాట
1: మీకోసం.
0: సరే, తర్వాత సమాచారం తెలుసుకునే ముందు తర్వాత సమాచారం తెలుసు.

0: వైభవ్ గారు, ఈరోజు ఒక హిందీ కవి సుమిత్రానంద్ పంత్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి ఏమైనా మాట్లాడతారా?
1: శ్రీ సుమిత్రానందన్ పంత్ గారి జయంతి ప్రతి సంవత్సరం మే 20న జరుపుకుంటారు. హిందీ సాహిత్యంలో ప్రకృతి సౌందర్యాన్ని ఎంతో అందంగా కవిత్వంగా మలిచిన గొప్ప కవుల్లో ఈయన ఒకరు. 1900 మే 20న ఉత్తరాఖండ్లోని ఒక అందమైన పర్వత ప్రాంతంలో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. పర్వతాలు, చెట్లు, పూలు, పక్షులు ఇవన్నీ ఆయన మనసును ఎంతో ఆకర్షించుకున్నాయి. అందుకే ఆయన కవిత్వంలో ప్రకృతి అందాలు ఎక్కువగా ఉంటాయి. నేటి విద్యార్థులకు ఆయన గురించి మరికొంత అవగాహన కోసం వాళ్ళు చదివే పుస్తకాల్లో ఆయన రాసిన ఆకర్షణీయమైన ప్రకృతి అందాలను పద్యాల రూపంలో ఆయన మనందరికీ అందించారు. ఆ పద్యాల్లోని మాధుర్యం ఎంతో గొప్పది. అవి వినగా వచ్చే ఆహ్లాదం ఊహలకే అందనిది. అంతని గొప్ప కవి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు తెలుసా, సుమిత్రానందన్ పంత్ గారి అసలు పేరు గోసాయి దత్. తర్వాత ఆయన తన పేరుని రూపుదిద్దుకున్నారు సుమిత్రానందన్ పంత్ గా. ఆయన రచనలు చదివితే ప్రకృతితో మనసు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మృదువైన భావాలు, అందమైన పద్యాలు ఆయన కవిత్వానికి ప్రత్యేకత. హిందీ సాహిత్యంలో ఛాయావాదం అనే కవితా ఉద్యమంలో ఆయనకు ముఖ్యమైన స్థానం ఉంది. ఈ ఉద్యమం భావోద్వేగాలకు, అందమైన ఊహలకు, ప్రకృతి ప్రేమకు ప్రాధాన్యం ఇచ్చింది. పంత్ గారి కవితల్లో మనిషి జీవిత విలువలు, ప్రేమ, శాంతి, ప్రకృతి పట్ల గౌరవం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన రచనలకు అనేక పురస్కారాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా చిదంబర అనే కవితా సంపుటికి భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారం అయిన జ్ఞానపీఠ్ అవార్డు ఆయనకు లభించింది. ఇది ఆయన ప్రతిభకు నిదర్శనం. ఇప్పటి కాలంలో మనం ప్రకృతికి దూరం అవుతున్నాం. మొబైల్, టీవీ, బిజీ జీవితంలో చెట్లు, పక్షులు, ప్రకృతి అందాలను ఆస్వాదించే సమయం అసలు లేకుండానే పోయింది. అలాంటి సమయంలో పంత్ గారి కవిత్వం మనకు ప్రకృతిని ప్రేమించడం నేర్పిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతికి దగ్గర కావాలని ఆయన రచనలు చెప్తాయి. ఒక మంచి కవి సమాజానికి కేవలం పద్యాలు మాత్రమే ఇవ్వడు, మంచి ఆలోచనని కూడా ఇస్తారు. అలాంటి గొప్ప కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన సాహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రకృతిని ప్రేమిద్దాం, మంచి భావాలను పెంచుకుందాం. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీకోసం.

0: దాని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా?
1: ఉందండి.
0: ఓకే, దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా?
1: ప్రపంచ తేనెటీగల దినోత్సవం, దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని జరుపుకుంటాం. మనకు తేనిచ్చే చిన్న తేనెటీగలు ప్రకృతిలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. చిన్న జీవులైన ప్రపంచ ఆహార వ్యవస్థలో వీటి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. మన పొలాల్లో పూలు పూయడం, పండ్లు కాయడం, పంటలు పెరగడం వెనుక తేనెటీగల కష్టం చాలా ఉంది, చాలా ఉంటుంది కూడా. ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు పరాగాన్ని తీసుకెళ్లి మొక్కల పెరుగుదలకు సహాయం చేస్తాయి. దీన్నే పరాగ సంపర్కం అంటారు. ఈ ప్రక్రియ వల్లే పండ్లు, కూరగాయలు, విత్తనాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అంటే రైతుకి దిగుబడి పెరగడంలో కూడా తేనెటీగల పాత్ర చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం తేనెటీగల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతుంది. అడవులు నరికివేయటం, రసాయన మందుల ఉపయోగం, కాలుష్యం, వాతావరణ మార్పులు వీటికి పెద్ద ప్రమాదంగా మారాయి. తేనెటీగలు తగ్గిపోతే పంటల ఉత్పత్తి కూడా ప్రభావితం అవుతుంది. చివరికి మన ఆహార భద్రతకే ముప్పు వస్తుంది. మన గ్రామాల్లో, పట్టణాల్లో కూడా తేనెటీగల గూళ్లను చాలాసార్లు భయంతో నాశనం చేస్తూ ఉంటారు. కానీ అవి మనకు ఏ హాని తలబెట్టవు. అవి తమ గూడు, తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తాయి. మనం వాటిని అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, తేనెటీగలు ప్రకృతికి ఆరోగ్య సూచిక లాంటివి. అవి ఆరోగ్యంగా ఉంటేనే ప్రకృతి సమతుల్యత బాగుందని అర్థం. అందుకే పూల మొక్కలు నాటడం, రసాయనాల వాడకాన్ని తగ్గించడం, ప్రకృతిని కాపాడటం ద్వారా మనం కూడా తేనెటీగలను రక్షించవచ్చు. చిన్నప్పుడు మనం తేనె అంటే ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. ఆ తేనె వెనుక వేలాది తేనెటీగల కష్టం ఉంటుంది. ఒక చుక్క తేనె కోసం అవి ఎన్నో పూల మీద తిరుగుతాయి. అందుకే ప్రకృతిలో ప్రతి చిన్న జీవికి విలువ ఉందని మనం గుర్తించాలి. ఈ వరల్డ్ హనీబీ డే సందర్భంగా మనం ఒక చిన్న సంకల్పం చేద్దాం. ప్రకృతిని ప్రేమిద్దాం, పూల మొక్కలు నాటుదాం, తేనెటీగలను రక్షిద్దాం. ఎందుకంటే తేనెటీగలు ఉంటేనే ప్రకృతి అందంగా ఉంటుంది, మన భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటుంది. కార్యక్రమంలో తర్వాత విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: పాట విన్నారు కదండి. ఇప్పుడు దాకా వైభవ్ గారు చాలా ముఖ్యమైన విశేషాలు చెప్పారు, ఇంకా మీరు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు?
1: నాకున్నది ఒకే ఒక ఆశ అండి, పారిశ్రామికవేత్తగా ఎదగాలనేదే నా చిరకాల కోరిక, నా అంబిషన్ కూడా అదే.
0: ఓకే, దాని గురించి మరి ఎలా మీరు ప్రిపేర్ అవుతున్నారు?
1: దీనికోసమే నేను మెకానికల్ ఇంజనీరింగ్లో చేరాను. దీని ద్వారా ప్రొడక్షన్ సెక్టార్, ఇంకా కోర్ సబ్జెక్ట్స్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అలా దాని ద్వారా
0: అలా చేద్దాం అనుకుంటున్నారు. చివరిగా ఈ ఆకాశవాణికి మీరేం చెప్పదలుచుకున్నారు?
1: చివరిగా 90 వసంతాల నమ్మకాన్ని పూర్తి చేసుకున్న ఆకాశవాణికి నా శుభాకాంక్షలు. ఇలా ఆకాశవాణి ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా విద్యార్థుల్లో ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్ వంటి పోటీలు పెట్టి వాళ్ళలోని సృజనాత్మకతను వెలికితీయడాన్ని నేను చాలా అభినందిస్తున్నాను. ఇటువంటి పోటీలు పెట్టి నన్ను వన్డే ఆర్జేగా ఎన్నుకున్నందుకు ఆకాశవాణి సభ్యులందరికీ నా ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి వైభవ్ గారు, ఆర్జేగా మీరు ఈరోజు చాలా చక్కగా చేశారు. సరే ఓకే శ్రోతలారా, ఇప్పుడు దాకా మనం వైభవ్ గారు చెప్పిన మాటలు విన్నాం కదండి, ఎంతో ముఖ్యమైన విశేషాలు తెలుసుకున్నాం. మళ్ళీ రేపు మరో మంచి ఆసక్తికరమైన విశేషాలతో మీ ముందుకు వస్తాము. ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. నమస్కారం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6 గంటలుగా వస్తుంది. వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
3: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే లవ్లీన్ నిగమ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని ఆజ్ రోమ్ మే ఇటలీ కి ప్రధానమంత్రి జార్జియా మెలోనీ కే సాథ్ ప్రతినిధి మండల్ స్తర్ కి వార్తా కి. బైఠక్ మే వ్యాపార్, నివేశ్, టెక్నాలజీ, రక్షా, స్వచ్ఛ ఊర్జా ఔర్ రణనీతిక్ సాజేదారియో మే సహయోగ్ బఢాని పర్ విశేష్ బల్ దియా గయా. వార్తా కే బాద్ సంయుక్త సంవాదదాతా సమ్మేళన్ మే శ్రీ మోదీ నే ఘోషణా కి కి భారత్ ఔర్ ఇటలీ నే అప్నే ద్విపక్షీయ సంబంధో కో విశేష్ రణనీతిక్ సాజేదారి కే స్తర్ తక్ లే జానే కా ఫైసలా కియా హై.
4: పిచ్లే లగ్భగ్ 3.5 వర్షో మే मुझे कई बार प्राइम मिनिस्टर मेलोनी से मिलने का अवसर मिला है. यह भारत और इटली के बीच करीबी सहयोग और सामंजस्य को दर्शाता है. उनके नेतृत्व में हमारे संबंधों को नई गति, नई दिशा और नया आत्मविश्वास मिला है. मुझे खुशी है कि हम अपने संबंधों को अपग्रेड

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్ ఉందని మంత్రి కొందల దుర్గేష్ అన్నారు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పనిచేసే అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త ఏపీసీలు డీఈఓలతో రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 100% ఎన్రోల్మెంట్పై అధికారులు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ గ్లోబల్ బోధనా పద్ధతులపై క్షేత్రస్థాయి అధ్యయనం కోసం రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా విదేశాలకు పంపిస్తున్నామని ఆయన వెల్లడించారు. విదేశీ పర్యటనలో భాగంగా అక్కడ వారు నిశితంగా గమనించిన అంతర్జాతీయ స్థాయి బోధనా నైపుణ్యాలను, వినూత్న విద్యా పద్ధతులను తిరిగి వచ్చి మన రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో సమర్థవంతంగా అమలు చేస్తారని తెలిపారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ను ప్రవేశపెట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో ఈరోజు పర్యటించిన ఆయన చీరాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల సముదాయంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా 23.75 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక క్రిటికల్ కేర్ ఐసీయూ విభాగం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర కాలంలోనే 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాల కింద 1,200 కోట్ల రూపాయలతో 4,500 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిర్మాణాలను పూర్తి చేసిందన్నారు. ఒక్క బాపట్ల జిల్లాలోని 234 ఆరోగ్య మందిరాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది అనడానికి అవుట్ పేషెంట్ ఓపీ సేవలే తార్కాణమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ,
1: ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ క్రిటికల్ కేర్ బ్లాక్ కానీ 37 కోట్లు చీరాల నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. ఇది కాకుండా ఆసుపత్రులు కూడా సేవలు పెరిగాయనడానికి పెరిగిన ఓపీ సర్వీసులే ఒక తార్కాణం. మందుల లభ్యత, అదేవిధంగా ఎక్విప్మెంట్ సమకూర్చడం, ముఖ్యంగా పెద్ద ఎత్తున చేపట్టిన నియామకాల కారణంగా 8,600 ఉద్యోగాలను కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా చేపట్టిన నియామకాలలో వాళ్ళ ఖాళీలు కూడా ఎక్కడా లేని నేపథ్యం కూడా చూస్తున్నాం. అక్కడక్కడ ఉన్న ఖాళీలను కూడా ఎక్కడికప్పుడు గుర్తించి వాటిని నియమించి ఒక నాణ్యమైన సేవల్ని అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది.
0: స్వచ్ఛ భారత్ 2.0 కార్యక్రమాల అమలు తీరుపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ హాజరయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఇతర రాష్ట్రాల మున్సిపల్ శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను అమలు చేస్తున్న విధానాలను మంత్రి నారాయణ సదస్సులో వివరించారు. అదేవిధంగా ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన చర్యలను, రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతున్న విధానాన్ని కూడా సదస్సులో పాల్గొన్న వారికి విశదీకరించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు అందాల్సిన ఎరువులను అక్రమంగా పక్కదారి పట్టించడం, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించడం, ఇతర ప్రాంతాలకు తరలింపు వంటి వ్యవహారాలపై రాష్ట ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందకుండా కొరత సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయటం, ఇతర ప్రాంతాలకు తరలించకుండా నిలువరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల డీలర్లు, గోదాములు, రవాణా కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెట్, అనధికార విక్రయాలు, పరిశ్రమలకు ఇతర అవసరాలకు ఎరువుల మళ్లింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఒక పత్రికా ప్రకటనలో సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కొప్పోలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో సతీ సమేతంగా ఈరోజు పాల్గొన్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు, అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. కుప్పం పర్యటన ముగించుకుని బెంగళూరుకు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలనే ఉద్దేశంతో హాలిడే టూరిజంకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పర్యాటక అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విదేశీ పర్యాటక యాత్రలకు బదులుగా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ఏడాది పాటు నిర్వహించనున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్లను మన రాష్ట్రంలోనే నిర్వహించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గండికోట, అరకు వ్యాలీ, విశాఖపట్నం, కోనసీమ ఇలా ఎన్నో ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు ఉన్నాయని మంత్రి గుర్తు చేస్తూ
2: గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ఆ గండికోట కానివ్వండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రకృతి సౌందర్యం కానివ్వండి, అమరావతి, తిరుపతి, కోనసీమ ప్రాంతం, గోదావరి, కృష్ణ, పెన్నా ప్రాంతాలు పర్యాటకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశం డెస్టినేషన్ వెడ్డింగ్స్. అదే విధంగా మరో పక్కన మైస్ స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో బయటికి వెళ్లేటువంటి పర్యాటకులు తగ్గి మనకు వచ్చేటువంటి పర్యాటకులు పెరుగుతారనేటువంటి ఆలోచన.
0: ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, ఉత్తర కేరళం, దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేశారు. మరోవైపు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో రేపు వడగాళ్లు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అదేవిధంగా రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ మొదలైన విదేశీ ప్రాంతాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ఒక సమగ్రమైన ఎన్ఆర్ఐ విధానాన్ని రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఎన్ఆర్ఐ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఉత్తమ ఎన్ఆర్ఐ పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఆ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే ప్రవాసాంధ్రుల సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ భవనంలో కమిటీ సభ్యులు ఈరోజు సమావేశమయ్యారు. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల సమస్యలు, మోసపూరిత ఏజెంట్లపై తీసుకుంటున్న చట్టపరమైన చర్యల గురించి మంత్రితో పాటు ఏపీ ఎన్ఆర్టీ అధికారులను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజారోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రోమనగరే ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణ జార్జియా మెలోని ఇత్యనయా సహ వార్తాలాపం కృతవాన్. ఉభౌ దేశౌ ద్వైపాక్షిక సంబంధం విశేషతః సామరిక సహభాగిత్వేన ఉన్నతీం కర్తుం నిర్ణయం అకుర్వతాం. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఉక్తం యత్ ఉభౌ దేశౌ భయోత్పాదనం మానవతాయై గభీర ప్రతిరోధ రూపేణ పశ్యతః. డిఆర్డిఓ ఇతి సంఘటనేన డ్రోన ప్రక్షేపితస్య మానవరహిత స్పష్టతా నిర్దేశిత ప్రక్షేపాస్త్రస్య పరీక్షణం సంపూరితం. రక్షామంత్రిణా ఏతద్ వ్యూహాత్మకం సోపానత్వేన వర్ణితం. సర్వోచ్చన్యాయాలయేన కేంద్రస్య జాతిగణనాయాః నిర్ణయస్య విరోధే యాచికా అస్వీకృతం. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం ఈడెన్ గార్డెన్స్ ఇత్యత్ర ముంబై ఇండియన్స్ దళం కోల్కతా నైట్ రైడర్స్ దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రోమనగరే ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణా జార్జియా మిలోని ఇత్యనయా సహ ప్రతినిధిస్తరీయా వార్తా కృతా. యస్యోద్దేశ్యం ప్రముఖక్షేత్రేషు భారత ఇటలీ దేశయోః ద్వైపాక్షిక సంబంధాన్ ఇతోప్యధికం సుదృఢం కర్తుమాసీత్. వ్యాపారస్య నివేశస్య తంత్రజ్ఞానస్య రక్షాయాః స్వక్షోర్జాయాః సామరిక సహభాగిత్వస్య చ క్షేత్రేషు సహకారస్య సంవర్ధనం ఏవ అస్య సమ్మేళనస్య కేంద్రబిందుః ఆసీత్.
4: పిచ్లే లగ్భగ్ సాడే తీన్ వర్షో మే ముజే కై బార్ ప్రైమ్ మినిస్టర్ మెలోనీ సే మిల్నే కా అవసర్ మిలా హై. యే భారత్ ఔర్ ఇటలీ కే బీచ్ కరీబీ సహయోగ్ ఔర్ సామంజస్య కో దర్శాతా హై. ఉన్కే నేతృత్వ మే హమారే సంబంధో కో నయీ గతి, నయీ దిశా ఔర్ నయా ఆత్మవిశ్వాస్ మిలా హై. ముజే ఖుషీ హై కి హమ్ అప్నే సంబంధో కో అప్గ్రేడ్ కర్తే హువే స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కి ఘోషణా కర్ రహే హై.
3: ఉభౌ నేతారౌ పరస్పర హితస్య క్షేత్రీయస్య వైశ్వికస్య చ వికాసేషు అపి చర్చితవంతౌ. భారత ఇటలీ దేశయోః మధ్యే చర్చాం ప్రతిబింబితం యత్ వర్ధమానం సామరిక సహభాగిత్వం ఆర్థిక సహయోగస్య విస్తారాయ జనానాం సంబంధేషు చ మహత్వం ప్రదత్తం. ప్రతినిధిస్తరీయా వార్తాయాః అనంతరం ఉభౌ దేశ ఉభౌ నేతారౌ సంయుక్తం వక్తవ్యం ప్రదత్తవంతౌ. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఘోషితం యత్ భారత్ ఇటలీ దేశయోః ద్వైపాక్షిక సంబంధం విశేష సామరిక సహభాగిత్వేన వర్ధయితుం నిర్ణయః కృతః. శ్రీమోదీ అవదత్ యత్ ఉభౌ పక్షౌ సహకారం వర్ధయితుం విస్తృతం చర్చాం కృతవంతౌ. భారత్ ఇటలీ నవాన్వేషణ కేంద్రస్య స్థాపనార్థం చ కార్యం కుర్వంతౌ స్తః. సహ అవదత్ యత్ భారత్ ఇటలీ రక్షా ఔద్యోగిక మార్గచిత్రం సైన్యోపకరణానాం సహ వికాసస్య సహ ఉత్పాదనస్య చ మార్గం ప్రశస్తం. ప్రధానమంత్రి అవదత్ యత్ ఉభౌ దేశౌ నౌవహన క్షేత్రేషు పత్తనానాం ఆధునికీకరణే రసద క్షేత్రే నీల అర్థవ్యవస్థాయాం చ మిలిత్వా కార్యం కరిష్యతః.
4: దోనో దేశోం కే స్టార్టప్స్ రీసెర్చ్ సెంటర్స్ ఔర్ ఉద్యోగో కో ఆపస్ మే జోడ్నే కే లియే హమ్ ఇండియా ఇటలీ ఇనోవేషన్ సెంటర్ పర్ కామ్ కర్ రహే హై. హమారీ సేనాఓ కే సాథ్ సాథ్ దోనో దేశోం కే రక్షా ఉద్యోగో కే బీచ్ భీ సహయోగ్ బఢ్ రహా హై. మెరిటైమ్ పవర్స్ కే రూప్ మే భారత్ ఔర్ ఇటలీ కే బీచ్ కరీబీ సహయోగ్ స్వాభావిక్ హై. హమ్ మిల్కర్ షిపింగ్ పోర్ట్స్ మోడర్నైజేషన్ లాజిస్టిక్ ఔర్ బ్లూ ఇకనామీ పర్ కామ్ కరెంగే.
3: ఇటలీ దేశస్య ప్రధానమంత్రి జార్జియా మిలోనీ ఇత్యేషా అవదత్ యత్ భారత ఇటలీ దేశయోః సంబంధ విశేష సామరిక సహభాగిత్వరూపేణ వర్ధమానః అస్తి. అపి చ ద్వైపాక్షిక సంబంధాః అధునా స్వస్య పూర్ణక్షమతయా సాధయితుం సమర్థాః సంతి. గత కేషుచిత్ వర్షేషు భారత ఇటలీ దేశయోః మధ్య సంబంధాః అభూతపూర్వగత్యా విస్తారితాః సంతి. అధునా చ నిర్ణాయకం స్తరం అవాప్నోత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా తస్య ఇటలీ దేశీయా సమకక్షీయా జార్జియా మిలోనీ ఇత్యుభాభ్యాం లిఖితే సంయుక్త లేఖే ఉభయోః దేశయోః మధ్యే సంబంధః సౌహార్దపూర్ణ స్నేహాత్ విశేష సామరిక సహభాగిత్వేన వికసితః అస్తి. యస్యాధారః స్వాతంత్రస్య లోకతంత్రస్య భవిష్యస్య కృతే సంయుక్త దృష్ట్యాధారిత మూల్యేషు చ నిహితాస్తి. ఉభౌ నేతారౌ ప్రకాశితవంతః. నేతారౌ ఉక్తవంతః యత్ యదా వైశ్విక వ్యవస్థాయాం గహన పరివర్తనం ప్రచలతి తదా భారత ఇటలీ సహభాగిత్వం ఉచ్చతమ రాజనైతిక సంస్థాగత స్తరేషు నియమిత ఆదాన ప్రదాన ద్వారా దర్శితమస్తి. ఏకవింశ్యాం శతాబ్ద్యాం సమృద్ధిః సురక్షాం చ రాష్ట్రాణాం నూతనాశయస్య ఊర్జా పరివర్తనస్య ప్రబంధస్య సామరిక సార్వభౌమత్వస్య సుదృఢీకరణస్య చ క్షమతాయాః ఉపరి పరస్పర సమన్వయం ప్రతిబింబయతి ఇతి ఉభౌ ఉక్తవంతౌ. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. రక్షానుసంధాన వికాస సంఘటనేన DRDO ఇత్యనేన దేశస్య రక్షాక్షేత్రాయ ఏకం మహత్వపూర్ణోపలక్ష్యం సాధితం, యస్మిన్ మానవరహితం వాయుయానేన ప్రక్షేపితం సటీక

0: ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.
1: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో గుండె జబ్బులు, లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహికలో అనారోగ్య గుండె లక్షణాలు, జీవన శైలిలో మార్పులు ఈ అంశం గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: సాధారణంగా వచ్చేటటువంటి గుండె జబ్బులు

0: వాటి లక్షణాలు, నివారణ చర్యలు, ఆనువంశికపరమైన లక్షణాలు, అలాగే మన తాలూక ఆహార విహారాల లోపాలు, వీటన్నింటి గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు ఒక ధారావాహిక కార్యక్రమంలో అనేక విషయాలు తెలియజేస్తున్నారు. ఈ మూడవ ధారావాహికలో ఈ రోజున ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఆహారం గురించి గత వారం మనం మాట్లాడుకున్నాం. విహారం ఎలా ఎలా మనం ఉండటం వల్ల మనకి గుండె జబ్బులు అవి వస్తున్నాయి, ఈ విషయాల్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు చెప్పండి, ఒకప్పటితో పోలిస్తే పూర్తిగా విహారం మారిపోయింది. ఇప్పుడు రాత్రి 10 గంటలకి 12 గంటలకి తినడం న్యూ నార్మల్, ఇక 2 గంటల వరకు 3 గంటల వరకు పడుకోపోవడం అనేది న్యూ నార్మల్ యంగర్ జనరేషన్స్ లో. మరి ఇవేమైనా మనకి గుండె జబ్బుల మీద త్వరగా మీరు చెప్పినట్టుగా 30-35 ఏళ్లకే వచ్చేస్తున్నాయని గత కార్యక్రమంలో చెప్పారు గుండె జబ్బులు, వాటికి వీటికి ఏమైనా సంబంధం ఉందా లేదా ఇవన్నీ కూడా శుభ్రంగానే చెయ్యొచ్చా?
1: చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ అనేది కూడా మనకి ఆహారపు అలవాట్లతో పాటు లైఫ్ స్టైల్ అనేది కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుందండి మనకి హెల్దీ హార్ట్ ఉండటం కోసం. మనకి హార్ట్ అనే కాదు, ఓవరాల్ గా మన హెల్త్ అనేది, లైఫ్ స్టైల్ అనేది, మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఇప్పుడు చూసినట్లయితే మనకి 70వ దశకం 80వ దశకంకి ఇప్పటికీ షుగర్ వ్యాధి, బీపీ అధికంగా ఉండటం, తర్వాత ఈ గుండె జబ్బులు ఆల్మోస్ట్ 3 టైమ్స్ పెరిగిపోయింది. ఈ గత 30 ఏళ్లలో ఇదివరకటితో పోలిస్తే ఇప్పటికీ 3 ఇంతలు గుండె జబ్బులు రావటం అనేది పెరిగిపోయింది. గుండె జబ్బులతో పాటు క్యాన్సర్ కూడా 3 ఇంతలు అనేది మనం పెరిగిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇది ఎందువల్ల జరిగింది అంటే మనం చూసుకున్నట్లయితే 1 ఆహారపు అలవాట్లు మారటం, 2 లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా మారిపోవడం. మనం ఈ అర్బనైజేషన్ అంటాం, ఇదివరకు ఎక్కువగా పల్లెటూరులో ఎక్కువగా పాపులేషన్ అనేది పల్లెటూరులో ఉండటం అనేది జరిగేది 1970s 1980s వరకు కూడా. 1980s తర్వాత ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ అంటే ఎక్కువగా ఈ విలేజెస్ నుంచి సిటీస్ కి ప్రజలు మారటం మూలాన కూడా ఈ అలవాట్లు, లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా మారటం మూలాన మనం ఈ మధ్య కాలంలో కొత్త తరం జబ్బులు చూస్తున్నాం. అర్బనైజేషన్ వల్ల, ఈ కాలుష్యం వల్ల, వీటి వల్ల ఎక్కువగా ఈ గుండె జబ్బులు, తర్వాత క్యాన్సర్స్ ఎక్కువగా రావటం అనేది మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. లైఫ్ స్టైల్ అనేది మెయిన్ గా చూసుకున్నట్టే మన టోటల్ దినచర్య ఎలా ఉంటుంది ఈ మధ్యకాలంలో అనేది చూసినట్లయితే, 1 ఇదివరకటి వాళ్ళు పల్లెటూరులో మనం చూసినట్లయితే ఎర్లీగా 5:30-6 గంటలకు లేచి వాళ్ళు టోటల్ గా వాళ్ళ దినచర్య అనేది ప్రారంభించడం మనం చూస్తూ ఉండేవాళ్ళం. ఇమీడియట్ గా లేవగానే వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకుని ఇమీడియట్ గా వాళ్ళు ఏ పూజ ఏదో చేసుకుని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎర్లీగా చేసేసి 7 o'clock అలాగా వాళ్ళు వర్క్ అనేది, పొలంకి అనేది వెళ్ళిపోవటం మనం చూస్తాం. తర్వాత 12 గంటలకి 12:30కి అలాగా వాళ్ళు మధ్యాహ్నం లంచ్ అనేది చేయటం మనం చూస్తాం. తర్వాత సాయంత్రం 6 అలాగా ఇంటికి వచ్చేసి వెంటనే వాళ్ళు ఎర్లీగా అంటే సన్సెట్ కు ముందే 6:30-7 తినేసి 8:30 కల్లా వాళ్ళు నిద్రపోవటం అనేది మనం చూసేవాళ్ళం. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా మారిపోయిందంటే ఉదయం 9 గంటలకు లేవటం, హడావుడిగా ఆఫీసులకు పరిగెత్తటం, తర్వాత 2:30-3 భోజనం చేయటం టైం దొరికినప్పుడు, మధ్యలో ఈ స్నాకింగ్ ఎక్కువగా చేయటం. ఇదివరకు కేవలం 3 పూటలా తినేవాళ్ళు అంతే. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మధ్యలో స్నాకింగ్ అంటే మధ్యలో టీ టైంలో ఏదో సమోసా తీసుకోవటం, లేకపోతే ఏదో అలాంటి ఏదో ఫాస్ట్ ఫుడ్ ఒకటి తీసుకోవటం, తర్వాత సాయంత్రం 6-7 మళ్ళీ ఏదో ఈ చిప్స్ అని లేకపోతే కూల్ డ్రింక్స్ అని ఇవి ఏదో ఒకటి ఆ టైంకి తీసుకోవటం, మళ్ళీ నైట్ అర్ధరాత్రి 10:00-10:30 భోజనాలు చేయటం. ఇప్పుడు మిడ్ నైట్ కూడా ఈ మధ్యకాలంలో మనం తినటం అనేది, అర్ధరాత్రి 12:00-1 గంటకు కూడా తినటం, డిన్నర్ తినటం, పోస్ట్ డిన్నర్ మళ్ళీ తినటం, ఇటువంటివి మనం చూస్తున్నాం. దీనివల్ల ఏంటంటే టోటల్ గా మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోవటం వలన కూడా మనకు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, స్లీప్ డిస్టర్బెన్సెస్, తర్వాత నీరసంగా ఉండటం, రోజంతా యాక్టివ్ గా లేకపోవటం, ఇటువంటివి మనం ఈ మధ్యకాలంలో తరచూ చూస్తున్నాం. తర్వాత ముఖ్యంగా ఈ ఎక్సర్సైజ్ లేకపోవటం. ఇదివరకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మనకి ఇన్ని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేవి ఇదివరకు లేవు. దానివల్ల ఏంటంటే ఎక్కడికి వెళ్లాలన్నా నడక అనేది మనకి ముఖ్యంగా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మన చిన్న చిన్న దూరాలకు కూడా మనం టూ వీలర్స్ కానీ వెహికల్ వాడటం, దీనివల్ల మనకు ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇది వరకు మనకి ఎక్కడన్నా మనకి ఆఫీసులకు వెళ్ళినా సరే అక్కడ మెట్లు ఎక్కువగా వాడేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఆఫీసులో లిఫ్ట్లు అనేవి వచ్చేసినాయి. దానివల్ల మనకి శారీరక శ్రమ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఎక్కువగా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాక

0: కూర్చునే చేసే పనులే ఎక్కువగా ఉంటున్నాయి. దానివల్ల ఏంటంటే మనకి ఒబేసిటీ అనేది కూడా బాగా ఎక్కువగా పెరిగిపోయింది. ఇవన్నీ మనకు లైఫ్ స్టైల్ డిసీజెసే. షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు ఇవన్నీ ఒక రకమైన లైఫ్ స్టైల్ డిసీజెస్. కేవలం మనం లైఫ్ స్టైల్ మార్చుకోవటం మూలాన అధికంగా పెరిగిపోయినటువంటి డిసీజెస్ అనమాట ఇవన్నీ. సో అధికంగా మనం కూర్చుని ఉండటం, శారీరక శ్రమ లేకపోవటం, వీటన్నిటి వల్ల కూడా మనకు గుండె జబ్బులు అనేది పెరగటం చూస్తున్నాం. అది కాకుండా ఈ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, మనకి సాఫ్ట్వేర్ ఉద్యోగులు మనం చూసినట్లయితే వాళ్ళకి స్లీప్ సైకిల్ అనేది పూర్తిగా మారిపోవటం అనేది మనం చూస్తున్నాం. నార్మల్గా మనకి 8 to 9 పడుకుని 4:30 to 5 లెగిచే అలవాటు అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో. వీళ్లలో నైట్ డ్యూటీస్ ఎక్కువగా, అంటే రాత్రుళ్ళు ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం, ఎందుకంటే వీళ్ళు ప్రాజెక్ట్స్ అన్ని అవుట్ సోర్స్డ్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే అమెరికన్ ప్రాజెక్ట్స్ మనం ఇక్కడ ఇండియాలో చేయటం, ఇటువంటి ఆఫీసుల్లో వీళ్ళకి ఏంటంటే వాళ్ళ టైమింగ్స్ మన టైమింగ్స్ అడ్జస్ట్ అవ్వటం కోసం రాత్రిళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎక్కువ నైట్ షిఫ్ట్లు చేయటం, దీనివల్ల వాళ్ళ స్లీప్ అనేది పూర్తిగా మారిపోవటం, అంటే మార్నింగ్ పడుకోవాల్సిన అవసరం ఉండటం, నైట్ పనిచేయాల్సిన అవసరం ఉండటం, దీనివల్ల ఇలా 1 నెల రోజులు నైట్ షిఫ్ట్ చేయటం, 1 నెల రోజులు మార్నింగ్ షిఫ్ట్ చేయటం, ఇలా తరచూ మారిపోయే షిఫ్ట్ల మూలాన కూడా వీళ్ళ నార్మల్ డైర్నల్ రిధమ్, సర్కేడియన్ రిధమ్ అంటాం. అంటే నార్మల్ గా మనకి ప్రతి మనిషికి ఒక సర్కేడియన్ రిధమ్ ఉంటుంది. ఇప్పుడు జంతువులు ఉన్నాయంటే అవి పొద్దున పగల కాలం వేటకెళ్తాయి, వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, రాత్రుళ్ళు సూర్యాస్తమయం అయిపోగానే వేటికి పక్షులు మనం వీటన్నిటిని చూసినట్టు వాటి గూళ్ళకి వెళ్ళిపోవటం, ఈ యానిమల్స్ కూడా వాటి వాటి ప్రదేశాలకు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవటం అనేది మనం చూస్తాం. కానీ మనిషికి ఇవన్నీ పూర్తిగా అనేది మారిపోవటం అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఈ అధికంగా నైట్ షిఫ్ట్స్ ఇవన్నీ మనకి చేయటం వల్ల నార్మల్ సర్కేడియన్ రిధమ్ అనేది పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది. ఒక ప్రాపర్ పద్ధతి అనేది లేకుండా పోయింది. ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేచి ఉండాలి అనే పద్ధతి పూర్తిగా అది డిస్టర్బ్ అయిపోవటం వలన మనకి స్లీప్లెస్నెస్ ఎక్కువగా. మనం సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో చూసినట్లయితే నిద్రలేమి అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఆ నిద్రలేమి వల్ల కూడా మనకి విపరీతమైన స్ట్రెస్ గురవటం, నిద్ర కోసం రకరకాల హ్యాబిట్స్ కి లోన్ అవటం, అంటే ఎక్కువగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయటం నిద్ర కోసం, లేకపోతే కొంతమంది నిద్ర టాబ్లెట్లకి అలవాటు పడటం, తర్వాత ఇవి రెండు కాకుండా అదర్ డ్రగ్స్ వీటికి అలవాటు పడటం, వీటన్నిటికీ అలవాటు పడటం మూలాన కూడా మనకు గుండె జబ్బులు ఈ మధ్యకాలంలో అధికంగా చూస్తున్నాం. ఇవన్నీ మనం ఒక రకమైన లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇవి కాకుండా మనం స్మోకింగ్ అనేది కూడా బాగా ఎక్కువగా యంగర్ జనరేషన్ లో, అంటే ఫస్ట్ మనం ఏదో స్టైల్ గా ఉంటుంది లేకపోతే ఏదో సరదాగా మొదలు పెట్టే హ్యాబిట్ అది పూర్తిగా దానికి బానిసగా అయిపోయి వెళ్ళిపోవటం వల్ల కూడా మనకి ఈ గుండె జబ్బులు అనేవి అధికంగా పెరిగిపోవటం అనేది చూస్తున్నాం. సో ఓవరాల్ గా మనకి ఈ చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వల్ల కూడా మనం చాలా వరకు ఈ గుండె జబ్బులు, ఇవి కాకుండా ఈ క్యాన్సర్ రోగం అనేది కూడా ఎక్కువగా మనం ఈ మధ్య కాలంలో చూడటానికి ముఖ్యంగా ఈ మారిన జీవన శైలి కూడా ఒక కారణం.
1: మరి ఇలాంటి మారిన జీవన శైలిలో వచ్చేటటువంటి గుండె జబ్బుల లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు?
0: గుండె జబ్బు లక్షణాలు అంటే మనం 35 to 40 వయసులో మనం ఈ గుండె జబ్బు లక్షణాలు ఎప్పుడైతే మనకి గుండె సమస్య ఉంటుంది అనేది మనం ఎప్పుడు గ్రహించగలం అంటే ముఖ్యంగా నడిచినప్పుడు, మెట్లెక్కేటప్పుడు మీకు ఛాతీలో బరువుగా అనిపించటం, లేకపోతే ఆయాసం రావటం, లేకపోతే విపరీతమైన నీరసంగా ఉండటం, లేకపోతే గుండె దడగా అనిపించటం. ఇప్పుడు నార్మల్ గా ఒక యువకుడు 40 యువకుడు నార్మల్ గా లెవెల్ గ్రౌండ్ మీద గంటకి 7 to 9 స్పీడ్ తో ఒక నార్మల్ వ్యక్తి పరిగెత్తగలరు. మనం ఎప్పుడైతే ఆ స్పీడ్ 5 to 5 స్పీడ్ తో కూడా మనం నడవలేనప్పుడు, నడిస్తే గనక స్పీడ్ గా నడిచినట్లయితే ఛాతీలో బరువు వచ్చి ఆగాల్సి రావటం, లేకపోతే విపరీతమైన ఆయాసం వచ్చి ఆగాల్సి రావటం, ఇటువంటి లక్షణాలు ఉంటే మనకు గుండె జబ్బు ఉన్నట్టు లక్షణం. ఇమీడియట్ గా మీకు దగ్గరలో ఉన్న ఒక ఫిజీషియన్ గాని కార్డియాలజిస్ట్ ని గాని సంప్రదించినట్లయితే వారు తగిన టెస్టులు చేసి మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఒకవేళ గుండె పంపింగ్ తగ్గినట్లయితే మీకు విపరీతమైన నీరసం ఉండటం, బాడీ పెయిన్స్ ఉండటం, చెమటలు పట్టడం, ఊరికినే కొంత దూరం నడిచినా మీకు విపరీతంగా చెమటలు పట్టడం, ఇవన్నీ కూడా గుండె జబ్బు లక్షణాల కింద మనం తీసుకుంటాం. ఒకవేళ ఇటువంటి లక్షణాలు కనుక ఎవరికైనా ఉన్నట్లయితే ఇమీడియట్ గా ఒకసారి మీ దగ్గరలో ఉన్న మీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ అడ్వైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
1: అయితే మరి డాక్టర్ గారు, కొంతమందికి ఊపిరితిత్తుల సమస్యల వల్ల కూడా వాళ్ళకి ఆయాసం వస్తుంది. ఊపిరితిత్తుల సమస్య వల్ల ఆయాసానికి, గుండెలో సమస్య వల్ల ఆయాసానికి ఏంటి తేడా?
0: మంచి ప్రశ్న అండి. మనకి ముఖ్యంగా ఆయాసానికి

0: గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో జబ్బులు, ఈ రెండిటికి రెండు వల్ల మనకి ఆయాసం అనేది రావటం జరుగుతుంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లో సమస్య ఉండటం వల్ల పుట్టి ఆయాసం అనేది ఉండటం జరగదు. దీంతో పాటు దగ్గు, దగ్గు అనేది ప్రధాన సమస్యగా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆయాసం, ఊపిరితిత్తుల్లో జబ్బు వల్ల వచ్చే వారికి ఆస్తమా గానీ COPD అంటాం. COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, అంటే ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఆస్తమా గానీ COPD గానీ ఉన్నప్పుడు ఎక్కువగా వీళ్ళకి ఆయాసం కంటే కూడా ఎక్కువగా దగ్గు అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. విపరీతంగా దగ్గటం, ఆ దగ్గుతో పాటు కళ్ళు పట్టడం, కళ్ళలో కొంతమందికి రక్తం పట్టడం, ఇటువంటి మనం ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి అధికంగా దగ్గు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. దగ్గుతో పాటు ఆయాసం రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సాధారణంగా నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, ఎగ్జర్షన్ కి లోనైనప్పుడు, అంటే ఏమన్నా స్పీడ్ గా పనిచేసినప్పుడు, వంగున్నప్పుడు, ఏమన్నా వెయిట్స్ బరువులు ఎత్తినప్పుడు, ఇటువంటి చేసినప్పుడు మాత్రమే ఆయాసం ఉంటుంది. నార్మల్ గా రెస్ట్ లో ఉన్నప్పుడు వీళ్ళకి ఆయాసం అనేది ఎక్కువగా చూడం. అన్లెస్ వీళ్ళకి ఆల్రెడీ గుండె పంపింగ్ తగ్గిపోయి హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, అటువంటి సిమ్టమ్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి రెస్ట్ లో ఉన్నప్పుడు ఆయాసం రావటం అనేది జరుగుతుంది. కానీ ఊపిరితిత్తుల సమస్య ఉన్న వారికి రెస్ట్ లో ఉన్నప్పుడు, అంటే ఏ పని చేయకుండా ఊరికినే కూర్చున్నప్పుడు కూడా వీళ్ళకి దగ్గు రావటం, ఆయాసం రావటం అనేది అధికంగా ఉంటుంది. గుండె జబ్బు ఉన్నవారికి కేవలం పని చేసినప్పుడు మాత్రమే ఆయాసం రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. పైగా గుండె జబ్బు ఉన్నవారికి ఆయాసంతో పాటుగా ఛాతీలో బరువు, మంట, ఇటువంటి సిమ్టమ్స్ కూడా మనం గుండె జబ్బు ఉన్నవాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే గుండె మంట లేకపోతే గుండె నొప్పి, ఛాతీలో నొప్పి, ఛాతీలో బరువు అనేది మనం ఆయాసంతో పాటు ఉన్నట్లయితే డెఫినెట్ గా అది గుండె జబ్బు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇమీడియట్ గా మీరు ఒకసారి కార్డియాలజిస్ట్ ని కానీ జనరల్ ఫిజిషియన్ ని కానీ సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.
1: వీటితో పాటు ఇంకా ఏమైనా అంటే కాళ్ళు చేతులు చెమటలు పోయటము అట్లా కొంతమందికి అలా జరుగుతుంటుంది అంటారు. అలాగే కొంతమంది గ్యాస్ పెయిన్ ని, ముఖ్యంగా ఈ గుండె ఊపిరితిత్తుల మధ్య భాగంలో ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్ అంటారు కదా, అక్కడ నొప్పి వస్తే దాన్ని కూడా గుండె నొప్పిగా చాలా మంది భ్రమపడతారు. ఈ గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి ఎలాగా తేడా తెలుసుకోవాలి?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలా మందిని చూస్తూ ఉంటాం, 3 రోజుల నుంచి గ్యాస్ నొప్పి అనుకున్నారండి, సడన్ గా ఇవాళ చనిపోయారండి, కుప్ప కూలిపోయారండి, ఎక్కడ మనిషి అక్కడే పడిపోయారండి. చాలా మంది మన బంధువుల్లో కానివ్వండి, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఇలాంటి చర్చకు వస్తూ ఉంటాయి మనం మాట్లాడుకున్నప్పుడు, కలిసినప్పుడు. ఇది చాలా మంది ఈ గ్యాస్ నొప్పి అని అనుకుని గుండె జబ్బుని నెగ్లెక్ట్ చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం చూసినట్లయితే ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, అంటే షుగర్, BP లేకపోతే వంశపారంపర్యంగా వీళ్ళకి గుండె జబ్బులు ఉండే అవకాశం ఉన్నవారు, లేకపోతే ఒబేసిటీ, లేకపోతే ఈ అదర్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ విపరీతంగా తీసుకునే వాళ్ళు, ఇటువంటి వారిలో అంటే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు గనక ఒకవేళ గ్యాస్ నొప్పి లాగా వచ్చినా సరే, అంటే ఛాతీ మధ్య భాగంలో మీకు విపరీతంగా మంటగా అనిపించడం, లేకపోతే బరువుగా అనిపించడం, అదే ఎడం చెయ్యి లాగినట్లు అనిపించడం, కొన్ని కొన్నిసార్లు ఈ నొప్పి అనేది మనకి దవడ దాకా కూడా పాకే అవకాశం ఉంటుంది, దవడకి పాకటం, లేకపోతే ఎడం చెయ్యికి పాకటం, ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే అది తప్పనిసరిగా గుండె నొప్పి అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు. మీరు దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి ఒక ECG, సింపుల్ ECG తీసినట్లయితే మనకు అది ఒకవేళ గుండెపోటు అయితే దాన్ని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. గ్యాస్ నొప్పి అనేది సాధారణంగా మనకి త్రేపులతో పాటు మనకి గొంతులోకి వేడి నీళ్లలాగా రావటం, లేకపోతే త్రేపులు రావటం, లేకపోతే ఈ ఛాతీ కింద భాగం అంటే ఎపిగ్యాస్ట్రిక్ ఏరియా అంటాం, ఆ ఏరియాలో ఎక్కువగా నొప్పి ఉంటుంది. ఒకవేళ ఛాతీ మధ్య భాగంలో కనుక మనకి గ్యాస్ నొప్పిలాగా మీరు ఫీల్ అయినా సరే, ఒకవేళ మీకు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే నేను చెప్పానో ఇందాక, అటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వారిలో ఒకవేళ గ్యాస్ నొప్పిగా మీకు అనిపించినా, ECG అనేది చాలా సింపుల్ టెస్ట్, మనకి 2 నిమిషాల్లో తీసే టెస్ట్. ఆ సింపుల్ టెస్ట్ ద్వారా అది గుండెపోటో కాదో అనేది మనం చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. సో అది తీయించుకున్నట్లయితే, మనం అది గుండెపోటు అని ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసినట్లయితే, దానికి ఎర్లీ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మనం ప్రాణం పోకుండా కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: అంటే ఎక్కువగా ఈ సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం, అశ్రద్ధ చేయటము, ఆ పర్వాలేదు లేకపోయినా రేపు వెళ్తానులే అనుకోవటము, లేదా ఈ మధ్యన కొత్తగా బయట దొరుకుతున్నాయి ఏదో కొన్ని టాబ్లెట్లు వేసేసుకుంటే అప్పటికప్పటికి టెంపరీగా హాయిగా ఉన్నట్లు అనిపించటము. ఇంకా మరి కొంచెం ముందుకెళ్లి ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్తే మళ్ళీ చాలా రాసేస్తారులే, మళ్ళీ చాలా అయిపోతుంది టెస్ట్లకి అది ఇది వర్క్ నే మళ్ళీ

0: వారికి ఏమీ లేదంటారు అనే ఒక దాంతో కూడా ఇట్లా కొంతమంది చేయటం అలా చూస్తుంటాం కదా డాక్టర్ గారు.
1: అవునండి,
0: వారికి
1: ఎక్కువగా మనం గుండె జబ్బు వల్ల ప్రాణాలు కోల్పోయి ముఖ్యంగా అశ్రద్ధ చేసిన వారే ఎక్కువగా ఈ గుండె జబ్బు వల్ల లేకపోతే గుండె పోటు వల్ల ప్రాణం కోల్పోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మన చిన్న వయసు వారు అంటే 35-50 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఏంటంటే ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాకెందుకు వస్తుంది, నేనంతా హెల్దీగా ఉన్నాను, నిన్నటిదాకా బాగున్నాను, నాకెందుకు ఇది గ్యాస్ నొప్పి అయి ఉంటుంది, లేదో ఏ డైజిన్ టాబ్లెట్ లేకపోతే జెలుసిల్ సిరప్ ఇలా బయట దొరికే మనకి ఓవర్ ద కౌంటర్ మందుల షాప్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ టాబ్లెట్ అడిగితే ఇస్తారు, లేకపోతే గ్యాస్ టానిక్ అంటే ఇస్తారు, అది వేసుకుంటే తగ్గిపోతుంది, దీనికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఎందుకు, దీనికోసం మనం ఎంత డబ్బు ఖర్చు పెడతాం ఎందుకు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో అశ్రద్ధ చేయటం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అనేది మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో. ఒకవేళ నేను ఇందాక చెప్పినట్లయితే 35 సంవత్సరాల పైన ఉండి మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనటువంటి నొప్పిని గనక మీరు ఛాతీ భాగంలో ఒకవేళ ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్, అది మీరు ఒక సింపుల్ ఈసీజీ, మీరు పెద్ద టెస్టులు కూడా ఏం అవసరం లేదు, ఈసీజీ అనేది ఏ చిన్న హాస్పిటల్ అయినా లభ్యమయ్యే టెస్ట్ అనమాట. ఆ ఈసీజీ తీయించుకున్నట్లయితే ఇప్పుడు రీసెంట్ గా మనకి ఇంట్లో ఉండి కూడా ఈసీజీ తీసుకునే పరికరాలు కొన్ని వచ్చినాయి, అది మనకి ఇంటర్నెట్ లో మనకి దొరుకుతున్నాయి, అది ఆన్లైన్ లో మనం ఇంట్లో కూడా మనం అది తీసుకునే వెసులుబాటు ఉంది. సో ఆ సింపుల్ ఈసీజీ తీసినట్లయితే మనం అది గుండెపోట కాదా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీనివల్ల చాలా ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు కూడా. మనం ఒక సింపుల్ ఈసీజీ మహా అయితే 50 రూపాయలు 100 రూపాయలు ఉండే ఈసీజీ టెస్ట్, ఆ ఈసీజీ టెస్ట్ తో మన లైఫ్ అనేది మనం సేవ్ చేయొచ్చు. మనలోనే కాదు పక్క వారికి కూడా, ఎవరైనా మనకి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వీళ్ళందరికి కూడా మనం ఈ ఈసీజీ అటువంటి సమయంలో ఈసీజీ తీయటం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అవగాహన పెంపొందించినట్టయితే చాలా ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళు అవుతాం.
0: కాబట్టి అందరూ కూడా ఆహారము విహారము దీనిపైన దృష్టి పెట్టాలి. అలాగే ఇలా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినటువంటి అనారోగ్యపు గుండె లక్షణాలు ఎలాగుంటాయి, సింప్టమ్స్ అవన్నీ కూడా చెప్పారు. వీటిని మనం జాగ్రత్తగా గాని చూసుకుని సకాలంలో స్పందించినట్లయితే చాలా వరకు గుండె జబ్బుల్ని పోస్ట్ పోన్ చేయొచ్చు. మనం 40-50 సంవత్సరాలకే ఈ గుండె జబ్బులు బారిన పడకుండా కనీసం 60-70 సంవత్సరాల వరకు కూడా హెల్దీగా రిలేటివ్లీ హెల్దీగా బ్రతికేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉన్నదండి. డాక్టర్ గారు చాలా ధన్యవాదాలండి. ఈ క్లారిఫికేషన్స్ ఇవ్వడం వల్ల శ్రోతలు చాలా మందికి వాళ్ళు వీటిని బారిన పడకుండా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వచ్చే ఈ ధారావాహికలో ఇంకా ముఖ్యంగా ఈ గుండె జబ్బుల నిర్ధారణ పరీక్షలు అవన్నీ ఏం చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, వాటి గురించినటువంటి వివరాలు తెలుసుకుందాం డాక్టర్ గారి ద్వారా. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహికలో అనారోగ్య గుండె లక్షణాలు జీవన శైలిలో మార్పుల గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
3: వంగతోట సాగు గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వంగ 19,620 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేపడుతూ 5,10,120 టన్నుల దిగుబడిస్తుంది. ఇక విత్తే సమయం గురించి తెలుసుకుంటే వర్షాకాలపు పంటను జూన్ జూలై నెలలో, శీతాకాలపు పంటను అక్టోబర్ నవంబర్ నెలలో, ఇక వేసవకాలపు పంటను జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు నారు కోసం విత్తుకోవచ్చు. ఇక నారు నాటుకునే సమయం విషయానికొస్తే 30-35 రోజుల నారుని నాటుకోవాలి. వర్షాకాల నారును జూలై ఆగస్టులో, చలికాల నారును నవంబర్ డిసెంబర్లో, ఇక వేసవకాల నారును ఫిబ్రవరి నుంచి మార్చి మొదటి వారంలో నాటుకోవచ్చు. ఇక నేలల గురించి తెలుసుకుంటే బాగా నీరు ఇంకే నేలలు, ఒక మాదిరి నుంచి హెచ్చు సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు ఈ పంటకు పనికిరావు. ఇక విత్తనం గురించి తెలుసుకుంటే ఎకరాకు సూటి రకాలకు 260 గ్రాములు, ఇంకా సంకరజాతి రకాలైతే 120 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. ఇక రకాల విషయంకొస్తే ప్రాంతీయ మార్కెట్లో వినియోగదారుల అభిరుచిని బట్టి రకాలను ఎంపిక చేసుకోవాలి. మన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతానికి భాగ్యమతి, పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, గులాబీ రకాలు, ఇంకా రాయలసీమ ప్రాంతానికైతే దేశవాళీ పచ్చ వంగ రకాలు, దేశవాళీ చారల వంగ రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక సంకరజాతి రకాల గురించి చూస్తే ఊదారంగు గుండటి రకాలు అక్క నవనీత్, పూసా హైబ్రిడ్ 6, మహికో హైబ్రిడ్ 2, మహికో హైబ్రిడ్ 54 ఉత్కర్ష, మోహిని, అగోరా, మంజు, సంజు ఇవి చెప్పుకోవచ్చు. ఇక ఊదారంగ గుత్తి రకాల విషయానికి వస్తే మహికో, రవయ్య, మహికో హైబ్రిడ్ నెంబర్ 3 ఇవి ముఖ్యంగా ఉంటాయి. ఇక ఊదారంగ పొడవు రకానికి వస్తే పూసా హైబ్రిడ్ 5, గులాబీ రకము, ఇంకా యుఎస్ 172 రకాలు అందుబాటులో ఉంటాయి. పచ్చడి పొడవు రకాలకు వస్తే అర్కా ఆనంద్, మహికో హైబ్రిడ్ నెంబర్ 9, గ్రీన్ లాంగ్, ఇంకా హరిత, హర్షిత, పిహెచ్ 0028, ఇంకా 1311, ఇంకా 1444 ఈ రకాలు అందుబాటులో ఉంటాయి. ఇక పచ్చడి గుండటి రకాలకు వస్తే మహికో హైబ్రిడ్ నెంబరు 5, 6, ఇంకా గ్రీన్ మోతీ అందుబాటులో ఉన్నాయి. ఊదారంగు చారల రకాలకు వస్తే కల్పతరు, మహికో హైబ్రిడ్ నెంబర్ 11, 16, విజయ రకాలు అందుబాటులో ఉంటాయి. తెలుపు గుండటి రకాలకు వస్తే దొమ్మేరు, వంగ, పరుల్ ఈ రకాలు అందుబాటులో ఉంటాయి. ఇక భాగ్యమతి రకం గురించి తెలుసుకుంటే పంటకాలం 150 నుంచి 165 రోజుల్లోపు వస్తుంది. నీటి ఎద్దడిని, కాయతొలచు పురుగు, ఇంకా వెర్రితల వైరస్ తెగులని బాగా తట్టుకుంటుంది. కోస్తా ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది. దిగుబడి 12 నుంచి 14 టన్నులు లభిస్తుంది. ఇక శ్యామల రకం చూస్తే 130 నుంచి 150 రోజుల్లో పంటకాలంలో వస్తుంది. మసాలా వంటకాలకు ప్రశస్తంగా వాడుతూ ఉంటారు. ఈ దిగుబడి చూసుకుంటే 6.5 నుంచి 8 టన్నులు లభిస్తుంది. ఇక గులాబీ రంగు విషయానికి వస్తే 140 నుంచి 160 రోజుల్లో ఉంటుంది. కాయలు మధ్యస్థ పొడవుగా ఉండి 3-4 కాయలు గుత్తులుగా కాసి ఆకర్షణీయంగా లేత గులాబీ రంగులో నిగనిగలాడుతూ ఉంటాయి. కోస్తా ఆంధ్రానికి ఈ పంట అనుకూలంగా ఉంటుంది. ఇక దిగుబడి విషయానికి వస్తే 13 నుంచి 14 టన్నులు లభిస్తుంది. ఇక పూసా పర్బుల్ క్లస్టర్ రకానికైతే 135 నుంచి 140 రోజులు పంటకాలం ఉంటుంది. కాయలు ఊదారంగులో ఉండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఎండు తెగుళ్ళు బాగా తట్టుకుంటుంది. ఇక దిగుబడి విషయం వస్తే 12 నుంచి 16 కిలోలు లభిస్తుంది. ఇక పూసా పర్పుల్ లాంగ్ అయితే దీని పంటకాలం అయితే 134 నుంచి 140 రోజులు ఉంటుంది. కాయలు పొడవుగా అంటే 25 నుంచి 30 సెంటీమీటర్లు ఉంటాయి. ఊదారంగులో నవనవలాడుతూ కనిపిస్తాయి. ఈ దిగుబడి విషయానికి వస్తే 12 నుంచి 16 టన్నుల వరకు లభిస్తుంది. ఇక పూసా క్రాంతి విషయానికి వస్తే 135 నుంచి 150 రోజుల పంటకాలం ఉంటుంది. కాయలు కొంచెం లావుగా మధ్యస్థ పొడవుతో ఉండి ఊదారంగులో ఆకర్షణీయమైన ఆకుపచ్చ తొడుము కలిగి ఉంటాయి. ఈ దిగుబడి విషయానికి వస్తే 14 నుంచి 16 టన్నులు లభిస్తుంది. ఇక నేల తయారీ విషయం గురించి తెలుసుకుంటే నేలను 4-5 సార్లు బాగా దున్ని చదును చేయాలి. వర్షాకాలపు పంటకు బోదలు, కాలువలు ఏర్పాటు చేయాలి. ఇక నారుమడి పెంపకం గురించి తెలుసుకుంటే 6 అంగుళాలు ఎత్తు ఉండే 4x1 సెంటీమీటర్ సైజు గల నారుమళ్లను తయారు చేసుకోవాలి. 1 ఎకరాకు 10 నుంచి 12 నారుమళ్ల నారు సరిపోతుంది. 260 గ్రాముల విత్తనాన్ని 10 సెంటీమీటర్ల వరుసల్లో విత్తుకోవాలి. అయితే విత్తే ముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నీటిలో 30 నిమిషాలు నానబెట్టి నీటిలో ఆరడివ్వాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున సాయిరామ్ లేదా మాంకోల్జెప్ అనే మందుతో విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 4 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడి కల్చర్ను కూడా పట్టించి విత్తుకోవాలి. విత్తిన తర్వాత మాగుడు తెగులు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి వారం రోజుల వ్యవధి ఇస్తూ 2-3 సార్లు నారుమడిని బాగా తడపాలి. నారును పీగటానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలను 100 చదరపు మీటర్ల నారుమడికి వేయాల్సి ఉంటుంది. ప్రోట్రేలలో పంచుకున్న నారైతే బాగా శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక నాటే దూరం విషయానికి వస్తే పొడవుగా నిటారుగా పెరిగే రకాలకు అంటే పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ రౌండ్, భాగ్యమతి, శ్యామల ఈ రకాలైతే ఎట్నించైనా 60 సెంటీమీటర్లు ఉండేలాగా, గుబురుగా పెరిగే రకాలైతే అంటే పూసా క్రాంతి, అర్క కుస్మాకర్, గులాబీ ఈ రకాలైతే 75 నుంచి 50 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. ఎకరాకు 200 కిలోల చొప్పున వేపపిండిని దుక్కిలో వేసుకోవాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాలలో ఎకరాకు 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి. రసం పీల్చి పురుగులు ఆశించకుండా ఎకరాకు 10 కిలోల చొప్పున కార్బోఫ్యూరన్ గుళికలను నాటే ముందు వేసుకోవాలి. ఇక ఎరువుల గురించి తెలుసుకుంటే ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దిక్కులో వేసి కలిగి దున్నాలి. 24 కిలోల పాస్ఫరం, 24 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను చివరి దిక్కులో వేయాలి. 40 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 30వ రోజు, ఇంకా 60వ రోజు, ఇంకా 75వ రోజున పైపాటుగా వేయాలి. సంకరజాతి రకాలకు ఈ ఎరువుల మోతాదు 50% అధికంగా వేసి వేయాల్సి ఉంటుంది. ఇక కలుపు నివారణ అంతరకృషి విషయానికి వస్తే నాటిన 24 నుంచి 48 గంటల్లో అలాక్లోర్ 1 లీటర్ తేలిక నేలలకి, 1.5 లీటర్ల చొప్పున బరువు నేలలకి, ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. నాటిన 25 నుంచి 30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతర్కృషి చేయాలి. పైపాటి ఎరువులు వేసే ప్రతిసారి గొప్పు తవ్వి బోదలు సరిచేస్తే పంట బాగా పెరుగుతుంది. ఇక నీటి యాజమాన్యం గురించి చెప్పుకుంటే, నాటే ముందు ఇంకా నాటిన వెంటనే నీరు పెట్టాలి. భూమిలో తేమను బట్టి శీతాకాలంలో 7 నుంచి 10 రోజులకు ఒకసారి, వేసవికాలంలో అయితే 4 నుంచి 5 రోజులకు ఒకసారి, వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరిచ్చుకోవాలి. సాధ్యమైనంత వరకు వేసవిలో నీటి తడులు కాయలు కోయటానికి 1-2 రోజుల ముందుగానే ఇవ్వాలి, లేకుంటే వంకాయలు చేదుగా ఉంటాయి. ఇక సస్యరక్షణ పురుగుల విషయానికి వస్తే, మొవ్వ ఇంకా కాయతులచే పురుగు నాటిన 30 నుంచి 40 రోజుల్లో పాసించే అవకాశం ఉంది. ఈ మొక్క పెరుగుదల దశలో తర్వాత దశలో కాయను తొలిచి నష్టం కలుగజేస్తుంది. కాయలు వంకలు తిరిగిపోతాయి. కొమ్మల చివరిలో పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మల చివరిలతోంచి నాశనం చేసి ప్రొఫెనాఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా సైపర్మెథ్రిన్ 1 మిల్లీలీటర్ నీటిలో కలిపి 2 సార్లు 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. ఇక రసం పీల్చే పురుగుల విషయానికి వస్తే, ఆకులు అడుగు భాగాన చేరి రసం పీల్చివేయటం వలన ఆకులు పసుపు రంగుకు మారి పైకి ముడుచుకుని ఎండిపోతాయి. వీటి నివారణకు టైమిథోయిడ్ లేదా మిథైల్ థెమిటాన్ లేదా ఫిప్రోనిల్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తెల్లదోమ అధికంగా ఉంటే ఎసిఫెట్ 1.5 గ్రాముల చొప్పున లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఎర్రనల్ల విషయానికి వస్తే, ఆకులు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి. ఆకులపై సాలిగూడు వంటి తీగలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటర్ నీటికి నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు లేదా డైకోపార్ 5 మిల్లీలీటర్లు లేదా ప్రొపర్గైట్ 3 మిల్లీలీటర్లు చొప్పున 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక నులిపిరుగులు కనుక ఉంటే, ఈ పురుగు ఆశించిన పంట వేర్లపై బుడిపలు కనబడతాయి. ఇవి ఆశించిన మొక్కలు తక్కువగా పెరిగి పేలగా తక్కువ కాయలు కాస్తాయి. వీటిని తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. ఇక తెగుళ్ల విషయానికి వస్తే, ఆకుమాడు తెగులు నారును పొలంలో నాటిన తర్వాత సుమారుగా 30 రోజులు కాసిస్తుంది. ఆకులన్నీ మాడిపోయినట్టుగా కనిపిస్తాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా కార్బన్ డిజమ్ 1 గ్రాము లీటర్ నీటి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక ఆకుమాడు ఇంకా కాయకుళ్ళు తెగులు, ఆకుల మీద అక్కడక్కడ గోధుమ రంగుతో కూడిన మచ్చలు కనిపిస్తాయి. తెగులు ఉధృతమైతే ఆకులు మాడి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు నారుమడిలో విత్తే ముందు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నీటిలో విత్తనాలను 30 నిమిషాలు నానబెట్టి విత్తుకోవాలి. తెగులు ఆశించిన పొలంలో పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పైరుపై 10 రోజుల వ్యవధితో 2-3 సార్లు ఉదయం లేదా సాయంకాలం సమయంలో పిచికారీ చేసుకోవాలి. ఇక ఎండు తెగులు విషయానికి వస్తే, దీనికి తగిన నివారణ చర్యలు లేవు కనుక తెగులను తట్టుకునే పూసా పర్పుల్ కలస్టర్ లేదా పూసా క్రాంతి రకాలను ఎంచుకుని తప్పనిసరిగా పంట మార్పిడి పద్ధతి అవలంబించుకోవాలి. కాలీఫ్లవర్ పంటతో పంట మార్పిడి చేసుకోవాలి. నారుమడి నుంచి నారు తీసిన తర్వాత స్ట్రైప్టోసైక్లిన్ 0.5 గ్రాముల లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 6 గంటల సేపు ముంచి నాటుకోవాలి.
2: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రాత్రి 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో జీవాల సంరక్షణ గురించి డాక్టర్ ఎస్ శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతం, తర్వాత బొప్పాయి సాగు గురించిన విశేషాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం ధనధాన్య కృషి యోజన PMDDKY గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. రాత్రి 8:00 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ ఉషాగారి ప్రసంగం వింటారు.

రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి

తో నా అనుభవాలు. ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారితో సంభాషణ వింటారు. 8:30 తెలుగులో వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి 9:15 స్పాట్ లైట్, 9:30 చివరి పిచ్చుక నాటక వింటారు. రచన డాక్టర్ పాపినేని శివశంకర్, నిర్వహణ డాక్టర్ విజయ. రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పి దయాకర్ బృందం వారి నాదస్వర వాద్యం వింటారు. 10:45 ఆపాతమధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు. అలాగే ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరుదేశాల నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029 ద్వైపాక్షిక సంబంధాలకు ఆచరణాత్మక భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు మోదీ తెలిపారు. ఇరుదేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని చెప్పారు.
1: 10 వర్షో మే హమారా బైలేటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కీ రాపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే 1 దశక్ నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కీ బఢోత్తరీ హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నే భారత్ కీ గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కీ అర్థవ్యవస్థాఓ మే భీ బహుత్ సకారాత్మక భూమిక నిభాయి హై ఔర్ హజారో నయే జాబ్స్ క్రియేట్ కియే హై.
0: భారత్ ఇటలీలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నాయని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలిప్పుడు వాటి పూర్తి సామర్థ్యాన్ని చాటుకుంటూనే స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం, నమ్మకంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయని కూడా ఆమె తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాల్సి ఉంటుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు రాష్టపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, ఈ యువ అధికారులకు వివిధ రంగాల్లో పనిచేసేందుకు, ప్రత్యేక రంగాల్లోని నిపుణుల బృందాలకు నాయకత్వం వహించేందుకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేయడం నైతికత అనిపించుకోదని, ప్రజా ప్రయోజనాలకు, నిబంధనలకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన నైతికత సారాంశమని రాష్టపతి అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా మంత్రి లీ యాంగ్ చుల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తి, ఎగుమతుల కోసం నూతన మార్గాలు అన్వేషించేందుకు ఇరుపక్షాలు తమ పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను అనుసంధానించడానికి ఉద్దేశించిన కైండ్ ఎక్స్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేలా ఒక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించినట్టు మంత్రి వివరించారు. గుజరాత్ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతిస్తోంది. గాంధీనగర్లో ఈరోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధి బృందాలతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఆ రాష్ట హోంమంత్రి హర్ష్ సంఘ్వి మాట్లాడుతూ, ఒకే దేశం ఒకే ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరిస్తూ గుజరాత్ ప్రభుత్వం కమిటీ ముందు ఒక వివరణాత్మక నివేదికను కూడా సమర్పించిందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాబోయే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థలతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్బంగా ప్రధాన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించి పెరుగుతున్న తప్పుడు సమాచారం వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రధాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందస్తుగా గుర్తించడం, బ్లాక్ చేయడం, తొలగించడంతో పాటు అటువంటి నెట్వర్క్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, విద్యామంత్రిత్వ శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టాలని, తద్వారా పరీక్షా విధానం సమగ్రతను కాపాడాలని మంత్రి చెప్పారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ

0: జాతీయ ప్రాంతీయ స్థాయిల్లో ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీనిని అదుపు చేయడానికి సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని పేర్కొంది. కాంగోలోని ఉత్తర ప్రాంతాలైన ఇటోరి, నార్త్ కివుల్లో ఇప్పటివరకు 51 కేసులు, అలాగే ఉగాండాలో 2 కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. దాదాపు 600 మంది అనుమానిత రోగులు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగోలోని డబ్ల్యూహెచ్ఓ బృంద నాయకుడు మాట్లాడుతూ, ఈ వ్యాధి వ్యాప్తి వల్ల ఇప్పటికే 134 మంది అనుమానాస్పదంగా మరణించారని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహాయ చర్యలు ముమ్మరం చేశారని తెలియజేశారు. హిందీ అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదని, దేశాన్ని ఏకం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే ఆచరణాత్మక హిందీలో నిర్వహించేలా చూడడమే తమ ప్రయత్నమని అన్నారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫారంల వినియోగం పెరుగుతున్న కొద్దీ హిందీ వాడకం కూడా వేగంగా విస్తరించడం అవసరమని గడ్కరీ చెప్పారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో ఉపయోగించాలని అన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం అందరి బాధ్యత అని గడ్కరీ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాం, మరట్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: పంట సీమలు.
1: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో వేసవిలో జీవాల సంరక్షణ ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ శ్రీధర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నమ్మధు.
2: నమస్కారం అండి డాక్టర్ శ్రీధర్ గారు.
3: నమస్కారం అండి.
2: సార్, మీరు గన్నవరంలో పశు వైద్య కళాశాలలో పశుగణ ఉత్పత్తి విభాగానికి అధిపతిగా ఉన్నారు కదండి.
3: అవునండి.
2: ఈరోజు మనం వేసవిలో జీవాల సంరక్షణ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వేసవిలో ఉన్నామండి, మండ వేసవిలో. మనకు తెలుసు బయట ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో, మనమే మనుషులు అన్నీ తెలిసి కూడా తట్టుకోలేకపోతున్నాం. మూగ జీవాలు ఇంకా చాలా కష్టంగా ఉంటుంది.
3: అవును,
2: చాలా చనిపోతూ ఉంటాయి కూడా, రైతులకి నష్టాలు మిగులుస్తూ ఉంటాయి.
3: ఈ
2: నేపథ్యంలో అసలు మన రాష్ట్రంలో జీవాలంటే ఏమొస్తాయి, ముఖ్యంగా మన దగ్గర సంఖ్య తీసుకుంటే ఎంతవరకు ఉన్నాయంటారు?
3: రైతు సోదరులు తమ ఆదాయాన్ని పెంపొందించుకోవడాని కోసం ఈ పశువుల యొక్క పెంపకం మీద ఆధారపడి ఉంటారు. కొంతమంది వ్యాపార సరళలో పెంచుకుంటుంటారు, కొంతమంది ఏమో స్వల్ప సంఖ్యలో పెంచుకుంటూ ఉంటుంటారు ఆదాయం కోసం. అయితే గేదెలు, అలాగే ఆవులు, గొర్రెలు, మేకలు వీటి యొక్క పెంపకం ద్వారా కొద్ది గొప్ప ఆదాయాన్ని సమకూర్చుకుంటుంటారు. ఈ జీవాలు అంటే ఈ గొర్రెలు, మేకల యొక్క పెంపకము మామూలుగా ఈ జీవాల పెంపకం అని అంటుంటారు. ఈ జీవాల సంరక్షణ అనేది రైతు సోదరులు బాగా అవగాహన కలిగి ఉండాలి. మన రాష్ట్రంలో ముఖ్యంగా మన దేశంలో కనుక అయితే సుమారుగా 74 మిలియన్ల వరకు ఉన్నాయి గొర్రెలు. మన రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉంది. దేశము ప్రపంచంలో 4వ ర్యాంకులో ఉన్నది. వీటి యొక్క సంఖ్యలో రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రము ప్రథమ స్థానంలో ఉన్నది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉన్నది. సుమారుగా 25 నుంచి 30 లోపు మిలియన్ల వరకు ఉన్నది మన ఆంధ్ర రాష్ట్రంలో వీటి యొక్క సంఖ్య అనేది. అయితే రాను రాను రైతు సోదరులకు వీటి యొక్క పెంపకం మీద శ్రద్ధ బాగా ఉన్నందువలన వీటి ద్వారా కొద్ది గొప్ప ఆదాయాన్ని సమకూర్చుకోగలరు అనేటువంటిది రైతు సోదరులు ప్రబలంగా ఉన్నటువంటి నమ్మకం.
2: రైతులు అయితే మన దగ్గర ఎలా పెంచుకుంటున్నారండి ఈ జీవాల్ని? సంప్రదాయంగానే పెంచుతున్నారా, లేకుంటే వేరే ఏదైనా పద్ధతులు పాటిస్తున్నారా?
3: వీటి యొక్క సంఖ్యను బట్టి రైతు సోదరులు పెంపకం అనేది జరుగుతుందండి. వీటిల్లో 3 రకాల పద్ధతులు ఉన్నాయండి. మామూలుగా ఇంటెన్సివ్, సెమీ ఇంటెన్సివ్, తర్వాత కంప్లీట్గా బయట వైపు పెంచేటువంటి విధానం అనమాట. ఎక్స్టెన్సివ్ విధానము అంటే సాంద్రత, పాక్షిక సాంద్రతర పద్ధతి, పూర్తి సాంద్రతర పద్ధతి అని ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయండి. రైతు ఎక్కువ సంఖ్యలో కనుక పెట్టుకున్నట్లయితే ఒక్కొక్క సీజన్ను బట్టి వీటి యొక్క పెంపకంలో కొద్దిగా మార్పులు అనేది చేసుకుంటూ ఉంటుంటారు. మేత అందుబాటులో ఉండేదాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో మేత సక్రమంగా అందుబాటులో లేకపోతే ఇతర ప్రాంతాలకు కూడా వలస వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. వ్యాపార సరళలో చేసేవారు కనుక అయ్యే పని అయితే పక్క గృహస్థను కూడా నిర్మించి చేయటం అనేది జరుగుతుంది. అందువలన వాటి యొక్క సంఖ్యను బట్టి వాటి పెంపక విధానం అనేది మారుతుందన్నమాట.
2: రైతులకి వీటి నుంచి ఏ విధంగా లాభం వస్తుందంటారు?
3: సాధారణంగా ప్రతి ఒక్క రైతు లాభం కోసమే, ఎంతో కొంత ఆదాయం కోసమే ఈ పశువుల పెంపకము, ఈ జీవాల పెంపకం అనేది చేపట్టడం జరుగుతుంది. పిల్ల పుట్టినప్పటి నుంచి అది మరలా పెద్దదయ్యి యుక్త వయసుకు వచ్చి తర్వాత అది చూడుని కట్టి పిల్లలను ఈనిన తర్వాత అవి మళ్ళీ పెద్ద అయితే అవే వాళ్ళకి వచ్చేటువంటి లాభాలు. అయితే పిల్ల మొదట పుట్టినప్పటి నుంచి చూడు ఉన్న దశ నుంచే దాని యొక్క శ్రద్ధ అనేది ఈ రైతు సోదరులు గమనించాలన్నమాట. కొంతమంది ఏంటంటే కొద్ది రోజులు మాత్రమే శ్రద్ధ అనేది చూపడం జరుగుతుంది, ఈనపోయే ముందు 1 నెల రోజులు మాత్రమే శ్రద్ధగా చూడడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మొదటి నుంచి అది చూడి నిలిచిన మొదటి నెల నుంచి కూడా దాని మీద శ్రద్ధ కనుక తీసుకున్నట్లయితే పిల్లల్లో మరణాలు అనేది రాకుండా ఉంటాయి. పుట్టిన పిల్లలన్నీ కూడా పెద్దవయ్యి తర్వాత అవి కూడా మరలా కట్టి మరలా వాటి యొక్క సంఖ్యను అనేది పెంపొందించుకోవడం ద్వారా అధిక లాభాలను కూడా పొందవచ్చు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా ఏ రకమైన వ్యాధులు వస్తున్నాయి, వాటికి ఏ రకమైన టీకాలు వేసుకోవాలి, ఏ ఏ సీజన్లలో ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలనే దాని మీద కూడా శ్రద్ధ వహించాలి. మేత విషయంలో కూడా రైతు సోదరులు శ్రద్ధ వహించాలి. మేతకు అయ్యే ఖర్చును కనుక వీలైనంతవరకు తగ్గించుకోగలిగితే మంచి ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి వాటి మీద శ్రద్ధగా చేసినట్లయితే రైతు సోదరులకు ఖచ్చితంగా లాభం వస్తుందండి.
2: జీవాలలో కేవలం మీట్ కోసమే పెంచుతున్నారా, లేదంటే పాలు ఉత్పత్తి కూడా ఉంటుందా, లేకుంటే గొర్రెలు అంటున్నాం కాబట్టి మనం రాష్ట్రాలలో ఉన్ని కూడా ఏమైనా తీసుకునే అవకాశం ఉందా?
3: వీటి యొక్క రకరకాల బ్రీడ్లు ఉన్నాయండి ఈ గొర్రెలు. ఇప్పుడు ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు బ్రీడ్ అనేది ప్రసిద్ధి చెందినటువంటి గొర్రెలకు సంబంధించిన బ్రీడ్ అన్నమాట. ఈ నెల్లూరు బ్రీడ్ ప్రపంచంలోకెల్లా చాలా పొడవైన బ్రీడ్ ఇది, టాలెస్ట్ బ్రీడ్ ఇన్ ద వరల్డ్ అనమాట. అయితే దీన్ని ఎక్కువగా మటన్ కోసం, మాంసం ఉత్పత్తి కోసం పెంచుతున్నారన్నమాట నెల్లూరు బ్రీడ్ని. దీనిలో మూడు రకాల స్ట్రెయిన్స్ అంటారు, మూడు రకాలు ఉన్నాయి. పల్లా బ్రీడ్ అనేది ఒకటి, జుడిపి బ్రీడ్ అనేది ఒకటి, తర్వాత బ్రౌన్ అనేది ఒకటి. ఈ మూడు రకాల బ్రీడ్లు అనేవి ఉన్నాయి. ఇవి ఎక్కువగా నెల్లూరు, కడప, కర్నూలు, ఈ గుంటూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించున్నాయి. ఇప్పుడు దాదాపుగా ఆంధ్రలో అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇతర జిల్లాల్లో కూడా వీటి యొక్క వ్యాప్తి బాగానే ఉంది. అంటే వీటికి ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఏంటంటే, ఉష్ణమండల ప్రాంతంలో ఇవి అధిక ఉష్ణాన్ని కూడా బాగా తట్టుకొని పెరగలవు, తక్కువ సమయంలో కూడా అధిక బరువుని వస్తాయి అన్నమాట. ఇవి అందువలన మాంస ఉత్పత్తికి ఇవి ప్రసిద్ధి కాంచినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక బ్రీడ్ అనమాట ఇది. కాబట్టి వీటితో పాటు పాల కోసం అని అంటే మామూలుగా మన దేశంలో తక్కువే, ఇతర దేశాల్లో కనుకైతే విదేశాల్లో మిల్క్ కోసం పెంచేటువంటి బ్రీడ్లు కూడా కొన్ని ఉన్నాయి. అలాగే ఉన్ని కోసం పెంచేటువంటి బ్రీడ్లు ఉదాహరణకు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి, ఈ బళ్ళారి, దక్కని, వీటిలో వీటికి ఉన్ని ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ శరీరంపై ఉన్నటువంటి ఉన్నిని ఈ సీజన్లో బట్టి అవి సీజన్లో కత్తిరించేసేసి దాన్ని ఉన్ని తీస్తారు. ఆ ఉన్నిని ఉపయోగించి ఇతర తయారీల్లో ఉపయోగిస్తారనమాట. కాబట్టి ఉన్ని కోసం పెంచుతుంటారు, పాల కోసం పెంచుతుంటుంటారు, మాంసం కోసం పెంచుతుంటారు. అయితే మామూలుగా మన రాష్ట్రాల్లో, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా ఈ మాంసం కోసము, కొద్ది గొప్ప ఉన్ని కోసం ఉంది. పాల కోసం అయితే మన రాష్ట్రాల్లో తక్కువగానే పెంపకం అనేది ఉంది.
2: అయితే ప్రధానంగా మాంసం కోసం పెంచుతుంటారు
3: అనేది జరుగుతుంది.
2: అయితే శ్రీధర్ గారు, మామూలుగా మనకు అన్ని రోజులు ఒకలాగుండో రకరకాల వాతావరణ పరిస్థితులు చూస్తూ ఉంటాం మనం, వేసవి కానీ, ప్రీతమైన వర్షాలు పడ్డప్పుడు కానీ, చలికాలంలో కానీ, ఈ ఈ కాలాల్లో ఈ వాతావరణ పరిస్థితులు ఈ జీవాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయండి?
3: ముఖ్యంగా ఈ సంవత్సరం పొడవునా వివిధ రకాల సీజన్లలో వీటి యొక్క పెంపకం మీద చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వేసవి సమయంలో వాటి యొక్క అధిక వేడి వలన చాలా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గృహవస్తి చాలా జాగ్రత్తగా ఉండాలండి. సూర్యరశ్మి కిరణాలు నేరుగా గృహం లోపలికి పడకుండా, తూర్పుపరంగా కాకుండా ఉత్తర దక్షిణ దిక్కుల్లో మనము షెడ్ నిర్మించాలి. గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్లుగా షెడ్ నిర్మించాలి. తర్వాత షెడ్ చుట్టూ చల్లని నీడనిచ్చేటువంటి చెట్లను వేయాలి. దీనివల్ల ఏంటంటే గాలి వెలుతురు ధారాళంగా వచ్చి వేడి తీవ్రత అనేది షెడ్ లోపలికి ప్రసరించకుండా ఉంటుంది సూర్యకిరణాలు కూడాను. అందువలన వేడి ప్రభావం అనేది షెడ్లో ఉన్నటువంటి జీవాలపై నేరుగా పడకుండా ఉంటుంది. కాబట్టి ఈ డ్రైనేజ్ వసతులను కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. వీలైనంతవరకు షెడ్లను ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. తర్వాత ఒకవేళ వేడి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే, ఉదాహరణకు కొంతమంది రేకుల షెడ్లతో నిర్మించుకుంటుంటారు, అటువంటప్పుడు రేకుల షెడ్ మీద ఏదైనా చొప్పన కానీ ఏదైనా కొంచెం గడ్డి లాంటిది వేసుకొని దాని మీద అవసరమైతే నీళ్లు కూడా చల్లుకున్నట్లయితే చల్లగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కొంచెం స్తోమత కలిగినటువంటి రైతులైతే ఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా స్తోమత ఉన్న రైతులు కనుక అయ్యేటట్లయితే ఫాగర్స్, మిస్ట్స్ అని, తర్వాత అటువంటి కూలింగ్ వచ్చేటువంటి ఏ రకమైన పద్ధతిని అవలంబించినా మంచిదే. అంత స్తోమత లేని వాళ్ళైతే షెడ్ చుట్టూ పరదాలు కానీ, గోతం సంచలనం కానీ వేలాడ తీసుకున్నట్లయితే వాటిని అప్పుడప్పుడు పైపులతో నీళ్లు పెట్టి తడుపుతూ ఉన్నట్లయితే వేడిగాలు రాకుండా చల్లగా ఉండేటందుకు అవకాశం ఉంటుంది. దీనివలన వాటి యొక్క పునరుత్పత్తి శక్తి క్రమబద్ధంగా ఉంటుంది, అలాగే ఉత్పత్తి సామర్థ్యం కూడా దెబ్బతినకుండా ఉంటుందన్నమాట గృహ వస్తు గురించి.
2: అయితే వీటిల్లో చిన్న పిల్లలు ఉంటాయి కదండి, వాటికైనా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలంటారా?
3: ముఖ్యంగా ఈ వేడి తీవ్రతను చిన్నపిల్లలు తట్టుకోలేవండి. వాటికి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వాటికి అదనంగా మనం కొంచెం ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. స్టార్టర్ ఫీడ్ అని అంటారు, అంటే అవి పాలు మరిపించకముందే వాటికి స్టార్టర్ దానా అని సపరేట్గా మనం తయారు చేసుకోవడం కానీ, లేదా వివిధ రకాల కంపెనీల వాళ్ళు కూడా అమ్ముతున్నారు, ఆ దానాను మనం కొనుగోలు చేసి వాటికి తినిపించాలి. సుమారు రోజుకి ఆ పిల్ల యొక్క వయసును బట్టి 50 నుంచి 100 గ్రాముల వరకు తినిపించవచ్చు. వయసు పెరిగే కొద్దీ క్రమంగా 150 గ్రాముల వరకు పెంచుకుంటూ పోవచ్చు. దీనివల్ల ఏంటంటే వాటికి శక్తి కూడా సమకూరి పెరుగుదలలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత అవసరాన్ని బట్టి వాటికి మంచి పోషక విలువ కలిగినటువంటి పచ్చిగడ్డిని కూడా అందుబాటులో ఉంచాలి. నైపేరు గడ్డి కానీ, స్టైలో గడ్డి కానీ, ఇలా కొన్ని అలసందల మేత కానీ, పిల్లి పెసర కానీ, అంటే లెగ్యూమ్ జాతి చెందినటువంటి పశుగ్రాసాలు కనుక ఇచ్చినట్లయితే మాంసకృతుల శాతము ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లల యొక్క పెరుగుదల కూడా బాగా ఉంటుంది. వేసవిలో వాటి మీద ఈ ఎండ తీవ్రత అనేది పడకుండా ఉండేటట్లుగా షెడ్డులో రక్షణ కల్పించి, వేడిగాళ్ళకు రక్షణ కల్పించి, వాటితో పాటు వీటి యొక్క మేత మీద కొద్దిగా అదనంగా శ్రద్ధ వహించాలన్నమాట.
2: అంటే కేవలం మనం గడ్డేనా ఇంకా ఏదైనా ఇతర వీటికి మేత అందుబాటులో ఉందంటారా?
3: గడ్డితో పాటు మనం దానా కూడా ఇవ్వాలండి. దానా వలన ఏంటంటే పెరుగుదల త్వరితంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
2: ఎటువంటి దానా అంటారు?
3: మామూలుగా అయితే జొన్నలు,

0: అది అంటే చేపల పొడి లాంటిది, అది అది కూడా మంచి బలాన్ని ఇచ్చేటువంటి, పోషకాలను ఇచ్చేటువంటి, దానాలు కలిపేటువంటి ఇంగ్రీడియంట్ అనమాట. కాబట్టి ఈ విధమైనటువంటి మామూలు పశుగ్రాసంతో పాటు ఈ దానాని తయారు చేసుకొని తగిన నిష్పత్తుల్లో డాక్టర్లు సూచించిన మేరకు వాటిని ప్రతిరోజు 100 నుంచి 150 గ్రాముల వరకు కూడా పిల్లలకి మనం తినిపించాలి. అప్పుడు ఎండ తీవ్రత కూడా వాటి మీద ఎక్కువ లేకుండా వీటి శక్తి అనేది సమకూరుతుంది అనమాట. ముఖ్యంగా చల్లని నీరుని షెడ్ లోపల అందుబాటులో ఉండేట్టుగా చూడాలన్నమాట. ఎందుకంటే వేడి తీవ్రత వలన శరీరంలో నీరు ఎక్కువగా ఆవిరైపోయి డిహైడ్రేషన్ అంటుంటారు, ఆ విధంగా వచ్చి మనుషుల్లో కూడా చాలామంది వడదెబ్బ తగలటం, పడిపోవటం అనేది జరుగుతుంటుంది. పశువుల్లో కూడా అలాగే జరుగుతుంది, పిల్లల్లో ఈ వడదెబ్బ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే చల్లని నీరు ఇళ్ళవేళ్ళ షెడ్లో అందుబాటులో ఉండేటట్లుగా చూడాలి.
1: వాటికి ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగేలాగా మనం అందుబాటులో ఉంచాలి,
0: అందుబాటులో ఉంచాలి.
1: అయితే డాక్టర్ గారు, ఒక సందేహం, సాధారణంగా పల్లెల్లో రైతులు ఏం చేస్తూ ఉంటారు, కడుగు నీళ్లు అంటూ ఉంటాం మనం, వెజిటేబుల్స్ కూరగాయలు కడుగునప్పుడు కానీ,
0: బియ్యం కానీ,
1: బియ్యం నుంచి వచ్చిన అదైతేనేమి వేస్ట్ నీళ్లు ఇవన్నీ పట్టిస్తూ ఉంటారు జీవాలు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: పర్వాలేదండి, మంచిదే. ఇప్పుడు మనం బియ్యం కడిగిన తర్వాత ఆ నీళ్లు ఉంటాయి కాబట్టి వాటిల్లో కొన్ని పోషక పదార్థాలు ఉంటాయండి. ఆ పోషక పదార్థాలు అనేది వృధా పోకుండా వాటికి తాపడం అనేది మంచి మంచిది. అదేమి మనం మూఢాచారం అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఇప్పుడు బియ్యం నుంచి కడిగినటువంటి నీళ్లు క్రింద పోయకుండా మొక్కలు పోసినా కానీ వాటికి కూడా కొన్ని పోషక పదార్థాలు అందుతాయి అన్నమాట. కాబట్టి అది మంచిదే. అంటే బియ్యంతో పాటు కొద్దిగా ఉప్పు తవుడు కూడా ఉంటుంది, తవుడులో బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి, అవి వృధా పోకుండా వీటికి తాగించవచ్చు, అలాగే మొక్కలకు కూడా పోయచ్చు అన్నమాట.
1: అయితే ఈ వేసవిలో మనకు పచ్చగడ్డి కొంచెం అందుబాటు తక్కువ కాబట్టి మామూలుగా మనం గేదెలకైతే సైలేజ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది, అట్లా కూడా జీవాలకు కూడా ఏమన్నా ఇవ్వచ్చు అంటారా?
0: ఈ సైలేజ్ అంటే మామిడి గడ్డి అండి. ఈ మామిడి గడ్డి అనేది సహజంగా వేసవిలో మేత కొరత అనేది తీవ్రంగా ఉంటుంది. ఈ మేత కొరతను మనం అధిగమించడానికి మనం మామిడి గడ్డి రూపంలో కొంత పశుగ్రాసాన్ని మనం నిల్వ ఉంచుకోవాలి. అయితే ఇది జాగ్రత్తగా తయారు చేసుకోవాలండి. ఒకసారి తీసిన తర్వాత ఒక 3 నెలలు వరకు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ సంఖ్యలో కనుక ఉన్నట్లయితే జీవాలు ఆ రైతు మామిడి గడ్డి రూపంలో తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకునే విధానాన్ని కూడా మొక్కజొన్న కానీ లేకపోతే నేపరి గడ్డి కానీ సన్న ముక్కలుగా మనం కత్తిరించి గాలి చొరపడకుండా వాటిని నిల్వ చేసి అవసరమైతే దానికి కొంచెం బెల్లపు మట్టి కూడా కలిపేసేసి కొంచెం ఉప్పు యూరియా కూడా కలుపుతుంటారు. వాటిని గాలి చొరబడకుండా ఉంచినట్లయితే తక్కువ సంఖ్యలో ఉంటే గోతాల్లో కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అవి ఒకసారి మనం తీసిన తర్వాత 1 నెల మ్యాక్సిమం 2 నెలల్లో కూడా వాటిని వాడేసుకోవచ్చు. మనం ఓపెన్ చేయకుండా 3 నెలలు 4 నెలల వరకు కూడా అలాగనే నిల్వ ఉంచుకోవచ్చు. మనం ముఖ్యంగా ఆ సీజన్ వరకు వాడుకుంటాం కాబట్టి ఆ సీజన్లో అయిపోతుంది, 2-3 నెలలు సరిపోతుంది. కాబట్టి మామిడి గడ్డిలో మంచి పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇది చాలా బలవర్ధకమైనటువంటి పశుగ్రాసంగా మనం ఉపయోగించుకోవచ్చు.
1: అయితే డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు గృహవసతి బాగుండాలి వీటికని చెప్తూ ఉన్నారు. ఈ గృహవసతి అంటే మనకు సైంటిఫిక్గా మాట్లాడితే ఎన్ని జీవాలకి ఎంత స్థలంలో మనం పెట్టుకోవాలి? మామూలుగా పల్లెల్లో ఎక్కువ జీవాల్ని ఒక దగ్గర కట్టేసి వాటికి తిరగడానికి స్థలం కూడా లేకుండా చేస్తూ ఉంటారు. మీరు చెప్పండి, అసలు ఎంత స్థలంలో ఎన్ని ఉంటే వాటికి ఈజీగా బాగుంటుంది పెరుగుదలకి?
0: సుమారుగా వీటికి పిల్లలకైతే తక్కువ స్థలం మనం వదులుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఈ పెద్ద జీవాలకైతే వాటి యొక్క సంఖ్యను బట్టి సుమారు ఒక 20 నుంచి 30 వరకు జీవాలు ఉండాలంటే సుమారుగా ఒక్కొక్క దానికి 1-2 నుంచి 4 చదరపు అడుగులు ఉండేటట్లుగా మనము షెడ్ నిర్మించుకోవాలి. ఆ రైతుకు స్థలం ఉండేటువంటి అందుబాటులో ఎంత స్థలం ఉన్నదనే దాన్ని బట్టి మనం వదులుకోవచ్చు. దాంట్లో షెడ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా కొంతేమో కప్పు ఉండేటట్లుగా ఉంచుకోవాలి, ఇంకొంతేమో కప్పు లేకుండా ఓపెన్ ప్లేస్ లాగా ఉంచుకోవాలన్నమాట. ఆ విధంగా ఉంచుకున్నట్లయితే బయట అవి తిరగటానికి కూడా సులభంగా ఉంటుంది, గాలి వెళ్తుంటే ధారాళంగా వస్తాయి కాబట్టి కిక్కిరిసినట్లు మాత్రం ఉండకూడదు.
1: అయితే ఇక్కడ ఇంకొకటి, మామూలుగా ఇంట్లోనే పూర్తిగా పెంచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అప్పుడు జీవాలు అవి న్యాచురల్గా పెరిగేవి కదా, బయటకు కూడా తిప్పాలంటారా?
0: మామూలుగా వాటికి కూడా సరైనటువంటి వ్యాయామం అనేది ఉండాలండి. బయటకు తిప్పడం అనేదే కరెక్ట్ విధానము. అయితే ఆ వసతి లేనప్పుడు తక్కువ సంఖ్యలో 1-3 పెట్టుకొని కొంతమంది ఇంటి దగ్గర వేరే పనులు చూసుకుంటూ పెంచుకునే వాళ్ళకి ఇంకా వ్యాయామం అనేది వాటికి అందించలేరు. మామూలుగా 25-50 వరకు సంఖ్యలు పెంచుకునే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా బయట వాటిని తొలగిన పోయినట్లయితే అవి కొంత

0: మేస్తాయి, వాటికి కొంత వ్యాయామం కూడా ఉంటుంది కాబట్టి పెరుగుదల బాగా ఉండడానికి
1: ఆరోగ్యంగా కూడా ఉంటాయి.
0: అవకాశం ఉంటుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు మనం వేసవిలో ఉన్నాం కదా డాక్టర్ గారు, విపరీతమైన వేడి ఉంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ జీవాల మీద, ఈ ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఏ ఏ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారు?
0: సాధారణంగా గొర్రెల్లో ఈ ఎండకు ఎక్కువగా అవి బాగా జ్వరానికి, ఈ డిహైడ్రేషన్ అన్నాం కదా ఇందాక,
1: అవును.
0: శరీరంలో ఉన్న నీరు కూడా బయటికి పూర్తిగా కోల్పోయి అవి విటమిన్లు అలాగని ఖనిజ లవణాల లోపం సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గాలిగుంటు వ్యాధి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది వైరస్ ప్రభావంలో జరుగుతుందన్నమాట. జ్వర తీవ్రత ఎక్కువగా ఉండి నోటెంట సొంగగారుతూ ఇవి పడిపోతూ ఉంటాయి. ఈ వైరస్ ప్రభావం వలన గాలిగుంటు వ్యాధి రాకుండా కూడా మనం టీకాలు వేసుకోవాలి. ప్రభుత్వం వారు కూడా టీకాలు అనేది పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ అందుబాటులో లేకపోతే మనం కొనుగోలు చేసి కూడా టీకాలు వేయించుకోవచ్చును. మళ్ళా కొన్ని సందర్భాల్లో తొలకరి వర్షాలు రాబోయే ముందుగా ఈ సీజన్లోనే చిటుకు వ్యాధి అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంట్రోటాక్సిమ్ అనేటువంటి వ్యాధి అనమాట, అది బ్యాక్టీరియా సంబంధించినటువంటి వ్యాధి. అంటే అవి తక్కువ సమయంలోనే చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా అది యుక్త వయసులో వచ్చినటువంటి పిల్లలు అనమాట, అవి 6 నుంచి 9 నెలలు 14 నెలల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఆహారంలో అంటే మేతల్లో హఠాత్తుగా మార్పులు సంభవించినప్పుడు కూడా ఈ రకమైనటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్యాక్టీరియా శరీరం లోపల విష పదార్థాలని స్రవింపజేసి అవి శరీరం అంతటా వ్యాపించి చనిపోయే అవకాశం ఉంటుంది చిటుకు వ్యాధి, అది కూడా ప్రమాదకరమైంది. తర్వాత కొన్ని సందర్భాల్లో ఈ ముక్కుల నుంచి చీమిడి గారుతూ నిమోనియా వ్యాధులు కూడా వస్తుంటాయి. అయితే ఈ సీజన్లో తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అధిక వేడి వలన కూడా అవి సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన వీటికి సంబంధించినటువంటి టీకాలు ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత పారుడు వ్యాధి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దాహాన్ని అవి తట్టుకోలేక ఎక్కడంటే అక్కడ నీరు కూడా తాగే అవకాశం ఉంటుంది. కాబట్టి కలుషిత నీరు వలన పారుడు వ్యాధి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వీటిల్లో అంతరపరాన్నజీవుల సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతరపరాన్నజీవుల వ్యాధులు రాకుండా మనం వాటికి సంబంధించినటువంటి ఆల్బెండజోల్ కానీ, తర్వాత లెవెంజోలు, ఇట్లా మందులు కూడా మనం వాడి, ట్రైక్లబెండజోలు, రకరకాల మందులు అనేవి మార్కెట్ లభ్యమవుతున్నాయి. ఆ మందులు వాడి అంతరపరాన్నజీవుల నిర్మూలన కూడా మనము చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత అధిక ఉన్ని ఉన్నటువంటి బ్రీడ్లు గొర్రెల్లో మాత్రం వీళ్ళంతవరకు మనం కొంత ఉన్నిని కత్తిరించాలి, షేరింగ్ అంటారనమాట అవి. అంటే శరీరంపై ఉన్నటువంటి ఆ ఉన్నిని కత్తిరించాలి, కొంతవరకు కత్తిరించి కొద్దిగా తక్కువ శాతం ఉన్ని మాత్రం ఉండేటట్లుగా చూడాలి. ఎందుకంటే ఎక్కువ వేడిని తట్టుకోవడానికి వీలుగా కొంత శరీరంలో నీరు బయటకు ఆవిరైపోయి శరీరాన్ని చల్లగా ఉండేందుకు అవి దోహదం చేస్తుంది. కాబట్టి ఉన్నిని కూడా కత్తిరించేటువంటి మార్గం మనం చేయాలన్నమాట. తర్వాత అవసరాన్ని బట్టి డిప్పింగ్ ట్యాంక్ అనేది ఉంటుంది, లేదా డిప్పింగ్ అంతరపరాన్నజీవులకి ఏ విధంగా మనం జాగ్రత్త తీసుకున్నామో అదే మాదిరిగా బాహ్య పరాన్నజీవుల నిర్మూలన కోసం కూడా శరీరంపై మనము బిటాక్స్ కానీ సైప్రల్ కానీ ఈ రకమైనటువంటి క్రిమి సంహారక మందులు వాడినట్లయితే వీలైనంతవరకు బాహ్య పరాన్నజీవులను కూడా మనం నివారించవచ్చును అన్నమాట.
1: డాక్టర్ శ్రీధర్ గారు, రైతు దగ్గర ఒకవేళ చూడు జీవాలు కానీ ఉన్నట్లయితే ఈ వేసవిలో ఏమన్నా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా?
0: సాధారణంగా చూడు జీవాలు, చూడు గొర్రెల విషయంలో వాటికి అవసరమైనటువంటి పోషక పదార్థాలను ఇస్తూ వాటి కడుపులో ఉన్నటువంటి పిల్లలకు కూడా అదనంగా ఆహారాన్ని ఇవ్వాలి. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతు సోదరుడు దానికి తగిన ఆహారాన్ని ఇవ్వాలి. అలా కాకుండా మనకు కనపడుతుంది తల్లి జీవం ఒకటే కదా, దానికి ఎంత కొంత మేత వేస్తే చాలు, ఎంత కొంత దాణ వేస్తే చాలు అని అనుకుంటాం. అది సరైనది కాదండి. మామూలుగా దానికి సుమారుగా ఒక 1/2 కేజీ దాణ కనుక పెడుతున్నట్లయితే తల్లి జీవానికి లోపల పిండము బాగా పెరిగి మంచి బలంగా పిల్లగా అది బయటకు రావాలి అంటే కనీసం ఇంకొక 100 గ్రాములు అదనంగా పెట్టుకుంటూ రావాలి. ఈనబోయే ముందుకు 150 గ్రాములు అదనంగా పెంచినా కానీ చాలు దానికి. అలాగే టీకాలు కూడా ముందుగానే వేసుకోవాలి మనం. టీకా కార్యక్రమం అనేది రైతు సోదరులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే అంతరపరాన్నజీవులకు సంబంధించిన మందులు కూడా వాడాలి. ఈ రకమైనటువంటి జాగ్రత్త తీసుకున్నట్లయితే చూడు జీవము ఆరోగ్యకరంగా ఉండడమే కాక అది సక్రమంగా ఈని పుట్టేటువంటి పిల్లలు కూడా మంచి ఆరోగ్యకరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
1: అయితే వేసవిలో వేయించాల్సిన టీకాలు ఏమైనా ఉన్నాయంటారా రైతులు?
0: ఇప్పుడు

0: చెప్పినట్లు ఇవన్నీ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు. గాలికుంటు వ్యాధికి టీకా వేయించుకోవచ్చు. తర్వాత ఒక టీకాకు మరొక టీకాకు కనీసము 15 రోజుల నుంచి 20 రోజుల వ్యవధి అనేది ఉండాలి. తర్వాత షీప్ పాక్స్ వ్యాక్సిన్ అనేది ఒకటి ఉంది, అంటే ఈ మసూచి అమ్మ తల్లి అని అంటుంటారు అన్నమాట, అవి ఆ టీకా కూడా వేయించుకోవచ్చు. తర్వాత ఇంకా తొలకరి వర్షాలు రాబోయే ముందు ఇంట్రోటాక్సిమియా టీకా అని అంటారు, చిటుకు వ్యాధి టీకా అనేది ఉంది. అవి కూడా ఆయా సీజన్లు బట్టి అవసరాన్ని బట్టి రైతు సోదరులు టీకాలు వేయించుకున్నట్లయితే ఈ గొర్రెల్లోనూ అలాగే పిల్లల్లోనూ మరణాలు రాకుండా నివారించుకోవచ్చు.
1: చివరగా డాక్టర్ గారు, ఇప్పుడు లాభదాయకమైన జీవాల పెరుగుదలకి రైతులకి మీరు ఇచ్చే సలహాలు అంటే ఏం చెప్తారు?
0: రైతు సోదరులు ఎవరైనా కానీ జీవాల పెంపకంను చేపట్టాలనుకున్నప్పుడు శాస్త్రీయ పద్ధతిలో సరైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాలి. ముఖ్యంగా వాటి యొక్క ఎంపిక మొదలు దగ్గర నుంచి, అంటే సరైన జీవాలను ఎంపిక చేసుకోవాలి, సరైన బ్రీడ్ని ఎంపిక చేసుకోవాలి, నాసిరకమైన వాటిని కాకుండా. తర్వాత చిన్న పిల్ల దగ్గర నుంచే శాస్త్రీయ పద్ధతిలో ఏ విధంగా మందులు వాడాలి వాటి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షణ కోసము, అలాగే మంచి పెరుగుదల ఉండాలంటే ఏ విధమైన మేతను ఏ విధంగా ఉపయోగించాలి, ఏ రకమైన దాణా వాడాలి, ఏ రకమైన పశుగ్రాసాలు ఉపయోగించాలి మేతకు అనేది కూడా రైతు సోదరులు తెలుసుకొని ఒక అవగాహన పెంపొందించుకున్న తర్వాతనే జీవాల పెంపకం చేపట్టాలి. తర్వాత మరొక ఎత్తు ఏంటంటే అటు ఆరోగ్య పరిరక్షణలో కొంతమంది రైతు సోదరులు కంగారు పడిపోయి అది సరిగా ఈనటం లేదు, లేదంటే అది సరిగా తినటం లేదు అనేటువంటి కొంచెం టెన్షన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగులేనప్పుడు వీలైనంత వరకు వెంటనే దగ్గరలో ఉన్న పశు వైద్య అధికారిని సంప్రదించాలి, వాళ్ళు దానికి సంబంధించినటువంటి చికిత్స చేయడమే జరుగుతుంది. ఆ విధంగా చేసిన తర్వాత సకాలంలో వాటిని ఎదగు వచ్చినప్పుడు కట్టించటము, తర్వాత ఈనిన తర్వాత ఈనబోయే ముందు వాటికి ఏ విధంగా అదనంగా ఆహారం ఇవ్వాలి, ఈనిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ విధంగా ఒక వరుస క్రమంలో కనుక రైతు సోదరులు జీవాల పెంపకం గురించి అవగాహన పెంచుకొని చేపట్టినట్టయితే ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. అయితే ప్రభుత్వం వారు కూడా ఇటువంటి పెంపకాన్ని ప్రోత్సహించడానికి వీలుగా కొన్ని కొన్ని ప్రభుత్వ సంస్థల్లో రైతులకు అవగాహన కోసము శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అటు పశుసంవర్ధ శాఖ వారు కానీ, అలాగే శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం వారు కానీ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒకవేళ అవి కూడా తెలియని సందర్భంలో ఆయా దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్య అధికారుల దగ్గరకు కానీ, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్య కళాశాలకు కానీ వెళ్ళి ఆ యొక్క స్పెషలిస్టులను సంప్రదించి వీటి మీద నైపుణ్యతను అనేది రైతు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
1: ధన్యవాదాలండి డాక్టర్ శ్రీధర్ గారు. ఈరోజు రైతు సోదరుల కోసం ఈ వేసవిలో జీవాలు ఎలా సంరక్షించుకోవాలి, ఎలా లాభదాయకమైన జీవాలను పెంపుదలు చేసుకోవాలనే వివరాలు తెలియజేశారు. మరొకసారి ధన్యవాదాలండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వేసవిలో జీవాల సంరక్షణ ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ శ్రీధర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడొక జానపద గీతం

జానపద గీతం విన్నారు. ఇప్పుడు బొప్పాయి సాగు వివరాలు తెలుసుకుందాం. బొప్పాయి సాగు గురించి తెలుసుకుందాం. రుచిలోనూ ధరలోనూ పోషక విలువల్లోనూ అందరికీ ఇష్టమైన పండు బొప్పాయి పండు. ఇందులో విటమిన్ సి, ఇనుము, కాల్షియం, భాస్వరం,

0: మొదలైనవి మెండుగా ఉంటాయి. బొప్పాయిని కేవలం పండులాగి కాకుండా కాయ నుంచి వచ్చే పాలతో పాపయిన్ అనే ఎంజైమ్ను కూడా తీసి మందులు ఇతర పరిశ్రమల్లో ఉపయోగిస్తాం వల్ల దీనికి గిరాకీ చాలా బాగుంది. ఉష్ణమండలపు ప్రాంతాల్లో బొప్పాయి బాగా పెరుగుతుంది. మురుగునీరు పారే నేలలు అనుకూలంగా ఉంటాయి. అయినా బొప్పాయి అన్ని రకాల నేలల్లోనూ చక్కగా పెరుగుతుంది. బొప్పాయిలో రెండు రకాల మొక్కలుంటాయి. డయాషియస్, ఆడ మగ పూల చెట్లు విడివిడిగా ఉంటాయి. గైనో డయీషియస్ రకాల్లో మగ మొక్కలుండవు, కావున పాదుకు ఒక మొక్క నాడితే సరిపోతుంది. వీటిలో కూర్గు హానిట్యూ, సోలో, కోత్రి, పూసా డెలిషియస్, పూసా మెజిస్టి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. వీటిని సాగు చేసేటప్పుడు 2 నుంచి 3 మొక్కల చొప్పున నాటి పూత వచ్చిన తర్వాత 10 ఆడమొక్కలకు ఒక మగమొక్క ఉంచి మిగిలినవి తీసివేయాలి. 1 ఎకరాకు 100 గ్రాముల విత్తనం సరిపోతుంది. బొప్పాయి పంట తీసిన విత్తనాలు 45 రోజుల నుంచి మొలక శాతం తగ్గుతుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు నారు పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. నారు పెంచడానికి 22.5 నుంచి 15 సెంటీమీటర్ల పరిమాణం, 150 కేజీ మందం, 2 నుంచి 3 రంధ్రాలున్న పాలిథిన్ సంచుల్లో ఎరువు, మట్టి, ఇసుక సమపాళ్లలో నింపాలి. ప్రతి సంచికి 2 నుంచి 3 విత్తనాలుంచి మొలకెత్తిన తర్వాత 1 మాత్రమే ఉంచాలి. రకాలను బట్టి మొక్కల మధ్య 2.5 నుంచి 3 మీటర్ల దూరంలో ఎటు చూసినా 40 సెంటీమీటర్లు ఉండేలాగా గుంటలు నాటి అందులో వెయ్యాలి. 2 నెలల వయసు గల మొక్కలను సాయంత్రం సమయంలో నాటుకోవాలి. ఇక ఎరువుల విషయానికొస్తే 25 కిలోల పశువుల ఎరువు, 25 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 500 గ్రాముల పొటాష్ ఎరువులను నాటిన 2వ నెల నుంచి 6 దఫాలుగా 60 రోజులకొకసారి పాదుల చుట్టూ వేసి మట్టి కప్పాలి. అవసరాన్ని బట్టి శీతాకాలంలో 10 రోజులకొకసారి, వేసవిలో 6 రోజులకొకసారి కాండానికి తగలకుండా నీరు పెట్టాలి. ఇక కోత దిగుబడి విషయానికొస్తే బొప్పాయి నాటిన 1వ సంవత్సరం నుంచి కాపుకు వస్తాయి. 2-3 సంవత్సరం అంతా కూడా దిగుబడి వస్తుంది. హెక్టార్కి 75 నుంచి 100 టన్నుల పండ్ల దిగుబడి వస్తుంది. మీరింతవరకు బొప్పాయి పంట సాగు వివరాలు విన్నారు.
1: ఈనాటి పంటసీముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పీఎం ధన్ధాన్య కృషి యోజన, పీఎం డిడికేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం.
3: భారత ప్రభుత్వం వారు రైతుల కోసం ఎన్నో పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు రైతులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. అంటే 11వ తేదీ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే పీఎండిడికేవై అని కూడా అంటారు. ఈ పథకము రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పథకం యొక్క ప్రయోజనాలు అంశాల గురించి తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు. మరి వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కె బాలాజీ నాయక్ గారు.
4: నమస్కారం సార్
3: బాలాజీ నాయక్ గారు. 11వ తేదీ ఢిల్లీలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా పీఎండిడికేవై అంటే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, ముఖ్యంగా రైతుల కోసం. ఈ పీఎండిడికేవై ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన గురించి తెలియజేయండి.
4: ప్రధానమంత్రి ధనధాన్య యోజన గురించి మనం చూసుకున్నట్లయితే కేబినెట్లో 9 జూలై ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి చర్చించడం జరిగింది. ఆ రోజే ఏ విధంగా ఈ రైతులకు ఉపయోగపడుతుందనే చూసుకున్నట్లయితే వ్యవసాయ ఉత్పాదనను పెంచడం కానీ అదే ప్రధానమంత్రి కృషి యోజనలో గణనీయమైన మొదటి ముఖ్య లక్షణం. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే ఉత్పాదకతను పెంచడం కానీ, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం కానీ మరియు జీవనోపాధిని మెరుగుపరచడంలో కూడా ఈ యోజన ముఖ్య పాత్ర వహిస్తుంది. మెయిన్ దీనిని మొదటగా మన కేంద్ర బడ్జెట్లో 2025-26 6 సంవత్సరాల పాటు ఈ పథకాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే 42,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగినది. ఈ మొదటగా చూసుకున్నట్లయితే ఈ పథకం యొక్క స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడమే కాక

0: కాకుండా మెరుగైన నీటిపారుదల మరియు నిల్వ రుణాలను ఇవ్వడం కానీ, సదుపాయాల్ని కల్పించడంలో కానీ, వ్యవసాయ ఉత్పత్తి పెంచడంలో కానీ, మొదటగా అనుకున్నట్టుగా వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేపట్టడంలో దోహదపడుతుంది.
1: సరే బాలాజీ నాయక్ గారు, భారత ప్రభుత్వము 100 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది కదా, అంటే ఏ ప్రాతిపదికన ఈ జిల్లాల ఎంపిక జరిగిందంటారు?
0: మొదటిగా చూసుకున్నట్లయితే ఈ జిల్లాల ఎంపిక అనేది ప్రమాణాలను మనం గుర్తించినట్లయితే, ఎక్కడైతే తక్కువ వ్యవసాయ ఉత్పాదకత ఉంటుందో అటువంటి జిల్లాలను గుర్తించడం, అలాగే తక్కువ పంట తీవ్రత అంటే వ్యవసాయం అయితే ఓన్లీ మోనోక్రాపింగ్ మాత్రమే, వేసిన పంటనే ప్రతి సంవత్సరం వేస్తున్నట్లయితే, అది ఒకే పంట వేస్తున్నట్లయితే మనం అక్కడ భూమి సారవంతం తగ్గుతుంది, పంట దిగుబడి కూడా రాదు. సో క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే లో క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్కడైతే జరుగుతుందో అటువంటి ప్రామాణికను కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే తక్కువ అంటే రుణ పంపిణీ, రైతులకి రుణాలు తక్కువ ఎక్కడైతే స్కేర్సిటీగా ఉంటుందో అటువంటి జిల్లాలను ప్రామాణిక తీసుకొని మొదటగా చెప్పింది, తక్కువ ఉత్పాదకత ఒకటి, అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది రెండో ప్రామాణికం, మూడో ప్రామాణికం అయితే లోన్స్ అంటే
1: రుణాలు,
0: రైతులు రుణాలు తక్కువగా ఎక్కడైతే ఏ జిల్లాల్లో ఇస్తున్నారో అటువంటి జిల్లాలను ఎంపిక చేసుకోవడం జరిగింది.
1: భారత ప్రభుత్వం వారు మీరు చెప్పిన ప్రామాణికతలను తీసుకొని ఎంపిక చేయడం జరిగింది, దాదాపుగా 100 జిల్లాలను. సరే బాలాజీ నాయక్ గారు, ఇప్పుడు ఏవైతే 100 జిల్లాలు ఉన్నాయో దానికి సంబంధించి మరి మన ప్రాంతంలో రాయలసీమకేమన్నా జిల్లాలు ఎంపిక అయ్యాయంటారా?
0: రాయలసీమలో మొదటిగా చూసుకున్నట్లయితే మనం అనంతపురం జిల్లా ఒకటి, అన్నమయ్య జిల్లా కూడా ఎంపిక అయింది. మరి మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, అనంతపురం, ఇవి మనం
1: ఆంధ్రప్రదేశ్లో. తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఇంకా తెలంగాణ కూడా వస్తుంది.
0: తెలంగాణ చూసుకున్నట్లయితే నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగర్, వరంగల్, ఈ జిల్లాలు ఎంపికైనాయి.
1: అంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఈ జిల్లాలు ఉన్నాయి. సరే బాలాజీ నాయక్ గారు, మరి ఇందులో భాగంగా ఇతర అనుబంధ పథకాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: ఇందులో భాగంగా అనుబంధ పథకాలు చూసుకున్నట్లయితే పప్పు దినుసుల గురించి తీసుకోవడం జరిగింది. ఏమంటే అది పల్సెస్ని అంటే అపరాలను ఉత్పత్తి తగ్గుతున్నది కాబట్టి మనం అపరాలను ఉత్పాదకతను పెంచనే ఉద్దేశంతో ఆత్మ నిర్భర్ భారత్ అనే పథకంలో పల్సెస్ని ఉత్పాదకతను పెంచడం కూడా అదొక యోజన కింద,
1: దీంట్లో
0: ధనధాన్య కృషి వికాస యోజన కింద చేర్చడం జరిగింది.
1: ధన్ ధాన్య అంటే ఇప్పుడు ధనము ధాన్యాలు
0: ధాన్యం
1: రెండు కలిపి పేరు పెట్టడం జరిగింది.
0: పేరు పెట్టడం జరిగింది అన్నమాట. ఎప్పుడైతే ఉపరాలలో తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ధాన్యం ఎక్కువ ఉత్పాదకను పెంచాలి, ఈ రెండు ప్రామాణికలు తీసుకొని ఇందులో దగ్గర 32 స్కీమ్స్ కలిపి కూడా ఒక పథకంగా రూపొందించారు.
1: అవి ఏమన్నా ఉంటే చెప్తారా?
0: అవి ప్రస్తుతానికైతే ఫసల్ బీమా యోజన కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, డ్రోన్ని దీదీ అనే పథకం కానీ, అలాగే చిన్న చిన్న పథకాలు NFSM కానీ, NMOOP అనే చిన్న చిన్న పథకాలన్నీ కలిపి ధనధాన్య కృషి యోజన కింద చేర్చగలిగారు.
1: అవి కూడా ఇందులో
0: భాగం
1: చేసి దీనికి ఒక పేరు పెట్టడం
0: జరిగింది అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమంటారు?
0: యాక్చువల్గా దీని ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే మనం ఆర్థిక వ్యయాన్ని పెంపొందించాలి. ఎలాగంటే ధనధాన్య యొక్క ముఖ్య లక్ష్యాలు చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి ఒకటి, అలాగే పంట వైవిధ్యాలను ప్రోత్సహించాలి, క్రాప్ డైవర్సిఫికేషన్స్, అలాగే మనం నీటి పారుదల మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం మెరుగుపరుచుకోవాలి, అలాగే పంట కోత నిల్వలు కానీ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ అంటారు కదా, మనం అటువంటి వాటిని మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి మౌలిక సదుపాయాన్ని కల్పించే విధంగా ఉండాలి. ఈ పథకంలో డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని డైరెక్ట్గా MSP ద్వారా ఎంత అమౌంట్ అవుతుందో రైతుకు చేర్చే విధంగా కూడా ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క ఫలితాలను చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు మన దేశం నుంచి ఇతర దేశాలకు కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి, GST ఎక్కువగా పెంచడం జరుగుతుంది, ఇటువంటి వాటిని మనం నిలదొక్కుకోవాలంటే భారత ప్రభుత్వం అనేది ఉత్పాదకతను పెంచాలి మెయిన్. తర్వాత ఆర్థికంగా మనం ప్రోడక్ట్ని మనమే తయారు చేసుకోగలిగినట్టయితే రైతులకి ఆర్థికంగా బలం చేకూరుతుంది. అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడైతే పంటను

0: ఉత్పాదకతను పెంచుతారో ఆర్థికంగా కానీ ఇంకా ఇతర రంగాలలో కూడా మంచి నైపుణ్యాన్ని కల్పించవచ్చు అనే సదుద్దేశంతోనే ఈ యోజనను పెట్టారు. అదే కాకుండా ఈ మధ్య చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు వెళుతూ ఉంటారు, అటువంటి వాళ్ళను కూడా మనం ఆర్థికంగా సపోర్ట్ చేసి వాళ్ళని వలసలు లేకుండా చేయడం, సమగ్ర సమీకృత వ్యవసాయ ప్రణాళికను అవలంబించినట్లయితే IFS ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఆ విధంగా అవలంబించినట్లయితే స్థిరమైన వ్యవసాయ పద్ధతులని పాటించి నీళ్లను మరియు నీటి సంరక్షణను కూడా మనం చేపట్టుకోవచ్చు. అలాగే మనం అనుబంధ రంగాలు అలైడ్ సెక్టార్స్ అంటారు, వెటర్నరీ కానీ హార్టికల్చర్ కానీ ఉద్యానం కానీ ఇటువంటి వాటిని మనం దృష్టి సారించినట్లయితే ఆర్థికంగా కూడా మనం ఈ యోజన కింద నిలదొక్కుకోవచ్చు. ఇది ఈ ముఖ్య ఉద్దేశం,
1: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ముఖ్యంగా మీరు చెప్పింది ఏమంటే మన ఉత్పత్తుల్ని మనమే పెంచుకోవాలి, అంటే మనం పెంచుకొని సస్టైన్ అయిన తర్వాత అంటే ఎగుమతులు ఎక్కువ ప్రోత్సహించాలి, దిగుమతులు తగ్గించుకోవాలి
0: తగ్గించుకోవాలి. ఇంకోటి ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం అపరాలలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు వరి విషయంలో కానీ గోధుమ విషయంలో కానీ మనం దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మనం ఆహార ధాన్యం మనమే పండించుకొని మన దాన్ని సపోర్టింగ్గా కొద్దిపాటు నిలదొక్కున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో అపరాలు కూడా చాలా వరకు మనం లోటు ఉంది,
1: అటువంటి దిగుమతి చేసుకుంటున్నాం.
0: ఇప్పుడున్న పరిస్థితులలో కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం వల్ల కొరత రావచ్చు, కాబట్టి ఆ కొరతను నివారించుకోవాలంటే ప్రధానమంత్రి మోడీ గారు ముందుగానే అటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా మనం రైతులకి కొద్దిగా మోటివేట్ చేసి అపరాల ఉత్పాదకతను పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ
1: ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన
0: ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఇంకా ఏమేమి ఉన్నాయంటారు దీంట్లో?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే 350 లక్షల టన్లు ఉత్పత్తి చేయాలి ఎప్పటికీ 2030-31 నాటికి. ఇందులో మనం ఏరియా క్రాపింగ్ ఏరియా చూసుకున్నట్లయితే 310 లక్షల విస్తీర్ణం చూసుకున్నట్లయితే 310 లక్షల హెక్టార్లలో 350 లక్షల టన్లు మనం ఉత్పత్తి చేయాలి. ఇది 2030-31 నాటికి చేయగలగాలి.
1: ప్రణాళిక ప్రకారం చేసుకుంటే 2030-31 నాటికి రైతు సోదరులు అక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అందుకోసం మనం విత్తనాన్ని మనం 88 లక్షల కిట్స్ చిన్న చిన్న
1: ప్యాకెట్లు
0: బ్యాగుల రూపంలో కానీ, అలాగే మనం 120 లక్షల క్వాలిటీ సర్టిఫైడ్ సీడ్స్ని కూడా రైతులకు అందజేయగలిగేటట్టు మనం ప్రణాళికను రూపొందించగలిగాము. ఈ మిషన్ ద్వారా దగ్గర 2 కోట్ల మందికి రైతులను లబ్ధి చేకూర్చినట్లు కలిగినట్లయితే అపరాలలో ఉత్పాదకతను పెంచవచ్చు, అలాగే అపరాలు ఎగుమతి కూడా చేసుకోవచ్చు, ఇతర దేశాలను కూడా అమ్ముకోవచ్చు,
1: ఇతర దేశాలకు
0: పంపించుకోవచ్చు
1: ఎగుమతి ద్వారా. అప్పుడు ఏమవుతుందంటే దిగుమతి తగ్గిపోయి ఎగుమతులు పెరగడం వల్ల ఏవైతే రైతుల ఈ ప్రామాణికం ఉంటుందో పెరుగుతూ ఉంటుంది.
0: అవును, ఆ విధంగా పెరగడం వల్ల దేశానికి ఆర్థికంగా బలం చేకూరుతుంది, కాబట్టి ఇతర ఏదైనా యుద్ధ రంగాలలో కానీ కొన్ని మనకు అవసరమైనటువంటి కాబట్టి తీర్చుకోగలుగుతాం. ఆ సదుద్దేశంతోనే ఈ ఆత్మ నిర్భర మిషన్ అనేది కూడా రూపొందించడం జరిగింది అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ముఖ్యంగా ఈ PMDDKY మరి రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
0: ఇదివరకే మనం కొద్దిపాటు
1: చర్చించుకున్నాము.
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కానీ, అలాగే ఈ పథకాలలో వ్యవసాయ రంగం ఆహార భద్రత మరియు గ్రామీణ జీవనోపాధిని పెంచుకోవచ్చు, అలాగే అపరాలు వేసుకోవడం వల్ల నేల ఆరోగ్యం అంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది నైట్రోజన్ రూపంలో స్థిరీకరించడం జరుగుతుంది, భారతదేశం దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం డిమాండ్లను తీర్చుకోగలిగినట్లయితే ఇప్పటికీ 14% పప్పుధాన్యాల దిగుమతి చేసుకుంటుంది, అటువంటి వాటిని మనం నివారించగలుగుతాం, రైతుల ఆదాయాన్ని కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది, వ్యవసాయాన్ని మరింతగా స్థిరంగా మరియు ఈజీగా ఈ టెక్నాలజీ ద్వారా మనం సాధించుకోవచ్చు. కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా కానీ రాష్ట్ర స్థానిక సంస్థల ప్రభావితాన్ని మనం సమన్వయంగా కోఆర్డినేషన్తో చేసుకున్నట్లయితే ఇటువంటి వాటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, అలాగే నిధుల భరోసాని చేసుకోవచ్చు, సమగ్రతను నిర్ధారించుకోవచ్చు, మనం ఎంతవరకు నిలదొక్కుంటాము, అలాగే రైతు ఉత్పాదకాన్ని కానీ భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో కూడా యోజన కింద రైతులు ఉపయోగపడేటట్లు అవలంబించడం జరిగిందన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఏదైతే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి

0: యోజన ఉందో, ఇది ఏ విధంగా అమలవుతుందంటారు?
1: ఈ పథకం జిల్లా వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా ప్రణాళికని రూపొందించడం జరుగుతుంది. ప్రతి జిల్లాకు ధనధాన్య సమితిని ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటి పర్యవేక్షణలోనే ప్రణాళిక జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులు సభ్యులుగా కూడా చేర్చుకోవచ్చు. ఈ రైతులను కూడా ప్రణాళికను పంట వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ, వ్యవసాయ స్వయం సమృద్ధి వంటి జాతీయ లక్ష్యాలను అనుగుణంగా ఈ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. వీటి పర్యవేక్షణ కానీ మరియు మూల్యాంకనం చూసుకున్నట్లయితే నెలవారీ సమీక్షలతో కానీ, అంటే మంత్లీ మీటింగ్స్ అంటారు కదా, డాష్బోర్డ్ల ద్వారా కానీ మీటింగ్స్ పెట్టుకొని కీలకమైన పనితీరును బట్టి ఉపయోగించే ట్రాక్ని మనం చేసుకోవచ్చు. సజావుగా అమలు చేయడానికి ప్రతి జిల్లా కేంద్ర నోడల్ ఆఫీసర్ గారు ఉంటారు. ఆ అధికారుల సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఈ నీతి ఆయోగ్ క్రమం తప్పకుండా మార్గదర్శకంగా అందించడానికి దోహదపడుతుంది. అలాగే జిల్లా ప్రణాళికలను కూడా సమీక్షించడానికి వీలు పడుతుంది అన్నమాట.
0: బాగుందండి బాలాజీ నాయక్ గారు, ఇటీవల భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మరి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని విధి విధానాలు ఏమి, దాని యొక్క ఉద్దేశం ఏమి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం ధనధాన్య కృషి యోజన పిఎండిడికేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ ఆకాశవాణి విజయవాడ. ఇన్ అవర్ వీక్లీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంగ్లీష్ టాక్స్ వి బ్రింగ్ యూ ఏ టాక్ బై డాక్టర్ ఎన్ ఉషా ఆన్ ద టాపిక్ విట్ అండ్ హ్యూమర్ ఇన్ మొక్కపాటి నరసింహ శాస్త్రిస్ బారిస్టర్ పార్వతీశం.
2: విట్ అండ్ హ్యూమర్ ఇన్ మొక్కపాటి నరసింహ శాస్త్రిస్ బారిస్టర్ పార్వతీశం. లిటరేచర్ ఆఫెన్ టీచర్స్ అస్ త్రూ లాఫ్టర్ అండ్ ఇన్ తెలుగు లిటరేచర్ నో లాఫ్టర్ రింగ్స్ లౌడర్ దాన్ దట్ ఆఫ్ పార్వతీశం. ద నేవ్ యూత్ హూ థాట్ గోయింగ్ టు ఇంగ్లండ్ వాజ్ గోయింగ్ టు ద నెక్స్ట్ టౌన్. ఇమాజిన్ అ యంగ్ మ్యాన్ వైడ్ ఐడ్ rustic and utterly unprepared boarding a ship to England with dreams of becoming a barrister. What's his name? Parvatisam. Where he's going? His journey? It's a comedy of errors. His story, a mirror held up to society, polished with wit and humor. And in his words, he says, I thought going to England was going to the next town. The genius of Mokkapati Narasimha Sastri is that he was born in 1892 in Andhra Pradesh. He lived through the late colonial period, a time when English education was both a fascination and a symbol of prestige. He grew up in a society caught between the innocence of rural life and the allure of Western modernity. This tension became the fertile ground for his humor. He was a versatile writer, producing novels, plays, short stories and essays. His 6 plays reveal European influences and retain a distinctly Telugu sensibility. Shastri's hallmark was humor. He used irony, exaggeration and satire to critique society while entertaining the readers. And his most celebrated creation was Barrister Parvatisam, published in 1924, which remains a cornerstone of modern Telugu literature. Sastri gave Telugu literature a beautiful gift.

0: శ్రీమద్ భగవద్గీత. ధర్మక్షేత్ర ఏమి చేసిరి?
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్,
2: నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి,
1: వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత.
3: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుభవాలు. ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారితో సంభాషణ వింటారు.
4: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆకాశవాణిలో 3 దశాబ్దాలకు పైగా పనిచేసిన అనుభవం కలిగిన విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా రేడియో పెద్దయ్యగా శ్రోతలందరికీ సుపరిచితులు. రేడియో పెద్దయ్య పాత్ర ద్వారా ఎన్నో ఏళ్ల పాటు వినోదాత్మకంగా విజ్ఞానమయమైన సమాచారాన్ని రైతులకు, ఆకాశవాణి అభిమాన శ్రోతలకు అందజేసి అందరి మన్ననలు పొందారు. అలాగే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో మార్కెటింగ్ విభాగంలో విస్తృతంగా పనిచేసి విశేష సేవలందించారు. చివరగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఎఫ్ఎం రెయిన్బో, వివిధ భారతి, ప్రైమరీ ఛానల్తో పాటు వివిధ విభాగాలకు చెందిన బాధ్యతను నిర్వర్తించి అక్కడే పదవీ విరమణ పొందారు. మరి సార్ని అడిగి తన రేడియో ప్రస్థానంలోని అనుభవాలు, అనుభూతుల గురించి తెలుసుకుందామా? నమస్కారం సార్.
5: నమస్కారం అండి.
4: సార్, ముందుగా రేడియోలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది?
5: నేను ఆకాశవాణిలో ఉద్యోగానికి రాకముందు టొబాకో బోర్డు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ, ఈ టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తుండేవాడిని. అప్పట్లో నాకు ఒక రకంగా చెప్పాలి అంటే ఆ జాబు సంతృప్తికరంగా ఉన్నదా అంటే, నేను చదివినటువంటి చదువుకి నేను రైతులతో కలిసి తిరగటము అది నాకు కొంతవరకు సంతృప్తి ఉన్నమాట నిజమే. అయితే ఒకరోజు మా నాన్నగారు నన్ను ఒక ప్రశ్న అడిగారు, నువ్వు చదివింది బీఎస్సీ వ్యవసాయము, నువ్వు చేస్తున్నదేమో పొగాకు బోర్డులో, ఇది సమాజానికి ఈ టొబాకో అనేది మంచి చేయటానికా చెడు చేయటానికా అని అడిగారు. ఆ ప్రశ్న నన్ను చాలా ఆలోచనలు రేకెత్తించింది. అసలు 2 రోజులు నేను నిద్రపోలేదు. మరి కాకతాళీయమో మరి నా అదృష్టమో ఏంటో తెలియదు గాని, మా నాన్నగారు ఆ ప్రశ్న అడిగిన కొన్ని రోజులకే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రకటన ఒకటి వచ్చింది ఆకాశవాణిలో ఫామ్ రేడియో రిపోర్టర్ ఉద్యోగానికి. అలా నేను దరఖాస్తు చేసుకోవటము, ఆకాశవాణిలోకి రావటం జరిగింది.
4: మీరు అప్పుడు టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్ అన్నది ఫామ్ రేడియో రిపోర్టర్ కన్నా పెద్ద హోదా ఉన్న ఉద్యోగం, అది వదులుకొని మీరు ఆకాశవాణి మీద అభిమానంతో రేడియోలోకి వచ్చారు సార్?
5: అవును, అది ఒక రకంగా నిజం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆకాశవాణి అంటే చాలా అభిమానం. నేను విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రసారాలు వింటూ పెరిగాను. నేను అక్కడ వివిధ భారతి కార్యక్రమాలు గాని, ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు గాని నేను చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తిగా వింటుండేవాడిని. అది కాకుండా నేను డిగ్రీ పూర్తయిన తర్వాత ఒకసారి విజయవాడ ఆకాశవాణి కేంద్రం వాళ్లు నా దృష్టిలో స్వాతంత్ర్యం అంటే అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం కోసం వివిధ కళాశాలలకు వచ్చి యువతీయుల అభిప్రాయాలు సేకరించడం జరిగింది. మొట్టమొదటిసారిగా అప్పుడు నా స్వరం ఆకాశవాణిలో నేను వినటం అనేది జరిగింది. అంటే అలా ప్రసారాల్లో తొలి అడుగుగా చెప్పుకోవచ్చు అది. ఇది కాకుండా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వాళ్ళు యువవాణి కార్యక్రమంలో సైన్స్ క్లబ్ శీర్షికన ఒక కార్యక్రమం ప్రసారం చేసేవాడు. అంటే ఎవరైనా సరే యువతి యువకులు సైన్స్ సంబంధించినటువంటి విషయాలు గనక రాసి పంపించినట్లయితే వ్యాసాలు వాటిని చదివి వినిపించేవాళ్ళు. నేను అప్పట్లో వైరస్ దాని గురించి కూడా ఒక ఆర్టికల్ రాసి పంపించడం, వాళ్ళు దాన్ని చదివి వినిపించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొదటి నుంచి నాకు ఆకాశవాణి పట్ల ఉన్నటువంటి అభిమానం. ఆ తర్వాత అనుకోకుండా మరి మా నాన్నగారు నన్ను ప్రశ్న అడగటము, ఖచ్చితంగా అదే సమయంలో ఇలా ఈ ప్రకటన రావటము, నేను రిక్రూట్ అవటము అలా జరిగింది.
4: మొదటిసారి మీ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది సార్?
5: నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో 1988 ఏప్రిల్లో ఫామ్ రేడియో రిపోర్టర్ గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 11 సంవత్సరాల పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వ్యవసాయ విభాగంలో నేను పనిచేయటం జరిగింది.
4: వ్యవసాయ విభాగంలో ఆకాశవాణి రైతులకు చాలా విస్తృత సేవలు అందించింది, అది అందరికి తెలిసిన విషయమే. మరి వ్యవసాయానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల ప్రసారాల నేపథ్యం గురించి కాస్త వివరంగా తెలియజేస్తారా?
5: ఇప్పుడు 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రసారాలలో 33 ఏళ్ళు అంటే మూడు దశాబ్దాలకు పైగా ఆకాశవాణిలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభించింది. ఇది నా అదృష్టంగా నేను భావిస్తాను. ఇక వ్యవసాయ కార్యక్రమాల గురించి వచ్చినట్లయితే 1960వ దశకంలో హరిత విప్లవం తీసుకురావాలి అని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి, మనం విదేశాల నుంచి దిగుమతులేవి చేసుకోకుండా మన జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు మనం పండించాలి, దానికోసం హరిత విప్లవం తీసుకురావాలి అని అనుకున్నారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సి సుబ్రహ్మణ్యం గారు ఆకాశవాణిలో వ్యవసాయ ప్రసారాల స్థాపనకు చాలా కృషి చేశారని చెప్పుకోవాలి. అప్పుడు ఏం చేశారంటే 1966 సంవత్సరంలో యుఎస్ఏ, ఫిలిప్పీన్స్, కెనడా ఇలాంటి దేశాల్లో కొందరు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వాళ్ళు కూడా పర్యటించి అక్కడ వ్యవసాయ దిగుబడులు పెంచడానికి ప్రభుత్వం నుండి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని వాళ్లు అక్కడ స్టడీ చేయడానికి వెళ్లటము, అక్కడ వ్యవసాయాన్ని కోసం, వ్యవసాయ అభివృద్ది కోసం, రైతులకు సూచనలు ఇవ్వటం కోసము రేడియోను వాళ్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అనేది వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు ఆ వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ఆధారంగా 1966 సంవత్సరం నుండి 1977 సంవత్సరం మధ్యకాలంలో ప్రతి ఆకాశవాణి కేంద్రంలోనూ వ్యవసాయ విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవసాయ విభాగం ఏర్పాటు చేసినప్పుడు ఏ ఏ సమయాల్లో వ్యవసాయ కార్యక్రమాలు ప్రసారం చేస్తే బాగుంటుంది ఆ వేళలు నిర్ణయించడానికి కూడా వాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రతిరోజు ఉదయం రైతులు పొలానికి బయలుదేరే ముందు ఒక 10 నిమిషాలు వ్యవసాయ హింట్స్, అంటే పొలం పనులు అనే కార్యక్రమాన్ని మనం ప్రసారం చేసినట్లయితే ఆ రోజున వ్యవసాయ శాఖ వారి నుంచి గానీ ఇతర విభాగాల నుంచి గానీ రైతులకు ఇచ్చేమన్నా సూచనలు ఉంటే అవి ఉదయం ఆ 10 నిమిషాల బులెటిన్లో మనం ప్రసారం చేసేవాళ్లం. అలాగే మధ్యాహ్నం రైతులు ఇంటికి భోజనానికి వచ్చే సమయంలో 1:20 పాడి పంట కార్యక్రమం ప్రసారం చేయడం జరిగింది. ఈ పాడి పంట కార్యక్రమం నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో తొలి విడత 11 సంవత్సరాలు పనిచేసినప్పుడు 10 సంవత్సరాలు ఈ పాడి పంట కార్యక్రమం అందులో నేను పెద్దగా పాల్గొనడం అనేది జరిగింది. సాయంత్రం 6:30 గ్రామ సీమల కార్యక్రమం, అందులో రైతులకు కావలసినటువంటి అంటే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటికి అమలు చేస్తున్నటువంటి ఏదైనా గనక స్కీమ్స్ ఉన్నట్లయితే వాటి గురించి, అది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బాలల కోసం బాల విహార కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు కూడా 6:20. ఇదే కాకుండా రైతులకు కావలసినటువంటి ఎంటర్టైన్మెంట్ కోసం ఏంటంటే ఇప్పుడు జానపద గేయాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం 6:20 ప్రసారం చేయడం జరిగేది. ఆ తర్వాత మార్కెట్ ధరల తర్వాత వాతావరణ సూచనలు ఇవి అందించేవాళ్ళం. 6:50 వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో వ్యవసాయ సూచనలు ప్రసారం చేసి

0: చేసేవాళ్ళు. 7:15 ఇది ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క పేరుతో ప్రసారం అయ్యేది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఇల్లు వాకిలి అనే పేరుతో ప్రసారం అయ్యేది.
1: సార్, మరి మీ అనుభవాలు, మీరు ఎంతో మంది రైతులతో నేరుగా వారితో పొలాలకి వెళ్లి సందర్శించినప్పుడు వాళ్ళని కలిసి ఉంటారు, అలాగే ఎంతో మంది శ్రోతలు మీ అభిమానులు ఉంటారు, అందులో మీకు ప్రత్యేకంగా ఏవైనా అనుభూతులు ఉంటే మన శ్రోతలతో పంచుకుంటారు?
0: అనుభూతులు అంటే ఉన్నాయి, చాలానే ఉన్నాయి, కొన్ని చెప్తాను నేను. ఒకసారి నేను నాగపూర్ నుంచి రైల్లో ప్రయాణిస్తున్నాను, అంటే ఢిల్లీ నుంచి వస్తూ నాగపూర్లో రైలు దిగి అక్కడి నుంచి మరొక ట్రైన్లో నేను రాజనందగాం అక్కడికి వెళ్ళాలి. నేను నాకు రిజర్వేషన్ లేదు, నేను ట్రైన్ ఎక్కాను. అక్కడ ఒక అతన్ని పంచగట్టుకున్న ఒక వ్యక్తిని చూసి ఇతను ఖచ్చితంగా మన తెలుగువాడై ఉంటాడు అనుకుని వెళ్ళి, సార్ నేను రాజనందగాంలో దిగుతాను, కొంచెం అడ్జస్ట్ అవుతారా, నేను కూర్చోవచ్చా అని అడిగాను. ఒకే ఒక మాట అడిగాను, అయ్యో విజయ్ కుమార్ గారు భలేవాడు, కూర్చోండి అన్నాడు. నేను వెంటనే ఆశ్చర్యపోయాను, గతంలో మిమ్మల్ని ఎప్పుడూ నాకు కలిసిన జ్ఞాపకం అయితే రావటం లేదు, మీరు నన్ను పేరు పెట్టి పిలిచారు, ఎవరు మీరు అన్నాను. అంటే నేను మహారాష్ట్రలో వ్యవసాయం చేస్తుంటాను అన్నారు. మరి నేను ఎలా తెలుసు మీకంటే? అదేంటి విజయ్ కుమార్ గారు, మీరు పెద్దయ్య కదా, మీరు తెలియకుండా ఎలా ఉంటారు?
1: అంటే మీ గళం ద్వారా మిమ్మల్ని
0: గళం ద్వారా గుర్తుపట్టి. అలాగే ఒకసారి ఆర్టీసీ MDగా పనిచేస్తున్నటువంటి ఎం సత్యనారాయణ గారు కేవలం నన్ను చూడాలని మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు. ఆ రోజు నేను వ్యక్తిగత సెలవులో ఉన్నాను. సరే నన్ను కలవటం కుదరలేదు, ఆయన పెద్ద, ఆయన స్టేషన్ డైరెక్టర్ గారిని కలిసి నాకు ఒకసారి విజయ్ కుమార్ని కలవాలని ఉన్నాను, మీరు ఎలాగో ఒకసారి మా ఇంటికైనా తీసుకురండి అని చెప్పి వెళ్లిపోయారు. మర్నాడు నాకు స్టేషన్ డైరెక్టర్ గారు చెప్పారు, ఏమయ్యా నిన్ను చూడటానికి ఆర్టీసీ చైర్మన్ గారు స్వయంగా వచ్చారు, ఆయన రోజు నీ పాడిపంట కార్యక్రమం వింటారట, నిన్ను కలవాలని వచ్చారు అన్నారు. ఆయన అంతటితో వదలలేదు, తర్వాత ఒక లేఖ కూడా పంపించారు. సార్ అప్పుడు మరి స్టేషన్ డైరెక్టర్ గారు, న్యూస్ డివిజన్ లో పనిచేస్తున్నటువంటి న్యూస్ రిపోర్టర్ బండారు శ్రీనివాసరావు గారు, నేను నాతో పాటుగా చిన్నమ్మ పాత్ర, ఇప్పుడు నిర్మలా వసంత్ గారు అని మా ఆకాశవాణి అనౌన్సర్, మేమందరం కూడా వారి ఇంటికి వెళ్ళటం జరిగింది. అంటే ఇట్లా వ్యక్తిగతంగా నాకు ఎన్నో అనుభూతులు ఉన్నాయి. అయితే నాకు ఇలా సంతృప్తినిచ్చేది ఏమిటంటే ముఖ్యంగా రైతులు నన్ను గుర్తుపట్టడమే కాకుండా మన ప్రసారాలు విని రైతులు, ఇదిగో నేను ఆకాశవాణిలో ప్రసారం వినటం వల్ల నేను ఇలా బాగుపడ్డాను,
1: అంటే వాళ్ళ ప్రతిస్పందన మీకు తెలుసుకుంటారు.
0: ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఒకప్పుడు వరిలో జింకు లోపం ఎక్కువగా ఉంది. పొలం పనుల కార్యక్రమంలో దాదాపుగా ప్రతిరోజు కూడాను, ఎందుకంటే అది మనం వెంటనే గనక చేయకపోతే నష్టం ఎక్కువ జరుగుతుంది. వరిలో జింకు లోప నివారణకు ఏం చేయాలి అనేది మన పొలం పనిలో విస్తృతంగా ప్రసారం చేయటం వల్ల రైతులందరూ కూడా దుకాణాలకి అప్పుడు జింక్ సల్ఫేట్ కొనడానికి వెళుతున్నారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సంచాలకులు కూడా నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది, ఏమండి మీరు పొలం పనులు విస్తృతంగా ప్రచారం చేశారు, మా పని మీరు సులువు చేశారు, మేము అన్ని గ్రామాలకి తిరగలేం కదా, మీ వల్ల అట్లా మా రైతులకు మంచి అవగాహన వచ్చింది, ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు పర్సనల్ గా వచ్చి చెప్పడం జరిగింది.
1: సార్, మరి మీ సుదీర్ఘమైన కెరీర్ లో ఎన్నో సంతృప్తినిచ్చే సందర్భాలున్నప్పటికీ ఏదో ఒక మర్చిపోలేని సంఘటన ఉండుంటుంది, అలాంటిదేదన్నా మాకు తెలియజేస్తారా?
0: ఒకసారి ఏమైందంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను పనిచేస్తున్నప్పుడు రాత్రి సమయంలో సుమారుగా 8:30 ఆ సమయంలో నాకు ఆర్టీజీఎస్ నుంచి ఒక ఫోన్ కాల్ రావటం జరిగింది. అదేంటంటే యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఈ వాతావరణానికి సంబంధించిన సూచనలే కాదు, ప్రకృతి వైపరీత్యాలు ఏ వచ్చినా కూడాను అది ర్యాపిడ్ గవర్నెన్స్, అంటే గవర్నెన్స్ అనేది వెంటనే
1: జరగాలి
0: అని చెప్పి ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పడం జరిగింది. రాత్రి 8 గంటలకి నేను ఆ సమయంలో, వ్యక్తిగతం ఇది, యాక్చువల్ గా మా అత్తగారికి నేను సీరియస్ గా ఉండి హాస్పిటల్లో ఉన్న క్షణంలో నాకు ఒక ఫోన్ వచ్చింది, సార్ మీరు ఆకాశవాణి విజయ్ కుమార్ అంటే అవునన్నాను. మత్స్యకారులు 30 చీరాల సమీపంలో మరబోటులో చిక్కుకుపోయారు, వాళ్లు వెనక్కి రావటం లేదు, మన సమాచారం వాళ్లకు వెళ్లటం లేదు, వాళ్లు వెంటనే వెనక్కి రావాలి, అది మీరు ఆకాశవాణిలో వెంటనే ప్రసారం చేయాలి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయితే మన ఆకాశవాణిలో ఏంటంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వేగవంతం, ఖచ్చితత్వం, ఈ రెండు ఉండాలి. సరే ఆయన వేగంగా చెప్పారు, నేను వేగంగా ప్రసారం చేయగలను, కానీ ఆ సమాచారం ఖచ్చితమా కాదా, నిజంగా అధీకృత వ్యక్తి నాకు ఫోన్ చేశారా లేదా అని ధృవీకరించుకోవటం కోసం నాకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు ఫోన్ నోట్ చేసుకుని మన న్యూస్ ఎడిటర్కి నేను మరలా ఫోన్ చేసి నాకు ఫలానా వ్యక్తి ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారా కాదా, నిర్ధారించుకున్నా. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారే.

0: ఆయన వెంటనే దాని చర్యలు తీసుకోవటము వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే ఇది జరిగిన తరువాత మర్నాడు ఆంగ్ల దినపత్రికలో ఒక పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది, ఆకాశవాణి వల్ల 30 మంది మత్స్యకారులు ప్రాణాలు నిలబడినాయి
1: అద్భుతం
0: అని ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చింది. అయితే ఈ విషయాన్ని నేను అనుకోకుండా ఇలా జరిగిందన్న విషయాన్ని వ్యక్తిగతంగా ఈ సమాచారాన్ని పంచుకోవటం కోసం ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం సంచాలకులుగా ఉన్న శైలియా సుమన్ గారికి నేను ఫోన్ చేసి యాదృచ్ఛికంగా, మేడం రాత్రి ఇలా జరిగింది, నేను ఇలా చేశాను, పేపర్లో ఇలా వచ్చింది, 30 మంది మత్స్యకారులు సేవ్ అయ్యారు అని. అదే సమయంలో యూనిసెఫ్ వర్క్ షాప్ ఢిల్లీలో జరుగుతున్నది. నేను మేడంకు ఫోన్ చేసి వెంటనే ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం డీడీజీగా ఉన్నటువంటి ఆమె యూనిసెఫ్ వర్క్ షాప్ లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది ఏంటంటే ఇలా ఆకాశవాణి ప్రసారాల వల్ల ప్రాణం నిలబడగలిగింది.
2: చాలా బాగుంది సార్, ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి ఎప్పుడూ ముందుంటుందని మీ అనుభవాల ద్వారా అర్థమవుతుంది. మీకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు రఘు గారు.
3: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుభవాలు ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణ అధికారి ఘంటా విజయ్ కుమార్ గారితో సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్, ఇటలీ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించాయి. నీట్ యూజీ పునఃపరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని డిఆర్డీఓ పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు. వివరాలు. ఇటలీలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్ నగరంలో ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన సంయుక్త పాత్రికేయుల సమావేశంలో ఇరువురు నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించాలని నిర్ణయించినట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్, ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29 ద్వైపాక్షిక సంబంధాలకు భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్, ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఇరు దేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని అన్నారు. ప్రపంచ సవాళ్లు, భద్రతా సమస్యలపై సహకారాన్ని పెంపొందించుకుంటూనే దౌత్య ఆర్థికపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ ఆర్ ఇటలీ కే బీచ్ కరీబీ సహయోగ్ ఆర్ సామంజస్య కో దర్శాతా హై. उनके नेतृत्व में हमारे संबंधों को नई गति, नई दिशा और नया आत्मविश्वास मिला है. मुझे खुशी है कि हम अपने संबंधों को अपग्रेड करते हुए स्पेशल स्ट्रेटेजिक पार्टनरशिप की घोषणा कर रहे हैं.
0: నీట్ యూజీ పునఃపరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. న్యూఢిల్లీలో ఈరోజు కేంద్ర భద్రతా నిఘా సంస్థలతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనామిక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పెరిగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందుగానే గుర్తించి తొలగించడంతో సహా అటువంటి నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టడానికి, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడటానికి సామాజిక మాధ్యమాలు, విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ పరీక్షల ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి

0: ఉద్ఘాటించారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫామ్లతో హిందీ వినియోగం విస్తరించాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తూ, మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే హిందీలో నిర్వహించేలా చూడటమే తమ ప్రయత్నమని తెలిపారు. హిందీ అనేది కేవలం ఒక భాషగా మాత్రమే కాకుండా దేశాన్ని ఏకం చేసి ఒక శక్తివంతమైన మాధ్యమంగా చూడాలని కోరారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో ఉపయోగించాలన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం మనందరి బాధ్యతని గడ్కరీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ బస్సులు, ఈ ట్రక్కుల వినియోగాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అధ్యక్షతన ఉన్నతస్థాయి సంప్రదింపుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా ఈరోజు జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈవీ ఎకోసిస్టంలో పాలు పంచుకుంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు, అగ్రిగేటర్లు, రవాణా రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, దేశంలో ప్రయాణికుల రవాణాకు ఎలక్ట్రిక్ బస్సులు భవిష్యత్ వెన్నుముకగా మారనున్నాయని చెప్పారు. అదేవిధంగా సుస్థిర లాజిస్టిక్స్, సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భారతదేశపు తదుపరి దశ హరిత రవాణా పరివర్తనకు నాయకత్వం వహించాలని భాగస్వాములకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ మరో మైలురాయి సాధించింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెన్స్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని తన పరీక్షా కేంద్రంలో డిఆర్డీఓ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, వాహనాలతో పాటు గగనతలంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను సైతం ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి అభివృద్ధిలో హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డీఎల్, చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ TBRL, పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కీలక పాత్ర పోషించాయి. ఈ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఆయా సంస్థలను అభినందించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాధించిన ఒక వ్యూహాత్మక మైలురాయిగా దీన్ని అభివర్ణించారు. మహిళలు, పిల్లలు, యువతీ యువకుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రపంచ మార్గదర్శకాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. జెనీవాలో జరుగుతున్న 79వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాత, నవజాత శిశు, బాలల ఆరోగ్య భాగస్వామ్యం PMNCH బోర్డ్ చైర్ హెలెన్ క్లార్క్తో జేపీ నడ్డా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. బోర్డు వైస్ చైర్గా ఉన్న ఆయన PMNCHలో భారతదేశపు నాయకత్వ పాత్రను ఈ సమావేశంలో ప్రస్తావించారు. కౌమార దశలో ఉన్న వారి కోసం 2014లోనే ఒక ప్రత్యేక జాతీయ కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించిందని గుర్తు చేశారు. ప్రపంచ పోకడలను అధిగమించే వేగంతో మాతా శిశు మరణాల రేట్లో దేశం గణనీయమైన తగ్గింపును సాధించిందని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ప్రజారోగ్య సంరక్షణకు భారత్ అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి మాట్లాడుతూ,
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. We have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. The Ayushman Bharat Digital Mission is strengthening India's national digital health ecosystem by creating over 880 million unique digital health identities which facilitate longitudinal health records and seamless continuum of care.
0: వాయువ్య మధ్య భారతదేశంలో రానున్న వారం రోజుల పాటు వడగాలుల పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అదేవిధంగా తూర్పు భారతదేశంలో రాబోయే 5 రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. రేపటి వాతావరణ అంచనా వివరాలను IMD శాస్త్రవేత్త అమిత్ కుమార్ వెల్లడిస్తూ,
2: 21st of May, then you can see that the red warnings of heat wave and warm nights over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbha will continue. Heavy rainfall warnings are issued for Assam, Himalayan, West Bengal and in the South Peninsular India for SIK, Kerala and Tamil Nadu. thunderstorm gust winds warnings in East India, Northeast India and South Peninsular India. And

0: under the influence of this WD over Jammu Kashmir and Himachal Pradesh.
1: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ సెమీఫైనల్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. మిగిలిన ఒక స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఈ ఉదయం 75,200 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 118 పాయింట్ల లాభంతో 75,318 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 41 పాయింట్లు లాభపడి 23,659 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 96.83 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $109 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,491 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. భారత్, ఇటలీ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించాయి. నీట్ యూజీ పునఃపరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ ULPGM-V3 కర్నూలు సమీపంలోని DRDO పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చివరి పిచ్చుక నాటిక వింటారు. రచన డాక్టర్ పాపినేని శివశంకర్. నిర్వహణ డాక్టర్ విజయ. వినండి చివరి పిచ్చుక నాటిక.

0: అనాది హరిత పుష్పం ఈ ప్రకృతి, ఆద్యంతాలు తెలియని అద్భుత సౌందర్య రాశి ఈ ప్రకృతి, అందరికీ అన్నీ అందించి ఆదరించే మాతృమూర్తి ఈ ప్రకృతి. దీని ఒడిలో లక్షల సంవత్సరాల నాడు తొలి ఊపిరి పీల్చాడు మానవుడు. ప్రకృతిలో ఒకడై ప్రకృతికే చెందినవాడై జీవించాడు. కాలక్రమంలో ఒక స్వప్నాన్ని మోస్తూ మోస్తూ మోస్తూ అడవిని దాటి మనిషి ఆధునికుడయ్యాడు. నాగరికత నేర్చాడు, ప్రకృతిపై అధికార పాదముద్రలు వేశాడు. అంతా తానే అన్నాడు, ప్రకృతి సమస్తం తనకే చెందాలన్నాడు. తనకు చెందని దాన్ని విధ్వంసం చేశాడు. ఆ విధ్వంస ప్రక్రియలో అంతరించిపోతున్న మృగజాతుల్లో, పక్షిజాతుల్లో చిన్నారి పిచ్చుకల జాతి కూడా ఒకటి. ఆ జాతిలో చివరికి మిగిలిన ఒకనొక పిచ్చుకల జంట విషాద జీవన గీతం విందాం.
1: ఆ చిన్నారి పిచ్చుక ఎంత ఒయ్యారంగా ఎగురుతోందో. జత కడితే ఇలాంటి పిచ్చుకతోనే జత కట్టాలి. అడిగితే చీపమ్మంటుందేమో. అమ్మో, అలా అయితే బతకగలనా? ఎంతైనా మగ పిచ్చుకని నేనే చొరవ చూపించాలే. ఓ చిన్నారి పిచ్చుక, నీ పేరేంటి?
2: నా పేరుతో నీకేం పని?
1: పోని, నిన్ను పికిలి అని పిలవనా? మరే, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి పిచ్చుకును, నాతో జత కట్టవా?
2: నువ్వెక్కడుంటున్నావు?
1: చెట్లు, చావిళ్ళు, లోగిళ్ళు అన్ని నావే.
2: అయితే వెళ్ళిరా, ఒక గూడంటూ లేని మగ పిచ్చుకతో ఏ ఆడపిచ్చుకైనా జత కడుతుందా?
1: అయ్యో, తుర్రు నెగిరిపోయింది. అవునులే, పికిలి అన్న మాటలో తప్పే ఉందని తల్లిపిట్ట ఏనాడో చెప్పింది. మగపిట్టలే గూడు కట్టాలని, గూడు కట్టే తెలివిని బట్టి ఆడపిచ్చుకలు మచ్చుకవుతాయని చెప్తూ ఉండేది. ఇప్పుడు పికిలి తెలివిగా నా బాధ్యతని గుర్తు చేసిందిలే. పికిలి, ఓ నా ఒయ్యారి పికిలి, నీకోసం అందమైన గోడు కట్టాను రా చూడు గాని. ఇదిగో దా, ఈ పూరింట్లోనే ఉంది గూడు. నచ్చిందా పికిలీ?

0: నలతగా ఉన్నట్టున్నావే.
1: నేను తల్లిని కవ్వుతున్నాను.
0: ఎంత మంచి వార్త చెప్పావు పిగ్లి, నాకెంత ఆనందంగా ఉందో. మరే ఇక నుంచి నువ్వు గూడు కదలొద్దు.
1: అల్లరి చేయకండి, ఆకలికి కాస్త ఓర్చుకోలేరు. మీ తిండి కోసమే కదా తండ్రి వెళ్ళాడు. వచ్చారు ఆకలంటూ ఒకటే గోల.
0: ఇదిగో ఏరేరి తెచ్చాన్రా, లేలేత గింజలు, చిన్న చిన్న పురుగులు. మరే కొట్టుకోకుండా తినండి. పిక్కిలి, పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు.
1: అవును, నా కడుపు పంటలు. పిల్లలు తినటం అయింది కాని వెళ్ళి తాగటానికి 4 చుక్కలు తెచ్చి వాటి గొంతుల్లో పోదు.
0: ఇదిగో ఒక్క క్షణంలో రాను. పిక్కిలి, పిల్లలకు పొద్దుననగా ఇంత పెట్టొచ్చాం, ఆకలికి ఎంత గోల చేస్తున్నాయో ఏంటో. ఎంతో దూరం తిరిగితే గాని 4 గింజలు దొరకటం లేదు ఈ మధ్య.
1: అందుకేక నేను సాయంగా వచ్చింది. ఈ గింజలు వెతకటానికి ఎన్ని వేల సార్లు రెక్కలు అల్లార్చి ఉంటామో కదా.
0: ఎందుకో పొలాల్లో గింజల పంటలు తగ్గిపోతున్నాయి పూర్తిగా. ఏవో పొగ తోటలు, పత్తి మొక్కలు, మిరప చెట్లు ఎక్కువైపోయాయి. లోకం మారిపోతుందేమో.
1: అమ్మయ్యా, ఇంటి దగ్గరకు వచ్చేసాం. అయ్యో అటు చూడండి, మనం ఉండే పూరిల్లంతా పీకి పారేస్తున్నారు.
0: అయ్యో అయ్యో, మన గూడు, అయ్యో మన పిల్లలు, అయ్యో ఎవరు కనపడలేదు. మన పిల్లలేరి, అయ్యో మన గూడు.
2: ఏం లేదల్లుడు, పిల్లలు పెళ్లిడికి వచ్చారుగా, ఈ పూరి కొంపేవిటనే అంత గోల పెడుతున్నారు. ఒక డాబా ఇల్లు వేసుకుంటే నలుగురిలో గౌరవంగా ఉంటది కదా.
0: విన్నావుగా పికిలి, వాళ్ళిల్లు వాళ్ళిష్టం, మన గోడెవరికి పడుతుంది చెప్పు. పద పోదో, తలదాచుకొని ఇంత చోటు ఎక్కడైనా దొరుకుతుందేమో వెతుక్కుందాం పద. పిక్లి, ఈ బావి చూడు, అడుగునెక్కడో నీళ్లున్నాయి. కొంత లోతు దాకా చుట్టూ రాతి కట్టుబడుంది, మట్టి పిల్లలు విరిగి పడవు. లోపల వెచ్చగా ఉంది. ఇక్కడే ఒక సందులో గూడు కట్టుకుందామా. పుట్టబోయే బిడ్డలకి ఏ జంతువుల వల్ల ప్రమాదం ఉండదు పిక్లి.
1: నిజమే కాని బావిలో గూడు కట్టడం మంచిదేనా అని నా అనుమానం.
0: అమ్మో, నీకెంత తెలివితేటలో. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. తల్లి పిట్ట కూడా బావిలో గూడు ప్రమాదం చిన్నా అని చెప్పేది. అందుకని ముందటేడు నీళ్ల అరవడి ఎంత వరకు ఉందో చూసుకోవాలి. పసికందులు నీళ్లలోకి దొర్లి పడిపోకుండా కనుగలిగి ఉండాలి పిక్లి.
1: ఏ పిల్లలు, ఒకళ్ళనొకళ్ళు నెట్టుకోక

0: జారి పడ్డారో, ప్రాణాలకే ప్రమాదం.
1: అడుగున నీళ్ళెక్కడ విలేద్దు. ఇప్పుడు నీళ్ల చుక్క కోసం ఎంత దవ్వ తిరగాల్సి వస్తోంది. మేత కూడా ఇంతకు ముందులాగా తేలిగ్గా దొరకటం లేదు. గింజల పైర్లు పోయి ఏవేవో కొత్త కొత్త పంటలు పత్తని మిరపని వచ్చేస్తున్నాయి. ముందు ముందు మన సంతతి బతికేది ఎట్లానో.
2: తలా ఒక చెయ్యి వేయండి, సాయంత్రానికల్లా పూర్తి చేయాలి, తెలిసిందా?
3: ఈ విశాల ప్రపంచంలో చిన్నారి పిచ్చుకల గూడు ఎవరికి పట్టింది? మూడు పిచ్చుక పిల్లలు కళ్ళు తెరవకముందే కన్ను మూసినందువల్ల లోకానికే లోటు కలిగింది. కన్నుల తడియారని ఆ పిచ్చుకల జంట మాత్రం గూడు కోసం కూడు కోసం ఆరాటపడుతూనే ఉన్నాయి. ప్రకృతి కన్న తల్లిలాగా ఎప్పటి మాదిరి జీవులన్నింటినీ కడుపులో దాచుకుంటుంది. కానీ మానవ ప్రకృతి మారిపోయింది. అది తన మహామేధాశక్తిలో ఒక్కొక్క ప్రాణి అస్తిత్వాన్ని అల్లకల్లోలం చేస్తోంది.
1: ఎక్కడా గోడు నిలవటం లేదు. ఏదో ఒక ప్రమాదం మనల్ని చుట్టుముడుతూనే ఉంది. ఈ పొద్దు ఎంత తిరిగినా నాలుగు గింజలు కూడా దొరకలేదు కదా.
0: అవును, చాలా ఆకలిగా ఉంది. ఇంకా తిరిగే ఓపిక కూడా లేదు. చుక్క నీటి కోసం రెక్కలు ముక్కలవుతున్నాయి. ఏమిటి మార్పు?
1: బంగారు కాలం దాటిపోయింది పికిలి. నా చిన్నప్పుడు మా తల్లి నన్ను తీసుకుని పొలాల మీదకి వెళ్ళేది. ఎన్ని రకాల పైర్లు, ఆ చేలో నాలుగు గింజలు, ఈ చేలో ఆరు గింజలు, అట్లా అట్లా మైళ్ళ పర్యంతం ఎగురుకుంటూ వెళ్ళేవాళ్ళం. అదిగో ఆ మంచి మీద చేతులు జీవిని చూసావా? దాని చేతిలో ఒక వడిసెల ఉంది చూడు. అందులో రాళ్ళు పెట్టి గురి చూసి వదులుతుంది. అది తగిలిందంటే గిలగిలా కొట్టుకుని కింద పడిపోవాల్సింది. గాలికి ఊగే జొన్న కర్రతో ముచ్చెట్లాడుతూ గింజలు పొడుచుకు తిన్న కాలం, ధాన్యం కళ్ళాల మీద రెక్క విప్పిన కాలం, ఇళ్ల వాసాలకి మన కోసం ధాన్యం కంకులు వేళ్లాడుతూ ఉండేవి, అది బంగారు కాలం. పికిలి, ఇప్పుడు ఆ పైర్లు లేవు, కళ్ళాలు లేవు, కంకులు లేవు, అంతా వెతుకులాటే.
0: అంత మంచి కాలం ఎట్లా దాటిపోయింది జతగాడా?
1: అదేమో నాకు తెలీదు. కానీ ఒకసారి రెండు చేతుల జీవిని చూపించి తల్లి పెట్టి చెప్పింది, ఏదో ఒక నాటికి ఈ చేతుల జీవి వల్లే మన జాతి అంతరిస్తుందేమోనని. అదిగో చూడు, దూరంగా వాగు కనిపిస్తోందా?
0: కనపడుతూనే ఉంది. అక్కడక్కడ నీటి తడి కూడా ఉన్నట్టుంది.
1: దాని ఒడ్డున కంచెలు తుమ్మలు చూసావా? తుమ్మ చెట్లకి పచ్చ పిట్టల గుళ్ళు వేళ్లాడుతున్నాయి.
0: ఎంత ముచ్చటగా ఉన్నాయో, అంత చక్కగా నువ్వు గూడు అల్లగలవా?
1: పచ్చ పిట్టల నేర్పు మనకెన్ని జన్మలెత్తినా రాదు పికిలి. ఇంతకీ అక్కడ గూడు కడితే ఎట్లా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. రెండు చేతుల జీవులకు దూరంగా ఉంటాం కదా.
0: అయితే వెళ్ళి చూద్దాం పద పద.

0: హాయిగా బతకచ్చు. ఇక్కడ మనకు రెండు చేతుల ప్రాణం నుండి ప్రమాదం అస్సలు లేదు కదా. ఇక తోడంటావా, పిట్టుకి చెట్టే తోడు.
1: మంచి మాటన్నావు మగపిచ్చుక.
0: ఎవరది? ఓ, నువ్వా చెట్టు మావా?
2: అవును, నేనే తుమ్మ చెట్టుని.
1: నా కొమ్మలకున్న ముళ్ళు, ఈ కంచెలు మిమ్మల్ని శత్రువుల నుంచి కాపాడతాయిలే. అయితే మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది.
0: ఎందుకని?
1: ఋతువుల తారుమారు గమనించారా? నా చూపు అందినంత వరకు ఎక్కడా పిచ్చుకల జాడ కనిపించలేదు. ఒకప్పుడు ఎన్నెన్ని జంటలు నా మీద వాలేవో, ఇప్పుడు మీ జంట తప్ప కనబడలేదు. మీ జాతిలో మీరే చివరి జంటేమో. జాగ్రత్త.
0: నిజమే, ఎక్కడా తోటి పిచ్చుకల జాడే లేదు. ఇంతలో ఇంత మార్పు ఎట్లా వచ్చింది చెట్టు మావా?
1: ఇంతకు ముందు నేలంతా నా అన్నదమ్ములు వ్యాపించి ఉండేవాళ్ళు. నాలుగు వేళ్ళు అట్లా లోనికి చాపితే నీటి పొరలు అందేవి. ఇప్పుడా కాలం లేదు. గొడ్డళ్ళు నా రక్తబంధువులందరినీ నరికేస్తున్నాయి. మా మొక్కల పిల్లలు విషరసాయనాలు ఉగ్గుపాలుగా తాగి ప్రమాదకరంగా పెరుగుతున్నారు. ప్రమాదం ముంచుకొస్తుంది. జాగ్రత్త జాగ్రత్త. అసలే బుల్లి ప్రాణులు మీరు.
0: అబ్బా, ఎంత దూరం వచ్చేసానో. పొద్దున్నీ ఒకటే ఎగురుడు, గింజలన్నవి కనపడలేదు కదా. పాపం పికిలి గూట్లో ఒంటరిగా ఉండి ఆకలితో అల్లాడిపోతూ ఉండుంటుంది. అసలే కడుపుతో ఉంది కదా. దాని కడుపు పండిన ప్రతి పర్యాయం పుట్టిన పిల్లలు పుట్టినట్టే కాలం చేశాయి. ఈశారన్న తన ముచ్చట తీరేలాగా పిల్లా జల్లతో గూడు కళకళలాడిపోవాలి. చూద్దాం, చేనంతా ఏవో ద్రావకాలు చల్లినట్టు తెల్లగా ఉందే. ఆ, ఇక్కడేవో పచ్చ పురుగులు చచ్చి పడున్నాయి. పోన్లే, ప్రాణాలు నిలుపుకోవడానికి ఏదో ఒకటి. ముందు నాలుగు పురుగులు ముక్కును ఖర్చుకుని వెళ్ళాలి నా పిక్కిలీ కోసం. నా చిన్నారు పిక్కిలీ, రావడం చాలా ఆలస్యం అయింది కదూ. ఏం చేయను, ఎంత గాలించినా గింజలు దొరకలేదు. చివరికి నాలుగు పురుగులు పట్టి తెచ్చాను. తిను తిను, నువ్వు ముందు తిను. ఎంత ఆకలిగా ఉన్నావో ఏంటో.
3: ఆకలికి ఏ తిండి అయితేనే.
0: నేను ఇంతలోకి వాకు చివరి రెండు చుక్కలు నీళ్లు ముక్కును పట్టుకుని తెస్తానే. జాగ్రత్త.
3: ఇంతకీ చెతగాడు తిన్నాడో లేదో నెమ్మది మండ అడగనే లేదు.
0: జీవించగలను? ఎక్కడ స్వార్థపూరితమైన రెండు చేతుల ప్రాణులకు తావులేదో ఆ సార్థక లోకానికి ఎగిరిపోయే రోజు వచ్చింది. అవును, ఎగిరిపోయే రోజు వచ్చింది, ఎగిరిపోయే రోజు వచ్చింది. నేల తల్లి, నేల తల్లి, ఇదే నీకు నా కడపట్టి వందనం.

0: ఆ చివరి పిచ్చుక సమస్త శక్తుల్ని రెక్కల్లో మోహరించి పైకి కొడుతుంది. ఈ లోకానికి దూరంగా దూర దూరంగా తనకే తెలియని మరో లోకం వైపు ఆ చివరి పిచ్చుకకి తానాశించిన సార్థక లోకం కనపడుతుందా? పక్షుల్ని పశువుల్ని అగాధం అంచులకు నెట్టేస్తున్న రెండు చేతుల జాతి తానొక్కటే ఈ నేల మీద ఊపిరి పీల్చగలుగుతుందా? సమాధానం కాలమే చెప్పాలి.
1: మీరింతవరకు చివరి పిచ్చుక నాటిక విన్నారు. రచన డాక్టర్ పాపినేని శివశంకర్, నిర్వహణ డాక్టర్ విజయ. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పెళ్లి ఈ చిత్రం నుండి మను చిత్ర బృందం పాడిన పాటకు రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.
3: Come on, clap!

0: ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
0: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపూ బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
0: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.

మీరు ఇంతవరకు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ శ్రీ పూర్ణిమ గారి వేణువాద్యం వాయిద్య సహకారం, వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ రాహుల్ సుందర్.

0: మీరింతవరకు శ్రీమతి ఈ శ్రీ పూర్ణిమ గారి వేణు వాద్యం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ రాహుల్ సుందర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మధుర గీతాల శీర్షికలో పాత సినిమా పాటలు వింటారు. ముందుగా రాజ్ కుమార్ ఈ చిత్రం నుంచి

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమణ పాడిన పాట.
1: దీన దీన.

సప్తమహర్షుల సన్నిధిలో గర్వి సరిన్ని దగ్గప పగమ పద సపద సరిగమగా సప్తమహర్షుల సన్నిధిలో

0: మీరు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. भारत और इटली ने आज कृषि, दुर्लभ खनिजों, आयुर्वेद, विज्ञान तथा प्रौद्योगिकी, समुद्री परिवहन और बंदरगाह के क्षेत्र में सहयोग को और बढ़ाने के लिए 15 महत्वपूर्ण समझौते किए. इन समझौतों पर आज रोम में प्रधानमंत्री नरेंद्र मोदी और इटली की प्रधानमंत्री जॉर्जिया मेलोनी के बीच प्रतिनिधिमंडल स्तर की बातचीत के बाद हस्ताक्षर किए गए. दोनों देशों ने भारतीय नर्सों के इटली आने जाने को आसान बनाने के लिए भी एक समझौता किया. एक अन्य समझौता लोथल में राष्ट्रीय समुद्री विरासत परिसर के विकास पर केंद्रित है. दोनों देशों ने कर से जुड़े अपराधों, धन शोधन और आतंकवाद के लिए पैसे जुटाने के खिलाफ तालमेल को मजबूत करने पर भी सहमति व्यक्त की है. वार्ता के बाद संयुक्त संवाददाता सम्मेलन में श्री मोदी ने घोषणा की कि भारत और इटली ने संबंधों को विशेष रणनीतिक साझेदारी के स्तर तक ले जाने का फैसला किया है.
2: हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली ज्वाइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है.
1: श्री मोदी ने कहा कि दोनों देश भारत इटली नवाचार केंद्र स्थापित करने पर काम कर रहे हैं. उन्होंने बताया कि दोनों देश जहाजरानी, बंदरगाहों के आधुनिकीकरण, लॉजिस्टिक्स और समुद्री अर्थव्यवस्था के क्षेत्रों में भी मिलकर काम करेंगे. श्री मोदी ने कहा कि दोनों देश आतंकवाद को मानवता के लिए गंभीर खतरा मानते हैं.
2: भारत और इटली एकमत है कि आतंकवाद मानवता के लिए गंभीर चुनौती है. टेरर फाइनेंसिंग के खिलाफ हमारी साझा पहल ने पूरे विश्व के सामने एक महत्वपूर्ण उदाहरण प्रस्तुत किया है. यूक्रेन, पश्चिम एशिया तथा अन्य तनावों को लेकर हम लगातार संपर्क में रहे हैं. भारत का मत स्पष्ट है कि सभी समस्याओं का समाधान डायलॉग और डिप्लोमेसी के माध्यम से होना चाहिए.
1: इटली की प्रधानमंत्री ने कहा कि दोनों देशों के बीच की दोस्ती सम्मान और आपसी विश्वास पर आधारित है. इसके बाद रोम में प्रधानमंत्री मोदी को संयुक्त राष्ट्र खाद्य और कृषि संगठन का सर्वोच्च सम्मान एग्रीकोला मेडल से सम्मानित किया गया. उन्होंने इस सम्मान को भारत के लाखों किसानों, पशुपालकों, मछली पालकों, कृषि वैज्ञानिकों और श्रमिकों को समर्पित किया. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल और वित्त मंत्री निर्मला सीतारामन ने प्रधानमंत्री नरेंद्र मोदी को एग्रीकोला पदक से सम्मानित किए जाने पर बधाई दी. सोशल मीडिया पोस्ट में श्री गोयल ने कहा कि ये सम्मान भारत के किसानों, मछुआरों, वैज्ञानिकों और कृषि क्षेत्र से जुड़े अन्य कर्मियों के योगदान की पहचान है. वित्त मंत्री निर्मला सीतारामन ने कहा कि मोदी सरकार ने कृषि और इससे जुड़े क्षेत्रों के विकास के लिए कई महत्वपूर्ण कदम उठाए हैं. रक्षा मंत्री राजनाथ सिंह ने ऑपरेशन सिंदूर को भारत के एक मजबूत, आत्मविश्वासी और सक्षम राष्ट्र में परिवर्तन का प्रमाण बताया है. दक्षिण कोरिया में प्रवासी भारतीयों से बातचीत में रक्षा मंत्री ने कहा कि ये ऑपरेशन इस बात का प्रमाण है कि भारत किसी भी रूप में आतंकवाद को कतई बर्दाश्त नहीं करेगा. रक्षा मंत्री ने सोल में भारत दक्षिण कोरिया रक्षा उद्योग व्यापार गोलमेज सम्मेलन की अध्यक्षता भी की. पश्चिम बंगाल के मुख्यमंत्री शुभेंदु अधिकारी ने नागरिकता संशोधन अधिनियम के अंतर्गत अवैध बांग्लादेशी घुसपैठियों को देश से निकालने की प्रक्रिया तुरंत शुरू करने की घोषणा की है. सीमा पर बाड़ लगाने के लिए सीमा सुरक्षा बल को जमीन सौंपने के एक समारोह के दौरान नाबन्ना में उन्होंने कहा कि अब घुसपैठियों को सीधे सीमा सुरक्षा बल के हवाले कर दिया जाएगा. सड़क परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरी ने आज नई दिल्ली में असम में 4000 किलोमीटर से अधिक राष्ट्रीय राजमार्ग परियोजनाओं की गुणवत्ता और रखरखाव कार्यों की समीक्षा की. आईपीएल क्रिकेट में आज कोलकाता नाइट राइडर्स और मुंबई इंडियंस के बीच मुकाबला जारी है। कोलकाता ने टॉस जीतकर गेंदबाजी का फैसला किया था। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
3: दिस इज आकाशवाणी, द न्यूज रेड बाय अपराजिता नायर। India and Italy today finalized 15 outcomes across diverse sectors. The agreements were signed following delegation-level talks between Prime Minister Narendra Modi and his Italian counterpart Giorgia Meloni in Rome today. The outcomes marked the elevation of bilateral relations to a special strategic partnership. Both sides also inked several memorandums of understanding to deepen cooperation in key areas including critical minerals, defense, agriculture, Ayurveda, science and technology, maritime transport and ports. India and Italy also agreed to strengthen coordination against tax crimes, money laundering and terror financing. In a press statement after the talks, Prime Minister Modi said, India-Italy Joint Strategic Action Plan 2025-2029 will provide a practical and futuristic framework for bilateral ties. He said, both sides are working towards establishing an India-Italy Innovation Center and noted that the India-Italy Defense Industrial Roadmap has opened new avenues for co-development and co-production in the defense sector. Later in the day, Prime Minister Modi was conferred the prestigious Agricola Medal by the Food and Agriculture Organization at its headquarters in Rome. The medal was presented by FAO Director General Ki Dong-gyu. Speaking on the occasion, the Prime Minister said the award reflects India's unwavering commitment to food security, sustainable development and human welfare.
2: ये भारत के करोड़ों किसानों, पशुपालकों, मत्स्य पालकों, कृषि वैज्ञानिकों और हमारे श्रमिकों का सम्मान है। यह भारत की उस अटूट प्रतिबद्धता का भी सम्मान है जिसके केंद्र में मानव कल्याण, खाद्य सुरक्षा और सस्टेनेबल डेवलपमेंट है। मैं इस मेडल को अत्यंत विनम्रता के साथ स्वीकार करते हुए भारत के अन्नदाताओं को यह मेडल समर्पित करता हूं।
3: Union Minister for Commerce and Industry Piyush Goyal has congratulated Prime Minister Narendra Modi for being honored with the Food and Agriculture Organization's Agricola Medal. In a social media post, Mr. Goyal said, "This is an acknowledgement of the immense contributions of India's farmers, fisherfolk, scientists and other workers in the agriculture sector." Union Finance Minister Nirmala Sitharaman has also expressed happiness over the conferment of FAO's honor to Prime Minister Modi. West Bengal Chief Minister Suvendu Adhikari today announced immediate initiation of deportation proceedings against illegal Bangladeshi infiltrators under the Citizenship Amendment Act or CAA. The Chief Minister made the announcement at State Secretariat Nabanna during a handover ceremony to the Border Security Force for border fencing. He said infiltrators identified in the state would now be directly handed over to the BSF for further action and coordination with the Border Guards Bangladesh. Mr. Adhikari clarified that no action would be taken against members of the seven communities protected under the CAA, provided they had entered India before 31st of December 2024. India is said to remain the world's fastest growing major economy as the United Nations in its report projected a growth rate of 6.4% this year for the country despite global uncertainty caused by the West Asia conflict. UN senior economist Ingo Pitele, briefing reporters on the mid-year update to the World Economic Situation and Prospects report yesterday, said India's strong consumer demand, public investment and growth in services exports continue to support its economy. Cyprus President Nikos Christodoulides, along with a high-level delegation, arrived in Mumbai this evening for a three-day official visit to the country. He was warmly received at the airport by Maharashtra Governor Jishnu Dev Verma and Chief Minister Devendra Fadnavis. The swearing-in ceremony of the newly elected members of the 16th Puducherry Legislative Assembly was held today at the Assembly Hall. Pro Tem Speaker A. Anbalagan administered the oath to the newly elected members of the Legislative Assembly. In IPL cricket, Mumbai Indians have set a target of 148 runs for Kolkata Knight Riders at the Eden Gardens in Kolkata tonight. In reply, KKR were 51 for 2 in 6 overs when reports last came in. Put into bat, Mumbai Indians posted 147 runs for the loss of 8 wickets in the allotted 20 overs. Earlier, Kolkata Knight Riders won the toss and opted to bowl. Tomorrow, Gujarat Titans and Chennai Super Kings will clash at Narendra Modi Stadium, Ahmedabad at 7:30 p.m. local time. And that is the end of this news bulletin.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి చెరుగుండ ధర్మన్న, రచన మరియు పఠనం గుమ్మా సాంబశివరావు. తర్వాత తెలుగు హాస్య ప్రహసనాలు డాక్టర్ వి నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఓ రవికుమార్ నాదస్వరవాద్య కచేరి వింటారు. డోలు సహకారం శ్రీ జె మల్లికార్జునరావు. 10:00 హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి డాక్టర్ ఆర్ నివేదిత. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. 1:30 గ్రామలక్ష్మి. వేసవికాలంలో తేలికగా జీర్ణమయ్యే పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు శ్రీమతి ఎంవి సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం విశేషాలు. 6:30 పల్లెసీమలు. ఆరోగ్య సాధనలో యోగా, ప్రాణాయామం, ధ్యానం ఆవశ్యకత గురించి డాక్టర్ వినోద్ గారు పరిచయ కార్యక్రమం వింటారు. 7:15 పంటసీమలు, వ్యవసాయదారుల కార్యక్రమంలో మామిడి మార్కెటింగ్లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతం. తర్వాత మేకలలో కొరియాప్టిక్ చర్మవ్యాధి గురించిన విశేషాలు వింటారు. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో కథానిక అవే కళ్ళు, రచన శ్రీమతి పాణిగ్రహి సుజాత. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుబంధం. అతిథి డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప, విశ్రాంత తెలుగు ఆచార్యులు, రాయలసీమ విశ్వవిద్యాలయం, కర్నూలు. పరిచయకర్త డాక్టర్ జి చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు సమర్పణ. 10:00 జీవన మజిలీ నాటకం వింటారు. రచన బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. తన లోపం ఎరిగిన వాడే పరిపూర్ణమైన మానవుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:13 దాటి 4 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణాల్లో ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు.